శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజు మాసం 14వ రోజు, 2026 సంవత్సరం అక్టోబర్ నెల 6వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:54. శుభోదయం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు సూక్తి సుధ.
1: సత్యాన్ని గ్రహించడంలో, అసత్యాన్ని వదిలిపెట్టడంలో మానవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. సత్యం యొక్క మహిమ మహాంతమైనది, అంటే విశాలమైనది. మహాభారతంలో కూడా ఏం చెప్పబడిందంటే, సత్యం స్వర్గస్య సోపానం, సత్యం స్వర్గానికి తొలిమెట్టు అని. సత్యమంటే ఏమిటి? సత్యం శబ్దం యొక్క అర్థము యథార్థ జ్ఞానం, అంటే ఎలాగైతే చూశావో, ఎలాగైతే విన్నావో, ఎలాగైతే అనుభూతిని పొందావో, అలాగే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడాన్నే సత్యమంటాము. దీనినే మహర్షి స్వామి దయానంద సరస్వతి ఏ పదార్థం ఎలాగైతే ఉందో అలాగే చెప్పడం, రాయడం, స్వీకరించడం సత్యమని అంటాము. సత్యవాది కావాలి, ఎందుకంటే సత్యం మాట్లాడేటువంటి వ్యక్తిని అందరూ గౌరవిస్తారు, అందరూ అతనిని విశ్వసిస్తారు. అందుకే ఎటువంటి పరిస్థితిలోనైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా అసత్యం చెప్పకూడదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా చిన్న చిన్న విషయాలలో అసత్యం మాట్లాడుతున్నారు. ఈ విషయంలో ఒక దృష్టాంతం చూడవచ్చు. ఏమిటంటే, ఒక సైనికుడు సెలవు తీసుకోవడం కోసం తన అధికారి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, సార్, మా భార్య అనారోగ్యంతో బాధపడుతున్నది అని సందేశం వచ్చింది, అందుకే సెలవు కావాలి. అప్పుడు అధికారి ఏమన్నాడంటే, నేను ఇంటికి పత్రం రాసి కనుక్కుంటాను, నీవు ఒక వారం తరువాత నా దగ్గరకు రా. సైనికుడు ఒక వారం తరువాత ఆ అధికారి దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఆ అధికారి ఏం చెప్పారంటే, నేను ఇంటికి పత్రం రాసి కనుక్కున్నాను, మీ భార్య ఆరోగ్యంగా ఉంది, ఏమి సమస్య లేదు, అందుకే నీకు సెలవు ఇవ్వడం జరగదు. ఇది విన్న తరువాత ఆ సైనికుడు బయటికి వచ్చి అత్యంత తీవ్రంగా నవ్వుతున్నాడు. అప్పుడు అధికారి అతనిని పిలిచి ఇలా నవ్వడానికి కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు సైనికుడు ఇలా అన్నాడు, నేను ఎందుకు నవ్వాను అంటే మన ఇద్దరిలో ఎవరు పెద్ద అసత్యవాది, ఎందుకంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు, నా భార్య నీకు ఎలా పత్రం రాస్తుంది. అందుకే అలాంటి అనర్గళమైన వ్యర్థమైన అసత్య భాషణము మాట్లాడరాదు. వేదంలో చెప్పిన వాక్యానుసారంగా వాచః సత్యం అశీయ, నేను ఎల్లప్పుడూ సత్యాన్నే మాట్లాడుతాను. సూర్యుడు, చంద్రుడు మరియు అగ్నిరూపమైన దీపం కేవలము బయట ఉన్న అంధకారమును మాత్రమే దూరం చేస్తుంది, కాని సత్యవచనరూపి దీపము మన అంతఃకరణంలో ఉన్న అంధకారాన్ని, అజ్ఞానాన్ని దూరం చేస్తుంది, నష్టభ్రష్టం చేస్తుంది. అందుకే విద్వాంసులు సత్యాన్ని శ్రేష్టమైన దీపమని చెప్పారు. ఇంకా వేదంలో ఏం చెప్పబడిందంటే, ఋతస్య ధీతిర్వృజనాని సంతి, సత్యాచరణము అనేది మనలో ఉండే పాపాలను నశింపజేస్తుంది. అందుకే మనుష్యులందరికీ సత్యం మించిన ధర్మము లేదు. ఎవరైతే అసత్య భాషణము చేస్తారో అతను చేసిన తపస్య, స్వాధ్యాయము, అగ్నిహోత్రము ఇత్యాది కర్మలు అన్నీ వ్యర్థమవుతాయి. బుద్ధిమంతులు, విద్వాంసులు, పండితులు అందరూ కూడా ఈ సంసార సాగరాన్ని తరించడానికి, జీవితంలో ఉన్నతిని పొందడానికి, కీర్తి ప్రతిష్టలను పొందడానికి సత్యవచనం అనేది శ్రేష్టమైన సాధనమని చెప్పారు.
0: సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీ వీర లోకేష్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 6:05 గా వస్తోంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్తిరంజని. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో ఆంజనేయ స్తుతి, అష్టాక్షరీ గీతాలు వింటారు. ముందుగా ఆంజనేయ స్తుతి.

అష్టాక్షరి గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

పంపు సెట్ల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. వర్షాభావ పరిస్థితుల వల్ల నీటి తడుల కోసం భూగర్భ జలాలపై ఆధారపడుతూ ఉన్నాం. భూగర్భ జలాన్ని పైకి తోడేందుకు బోరు బావుల్లో నీటిలో మునిగి ఉండే సబ్ మెర్సిబుల్ పంపులు వాడతారు. కాబట్టి మోటార్ కేబుళ్లు నాణ్యమైనవిగా ఉండాలి. ఈ పంపుల్ని నీటి గుంతలు, ఈత కొలనుల్లో వాడకూడదు. వాడితే షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. మోటార్ని పంపుకు జత చేసినప్పుడు లోపలికి గాలి చేరకుండా మోటారు కొంత భాగాన్ని నీటితో నింపాలి. పంపు భూమికి తాకకుండా 3 మీటర్ల పైన ఉండాలి. మోటారు విద్యుత్తు కేబుళ్లను పంపుకు అనుసంధానించి క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. ఇక పంపు సెట్ల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని మనం చూస్తే, బేరింగుల్ని నెలకోసారి పరిశీలించాలి. 3 నెలలకి ఒకసారి లుబ్రికెంట్స్ తీసేసి బేరింగుల్ని కిరోసిన్తో బాగా కడగాలి. పంపు తయారీదారులు సూచించిన లూబ్రికెంట్స్తో తిరిగి నింపాలి. బేరింగులు అరిగిపోతే మార్చుకోవాలి. ప్రతి 6 నెలలకి ఒకసారి గ్లాండ్ ప్యాకింగ్లను మార్చాలి. పంపుతో మోటారు లేదా ఇంజను అలైన్మెంట్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. ఏడాదికి ఒకసారి యూనిట్ మొత్తం తనిఖీ చేసుకోవాలి. పంపులని పనిచేయించడానికి బోల్ట్లు బాగా బిగించి ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఏదైనా శబ్దం వచ్చినప్పుడు మోటార్ని ఆపి దానికి గల కారణాన్ని కనుక్కోవాలి. పంపు నడిపే ముందు పంపు, సక్షన్ పైపు నీటితో నింపి గాలి లేకుండా చూసుకోవాలి. మోటారు నడిచే ముందు డెలివరీ వాల్వ్ మూసి మోటారు నడపటం ప్రారంభమయ్యాక నెమ్మదిగా తెరవాలి. స్టార్టర్ అడ్జస్ట్మెంట్ను ముట్టుకోవద్దు. ఫ్యూజ్ వైర్ గేర్ని మార్చొద్దు. నీరు లేకుండా పంపుని నడపకూడదు. గ్లాండ్ ప్యాకింగ్ను మరీ గట్టిగా బిగించకూడదు. గ్లాండ్ నుంచి నీటి బొట్లు పడడం ఒక రకంగా మంచిదే. దానివల్ల మెకానికల్ ఫ్రిక్షన్ తగ్గి ప్యాకింగ్ ఎక్కువ కాలం మన్నుతుంది. వోల్టేజీ 400 లేదా 380కి తగ్గితే విద్యుత్ శాఖ అధికారులతో సంప్రదించి సరిగా వచ్చేలా చూసుకోవాలి. 3 ఫేజుల్లో విద్యుత్ సరఫరా అవుతుంది లేని తనిఖీ చేసుకుంటూ ఉండాలి. ఇక తరచుగా పంపు సెట్లలో వచ్చే సమస్యల విషయానికి వచ్చినట్లయితే, గాలి గనక పోతూ ఉంటే సక్షన్ జాయింట్స్లో ఖాళీలున్నాయేమో మనం తనిఖీ చేసుకుంటూ ఉండాలి. తక్కువ వేగంతో నీరు వస్తే వేగాన్ని తనిఖీ చేసి పుల్లీని మార్చుకోవాలి. నీరు పోయకపోవటం లేదా తక్కువ నీరు వస్తుంటే కేసింగ్, సక్షన్ పైపు నిండకపోవచ్చు. కాబట్టి నీటితో నింపుకోవాలి. దీన్ని ప్రైమింగ్ అంటారు. నీటిలో మునిగి ఉండే సబ్మెర్సిబుల్ పంపులకి ప్రైమింగ్ అవసరం లేదు. సక్షన్ లిఫ్ట్ చాలా ఎక్కువ ఉంటే సక్షన్ గొట్టం సైజు లేదా పడవును లేదా రెండింటినీ మార్చుకోవాలి. డిశ్చార్జ్ హెడ్ చాలా ఎత్తుగా ఉంటే హెడ్ మొత్తం ఫ్రిక్షన్ మూలంగా కలిగే నష్టాన్ని పరిశీలించాలి. గొట్టం సైజు పంపుని మార్చుకోవాలి. ఇంపెల్లర్ లేదా సక్షన్ లైను లేదా ఫుట్ వాల్వ్ మూసుకుపోతే తనిఖీ చేసి శుభ్రపరచుకోవాలి. డెలివరీ వాల్వ్ పూర్తిగా తెరుచుకోకపోతే తనిఖీ చేసి సరిచేయాలి. ఫుట్ వాల్వ్ చాలా చిన్నదైతే దాన్ని మార్చి తగిన స్ట్రైనర్ వాడుకోవాలి. పంపు మరోవైపు తిరుగుతుంటే ఫేజ్ను సరిచేసి సరిగా తిరిగేలాగా చూసుకోవాలి. సక్షన్లో గాలి చేరితే సక్షన్ లేఅవుట్ తనిఖీ చేసి హెచ్చు తగ్గుల్ని సరిచేయాలి. ఫుట్ వాల్వ్ లేదా సక్షన్ పైపు బాగా నీటిలో మునిగి ఉండేలా చూసుకోవాలి. లేనట్లయితే సక్షన్ పైపులోకి గాలి చేరి పంపు సామర్థ్యం తగ్గిపోతుంది. ఇంపెల్లర్ అరిగినా దెబ్బతిన్నా మార్చుకోవాలి. ఆయిల్ లూబ్రికెంట్తో పనిచేసే పంప్ అయితే ఇంపెల్లర్ బేరింగ్కి అప్పుడప్పుడు ఆయిల్ వేస్తూ ఉండాలి. పంపు కొంతసేపు పనిచేసి ఆగిపోవడానికి కారణం సక్షన్లో నుంచి నీరు కారడం. దీనివల్ల జాయింట్లను చూసి బిగించుకోవాలి. కారుతున్న పైపును మార్చుకోవాలి. తగినంత ఒత్తిడి అంటే ప్రెషర్ లేకపోవడానికి కారణం

తగినంత ఒత్తిడి అంటే ప్రెషర్ లేకపోవడానికి కారణం వేగం తక్కువగా ఉండడం. వేగాన్ని తనిఖీ చేసి పుల్లీని మార్చాలి. డైరెక్ట్ కపుల్డ్ పంప్ సెట్ అయితే సప్లై ధరలతో సంప్రదించాలి. సబ్మెర్సిబుల్ పంపులు నీటిలో మునిగి పనిచేస్తాయి. వీటికి వాడే విద్యుత్ వైర్లు రక్షణ పొరలు కలిగి నాణ్యమైనవిగా ఉండాలి. లేనట్లయితే ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. సబ్మెర్సిబుల్ పంపులో డిస్టిల్డ్ వాటర్ పోయకూడదు. నీరు లేకుండా మోటార్ని నడపకూడదు. మోటార్ వైర్లు గట్టిగా లాగకూడదు. పంపు మోటారుకు ఎలాంటి గ్యాస్కెట్స్ ఉంచకూడదు. పంపు భాగాల్ని శుభ్రం చేయడానికి ఎలాంటి షాంపూలు డిటర్జెంట్లు వాడకూడదు. ఇలాంటి జాగ్రత్తలన్నీ గనక తీసుకున్నట్లయితే పంపు సెట్లను ఎక్కువ కాలం పాటు సమర్థంగా వినియోగించుకోవచ్చు. పండ్ల తోటలు నాటేందుకు అనుకూలమైన ఉదజని సూచిక, లవణ సూచికల గురించి తెలుసుకుందాం. భూమి ఆమ్ల క్షారగుణాన్ని ఉదజని సూచిక ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఉదజని సూచిక 6.5 నుండి 7.5 మధ్య ఉన్న భూముల్ని తటస్థ భూములుగా చెప్తారు. ఈ రకం భూముల్లో అన్ని రకాల పళ్ల మొక్కలు ఆరోగ్యంగా పెంచవచ్చు. మంచి యాజమాన్య పద్ధతులు పాటించి ఉదజని సూచిక 5.5 నుండి 8 వరకు ఉన్న భూముల్లో కూడా పళ్ల తోటల్ని లాభదాయకంగానే సాగు చేయొచ్చు. సేంద్రియ ఎరువుల్ని అధికంగా వాడి ఈ భూముల ఉత్పాదకతని పెంచవచ్చు. మరీ ఎక్కువ ఆమ్లాక్షార భూముల్లో పళ్ల తోటలు సరిగ్గా పెరగవు. ఉదజని సూచిక 6 కంటే తక్కువగా ఉన్న ఆమ్ల భూముల్లో పోషకాలను మొక్కలకి అందుబాటులోకి తెచ్చే సూక్ష్మజీవుల చర్య తగ్గిపోతుంది. ఫలితంగా నత్రజని, భాస్వరం, సున్నం, గంధకం, మాలిబ్డినం పోషకాలు మొక్కలకి అందుబాటులోకి రావు. ఇలాంటి భూముల్లో మొక్కల వేర్లు సరిగా వృద్ధి చెందవు. ఇక ఉదజని సూచిక 8.5 కంటే ఎక్కువగా ఉన్న క్షార భూముల్లో గాలి ప్రసరణ, నీరు ఇంకే గుణం చాలా తక్కువగా ఉంటుంది. భాస్వరం, సున్నం, మెగ్నీషియం, పొటాషియం పోషకాలు మొక్కలకు ఈ భూముల్లో సరిగా అందవు. సాధారణంగా ఉదజని సూచిక 8కి మించిన తేలిక ఎర్రనేలలు, 8.5 మించిన నల్ల బరువు భూములు కూడా పళ్ల తోటల సాగుకి పనికిరావు. మంచి యాజమాన్య పద్ధతులతో నేల ఉదజని సూచికని అనుసరించి సాగు చేయబడిన పండ్ల మొక్కల్ని మనం ఎంచుకోవాలి. నేల ఉదజని సూచిక 5 నుండి 7 మధ్యన ఉంటే పనస, అనాస. 6 నుండి 7.5 వరకు ఉంటే మామిడి, చీని, నిమ్మ, అరటి, జామ, అత్తి, బొప్పాయి, సీతాఫలం, జీడి మామిడి. అలాగే ఉదజని సూచిక 7.5 నుండి 8.5 వరకు ఉంటే జామ, రేగు, దానిమ్మ, సపోటా, కొబ్బరి, ఖర్జూరం, చింత, ఉసిరి పళ్ళ మొక్కల్ని నాటుకోవచ్చు. నీటిలో కరిగే లవణాల స్థాయిని లవణ సూచిక ద్వారా మనం తెలుసుకోవచ్చు. నీటిలో కరిగే లవణాలు భూమిలో ఒక పరిమితికి మించి ఉన్నప్పుడు మొక్కలకి హానిని కలిగిస్తాయి. లవణ సూచిక ఎక్కువగా ఉన్న భూములను పాలచోడు భూములుగా పరిగణిస్తారు. పాలచోడు భూముల్లో చాలా వరకు పళ్ల మొక్కలు ఎదగవు. లవణ సూచిక 4 మిల్లీమోస్, 1 సెంటీమీటర్ కంటే తక్కువ ఉన్న భూముల్లో అన్ని రకాల పళ్ళ జాతులు సాధారణంగా బాగా పెరుగుతాయి. కొన్ని పండ్ల జాతులు అధిక లవణాలను తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. నేలలో లవణాలు ఎక్కువగా ఉండడం వల్ల మొక్కలు పోషకాలను, నీటిని గ్రహించడంలో ఇబ్బంది పడతాయి. వేర్లు సరిగా అభివృద్ధి చెందవు. మొక్కలు ఎదగకుండా క్షీణిస్తాయి. నేల లవణ సూచిక 4 మిల్లీమోస్, 1 సెంటీమీటర్ కంటే తక్కువగా ఉంటే అరటి, బత్తాయి, మామిడి, బొప్పాయి, అనాస, అలాగే 4 నుంచి 6 వరకు ఉంటే దానిమ్మ, ఫాల్సా, జామ, చింత, కొబ్బరి, సీతాఫలం, జీడి మామిడి. అలాగే నేల లవణ సూచిక 6 నుండి 8 మిల్లీమోస్ మధ్యన ఉంటే రేగు, సపోటా, చింత, ఉసిరి, అత్తి. ఇక నేల లవణ సూచిక 8 మిల్లీమోస్ కంటే గనక ఎక్కువగా ఉన్నట్లయితే నేరేడు, రేగు, ఖర్జూరం జాతి పండ్ల మొక్కలు నాటుకోవడానికి అనువుగా ఉంటాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పర్యటనలో భాగంగా భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభిస్తారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దసరా దీపావళి పండుగల సందర్భంగా తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రోత్సాహకాలను ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశ ఎన్నికల వ్యవస్థపై అవాస్తవ ప్రచారాలు సరికావని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ ఎఫ్ఎస్ఎస్ 1ను రక్షణ మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. అలాగే ఎఫ్ఎస్ఎస్ 5కు శంకుస్థాపన చేయడంతో పాటు ఆధునీకరించిన స్లిప్వే 4, 300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేనును ప్రారంభిస్తారు. కాగా గత రాతి విశాఖకు చేరుకున్న రక్షణ మంత్రి నౌకాదళ సిబ్బందితో నిర్వహించిన బడాఖానా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ,
1: ఔర్ మై ఉన్ వీర్ జవానో కే ప్రతి ఇ సమ్మాన్ వ్యక్త్ కర్తా హూ జో తుఫాన్ ధూప్ ఔర్ హర్ పరిస్థితియో మే సముద్రీ సీమాఓ కీ సురక్షా మే లగే హువే హై. మై ఆప్కో ఆప్కే పరివారో కో భీ ఆభార్ వ్యక్త్ కర్తా హూ జో లగాతార్ ఆప్కా హౌసలా బులంద రఖతే హై, ఆప్కో హిమ్మత్ దేతే హై, ఆప్కో తాకత్ దేతే హై. ఔర్ సాథియో ఆప్ జాన్తే హై, జబ్ ఏక్ నౌసైనిక్ సముద్ర మే దేశ్ కీ రక్షా కర్తా హై, తబ్ ఉస్కా పరివార్ ఘర్ పర్ దేశ్ కే లియే ఏక్ ఔర్ మోర్చా సంభాల్తా హై. ఆప్కీ సేవా ఔర్ ఆప్కే పరివార్ జనో కా త్యాగ్ దోనో హీ సచ్ముచ్ ఇస్ దేశ్ కీ బహుత్ బడీ పూంజీ హై.
0: స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సెర్ప్ మెప్మా అధికారులతో నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, విజయవాడలో ఈ నెల 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న నేషనల్ సరస్ మేళా 2026ను మహిళా సాధికారత చాటేలా విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రియల్ టైమ్ గవర్నెన్స్ ఆర్టీజీఎస్ పై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగుల సేవల్లో నాణ్యత పెంచడానికి వారి నైపుణ్యాల అభివృద్దిపై అధికారులు దృష్టి సారించాలని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించింది. ప్రపంచ ఆవాస దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోఖాన్ సాహు ఈ అవార్డును రాష్ట గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి హెప్సిబా రాణికి అందజేశారు. ఈ అంశంపై గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పందిస్తూ, ఇళ్ల నిర్మాణంలో వేగం, పారదర్శకత, లబ్దిదారులకు నేరుగా నగదు బదిలీ, నిరంతర పర్యవేక్షణ వంటి చర్యలతో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. 2029 నాటికి అర్హులైన పేదలందరికీ సొంతింటి కల సాకారం చేయటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలియజేశారు. దసరా దీపావళి పండుగల సందర్భంగా తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి 150,250 రూపాయల చొప్పున ప్రోత్సాహకాలను ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. దేశానికి వెలుగులు పంచేందుకు పనిచేస్తున్న సింగరేణి కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి సంస్థ మాత్రమే కాదని, తెలంగాణలో లక్షలాది మంది కుటుంబాలకు జీవనాధారమని కిషన్ రెడ్డి తెలిపారు. కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, భవిష్యత్తు కోసం యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం సింగరేణికి ఇవ్వాల్సిన 60,000 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని కిషన్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతానగర్

లో 2,13,00,000 రూపాయల వ్యయంతో 3.5 ఎకరాల్లో అభివృద్ది చేసిన స్వర్ణాంధ్ర పార్కును మంత్రి నిన్న ప్రారంభించారు. స్వర్ణాంధ్ర పార్కులు విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించడంతో పాటు

0: ఎన్నడూ లేని విధంగా ఆదాయం పెరగాలనే ఆలోచనతో అన్ని విభాగాల్ని కలిసి ముందు చేసుకెళ్తున్న తరుణంలో ఈ పార్క్ నామకరణ కూడా స్వర్ణాంధ్ర పార్క్ అని చేయడం జరిగింది. 2,13,00,000 రూపాయలతోటి పార్క్ నిర్మాణం మనం చేయగలిగాం. ఎందుకంటే ఓపెన్ ఎయిర్ థియేటర్ ఒకటి ఏర్పాటు చేశాం. సో చిన్న చిన్న డాన్స్ పర్ఫార్మెన్సెస్, డిబేటింగ్ స్కిల్స్ పెంచడానికి, ఎలోక్యూషన్ పెంచడానికి వాళ్ళు కూడా చక్కగా ఈ వేదికను ఉపయోగించుకోవచ్చు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జాతీయ విద్యా విధానం 2020 ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే సాగర్మాల ప్రాజెక్టుపై ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. విశాఖపట్నంలోని ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయంలో 43 మందికి కారుణ్య నియామక పత్రాలను మంత్రి నిన్న అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 3 ఏళ్లలో విద్యుత్ ఉత్పత్తి పంపిణీ సంస్థల్లో 445 మందికి పైగా కారుణ్య నియామకాలు కల్పించినట్లు చెప్పారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. దేశ ఎన్నికల వ్యవస్థపై అవాస్తవ ప్రచారాలు సరికావని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితాల రూపకల్పన రాజ్యాంగబద్దంగా పారదర్శకంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజల్లో అపోహలు కలిగించేలా ప్రచారాలు తగదని మంత్రి పేర్కొంటూ
3: 9వసారి ఇవాళ దేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐ జరుగుతుంది. ఆనాడు ఎవరు ఎప్పుడు అభ్యంతరాలు చెప్పలేదే, అది ఒక ప్రక్రియ. రద్దయిన ఓటర్లు ఎవరన్నా, బదిలీ అయిన ఓటర్లు కానీ, మరణించిన ఓటర్లు కానీ, లేదా ఏదైనా డూప్లికేట్ ఓటర్లను కానీ తరలించే ప్రక్రియ ఎస్ఐఆర్ లో భాగం. ఏ రకంగా పేర్లు తొలగించగలరు? ముసాయిదా పెట్టారు. ముసాయిదాలో ఎవరు డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి, ఎవరు మరణించిన వాళ్ళు ఉన్నారో లిస్ట్ ఉంది. ఆ లిస్టు ముసాయిదా మాత్రమే పెట్టడం జరిగింది. దాన్ని చూసుకున్న తర్వాత క్లెయిమ్స్కి, అప్పీల్స్కి కూడా అవకాశం ఉన్నప్పటికీ కూడా ఓట్లు తొలగించడానికి ఎవరికి హక్కు లేదనే విషయం తెలిసినప్పటికీ కూడా ఈ రకంగా అబద్దాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
1: స్విట్జర్లాండ్తో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఢిల్లీలో స్విట్జర్లాండ్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి హెలెనా బుడ్లిగర్ ఆర్డియాడాతో మంత్రి నిన్న సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా స్విస్ రాయబార కార్యాలయం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్విట్జర్లాండ్ బిజినెస్ ఫోరంలో పాల్గొని రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, ఏకగవాక్ష విధానంలో పారిశ్రామికవేత్తలకు సహకారం అందిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యానం పరిసర ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు 1 మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణలో వృద్దుల ఆరోగ్య సంరక్షణతో పాటు అసంక్రమిక వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. హైదరాబాద్లో ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా, కుటుంబ ఆరోగ్య సంక్షేమ కమిషనర్ సంగీత మంత్రిని నిన్న కలిసి ఇటీవల చేపట్టిన జపాన్ పర్యటన వివరాలను వారు వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పర్యటనలో భాగంగా భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభిస్తారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దేశ ఎన్నికల వ్యవస్థపై అవాస్తవ ప్రచారాలు సరికావని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. అథ వార్తాః. नवदेहल्यां प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः स्विस राष्ट्रपतिना गाय पार्मिलेन इत्यमुना सह मन्त्रणानन्तरं पञ्चसहमतिपत्रा

సొంటినేని గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఇంకా కనుపర్తి వరలక్ష్మమ్మ గారి జయంతి సందర్భంగా నేటి మహిళలకు ఆదర్శం కనుపర్తి వరలక్ష్మమ్మ, డాక్టర్ ఉడుము ఝాన్సీ గారి ప్రసంగం, లలిత గీతం ప్రసారమవుతాయి. 8:30 కాకినాడ జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ పివి వరప్రసాద్. 8:35 చిత్రతరంగిణి ఫిలిం గీతాలు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ యు శ్రీనివాస్ గారి మాండలిన్ వాద్యం వింటారు. 9:30 నమస్తే అమరావతి శీర్షికన ఫిలిం గీతాలు ప్రసారమవుతాయి. 10:00 ప్రజాసేవతో దేశ సేవ, జాతీయ విద్యా విధానం 2020 ప్రత్యేక ముఖాముఖి ప్రసారమవుతుంది. ఈనాటి అతిథి శ్రీకాకుళం కేంద్రీయ విద్యాలయం లెక్చరర్ డాక్టర్ బి లవకుమార్, పరిచయకర్త శ్రీ రావల సాయి గిరీష్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ. 11:00 ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా సాగరమాల ప్రాజెక్టుపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం గుర్తు చేసుకుందాం. 11:30 ఫిలిం గీతాలు. 12:10 లాహిరి లాహిరిలో, 12:40 జీవన లహరి కార్యక్రమంలో వృద్ధుల్లో సాధారణంగా వచ్చే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ టీవీ మురళీకృష్ణ గారితో పరిచయం వింటారు. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో సాధారణంగా మహిళల్లో వచ్చే మెనోపాస్ సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ వీరమాచినేని పద్మజ గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఇంకా లలిత గీతం. 2:30 లలిత సంగీత కార్యక్రమం. 3:00 టీన్ టైం హిందీ చిత్రగీతాలు. 4:00 యువలయ క్విజ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 4:30 హిందీ పాఠం, బదిలే అప్ని సోచ్. 9వ తరగతి విద్యార్థులకు హిందీ పాఠం వింటారు ఉపాధ్యాయుని శ్రీమతి సిహెచ్ పావని వనలత, విద్యార్థిని ఎం స్వరూప. 4:45 లయ విన్యాసం కార్యక్రమంలో శ్రీ కె సద్గురుచరణ్ గారి మృదంగ వాద్యం వింటారు మిశ్ర చాపుతాళం. 5:00 చిత్రతరంగిణి. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో బాలవిహార్ శీర్షికన శ్రీ లక్ష్మీపతి స్వామి విద్యావిహార్ బాలబాలికలు సమర్పించే కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ఉద్యాన పంటల్లో డ్రోన్స్ వినియోగం గురించి పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి చెన్నకేశవులు గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ నన్నం మధు. రాత్రి 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ శ్రీ మారసు కాసయ్య గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. 8:00 దార్శనిక భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు, రైతులకు అందే సంక్షేమ పథకాల గురించి ఆల్ ఇండియా కిసాన్ మోర్చా వైస్ ప్రెసిడెంట్ శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త సయ్యద్ అబిద్ హుసేన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. 8:15 ఫిలిం గీతాలు. 9:15 స్పాట్ లైట్. 9:30 చిత్ర జగత్ హిందీ చిత్రగీతాలు వింటారు. 10:00 భక్త రామదాసు హరికథ వింటారు. కథకులు శ్రీ వెలిద భార్గవ భాగవతార్. హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడుతుంది ఈ హరికథ. 11:10 జనసేవయే దేశ సేవ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు మీరింత వరకు విన్నారు. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం, హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ స్థానాలకు, అస్సాంలోని 1 లోక్సభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా మొదటి రోజు రాష్టపతి ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై పట్టభద్రులైన డాక్టర్లకు డిగ్రీలు ప్రదానం చేస్తారు. రెండవ రోజు మనాలీలోని ప్రసిద్ధ హిడింబి ఆలయాన్ని, అటల్ టెన్నెల్ రోహ్తాంగ్ను సందర్శిస్తారు. రాష్టపతి పర్యటన దృష్ట్యా బిలాస్పూర్, కుల్లు జిల్లాల్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 8న రాష్టపతి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. అలాగే ఎఫ్ఎస్ఎస్ 5 నౌకా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు షిప్ యార్డ్లో ఆధునీకరించిన స్లీప్వే 4 300 టన్నుల సామర్థ్యం గల గొలియత్ క్రేన్ను రక్షణ మంత్రి ప్రారంభిస్తారు. భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న 5 ఫ్లీట్ సపోర్ట్ షిప్లలో మొదటిదైన ఎఫ్ఎస్ఎస్ 1 స్టీల్ కటింగ్ ప్రారంభించిన కేవలం 18 నెలల్లోనే బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తోంది. 43,500 టన్నుల బరువు కలిగిన ఈ నౌకలు సముద్రంలో ఉండే యుద్ద నౌకలకు అవసరమైన సరుకులు, ఇంధనాన్ని సమకూర్చడం ద్వారా భారత సముద్ర సరిహద్దు పరిధిలో నౌకాదళ సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి. కృత్రిమ మేధస్సు పనిచేసే విధానాలు, లావాదేవీలు, నిర్ణయాలు తీసుకునే తీరును మార్చివేసిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన కౌటిల్య ఎకనామిక్ సదస్సులో మాట్లాడుతూ మంత్రి, ఏఐ పరివర్తనలో భవిష్యత్తులో వ్యవస్థలను రూపొందించడానికి మన దేశానికి గొప్ప అవకాశం ఉందన్నారు. నేడు టెలికాం కనెక్టివిటీ నెట్వర్క్ ఒక డిజిటల్ హైవేగా మారిందని, డేటా అనేది ఏఐ ఆర్థిక వ్యవస్థకు ఇంధనంగా మారిందని, ఈ అంశాలన్నీ కలిసి కనెక్టివిటీ, కంప్యూట్, ట్రస్ట్ అనే కొత్త డిజిటల్ త్రయాన్ని ఏర్పరుస్తున్నాయని సింధియా చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఘనా విదేశాంగ మంత్రి సమూయల్ ఆహ్వానం మేరకు ఈరోజు, రేపు ఘనాలో పర్యటిస్తారు. ఈ పర్యటన సందర్భంగా అధ్యకులు జాన్ మహమాతో ఫార్మాస్యూటికల్ అభివృద్దిలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, యాంత్రీకరణ, వ్యవసాయ రంగంలో సహకారాన్ని మరింతగా పెంచుకోవడం, ఘనా పారిశ్రామికీకరణ, ఉద్యోగ కల్పన ఎజెండాకు మద్దతివ్వడం, అలాగే స్కాలర్షిప్లు, ఐటీ భాగస్వామ్యాలను విస్తరించడంపై చర్చలు జరుపుతారు. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే భారత లక్ష్య సాధనకు రసాయనాలు, పెట్రోకెమికల్స్ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఇండియా కెమ్ 14వ ఎడిషన్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల్లో అంతరాయాలు ఏర్పడుతున్న తరుణంలో ఈ రంగంలో స్వయం సమృద్ది సాధించవలసిన అవసరాన్ని ఆమె గుర్తు చేశారు. దేశీయ సామర్థ్యాలను పెంపొందించుకుంటూ ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిగా నిలిచే శక్తి భారత్కు ఉందన్నారు. రసాయన పరిశ్రమల ఆవిష్కరణలు, పెట్టుబడులు, విస్తరణకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని మంత్రి పిలుపునిచ్చారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అస్సాంలోని 1 లోక్సభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం, పుదుచ్చేరిలోని తట్టాంచవాడి, పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాలకు
అసోంలోని నాగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు శుక్రవారం నాడు చేపడతారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహణలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషన్

0: నర్ జ్ఞానేష్ కుమార్ ను సస్పెండ్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇతర ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండానే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్ఐఆర్కు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై ప్రతివాదుల స్పందనను మొదట కోరతామని, చట్టబద్దమైన నిబంధనలేవైనా ఉల్లంఘించబడ్డాయా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. కేవలం పత్రికా కథనాల ఆధారంగా ఏకపక్షంగా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిర్ణయాలు ఐక్యత లేదా మెజారిటీ లేకుండా తీసుకున్నారని రికార్డులు నిరూపిస్తే ఆ నిర్ణయాలను పునఃపరిశీలించే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు న్యూఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయ 2వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ, ఈ స్నాతకోత్సవంలో 1300 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారని, అత్యుత్తమ విద్యా ప్రతిభ కనపరిచిన 3 ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపరాష్టపతి శంకర్ దయాళ్ శర్మ పతక బహుమతులను అందజేస్తారని తెలియజేశారు. ఈ వేడుకలో 240 మంది విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేయనుండగా 2024, 2025, 2026 విద్యా సంవత్సరాలకు చెందిన 60 మంది విద్యార్థులు బంగారు పతకాలు అందుకుంటారని ఆయన వివరించారు. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారేకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రానున్న 2-3 రోజుల్లో జమ్మూకాశ్మీర్, లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, లక్షద్వీప్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, మహారాష్ట, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో రానున్న 2-3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. భారత్లో భాగస్వామ్యాలను, పెట్టుబడులను మరింత బలోపేతం చేసే అవకాశాలపై వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వ్యాపార దిగ్గజాలతో సమావేశమై చర్చించారు. గోయల్ న్యూయార్క్లో G20 వాణిజ్య మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి అమెరికా వెళ్లారు. అక్కడ ప్రవాస భారతీయులను ఉద్దేశించి కూడా ప్రసంగించారు. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అభివృద్ది చేసిన సంచార్ సాథీ పోర్టల్ 2023 మే నెలలో ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు 30 కోట్లకు పైగా సందర్శనలు నమోదు చేసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. టెలికమ్యూనికేషన్స్ శాఖ రూపొందించిన ఈ పోర్టల్ ద్వారా పౌరులు తమ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లున్నాయో తెలుసుకోవచ్చు. అలాగే పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడం, మొబైల్ హ్యాండ్సెట్ అసలైందో కాదో తనిఖీ చేయడం, అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజీలపై సులభంగా ఫిర్యాదు చేసే సదుపాయం ఇందులో ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ స్థానాలకు, అస్సోంలోని 1 లోక్సభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి ఉదయరేఖల కార్యక్రమంలో ముందుగా
1: ఆలోచనాలోచనం లోచూపును వెలిగించే చిరుదీపం సమర్పణ శ్రీ పులుపుల వెంకట ఫణికుమార్ శర్మ.
2: శ్రీ గురుభ్యో నమః. మన జీవన ప్రయాణంలో అత్యంత కీలకమైనది, ప్రతి ఒక్కరి అంతరంగాన్ని మేల్కొల్పే ఒక అద్భుతమైనది ఆత్మవిశ్వాసం. మనిషి శరీరానికి శ్వాస ఎంత అవసరమో, లక్ష్యాన్ని సాధించాలనుకునే వ్యక్తి మనసుకు ఆత్మవిశ్వాసం అంత అవసరం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో ఒక అద్భుతమైన శ్లోకం చెబుతారు. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. నీకు నీవే ఉద్ధారకుడివి కావాలి తప్ప నిన్ను నువ్వు ఎప్పుడూ హీనపరుచుకోకూడదు, కృంగిపోకూడదు. ఈ లోకంలో నీకు నిజమైన మిత్రుడు నీవే. అదే సమయంలో నిన్ను నువ్వు నమ్మకపోతే నీకు అసలైన శత్రువు కూడా నీవే. మనలను మనం నమ్మినంతకాలం బయట ప్రపంచం ఎంతటి విమర్శలు చేసినా మనం తట్టుకోగలం. కానీ మన మీద మనకే నమ్మకం సన్నగిలినాడు లోకం మనకు ఎంతటి అవకాశాలను ఇచ్చినప్పటికీ మనం అడుగు ముందుకు వేయలేం. మన తెలుగు ప్రాచీన సాహిత్యంలో భర్తృహరి సుభాషితాలు మానవ నైజాలను, ధైర్యాన్ని చాలా స్పష్టంగా వర్గీకరించాయి. ఏనుగు లక్ష్మణకవి గారు దీనిని తెలుగులోకి అనువదిస్తూ రాసిన ఒక చక్కని పద్యాన్ని మనం ఇక్కడ తప్పక గుర్తు చేసుకోవాలి. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్, ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యోన్నతోత్సాహులై, ప్రారంధార్థములుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్గావునన్. ఈ పద్యంలో సమాజంలోని 3 రకాల మనుషులను గురించి చెప్పారు. మొదటి రకానికి చెందినవారు ఎక్కడ ఆటంకాలు వస్తాయోనన్న భయంతో పనే మొదలుపెట్టరు. 2వ రకం వ్యక్తులు మొదలు పెడతారు, కానీ మొదటి ఆటంకం ఎదురవగానే భయపడి మధ్యలోనే వదిలేస్తారు. కానీ 3వ రకం వ్యక్తులు ఉన్నారు, వారే ధీరులు. ఎంతటి కష్టాలు ఆటంకాలు ఎదురైనా, ఎన్నిసార్లు ఓడిపోయినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మొదలుపెట్టిన కార్యాన్ని గమ్యం చేరే వరకు వదిలిపెట్టరు. మరి మనం ఈ 3 వర్గాలలో ఎక్కడున్నాం అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆత్మవిశ్వాసం అంటే ఏమిటి? నా వల్ల అంతా అవుతుంది అనే అహంకారం కాదు. ఎదురుగా ఎన్ని సవాళ్లు ఎదురైనా వాటిని ఎదుర్కొనే శక్తి, నేర్చుకునే తపన నాలో ఉన్నాయి అనే గుండెల నిండా నమ్మడమే ఆత్మవిశ్వాసం. ఒక పెద్ద అడవిలో విపరీతమైన కార్చిచ్చు రేగింది. ఎండిపోయిన చెట్లన్నీ భగభగా మండుతున్నాయి. అడవిలో ఉన్న సింహాలు, పులులు, ఏనుగులు అన్నీ తమ బలాన్ని మర్చిపోయి ప్రాణభయంతో పరుగులు తీస్తున్నాయి. అలాంటి భయానక వాతావరణంలో ఒక చిన్న పిచ్చుక మాత్రం పక్కనే ఉన్న నది దగ్గరికి వెళ్లి తన చిన్ని ముక్కుతో 2 చుక్కల నీటిని తీసుకువచ్చి ఆ మంటలపై చల్లుతోంది. మళ్లీ నది వద్దకు వెళ్లడం, 2 చుక్కలు తేవడం, మంటలపై పోయడం చేస్తోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతున్న ఒక తోడేలు ఆ పిచ్చుకను చూసి ఎగతాళిగా నవ్వింది. ఓసి పిచ్చుక, ఇంత పెద్ద కార్చిచ్చును చూసి గజరాజులే పరుగు తీస్తుంటే నీ ముక్కున పట్టే ఆ 2 బొట్ల నీళ్లతో ఈ మంటలను ఆర్పివేయగలవా? ఎంత మూర్ఖత్వం అది అంది. అప్పుడు ఆ పిచ్చుక ఎంతో ప్రశాంతంగా స్థిరమైన గొంతుతో ఇలా సమాధానం చెప్పింది. తోడేలు బావా, నా 2 చుక్కల నీటితో ఈ అడవి మంటలు ఆరిపోవని నాకూ తెలుసు. కానీ రేపు చరిత్ర ఈ అడవి గురించి మాట్లాడేటప్పుడు నా పేరు పారిపోయిన పిరికివాళ్ల జాబితాలో ఉండదు. తన శక్తి మేరకు విపత్తును ఆపడానికి ప్రయత్నించిన పోరాట యోధుల జాబితాలో నిలుస్తుంది. ఈ కథ మనకు నేర్పే పాఠం ఒక్కటే. సమాజం మన పరిమాణాన్ని చూసి, మన నేపథ్యాన్ని చూసి మనల్ని అంచనా వేయవచ్చు. నువ్వు ఇంతే, నీ వల్ల ఏమవుతుంది అని నవ్వవచ్చు. కానీ మన ఆత్మవిశ్వాసం ముందు ఆ హేళనలు నిలబడలేవు. ఫలితం మన చేతుల్లో లేకపోవచ్చు, కానీ ప్రయత్నించే ధైర్యం మన గుండెల్లో ఉండాలి. మనిషిని ఓడించేది బయట ఉండే కొండలు కాదు, మన బూట్లలో ఉండే చిన్న చిన్న గులకరాళ్ళు. అలాగే మన జీవితంలో మనల్ని అడ్డు

0: నవ్వుకునేది ఇతరులు పెట్టే సవాళ్లు కాదు. నేను ఇది చేయగలనా, నన్ను చూసి ఈ లోకం నవ్వుతుందేమో అని మన అంతరంగంలో పుట్టే అభద్రతాభావం. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టడానికి వేలసార్లు విఫలమయ్యాడు. ప్రజలు ఎగతాళి చేసినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఒక్కటే, నేను వేలసార్లు విఫలం కాలేదు, బల్బు వెలగని 10,000 మార్గాలను కనుగొన్నాను అన్నాడు. దృక్పథం, ఆత్మవిశ్వాసం అంటే ఇదే. మన దేశంలో స్వామి వివేకానంద చికాగో వెళ్లినప్పుడు ఆయన కాషాయ వస్త్రాలను, ఒంటరితనాన్ని చూసి చాలామంది చులకనగా చూశారు. కానీ ఆయన వేదిక మీద నిలబడి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని పిలిచిన ఆ ఒక్క పిలుపుతో యావత్ ప్రపంచం లేచి నిలబడి చప్పట్లు కొట్టింది. ఆ పిలుపు వెనక ఉన్నది ఆడంబరం కాదు, భారతీయ సంస్కృతి పట్ల, తన అంతరాత్మ పట్ల ఆయనకున్న అచంచలమైన విశ్వాసం. మనం తరచుగా ఇతరుల ప్రశంసల కోసం, గుర్తింపు కోసం ఎదురు చూస్తుంటాం. ఎవరో వచ్చి మనల్ని మెచ్చుకుంటేనే మన విలువ పెరుగుతుందనుకుంటాం. అది తప్పు. గరుడ పక్షి ఆకాశంలో ఎగిరేటప్పుడు కింద కాకులు చేసే అరుపులను పట్టించుకోదు, అది మరింత ఎత్తుకు ఎగిరి మేఘాలపైకి వెళ్ళిపోతుంది. మనం కూడా మన లక్ష్యం వైపు సాగిపోతున్నప్పుడు లోకం వేసే రాళ్లను పునాది రాళ్లుగా మార్చుకోవాలే తప్ప ఆ రాళ్ల దెబ్బలకు వెనక్కి తగ్గకూడదు. కాల్చే నిప్పును చిరుద్వీపంగా మార్చుకుని లోచూపును వెలిగించేలా చేసి ఆలోచనాలోచనంతో వీక్షించాలి. వైఫల్యం రావడం సహజం, పడిపోవడం తప్పు కాదు. పడిన చోటే ఆత్మవిశ్వాసం కోల్పోయి ఉండడమే క్షమించరాని నేరం. మనల్ని మనం నమ్మినంతకాలం ఈ సృష్టిలో ఏ శక్తి మన ప్రయాణాన్ని ఆపలేదు. మీ కళ్ళలోని కలలను విశ్వసించండి, మీ చేతుల్లోని శ్రమను నమ్మండి, మీ గుండెల్లోని ఆత్మవిశ్వాసాన్ని నిరంతరం ప్రజ్వలింపజేయండి.
1: మీరింతవరకు లోచూపును వెలిగించే చిరుదీపం, ఆలోచనాలోచనం విన్నారు. సమర్పణ శ్రీ పులుపుల వెంకట ఫణికుమార్ శర్మ. కార్యక్రమంలో ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా రొమ్ము క్యాన్సర్పై అవగాహన, డాక్టర్ చైత్ర సౌంటినేని గారితో పరిచయం వింటారు.
2: ఈ రాబోయే అక్టోబర్ నెల మొత్తాన్ని ఇంటర్నేషనల్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా జరుపుకోబోతున్నాం. దీనికి సంబంధించి మనకి పూర్తి అవగాహన కలుగచేయడానికి ఈరోజు మన ముందున్నారు బ్రెస్ట్ క్యాన్సర్ సెంటర్లో కన్సల్టెంట్ ఆంకోప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ బ్రెస్ట్ అండ్ ఎండోక్రైన్ డిపార్ట్మెంట్లో సర్జన్గా చేస్తున్న డాక్టర్ చైత్ర గారు. వారితో మాట్లాడి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ చైత్ర గారు.
3: నమస్కారం అండి.
2: ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, అయితే ఆరోగ్య సమస్యలు అయితే మన మహిళల్లో ఎక్కువగా తరచు కనిపిస్తూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ తీవ్రత ఎలా ఉంది అని అడిగితే ఏం చెప్తారు?
3: భారతదేశంలో అయితే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఆడవాళ్ళలో అత్యధికంగా సంభవించే క్యాన్సర్ అండి. ప్రతి 25 మందిలో ఒకళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మన భారతదేశంలో వస్తుంది ఆడవాళ్ళల్లో. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో తీవ్రత కొంచెం తక్కువగా ఉంది, కాకపోతే ఒకప్పటి కాలంలో ఈ సంఖ్య అనేది చాలా చిన్నగా ఉండేది. అండ్ దీని గురించి అవగాహన లేకపోవటం వలన ఎర్లీ స్టేజ్లో డిటెక్షన్ అనేది చాలా తక్కువ కేసెస్లోనే చూస్తూ ఉంటాం. ఎస్పెషలీ పల్లెటూరులో ఉన్న వాళ్ళు పుండుగా మారి ఇంకా స్టేజ్ 3, స్టేజ్ 4 ఇట్లా ఉన్న స్టేజెస్లోనే కనిపిస్తూ ఉంటారండి. గత 5 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడైతే డెఫినెట్లీ కొంచెం అవగాహన అనేది పెరిగింది, ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో, అంటే సిటీస్లో, ఇట్లాంటి చోట టౌన్స్లో కొంచెం అవగాహన అనేది ఉంది. కాకపోతే ఇది రొమ్ము అనేది ప్రైవేట్ పార్ట్, లేడీస్లో ప్రైవేట్ పార్ట్ కాబట్టి వెంటనే ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు బయట పెట్టరండి. ఎస్పెషలీ బాగా ఎల్డర్లీ పేషెంట్స్లో, 70 ఏళ్ళు దాటిన వాళ్ళు అండ్ బాగా యంగ్ పేషెంట్స్లో కూడా ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటామండి, లేట్ స్టేజెస్లో బయటపడుతూ ఉంటుంది. మనకి ఈ కాలంలో స్క్రీనింగ్ పద్ధతి ద్వారా క్యాన్సర్ చేతికి తగిలే స్టేజ్ కంటే ముందు కూడా డిటెక్ట్ చేసే పద్ధతులున్నాయి.
2: అసలు ముందు ఏ సమస్యకైనా దానికి ఒక కారణం ఉంటుంది, ఈ అనారోగ్యం రావడానికి ప్రత్యేకంగా ఏమైనా కారణాలు ఉంటాయి?
3: బ్రెస్ట్ క్యాన్సర్ రావటానికి 90% యాదృచ్ఛికంగా వస్తాయండి, అంటే ఎన్వైరన్మెంటల్లో రకరకాల కెమికల్స్కి, టాక్సిన్స్కి రోజు మనం ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం. ఒక్క చిన్న కణంలో మనకి జెనెటిక్ తేడా రావటం వలన అది క్యాన్సర్గా మారుతుందండి.
2: కాలుష్యం అని చెప్పుకోవచ్చా?
3: డెఫినెట్లీ కాలుష్యం అనేది ఒక రకంగా ఒక పాయింట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అందరం కూడా అదే కాలుష్యానికి ఎక్స్పోజ్ అవుతాం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఒకే ఊర్లో ఉన్న వాళ్ళు, లేదా ఒకే వీధిలో ఉన్న వాళ్ళు దాదాపుగా ఒకే రకమైన ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం. కాకపోతే ఒకరికి క్యాన్సర్ వస్తుంది, ఇంకొకరికి క్యాన్సర్ రాదు. మన అందరం కూడా ఈ పొల్యూటెంట్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మన సెల్స్ లో కొన్ని మార్పులు జరుగుతాయి. చాలా మటుకు బాడీ ఈ చెడ్డ సెల్స్ ని క్యాన్సర్ గా మారటానికి ముందే చంపేస్తాయి. కొంతమందిలో ఈ చంపటం అనే ప్రాసెస్ లో కంట్రోల్ లేకపోవటం వలన అవి ఇంకా పెరిగి క్యాన్సర్ గా మారుతాయి.
2: ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కి గురయ్యి మీ దగ్గరకి ఎటువంటి లక్షణాలు ఉన్నాయంటూ సమస్యగా మీ దగ్గరకు వస్తారు, అసలు వీళ్ళకి తెలియాలంటే మనకి ఏదో ఇక్కడ అనారోగ్యం ఉంది అని వాళ్ళు గుర్తించి వెళ్ళి చూపించుకోవాలి అన్న తీవ్రత కలిగితేనే కదా బయటకు వచ్చి డాక్టర్ని సంప్రదిస్తారు. అట్లాంటి లక్షణాలు ఎలా తెలుస్తాయి మనకి?
3: సో దీనికి ఏంటంటే మనకి క్యాన్సర్ కి సంబంధించిన లక్షణాలు ఉన్నాయా లేదా అనేది తెలియటానికి మనం దీన్ని బ్రెస్ట్ అవేర్నెస్ అనే మాట వాడతామండి. బ్రెస్ట్ అవేర్, సో ప్రతి మహిళ బ్రెస్ట్ అవేర్ గా ఉండాలి. బ్రెస్ట్ అవేర్ అంటే ఏంటంటే తన బ్రెస్ట్ అనేవి నార్మల్ గా ఎలా ఉంటాయని ప్రతి మహిళకి ఫస్ట్ తెలియాలి. సెకండ్ తెలియాల్సిన విషయం రొమ్ముల్లో రాగలిగే మార్పులేంటి, అవి ఎలాంటి మార్పులు రావచ్చు అనేది సెకండ్ తెలుసుకోవాలి. థర్డ్, ఆ మార్పులు అనేవి వచ్చాయా లేదా అనేది క్రమం తప్పకుండా ప్రతి నెల చెక్ చేసుకోవాలి సొంతంగా ఇంట్లో. ఫోర్త్ పాయింట్, ఏదన్నా మార్పు ఉంది అని మనం మంత్లీ చేసుకున్న పరీక్షలో తెలుసుకున్నప్పుడు అప్పుడు డెఫినెట్లీ ఆలస్యం చేయకుండా డాక్టర్ని కలవటం. ఐదో పాయింట్, 40 ఏళ్లు దాటిన వాళ్ళు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం స్క్రీనింగ్ కి వెళ్ళటం. ఇది మ్యామోగ్రామ్ ద్వారా చేస్తామండి, ఎక్స్రే మ్యామోగ్రామ్. ఇందులో రకరకాల మ్యామోగ్రామ్లు ఉంటాయి, ఎస్పెషలీ యంగ్ వాళ్ళల్లో డిజిటల్ బ్రెస్ట్ టోమోసిన్సిస్ అని 3D మ్యామోగ్రామ్ చేయటం బెటర్. కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు 3D కాకపోయినా కూడా పర్వాలేదు, రొమ్ము దట్టత తక్కువ ఉంటే. అండ్ మనం ఏం చూసుకోవాలి ఈ నెల నెలా చేసుకునే పరీక్షలో ఒక లేడీ ఏం చూసుకోవాలి? ఫస్ట్ ఏంటంటే అద్దంలో తనని తాను చూసుకోవటం అనేది ఇంపార్టెంట్ అండి. ఇది చేతులు పక్కన పెట్టుకుని చూసుకోవాలి, తర్వాత చేతులు నడుము మీద నొక్కి పెట్టుకుని చూడాలి, తర్వాత చేతులు పైకి లేపి చూడాలి. మూడు పొజిషన్స్ లో చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దేనికోసం చూసుకుంటారు? చర్మంలో ఏమైనా మార్పులున్నాయా లేదా, చర్మం ఎక్కడన్నా లోపలికి గుంటలాగా పడి లాక్కుపోతుందా, చనుమన లోపలికి లాక్కుపోతుందా, చనుమన సైడ్కి జరిగిందా, అంటే మనకి రెండో చనుమన ఉంటుంది కాబట్టి రెండు ఒకే పొజిషన్ లో ఉన్నాయా లేదా ఒకటి పక్కకు లాక్కుపోయిందా, పైన ఏమైనా ఎర్రదనం కానీ మచ్చ కానీ వాపులా కానీ కనిపిస్తుందా లేదా అనేది చూసుకోవాలి. దీని తర్వాత తడిమి చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఫస్ట్ ఏమో జస్ట్ చూడటం, తర్వాత ఏమో ముట్టుకుని చూసుకోవాలి, ఎక్కడేమన్నా గడ్డలు తగులుతున్నాయా లేదా, ఎక్కడేమన్నా వెచ్చదనం అనేది ఉందా, చనుమనల నుంచి ఏదైనా ద్రవం కానీ రక్తం కానీ కారుతుందా లేదా అనేది ఆ ఒక్కసారి నెలలో ఒకసారి మనం నొక్కి చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది.
2: ఒక్కసారి బ్రెస్ట్ క్యాన్సర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత వ్యాధి తీవ్రతను బట్టి మాక్సిమం ఎంత సమయం పడుతుంది పూర్తిగా నయం చేయడానికి?
3: సో క్యాన్సర్ విషయంకి వచ్చేసరికి మనం క్యూర్ రేట్స్ గురించి మాట్లాడడం, సర్వైవల్ రేట్స్ గురించి మాట్లాడతాం. ఇది వరకు కాలంలో షుగర్ వలన బీపీ వలన చనిపోయే వాళ్ళు కూడా ఉండేవాళ్ళండి. ఇప్పుడేంటంటే షుగర్ని బీపీని కంట్రోల్ చేయటానికి చాలా మంచి మందులున్నాయి, అవి రెగ్యులర్గా తీసుకుంటే వాటి వలన మనకి లైఫ్ స్పాన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ విషయానికి వచ్చేసరికి ఎర్లీ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే Stage 1 and Stage 2 బ్రెస్ట్ క్యాన్సర్లో సర్వైవల్ రేట్స్ బాగుంటాయి. మన సర్వైవల్ రేట్స్ అంటే ఏంటంటే 100 మంది పేషెంట్స్ని తీసుకుంటే వీళ్ళల్లో ఎంతమంది 5 ఏళ్ల తర్వాత బతుకుంటారు, తర్వాత ఎంతమంది 10 ఏళ్ల తర్వాత బతుకుంటారు, ఎంతమంది 15 ఏళ్ల తర్వాత బతుకుంటారు అనే లెక్క క్యాల్కులేట్ చేసి చెప్తామండి. ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది.
2: ఇప్పుడు మనకి లక్షణాలు మనం ఇంట్లో గుర్తించిన దగ్గర నుంచి మీ దగ్గర కన్ఫర్మ్ అయిన తర్వాత నుంచి అప్పటి వరకు మన జీవన విధానం ఒకలా ఉండొచ్చు,
3: అవును,
2: అప్పటి నుంచి వేరేలా మారిపోవచ్చు. ఎటువంటి మార్పుల్ని మీరు సజెస్ట్ చేస్తారు, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
3: వేరే రకమైన జాగ్రత్తలు ఏమీ లేదండి, కానీ ఊబకాయం ఉన్నవాళ్ళు కొంచెం వెయిట్ తగ్గితే మంచిది. ఫర్దర్ వెయిట్ గెయిన్ అయితే పుట్టాన్, ఊబకాయం ఉన్నా లేకపోయినా వెయిట్ గెయిన్ అనేది పుట్టాన్ అవ్వకూడదు. ఇంకా బరువు పెరగటం అనేది అయితే చేయకూడదు, బరువు పెరిగితే మళ్ళీ క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది. తర్వాత మద్యం సేవించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అది ఆపేయటం మంచిది. యూజువల్లీ మన ప్రాంతంలో లేడీస్ పెద్దగా ఆల్కహాల్ ఏమీ తీసుకోరండి, కాబట్టి మనకు ఆ సమస్య పెద్దగా లేదు, బట్ విదేశాల్లో అయితే డెఫినెట్లీ ఆ సమస్య అనేది ఉంది. సో మద్యం అనేది సేవిస్తే క్యాన్సర్ వచ్చే అవకాశం అనేది పెరుగుతుంది, ఈవెన్ రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. కొంచెం ఎక్సర్సైజ్, మనకి ఏంటంటే ఈ క్యాన్సర్కి వాడే మెడికేషన్స్ ఇవన్నీ కూడా ఎముకల్ని కొంచెం బలహీనపరిచే అవకాశం ఉంటుంది. సో వీటికి ఏంటంటే మనం సరిపడే ఎక్సర్సైజ్ అండ్ డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేస్తే కాల్షియం సప్లిమెంట్స్, డాక్టర్ గారు ఏదైనా క్యాన్సర్కి సంబంధించిన మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేస్తే దాన్ని తూచా తప్పకుండా తీసుకోవటం, ఎప్పుడు స్కెడ్యూల్ చేస్తే విజిట్ని ఆ విజిట్కి వచ్చి ఎగ్జామినేషన్

0: చేయించుకోవటం, ఇవన్నీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి.
1: ఇప్పుడు అక్టోబర్ మంత్ ని స్పెషల్ గా ఈ రోజు అవగాహన కోసం పెట్టడానికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఏమన్నా?
0: అక్టోబర్ ని పింక్ టోబర్ అని చెప్పేసి అంటారండి. ఈ మంత్ ని సెలెక్ట్ చేశారు ఇంటర్నేషనల్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ పెంపొందించడానికి. బ్రెస్ట్ క్యాన్సర్ రిబ్బన్ పింక్ రిబ్బన్ అండి. మీరు పింక్ మ్యారథాన్స్ అని ఇవన్నీ చూస్తూనే ఉండుంటారు టీవీలో. అక్టోబర్ నెలలో చాలా హాస్పిటల్స్ కానీ చాలా ఎన్జిఓస్ కానీ ఈ అవగాహన పెంచడం కోసం, బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన పెంచడం కోసం నడుపుతూ ఉంటారండి. పింక్ రిబ్బన్ కి సంబంధించి పింక్ అండ్ అక్టోబర్ ని కలిపి పింక్ టోబర్ అని చెప్పేసి అంటారు. సో ఇది జనరల్ గా ఒక మంత్ ని ఇట్లాగా అలాట్ చేశారండి సంవత్సరంలో ఈ మంత్ అనేది అవేర్నెస్ పెంచడానికి ఉపయోగించడానికి.
1: మరి ఈ మంత్ లో అవగాహన కార్యక్రమాలు ఏం చేస్తూ ఉంటారు?
0: మేము ఎవ్రీ ఇయర్ అక్టోబర్ లో ఆన్లైన్ అవగాహన పెంచడానికి ఫేస్బుక్ లో అండ్ ఈవెన్ ఇన్స్టాగ్రామ్ లో అవేర్నెస్ కార్డ్స్ అండ్ వీడియోస్ పెడుతూ ఉంటామండి. ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, మా ఒక్క హాస్పిటలే కాదు కొంతమంది డాక్టర్స్ కలిపి పెట్టిన ఛానల్ అండి. ఎవ్రీ అక్టోబర్ అందులో న్యూ వీడియోస్ రిలీజ్ చేసి బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే రొమ్ము స్వీయ పరీక్ష చేసుకోమని గుర్తు చేయడానికి, ఒకవేళ స్క్రీనింగ్ చేయించుకుని ఉండకపోతే గనక ఈ సంవత్సరం లోపల ఈ నెల చేయించుకోమని గుర్తు చేయడానికి అవేర్నెస్ అనేది స్ప్రెడ్ చేస్తూ ఉంటామండి.
1: రెస్పాన్స్ ఎలా ఉంటుంది?
0: రెస్పాన్స్ అనేది చాలా సార్లు అక్టోబర్ నెలలో ఇతర నెలలతో పోలిస్తే స్క్రీనింగ్ కి చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారండి హాస్పిటల్కి మిగతా మంత్స్ తో పోలిస్తే. ఇది ఒక గ్రూప్ ఎఫర్ట్, అంటే మేము చేసిన దాని వల్లనే వచ్చారని కాదు. ఇన్ జనరల్ అక్టోబర్ అనే దానికోసం, ఇది అవేర్నెస్ పెంచడం కోసం రకరకాల వాళ్ళు అందరూ ఎన్జిఓస్ అందరూ కూడా అవేర్నెస్ పెంచడానికి ప్రోగ్రామ్స్ చేస్తారు కాబట్టి అవి విని కానీ చూసి కానీ మోర్ పీపుల్ స్క్రీనింగ్ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు స్క్రీనింగ్ చేయించుకుంటానికి వస్తారు. ఎర్లీ స్టేజెస్ లో డిటెక్ట్ చేస్తే నేను మీకు చెప్పానండి సర్వైవల్ రేట్స్ చాలా బాగుంటాయి అనేది. సో స్క్రీనింగ్ వలన ఎర్లీగా క్యాన్సర్ ఎవరికైనా డిటెక్ట్ అయితే గనక వాళ్ళకి తక్కువ ట్రీట్మెంట్తో తక్కువ రిస్క్ తో మనం ఈ క్యూర్ వైపు గురించి ఆలోచించవచ్చు. 5 ఇయర్ సర్వైవల్ అనేది బాగుంటుంది.
1: డాక్టర్ గారు, ఇప్పుడు ప్రతి మహిళకి నెలవారీ మెన్సెస్ ఆ సమయంలో వచ్చే ముందు కానీ వచ్చిన తర్వాత కానీ తనకి చెస్ట్ బరువుగా అనిపించడం, అక్కడ కొంచెం పెయిన్ గా అనిపించడం ప్రతి మహిళ మాక్సిమం ఫీల్ అవుతూ ఉంటారు. మరి ఇటువంటి లక్షణాలు భవిష్యత్తులో ఏమన్నా బ్రెస్ట్ క్యాన్సర్ కింద దారితీసే ప్రమాదం ఏమన్నా ఉంటుందా?
0: ఈ మంత్లీ వచ్చే చేంజెస్ కి బ్రెస్ట్ క్యాన్సర్ కి ఎటువంటి సంబంధం ఉండదండి. మీరు చెప్పినట్టు బరువు అనేది చాలా మందికి అనిపిస్తుంది. బరువే కాకుండా నొప్పి అనేది కూడా ఒక 40% మంది ఆడవాళ్ళు ఈ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో లైఫ్లో, ప్రతి సైకిల్లో నొప్పి వస్తుందని ఏమీ లేదు, బట్ అప్పుడప్పుడు నొప్పి రావటం అనేది జరగవచ్చు. 97% నొప్పి వచ్చిన వాళ్ళలో క్యాన్సర్కి సంబంధించింది అయితే అవ్వదండి. ఎస్పెషల్లీ ఇది సైకిల్స్కి ముందు వచ్చే నొప్పి అయితే గనక మనం దాన్ని నెగ్లెక్ట్ అయితే చేయొచ్చు. అట్లా కాకుండా సైకిల్స్ అప్పుడు వచ్చిన నొప్పి కాకుండా బిట్వీన్ సైకిల్స్ మనకి నాన్ సైక్లికల్ మ్యాస్టాల్జియా అని చెప్పేసి ఉంటుందండి. ఇది మనకి కొత్తగా మొదలైనప్పుడు దీన్ని ఒకసారి డాక్టర్ దగ్గర చూపించడం మంచిది. బట్ 97% క్యాన్సర్కి రిలేటెడ్ ఉండదు, బట్ కొంతమందికి దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండొచ్చు.
1: అయితే మామూలుగా కూడా మనం అప్పుడప్పుడు చూసుకుంటే కొంచెం చిన్నగా గట్టిగా ఉండడం కానీ ఆ ప్లేస్లో గడ్డలాగా ఉండడం కానీ ఇలా మనకు వచ్చిన ప్రతి మార్పుని క్యాన్సర్ కింద భయపడటం అవసరం అంటారా?
0: మనుషుల్ని భయపెట్టడం అనేది మన లక్ష్యం కాదండి. ఇప్పుడు ఇంటర్నేషనల్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ లో మనకి ఏంటంటే మార్పులు, మీకు ఇది వరకు లేనిది ఏదన్నా కొత్తగా వస్తే దానికి చూపించుకోవాలి. మనకు వచ్చిన ప్రతి మార్పు క్యాన్సర్ కింద ఉండదండి. ఈ మార్పులతో డాక్టర్ దగ్గరకు వచ్చే వాళ్ళలో అవుట్ ఆఫ్ 10 పేషెంట్స్ 8 to 9 పేషెంట్స్ లో క్యాన్సర్ ఉండదు. క్యాన్సర్ కానీ వేరే సాదా మార్పులు లేకపోతే క్యాన్సర్ క్యాన్సర్ కానీ వేరే ట్యూమర్లు ఇలాంటివి ఉండొచ్చు. క్యాన్సర్ ఉన్నవాళ్ళు ఒకళ్ళు లేదా ఇద్దరు ఉంటారు. కాకపోతే ఆ ఒకళ్ళు లేదా ఇద్దరు మనమా కాదా అనేది మనం చెప్పుకోలేం. అందుకని ఎప్పుడన్నా కొత్త మార్పు బ్రెస్ట్ లో వచ్చినప్పుడు డెఫినెట్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించండి. అది సాదా మార్పు అయితే దానికి సర్జరీ అవసరం పడవచ్చు, పడకపోవచ్చు, ఒట్టి మందులతో క్యూర్ అయ్యే కండిషన్ అవ్వచ్చు, లేదా అసలు ఏమీ చేయాల్సిన అవసరం లేని సిచ్యువేషన్ కూడా అవ్వచ్చు. బట్ ఆ ఒకళ్ళో ఇద్దరు క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యే పేషెంట్స్ ఉంటారు కదండి, వాళ్ళకి మనం ఈ అవగాహన పెంచడం వలన బెనిఫిట్ అనేది జరుగుతుంది.
1: అయితే ఇప్పుడు చదువులు పూర్తి అయ్యే అవ్వకుండానే ఉద్యోగాలు వస్తున్నాయి. మరి ఉద్యోగంలో వాళ్ళు ఎదుర్కొంటున్న సైకలాజికల్ గా టెన్షన్స్ ఉంటాయి, ఒత్తిడి ఉంటుంది, ఇంకా 24 గంటలు కూర్చునే పని చేస్తూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. గృహిణిని చూసుకుంటే తనకు కూడా తక్కువే ఉండదు మెంటల్ టెన్షన్ అనేది. కుటుంబ బాధ్యతల వల్ల అది ఇది సైకలాజికల్ గా కొంచెం టెన్స్ ఫీల్ అవుతూనే ఉంటారు. మరి ఈ పరుగుల ప్రపంచంలో ఈ మానసిక ఒత్తిడి ఏమన్నా ఈ సమస్యకి

0: దారి తీసే ప్రమాదం ఉంటుంది.
1: ఇన్ జనరల్ క్రానిక్ స్ట్రెస్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ కాజ్ చేయదండి. బట్ మనకి బాడీలో, నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు, క్యాన్సర్ సెల్స్ అనేవి ఫార్మ్ అయినప్పుడు వాటిని గ్రో అవ్వకుండా కంట్రోల్ చేయడానికి మన బాడీలో మెకానిజమ్స్ ఉంటాయి. స్ట్రెస్ ఉన్నప్పుడు ఈ మెకానిజమ్స్ అనేవి కొంచెం దెబ్బతినే అవకాశం ఉంటుంది. స్ట్రెస్ ఉన్నప్పుడు క్యాన్సర్ అనేది ఈజీగా శరీరంలో పెరిగే అవకాశం అనేది ఉంటుంది. మీరు చెప్పినట్టు ఈ క్రానిక్ స్ట్రెస్ ఉంది, కూర్చుని వర్క్ చేయటం ఇట్లా ఉన్నప్పుడు ఊబకాయం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఊబకాయం ఉన్నప్పుడు క్యాన్సర్ రిస్క్ అనేది చాలా స్లైట్గా పెరుగుతుందండి. మద్యం సేవించినా కూడా క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది.
0: ఇప్పుడు ఇంత ఒత్తిడిలో మన మెడికేషన్ ఎంత మాత్రం ప్రభావం చూపిస్తుంది శరీరానికి?
1: మనం క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి వాడే ఎలాంటి మెడికేషన్ ఈ స్ట్రెస్ బేసిస్ మీద ఇవ్వమండి. ఆల్రెడీ నోన్ జెనెటిక్ రిస్క్ ఉన్న వాళ్ళకి మాత్రమే మనం కొన్ని సిచ్యువేషన్స్ లో ఈ మెడికేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. హై రిస్క్ ఉన్న వాళ్ళు, అంటే 4 times రిస్క్ ఉన్న కండిషన్స్ కొంతమందికి ఉంటుంది. ఈ జెనెటిక్ రిస్క్ లో కూడా లో రిస్క్, ఇంటర్మీడియట్ రిస్క్, హై రిస్క్ అని చెప్పేసి ఉంటారు. హై రిస్క్ అంటే 30% కంటే క్యాన్సర్ జీవితంలో వచ్చే అవకాశం ఉన్న వాళ్ళని హై రిస్క్ ఇండివిజువల్స్ అని అంటారండి బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో. ఇలాంటి వాళ్ళకి మనకి ప్రొఫైలాక్టిక్ సర్జరీ చేయడానికి ముందు కొన్నిసార్లు కొంత మెడికేషన్ మీద పెడతామండి. ఇన్ జనరల్ క్యాన్సర్ని, ఎస్పెషలీ బ్రెస్ట్ క్యాన్సర్ని నివారించే ట్యాబ్లెట్ కానీ దానికి అగెనిస్ట్గా వ్యాక్సిన్ కానీ ఉండదు. ఈ వ్యాక్సిన్ అనేది మనకి సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి మాత్రమే ప్రస్తుతానికి ఉందండి. ప్రాబబ్లీ ఫ్యూచర్లో దీనికి సంబంధించి ఇంకా సైంటిఫిక్ రీసెర్చ్ జరిగి ఏదైనా డెవలప్ అయితే అవ్వచ్చు. యూజువలీ మనం వ్యాక్సిన్స్తో ప్రివెంట్ చేసే క్యాన్సర్స్ గురించి చెప్పుకుంటే సర్వైకల్ క్యాన్సర్, అంటే గర్భసంచి ముఖ ద్వారానికి సంబంధించిన క్యాన్సర్, అది వైరస్ వలన 85% వస్తుంది కాబట్టి దాన్ని ప్రివెంట్ చేయడానికి మనకి వ్యాక్సిన్ ఉంటుంది. వ్యాక్సిన్ అనేది యూజువల్లీ మనకి క్రిములకి పనిచేస్తుంది, అంటే క్రిములు పెరగకుండా ఉండటానికి పనిచేస్తుంది. సో మనకి బ్రెస్ట్ క్యాన్సర్కి వచ్చేసరికి కొన్ని రకాల ప్రోటీన్స్ అనేవి బాడీలో క్యాన్సర్ నుంచి రిలీజ్ అవుతాయి. సో ఆ ప్రోటీన్కి అగెనిస్ట్గా వ్యాక్సిన్ తయారు చేయటం అనేది రీసెర్చ్ అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే వాడుకలోకి అయితే బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి వ్యాక్సినేషన్ ఏమీ రాలేదు.
0: థ్యాంక్ యూ డాక్టర్ చైత్ర గారు.
1: థ్యాంక్స్ అండి.
2: రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా రొమ్ము క్యాన్సర్పై అవగాహన గురించి డాక్టర్ చైత్ర సౌంటినేని గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
3: కనుపర్తి వరలక్ష్మమ్మ గారి జయంతి సందర్భంగా నేటి మహిళలకు ఆదర్శం కనుపర్తి వరలక్ష్మమ్మ డాక్టర్ ఉడుము జాన్సీ గారి ప్రసంగం వినండి.
4: కనుపర్తి వరలక్ష్మమ్మ 6 October 1896 పాలపర్తి హనుమాయమ్మ శేషయ్య దంపతులకు జన్మించారు. చిన్నతనం నుండే ఆమెకు తెలుగు సాహిత్యంపై ఆసక్తి ఏర్పడింది. పుస్తకాలు చదవడం ప్రారంభించారు. 13 ఏళ్ల వయసులో లీలావతి అనే కలం పేరుతో రచనలు ప్రారంభించారు. మా చెట్టు నీడ ముచ్చటలు అనే శీర్షికతో వ్యాసాలు రాశారు. ఒక మాసపత్రికలో వీరు రాసిన శారద లేఖలు ప్రచురితమయ్యాయి. దీనిలో మహిళల సమస్యలు చర్చిస్తూ వారిలో చైతన్యం కలిగించారు. ఆమె రచనలకు గాను 1934 గృహలక్ష్మి స్వర్ణ కంకణాన్ని అందుకున్నారు. ఈ అరుదైన పురస్కారం అందుకున్న మొదటి మహిళ కనుపర్తి వరలక్ష్మమ్మ. అంతేకాకుండా మద్రాస్, విజయవాడ ఆకాశవాణి కార్యక్రమాల్లో పాల్గొన్న మొట్టమొదటి మహిళా మణి. బాలికల అభివృద్ధి కోసం బాపట్లలో స్త్రీ హితైషిణి మండలి స్థాపించి పలు కార్యక్రమాలు నిర్వహించారు. 1909 కనుపర్తి హనుమంతరావుతో ఆమెకు వివాహం జరిగింది. భర్త ప్రోత్సాహంతో ఉన్నత విద్యను అభ్యసించారు. ఎన్నో రచనలు, అనువాదాలు చేశారు. పలు పదవులు అలంకరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ నుండి ఉత్తమ రచయిత్రిగా సత్కారం అందుకున్నారు. లేడీస్ క్లబ్, రాణి మల్లమ్మ, మహిళా మహోదయం, పునఃప్రతిష్ట వంటి నాటకాలు, ద్రౌపది వస్త్ర సంరక్షణ అనే ద్విపద కావ్యం రాశారు. నమో ఆంధ్రమాత పేరుతో గేయాలు కూడా రాశారు. ఇవే కాకుండా పిల్లల కోసం అనేక పాటలు, పిట్టకథలు రచించారు. స్త్రీల చైతన్యం కోసం అనేక కథలు రాశారు. 1921 మహాత్మాగాంధీని కలిసి జాతీయోద్యమంలో పాల్గొన్నారు. ఖద్దరు ఉద్యమంలో పాల్గొని తమదైన పాత్ర పోషించారు. నా జీవము ధర్మము, నా మతము నీతి, నా

0: లక్ష్యము సతీశ్రేయము ఈ మూడిటిని సమర్థించుటకే నేను కలము బూనితినని చెప్పుకున్నారు. ఈ సందర్భంలో కనుపర్తి వరలక్ష్మమ్మ రాసిన మూడు కథలు, ఒక వ్యాసం, ఒక ఉపన్యాసాన్ని సంక్షిప్తంగా పరిచయం చేస్తాను. మొదటి కథ గౌరవస్థానం. ఆనాటి సమాజంలో స్త్రీలు వంటింటికే పరిమితమైపోయారని, వారికి తగిన గౌరవం లభించలేదని, స్త్రీలు విద్యావంతులై ఆర్థిక స్వావలంబన కలిగి ఉండాలని, అన్ని రంగాల్లోనూ రాణించాలని, స్త్రీలను చైతన్యవంతుల్ని చేయడం కోసం రాసిన కథ ఇది. ఈ కథలో రాఘవరావు, రాజేశ్వరి దంపతులు. రాజేశ్వరి రేడియోలో ప్రసారమైన రాజ్యాంగం స్త్రీలకు కల్పించిన హక్కులు బాధ్యతలు అనే ప్రసంగాన్ని విన్న తరువాత ఆమె కాస్త అసంతృప్తికి లోనవుతుంది. అది గమనించిన భర్త కారణమేంటని అడుగుతాడు. దానికి సమాధానంగా ఆమె, కాగితాల మీద హక్కులు చట్టాలు పాసైతే సరిపోదు, అన్నిటికంటే ముఖ్యంగా మాకు గౌరవస్థానం కావాలి. పదవిలో ఉన్న ఏ 10 మందో ఆ పదవిలో ఉన్న 4 రోజులు గౌరవింపబడితే స్త్రీ సంఘమంతా గౌరవింపబడినట్లేనా? కాదు కదా. స్త్రీ అనే వ్యక్తికే గౌరవం రావాలి. మన దేశంలో స్త్రీల కష్టాలు శాసనాలకు లొంగనివి. స్త్రీ పురుషుల మధ్య ఉన్న యజమాని బానిస అనే భావం తొలగిపోవాలి. స్త్రీని తనతో సమానంగా చూడడం తన ధర్మమని, పురుషునికి హృదయంలో కలగనప్పుడు స్త్రీకి గౌరవం ఎట్లా వస్తుంది? ఏ చట్టాలు వీరిని రక్షిస్తాయి? అందువల్ల మహాత్మాగాంధీ ప్రతి సంస్కరణకు మనఃపరివర్తన ముఖ్యమని అంటూ ఉండేవారని వాపోతుంది. ఈ కథలో వరలక్ష్మమ్మగారు ఒక అభ్యుదయ సమాజాన్ని కోరుకుని దానికి తగిన బీజాలు వేసినట్లు స్పష్టమవుతుంది. ఈ సంవత్సరం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు మొదటి సంవత్సరం తెలుగు టెక్స్ట్ బుక్లో ఈ కథను ఒక పాఠంగా చేర్చడం ఆనందదాయకం, అభినందనీయం. మరొక కథ మూడు తీర్మానాలు. ఈ కథలో ఆనాటి కాలంలో వెలువడిన సాహిత్యంలో స్త్రీలను కించపరుస్తూ రాసే పద్ధతిని నిరసించడం ముఖ్యాంశం. ఈ కథలో రాఘవరావు, రాజేశ్వరి దంపతులు. రాఘవరావు వివిధ పత్రికలకు కథలు రాస్తూ ఉండేవాడు. ఆ కథల్లో స్త్రీలను కించపరుస్తూ వారి ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా కథలు రాస్తూ ఉండేవాడు. ఈ విషయాన్ని గమనించిన స్త్రీ సమాజం ఈ విధానాన్ని నిరసిస్తూ మూడు తీర్మానాలు చేశారు. మొదటి తీర్మానం, కొంతమంది పురుషులు రాస్తున్న కథలు స్త్రీలకు అవమానకరంగా ఉన్నాయి, ఈ సభాముఖంగా వారిని హెచ్చరిస్తున్నాము. రెండవ తీర్మానం, ఇటువంటి కథలను ప్రచురించే పత్రికలు స్త్రీ సంఘానికి ద్రోహం చేస్తున్నాయి, కనుక ఇటువంటి పత్రికలు నిరసిస్తూ ఆంధ్రదేశంలోని మహిళా సంఘాలన్నీ తీర్మానాలు చేసి సదరు పత్రికాధిపతులకు అందజేయాలి. మూడవ తీర్మానం, ఏ పత్రికలైతే స్త్రీలను అగౌరవపరిచే కథలను చిత్రపాఠాలతో సహా ప్రచురిస్తున్నారో ఆ పత్రికలను ఇంటికి రానివ్వకుండా చూడాలి. ఒకవేళ వచ్చినా వాటిని చింపి పిల్లల అసౌచవములు తొడవడానికి ఉపయోగించాలి గాని చదవకూడదు అని తీర్మానించారు. ఈ కథ నేటి స్త్రీలను ఆలోచింపచేసేదిగా ఉండడం గమనార్హం. మరొక కథ ఎప్పటికో జ్ఞానోదయం. ఈ కథలో రాఘవరావు, రాజేశ్వరి ప్రధాన పాత్రలు. మగవారు తమ ఇంట్లో ఉండే ఆడవారిని గుళ్ళు గోపురాలకి, పురాణాలు హరికథలు వినడానికి పంపుతున్నారు గాని స్త్రీల సమాజం నిర్వహించే కార్యక్రమాలకు ఎందుకు పంపడం లేదు అనే అంశాన్ని చర్చించడం జరిగింది. సాధారణంగా పురాణం గాని హరికథ గాని వినడానికి వెళ్లడమే గాని అక్కడికి వెళ్ళాక ఆడవాళ్లు చెప్పుకునే ముచ్చట్లు, పాలకోసమేడ్చే పిల్లలు, వాళ్లని మందలించే మగవాళ్లు, గంతులు వేసే పిల్లలు, నామ సంకీర్తనలు చేయించే హరికథకుడు అందరూ కలిసి పురాణకథ వినకుండా చేస్తారు అంటూ భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. వారి మాటల్లో రాజేశ్వరి ఇలా అంటుంది, స్త్రీలచే స్థాపింపబడిన స్త్రీల అభ్యుదయం కోసం స్త్రీలే నిర్వహించే సమావేశాలకు చాలా తక్కువ మంది స్త్రీలే వస్తారు. అదే పురాణాలకు హరికథలకు అంటే తండోపతండాలుగా వస్తారు. పుణ్యం తప్ప మనుషులు దేనినీ ఆశించకూడదని, పురాణాలు హరికథలు భజనల వల్ల పుణ్యం వస్తుందని నూరిపోసిన వారిది తప్పు. అన్ని విషయాలు చక్కగా తెలిసిన మీ పురుషులు సైతం ఆ పురాణాలకు పుణ్యకథలకు పంపినంత ధైర్యంగా తమ స్త్రీలను స్త్రీ సమాజానికి పంపించగలిగిన వారెందరూ? స్త్రీ సమాజం నిర్వహించే కార్యక్రమాలకు స్త్రీలు గనక హాజరైతే ఏ జ్ఞానదీప్తి ప్రకాశిస్తుందో, ఏ స్వాతంత్ర్యకాంక్ష రేకెత్తుతుందో, తద్వారా తమ స్వార్థానికి ఏమి ముప్పు కలుగుతుందో అనే భయం. పురుషులకు సనాతన సాంప్రదాయాల మీదుండే గౌరవం, పుణ్యం మీద ఉండే అపేక్ష స్త్రీలను అభ్యుదయ పదం వైపు వెళ్లనీయకుండా అడ్డుపడుతున్నారని ఈ కథ ద్వారా రచయిత్రి తెలియచేశారు. వరలక్ష్మమ్మగారు రాసిన ఒక వ్యాసం పేరు స్త్రీ అబల కాదు. ఈ వ్యాసం డాక్టర్ కెఎన్ కేసరి గారి బంగారు పథకం పొందిన వ్యాసం. నెల్లూరు సంస్థ వారు ప్రతీ సంవత్సరం ఆంధ్ర స్త్రీలకు వ్యాసరచన పోటీ నిర్వహించేవారు. ఆ పోటీలో ఈ వ్యాసానికి బంగారు పథకం లభించింది. ఈ వ్యాసంలో స్త్రీ అబల కాదు సబల అనే విషయాన్ని ఉదాహరణ పూర్వకంగా వివరించడం జరిగింది. అఖండ జ్యోతిర్మయీ స్వరూపం నుండి పుట్టిన అద్భుతమైన కళయే స్త్రీ అని వరలక్ష్మమ్మగారు పేర్కొన్నారు. స్త్రీ వాగ్బల్మి ఎంతో గొప్పది. జనకునితో వాదించిన సులభ, యజ్ఞవల్కునితో వాదించిన మైత్రేయి, ఆదిశంకరునితో వాదించిన వాణి స్త్రీల వాక్పటిమను నిరూపించిన సందర్భాలు. పౌరాణిక యుగంలో సత్యభామ నరకునితో యుద్ధం చేసి స్త్రీ అబల కాదని నిరూపించింది. అనసూయ, అరుంధతి, సుశీల, సీత మొదలైన మహాపతివ్రతలున్నారు. చారిత్రక యుగంలో అనేక మంది స్త్రీలు అశ్వగజరోహణ విద్యలందు, అస్త్రశస్త్ర ప్రయోగాలయందు నిపుణులై యుద్ధాలు చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. బౌద్ధ యుగంలో స్త్రీ పురుషునితో సమానంగా బౌద్ధ గ్రంథాలు పఠించి అహింసా మార్గాన్ని బోధిస్తూ అనేక దేశాలు సంచరించారు. సామాన్య స్త్రీలే కాకుండా కాశీసుందరి, మాలిని, సంఘమిత్ర మొదలైన రాజకుమారీలు కూడా సన్యాసినులై బౌద్ధమత వ్యాప్తికి కృషి చేశారు. మహమ్మదీయ యుగంలో స్త్రీలకు బురకా పద్ధతి ఉన్నప్పటికీ నూర్జహాన్, జహనారా మొదలైన మొఘలాయి రాజ కుటుంబ స్త్రీలు రాజ్యతంత్రంలో పాల్గొని స్త్రీ గొప్పతనాన్ని నిరూపించారు. ఇలా అనేక విషయాలు వివరించి స్త్రీ అబల కాదు సబలని నిరూపించారు. వరలక్ష్మమ్మగారి అధ్యక్ష ప్రసంగం. మహిళా మండలి బెజవాడ 13వ వార్షికోత్సవంలో ఆవిడ అధ్యక్ష ఉపన్యాసం చేశారు. ఆనాటి కాలంలో స్త్రీ సమాజాలు పొందవలసినంత అభివృద్ధిని పొందలేదని, విచిత్రమేంటంటే ఎవరికోసమైతే ఆ సంఘాలు ఏర్పడ్డాయో వారు సంఘాలంటే భయం, ఆక్షేపణ కలిగి ఉన్నారని వాపోయారు. స్త్రీలు ఇలా ఉంటే యుగయుగాలుగా వెంటాడుతున్న అజ్ఞానం, బానిసత్వం, ఆర్థిక దారిద్ర్యం ఎలా పోతాయి అంటూ ప్రశ్నించి తన ఉపన్యాసం ద్వారా స్త్రీలను చైతన్యపరిచారు. ఇంత గొప్ప మూర్తిమత్వం కలిగిన కనుపర్తి వరలక్ష్మమ్మ సమాజ సేవలో తరించి సెప్టెంబర్ 13, 1979లో ప్రపంచ నాటక రంగస్థలం నుండి నిష్క్రమించారు. ఇంత గొప్ప మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వరలక్ష్మమ్మగారి జన్మదినాన్ని పురస్కరించుకుని వారిని స్మరిస్తూ ఆమెకు సమర్పిస్తున్న ఘన నివాళి.
1: మీరింతవరకు కనుపర్తి వరలక్ష్మమ్మ జయంతి సందర్భంగా నేటి మహిళలకు ఆదర్శం కనుపర్తి వరలక్ష్మమ్మ డాక్టర్ ఉడుము ఝాన్సీ గారి ప్రసంగం విన్నారు.
2: ఇప్పుడు లలిత గీతాలు.

0: Since 2014, Yemen's armed forces said they carried out 1,122 precision operations against Houthi targets across Sada, Al-Jawf, Taiz and the western coast. The escalation prompted an emergency meeting of the Mecca Alliance for Defense, bringing together Saudi Arabia, Pakistan and Turkey. The development marks a major escalation in Yemen, with Saudi Arabia providing military backing and the Houthis threatening the Saudi airspace. With Manish Siva's report from Dubai, Sanyukta Yadav, Akashwani News.
1: In men's cricket, the first T20 international of the five-match series between India and West Indies to be held in Lucknow today. The match will start at 7 p.m. IST. After winning gold at the 2026 Asian Games and a convincing 2-1 victory in the ODI series, the hosts will aim to continue the winning run against the visitors. Jammu and Kashmir is likely to witness light snowfall and rain over higher reaches from today till Saturday. According to Meteorological Department, J&K will witness thunderstorms, gusty winds and scattered rainfall in the next few days. Met Department advised people to ensure safe storage of apples and paddy in view of the expected weather conditions. The Indian Meteorological Department IMD has forecast heavy rainfall over parts of Kerala, Mahe, South Interior Karnataka, Tamil Nadu, Puducherry and Karaikal today. IMD has also predicted thunderstorms with lightning and gusty winds over Delhi, Punjab, Haryana, Chandigarh, Uttar Pradesh, Uttarakhand, Himachal Pradesh, Bihar, Jharkhand, Odisha and West Bengal today. And now for a look at today's newspapers, it's over to Sarabjit Kaur.
2: Thank you, Abhishek. India-European Free Trade Association, EFTA pact, set to boost trade and investment, says Prime Minister, leads the statesman. Make predators fear the law, Supreme Court pushes Delhi police on safety of women in capital, reports the Pioneer. The Times of India, citing a survey by the National Statistics Office, NSO, says that only 15% going to work use public transport like buses, trains, trams or auto rickshaws. In football, after Brazil, India face another South American giant in Uruguay friendly at the Salt Lake Stadium, reports the Indian Express. And finally, Nobel for Medicine spotlights research on interplay between brain and light, states the Economic Times. German-US scientists win honor in medicine for using light to unravel secrets of the brain, writes the Hindustan Times. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Sarabjit. In some more news, the Indian Embassy in Bucharest has informed that all three internationals aboard the commercial vessel MV Royad Mamadov are safe. The vessel came under attack in the Black Sea, leading to reported deaths of two foreign nationals. And now, before we end the bulletin, the headlines once again. Polling begins for by-elections to five assembly constituencies in Tamil Nadu, Puducherry in West Bengal and lone Lok Sabha seat in Assam. BJP announces names of eight candidates from Uttar Pradesh for Rajya Sabha elections. President Draupadi Murmu to be on a three-day visit to Himachal Pradesh beginning today. India voices support for Afghanistan's sovereignty, unity and territorial integrity, reaffirms its commitment to welfare of Afghan people. Yemen's internationally recognized government launches major military offensive against Houthis. And in men's cricket, first T20 international of the five-match series between India and West Indies to be played in Lucknow today. And with that, we end the morning news. Have a nice day.
3: Akashvani. కాకినాడ జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ పివివి వరప్రసాద్.
4: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ పర్యటన, భారతీయం కార్యక్రమంలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, పోలీస్ కానిస్టేబుళ్ల పెరేడ్లో పాల్గొన్న మంత్రి వాసంశెట్టి సుభాష్, వాయుగుండం ప్రభావంతో కాకినాడ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు వంటి పలు అంశాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. పిఠాపురం నియోజకవర్గంలో రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు పర్యటించారు. సెప్టెంబర్ 21-22 తేదీల్లో జరిగిన పర్యటనలో భాగంగా పిఠాపురం వనం నగరవనాన్ని ఆయన ప్రారంభించారు. 1,83,00,000 రూపాయల వ్యయంతో అభివృద్ది చేసిన పిఠాపురం వనంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొక్క నాటి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అటవీశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అటవీకరణ, జీవవైవిధ్య పరిరక్షణ ఇతర కార్యక్రమాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కూడా పవన్ కళ్యాణ్ సందర్శించారు. పిఠాపురం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి గొల్లపూలు ప్రాంతం

0: లో పర్యటించారు. మురుగు కాల్వలు పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అందజేసిన అర్జీలను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం పిఠాపురం, వాకపల్లి రైల్వే స్టేషన్ పరిసరాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. నవఖండ్రవాడ, కొండెవరం, వాకపల్లి తదితర గ్రామాల్లో వాహనం దిగి పారిశుద్ధ్యం, మురుగునీటి పారుదల వ్యవస్థలను పరిశీలించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, రహదారులు, డ్రైనేజీ, విద్యుత్తు, సాగునీరు తదితర అంశాలపై ప్రజల నుంచి వివరాలు తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాకినాడలోని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ 3వ బెటాలియన్లో 2025-26 బ్యాచ్ 2 బేసిక్ ట్రైనింగ్ పోలీస్ కానిస్టేబుళ్ల దీక్షాంత పెరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరై పెరేడ్ను పరిశీలించి గౌరవ వందనం స్వీకరించారు. 9 నెలల కఠిన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న 280 మంది పోలీస్ కానిస్టేబుళ్లకు మంత్రి అభినందనలు తెలిపారు. పోలీసు ఉద్యోగం కేవలం ఉపాధి మాత్రమే కాదని, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యతాయుతమైన సేవని పేర్కొన్నారు. శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలు, విలువలను భవిష్యత్తు విధుల్లో కొనసాగించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఈ ఏడాది 1,10,000 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. కాకినాడ జిల్లా తిమ్మాపురంలో పాఠశాల విద్యాశాఖ రాష్ట ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన భారతీయం కార్యక్రమానికి మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతోనే విద్యారంగంలో గొప్ప ఫలితాలు సాధ్యమయ్యాయని అన్నారు. విద్యతో పాటు నైతిక విలువలు కూడా తోడైతే ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా విధానం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని పేర్కొన్నారు. చాగంటి కోటేశ్వరరావు వంటి వారి ప్రవచనాలు ప్రజల్లో సానుకూల ఆలోచనలను పెంపొందిస్తున్నాయని పేర్కొన్నారు. సముద్ర జీవరాశుల రక్షణ కోసం తీర ప్రాంతాలను ప్లాస్టిక్ రహితంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా సూర్యాపేటలోని ఎన్టీఆర్ బీచ్లో ఇండియన్ కోస్ట్ గార్డ్ కాకినాడ ఆధ్వర్యంలో అంతర్జాతీయ తీర ప్రాంత పారిశుద్ధ్య దినోత్సవం 2026తో పాటు స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, ఎస్పీ జి బిందుమాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీర ప్రాంతంలో సుమారు 500 కిలోల చెత్తా చెదారాన్ని తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ జిల్లాలో పట్టు పరిశ్రమపై పురుగుమందుల ప్రభావాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మల్బరీ తోటలకు, సమీపంలోని మిర్చి తదితర పంటలకు అధికంగా పురుగుమందులు వాడడం వల్ల పట్టు పురుగులు గూళ్లు అల్లుకోలేకపోతున్నాయని, దీంతో పట్టు ఉత్పాదకత దాదాపు 50% తగ్గుతోందని తెలిపారు. మల్బరీ సాగు ప్రాంతాల్లో పురుగుమందుల వినియోగంపై నియంత్రణతో పాటు సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కోరారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ఈ సమస్యపై అధ్యయనం చేసి తగిన నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్టు కలెక్టర్ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో సెప్టెంబర్లో కాకినాడ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. వర్షపాతం, జలాశయాలు, చెరువులు, డ్రైనేజీలు, లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు, రహదారుల పరిస్థితిని కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించారు. ఇప్పటివరకు కాకినాడ జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన పివివి వరప్రసాద్, కాకినాడ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా గంగోత్రి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మాళవిక పాడిన పాట. రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.

చిత్రతరంగిణి ఫిలిం గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ యు శ్రీనివాస్ గారి మాండలిన్ వాద్యం వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి భజరే రే మానస అభేరి రాగంలో మైసూరు వాసుదేవాచారి కీర్తన ఆదితాళం.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ యు శ్రీనివాస్ గారి మాండలిన్ వాద్యం విన్నారు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: అది హంసధ్వని.
1: ఇది హింసధ్వని.
0: ఈ రెండింటిలో మీరెటువైపు?
1: అహింసా పరమో ధర్మ అన్నారు పెద్దలు.
0: సర్వే జనా సుఖిన.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం నమస్తే అమరావతి శీర్షికన ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట మురారి చిత్రానికి ఎస్పి చరణ్ హరిణి పాడిన పాట. రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం మణిశర్మ.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి,
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

నమస్తే అమరావతి శీర్షికన ఫిలిం గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట నిన్నే ప్రేమిస్తా చిత్రానికి రాజేష్ చిత్ర పాడిన పాట.

కార్యక్రమంలో చివరిగా మన్మథ చిత్రానికి ఎస్పి చరణ్ పాడిన పాట, రచన వేటూరి.

0: ఆకాశవాణి
1: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా జాతీయ విద్యా విధానం 2020పై ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
2: భారతదేశ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాలి అనే లక్ష్యంతో రూపొందించిన జాతీయ విద్యా విధానం 2020 విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, సృజనాత్మకత, పరిశోధన, వృత్తి విద్యతో పాటు విద్యలో సాంకేతికత వినియోగానికి ప్రాధాన్యతను ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్ఈపీ 2020 ద్వారా పాఠశాల విద్యలో వచ్చిన మార్పులు, ఆ పూర్తి వివరాలు ఏమిటి అన్న వివరాలు మనకందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ బి లవకుమార్ గారు, పీజీటీ ఇంగ్లీష్ లెక్చరర్, కేంద్రీయ విద్యాలయం శ్రీకాకుళం నుంచి. సార్తో మనం మాట్లాడి ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
3: నమస్కారం. సార్
2: సార్ కార్యక్రమంలో ముందుగా జాతీయ విద్యా విధానం 2020 తీసుకురావాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందంటారు?
3: భారతదేశంలో విద్యా వ్యవస్థను 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఏర్పడింది. గతంలో విద్యల కంఠస్థానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. పరీక్షలు మరియు మార్కులపై అధిక దృష్టి, వృత్తి నైపుణ్యాలకు పరిమిత అవకాశాలు, అలాగే విద్యార్థుల సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనలకు తగినంత ప్రాధాన్యత లేకపోవడం వంటి సవాళ్లు కనిపించాయి. ఇది వరకటి విద్యా వ్యవస్థ ఓన్లీ రోట్ లెర్నింగ్ మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేది. పిల్లలు ఏదైనా విషయంపై అనలిటికల్గా ఆలోచించి దానిపై నిర్ణయాన్ని తీసుకునే శక్తి లేకుండా చేసేది. కాబట్టి జ్ఞానం మాత్రమే కాకుండా నైపుణ్యాలు, విలువలు, సృజనాత్మకత, సమస్య పరిష్కార సామర్థ్యం, సామాజిక బాధ్యత కలిగిన విద్యార్థులను తీర్చిదిద్దే సమగ్ర విద్యా విధానం అవసరమైంది. ఈ దిశగా ఎన్ఈపీ 2020 రూపొందించబడింది. దానికోసమే ఇదివరకు విద్యా పాలసీల్లో కూడా కొన్ని మార్పులు చేపట్టినప్పటికీ ఎన్ఈపీ 2020 దానికి సంపూర్ణకత ఇచ్చింది.
2: సార్, 5+3+3+4 ఈ విద్యా నిర్మాణం

0: అంటే ఏంటంటారు?
1: ఇంతకు ముందు ఉన్న 10+2 విధానంలో ప్రీ స్కూల్ దశ అధికారిక నిర్మాణంలో ఇంత ప్రాధాన్యత లేదు. కొత్త విధానం చిన్న పిల్లల విద్యకు కూడా పాఠశాల విద్యలో కీలక భాగంగా చూస్తుంది. ఉదాహరణకు 5 సంవత్సరాలు ఫౌండేషనల్ స్టేజ్ గా చేయబడింది. ఇప్పుడు 5+3+3+4 మొదటి 5 సంవత్సరాలు ఫౌండేషనల్ స్టేజ్, అంటే 3 సంవత్సరాలు అంగన్వాడీ లేదా ప్రీ స్కూలు మరియు 1-2 తరగతులు అందులో ఉన్నాయి. తరువాత 3 సంవత్సరాలు ప్రిపరేటరీ స్టేజ్, అంటే ఇందులో 3, 4, 5 తరగతులు అందులోకి వస్తున్నాయి. తరువాత మరియు 3 సంవత్సరాలు మిడిల్ స్టేజెస్, 6, 7, 8 తరగతులు ఇందులో భాగంగా ఉన్నాయి. చివరిది 4 సంవత్సరాలు సెకండరీ స్టేజ్, అంటే 9, 10, 11, 12 తరగతులను ఇందులో మనం ఇవ్వడం జరిగింది. అయితే ఇది వరకు 10+2 అని సెపరేట్ గా 10 వరకు పాఠశాల +2 కాలేజీ చదువు దానిలో భాగంగా ఉండేది. ఇప్పుడు 5+3+3+4 లో కంప్లీట్ గా 12వ తరగతి వరకు, ప్రీ స్కూల్ నుంచి 12వ తరగతి వరకు ఒకే దానిలో ఒకే అంబ్రెల్లా కిందకు ఒకే గొడుగు కిందకు తీసుకుని రావడం జరిగింది.
0: లవ్ కుమార్ గారు, మనం చూస్తూ ఉన్నాము ఈ NEP 2020లో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ FLN అని ఉంది కదా సార్, సో దీనిపై ఎందుకు ప్రత్యేక దృష్టి సారించారంటారు?
1: మంచి క్వశ్చన్ అడిగారు సార్. సార్ FLN అంటే చదవటం రాయటం మరియు బేసిక్ ప్రాథమిక గణిత నైపుణ్యాలు విద్యార్థి భవిష్యత్ అభ్యాసానికి పునాది. ఎవరైనా విద్యార్థి జీవితంలో అతను సక్సెస్ అవ్వాలంటే బేసిక్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ ఒక చిన్న విద్యార్థి ప్రాథమిక స్థాయిలో చదివిన విషయాన్ని అర్థం చేసుకోలేకపోతే తర్వాత తరగతుల్లో మిగతా సబ్జెక్ట్స్, అంటే సైన్స్, మ్యాథ్స్, సోషల్ సైన్స్ వంటి ఇతర విషయాలు సమర్థంగా నేర్చుకోవడం కష్టం అవుతుంది. అందుకే NEP 2020 ప్రాథమిక దశలోనే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ సాధించడాన్ని అత్యంత ముఖ్యమైన లక్ష్యంగా చూస్తుంది. దీని ఉద్దేశం పూర్తిగా అది అందులో క్రోడీకరించబడింది. ఆ ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థికి నైపుణ్యాలు అలాగే భవిష్యత్తులో నేర్చుకోబోయే జ్ఞానానికి అభ్యాసనం పునాదిగా మాత్రమే ఇది ఉంటుంది.
0: సార్, మాతృభాష లేదా స్థానిక భాషల్లో బోధనకు ప్రాధాన్యతను ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటారు?
1: మాతృభాష విధానంపై ఎన్నో రకాల చర్చలు ఈ మధ్య జరిగాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. మాతృభాష లేనిదే పరభాష, అంటే విదేశీ భాష నేర్చుకోవడం చాలా కష్టం. ఎందుకంటే చిన్నారికి మాతృభాషలో పదాలు ముందు పరిచయం అవుతాయి. పరిచయం అయ్యాకే ఏ భాష అయినా కానీ వేరే భాష భావాలు ఏదైనా కానీ అర్థం చేసుకోగలరు. అందువల్ల భాష విద్యకు అడ్డంక కాకుండా అభ్యసనానికి వంతెనగా ఉండాలి. ఇప్పుడు మనం చిన్నప్పుడు ముందు మనం విదేశీ భాష నేర్చుకోలేదు, మాతృభాషలోనే మనకి చిన్న చిన్న పదాలు. ఉదాహరణకు ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వస్తారు, రండి కూర్చోండి అని అంటాం. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మనం ఆ రండి కూర్చోండి అనే పదాన్ని మనం తెలుసుకున్నాం. ఆఫ్టర్వర్డ్స్ తరువాత మనం ప్లీజ్ కమ్ అండ్ బీ సీటెడ్ అని నేర్చుకుంటున్నాం. అంటే మాతృభాష మనకి తెలియకుండానే మనలో ఒక ఇంటర్నల్ పార్ట్గా మనకి అయ్యింది. కాబట్టి మాతృభాష ప్రాధాన్యం అనేది చాలా అవసరం. అది లేనిదే పరభాష విదేశీ భాష నేర్చుకోవడం హైలీ ఇంపాసిబుల్. అలాగే NEP 2020 ప్రకారం సాధ్యమైన చోట కనీసం 5వ తరగతి వరకు, ప్రాధాన్యంగా 8వ తరగతి వరకు మాతృభాష లేదా ఆ స్థానికంగా ఏ భాష ఉంటే ఆ భాషని నేర్చుకోవాలని ప్రాధాన్యత ఇవ్వాలని NEP 2020 సూచించడం జరిగింది. అదే సమయంలో ఇతర భాషలను కూడా నాణ్యంగా నేర్చుకునే అవకాశాలు కల్పించాలి. మన మాతృభాషే కాదు పరభాష మనకు వద్దు అని అనడం కూడా చాలా తప్పు. పరభాష కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో ఆ విద్యార్థుల్లో అవగాహన, భాషా నైపుణ్యం, ఆత్మవిశ్వాసం మరియు బహుభాషా సామర్థ్యం పెరగవచ్చు. సో మాతృభాష అనేది ప్రాధాన్యత లేకుండా ఏ స్కూల్ కానీ, అంగన్వాడీ స్కూల్ కానీ, ఏ పాఠశాల కానీ ఎక్కడా కూడా మాతృభాషకు ప్రాధాన్యం లేకుండా పరభాష కోసం ప్రాధాన్యత ఇవ్వడం అనేది చాలా అసహజం. అది సరైనది కాదు.
0: లవ్ కుమార్ గారు, NEP 2020లో మనం చూస్తే కనుక కంఠస్థ విద్యకు బదులుగా క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, కమ్యూనికేషన్, కొలాబొరేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సో ఇటువంటి నైపుణ్యాలకు ప్రాధాన్యతనిచ్చారు కదండి, మరి ఎందుకు వీటికి ఎక్కువ ప్రాధాన్యత?

0: ప్రతినిధిస్తూ ఉన్నారు NEP 2020లో.
1: కరెక్ట్ గా అడిగారు సార్. NEP 2020లో క్రిటికల్ థింకింగ్ 3 C's అండి. క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, కొలాబరేషన్, ఇవి చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రాబ్లం సాల్వింగ్ అనేది చాలా అవసరం. పూర్వం రోజుల్లో, మేము చదువుకునే రోజుల్లో, కంఠస్థ చేయడం, ఆ ప్రశ్న వస్తేనే ఆ జవాబు రాయడం జరిగేది మేము చదువుకునే రోజుల్లో. ఇప్పుడు ఒక ప్రశ్నకి ఆ జవాబు అని ఇప్పుడు లేదు. ఆ ప్రశ్న ఆ ప్రశ్నగానే పరీక్షల్లో అడగట్లేదు. ఆ ప్రశ్నను ఏ విధంగా అయినా కానీ అడగవచ్చు. దానికి విద్యార్థి ప్రిపేర్డ్గా ఉండాలి. ఎలాంటి ప్రశ్న వచ్చినా కానీ జవాబు రాసే విధంగా ఉండాలి. అందుకే నేటి ప్రపంచంలో ఒక విద్యార్థికి పుస్తకంలో సమాచారాన్ని గుర్తుంచుకోవడం మాత్రమే సరిపోదు. ఆ జ్ఞానాన్ని కొత్త పరిస్థితుల్లో ఉపయోగించుకోవాలి. అది చాలా అవసరం. ఇంకో ఉదాహరణ ఏంటంటే, ఒక సమస్యకి సమాధానం గుర్తుపెట్టుకోవడం కంటే ఆ సమస్యకి మరో పరిష్కారం ఏంటి అని ఆలోచించడం విద్యార్థిని భవిష్యత్తుకు మరింతగా సిద్ధం చేస్తుంది. అది ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రస్తుత సమాజంలో చాలా అవసరం. దాన్ని మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు.
0: సార్, పరీక్షలు మూల్యాంకన విధానంలో NEP 2020 ద్వారా ఎలాంటి మార్పులు ప్రధానంగా వచ్చాయంటారు?
1: ఒకప్పుడు పరీక్ష అనేది మన జ్ఞాపకశక్తికి పరీక్ష. మనం చదివింది గుర్తుపెట్టుకొని పరీక్ష హాల్లో ఆ గుర్తుపెట్టుకున్న విషయాన్ని రాసేవాళ్ళం. కానీ NEP 2020లో పరీక్షను కేవలం జ్ఞాపకశక్తిని పరీక్షించే విధంగా కాకుండా అవగాహన, అన్వయ సామర్థ్యం మరియు కాంపిటెన్సీ ఆధారంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుందాం. విద్యార్థి ఎన్ని మార్కులు సాధించాడు అన్నది కాదు, ఏం నేర్చుకున్నాడు, దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాడు, అతని అభ్యాసంలో ఎంత పురోగతి ఉంది అనే అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. దీంతో పరీక్షల భయం తగ్గి అభ్యాసనం పట్ల ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. ఇది నిజంగా ఒక గొప్ప అవకాశం. NEP 2020 ద్వారా మనకి ఇలాంటి మార్పు రావడం నేటి విద్యార్థుల్ని ఒక మంచి పౌరులుగా చేసే అవకాశం NEP 2020 కల్పించిందని నేను గర్వంగా చెప్తున్నాను, ఒక ఉపాధ్యాయుడిగా, ఒక విద్యావేత్తగా.
0: సార్, పాఠశాల స్థాయి నుంచే వృత్తి విద్య నైపుణ్యాభివృద్ధికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు?
1: ఇది చాలా ముఖ్యం సార్. ఎందుకంటే విద్యార్థులు భవిష్యత్తులో ఉద్యోగం కోసం మాత్రమే కాకుండా ఉద్యోగాన్ని సృష్టించే స్థాయికి ఎదగాలి. దీని వెనుక ఉద్దేశం అది. అందుకే NEP 2020లో పాఠశాల స్థాయి నుంచే వొకేషనల్ ఎడ్యుకేషన్, ప్రాక్టికల్ స్కిల్స్, ఇంటర్న్షిప్స్ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పుడు కొన్ని పాఠశాలల్లో, కొన్ని కాలేజీల్లో మీకు ఇప్పుడు వొకేషనల్ ల్యాబ్స్, రీసెంట్గా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ NEP 2020 వాటి వెనుక ఉద్దేశం మాత్రమే. ఇవన్నీ కల్పించడం అవకాశాలు విద్యార్థికి నిజంగా ఒక గొప్ప వరం. ఇలాంటివి చాలా విద్యార్థులకు ఉపయోగపడతాయని, అందులో ఎటువంటి సందేహం లేదని నేను చెప్పగలను. అలాగే విద్యార్థి వాస్తవ జీవితంలో పనులపై అవగాహన, చేతివృత్తి పట్ల గౌరవం, స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన మరియు ముఖ్యంగా ఎంప్లాయబిలిటీ స్కిల్ పెరుగుతుంది. దీనిలో ఎట్టి సందేహం లేదు సార్. పాఠశాల స్థాయి నుంచే వృత్తి వైద్య నైపుణ్యాభివృద్ధి తప్పనిసరిగా ఉండాలి. ఇది పాఠశాల విద్యలో ఒక భాగంగా తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉంది.
0: సార్, ఆర్ట్స్, సైన్స్, కామర్స్ మధ్య ఉన్న కఠినమైన విభజనలను తగ్గించడం వల్ల విద్యార్థులకు కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏంటి?
1: ఒక మంచి ప్రశ్న అడిగారు సార్. ప్రతి విద్యార్థి ప్రతిభ ఒకే విధంగా ఉండదు సార్. మన చేతిలో 5 మనకి ఫింగర్స్ ఎలాగైతే డిఫరెంట్గా ఉన్నాయో, డిఫరెంట్ టాలెంట్స్, డిఫరెంట్ ఎబిలిటీస్ ఎలా ఉన్నాయో అది కూడా అలాగనే. మనకి ఏంటంటే, ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ ఉంది. క్లాస్ రూమ్లో మనకి 40 మంది ఉంటారు. 40 మంది ఒక విద్యార్థి మార్కులు, చదువులో ఎక్కువగా ప్రతిభ ఉండకపోవచ్చు, కానీ ఒక మంచి డ్రాయింగ్ వేయగలిగే నైపుణ్యం ఉంటుంది, ఒక మంచి పాట పాడగలిగే నైపుణ్యం ఉంటుంది, ఒక మంచి ప్రాజెక్ట్ ఇన్నోవేటివ్ థింకింగ్తో చేయగలిగే శక్తి ఉంటుంది. సో డిఫరెంట్ టాలెంట్స్ ఇన్ డిఫరెంట్ మైండ్స్ సార్. సో అందరూ ఒకలా ఉండరు. అలాంటప్పుడు ఒక విద్యార్థికి మ్యాథమెటిక్స్తో పాటు మ్యూజిక్ లేదా ఎకనామిక్స్తో పాటు కంప్యూటర్ సైన్స్పై ఆసక్తి ఉండొచ్చు. NEP 2020లో ఆర్ట్స్, హ్యుమానిటీస్, సైన్సెస్, వొకేషనల్ ఎడ్యుకేషన్ వీటి మధ్యన కఠినమైన విభజనలు తీసేయాలని, తగ్గించాలని ప్రతిపాదించడం.

0: జరిగింది సార్. అలాగే విద్యార్థులకు తమ ఆసక్తి సామర్థ్యాలకు అనుగుణంగా విభిన్న విషయాలను ఎంచుకునే అవకాశం కల్పించడం దీని ఉద్దేశం. ఇది నిజంగా ఒక మహత్తరమైన నిర్ణయం. సో ఇప్పుడు ఆ డిగ్రీ కాలేజీల్లో, ఇంటర్మీడియట్ కాలేజీల్లో రకరకాల డిసిప్లైన్స్తో వాళ్ళు ఇంటర్మీడియట్ విద్యని, డిగ్రీ విద్యని చేయవచ్చు. ఇది పూర్వం రోజుల్లో ఈ అవకాశం ఉండేది కాదు. ఇది రావటం ఎన్ఈపి 2020 పాలసీ వల్లే రావటం జరిగిందని నేను నిర్భయంగా చెప్తాను.
1: సార్, డిజిటల్ టెక్నాలజీ విద్యను మరింత అందుబాటులోకి ఎలా తీసుకువస్తుంది ఈ ఎన్ఈపి 2020? అండ్ మనకి డిజిటల్ డివైడ్ ఉంది కదా సార్, సో ఈ డిజిటల్ డివైడ్ వంటి సవాళ్లను ఎలా అధిగమించాలంటారు?
0: ఎస్ సార్, డిజిటల్ డివైడ్ ఇప్పుడు కోవిడ్ టైంలో మనకి డిజిటల్ డివైడ్ ఉండేది, దాన్ని కూడా మనం అధిగమించడం జరిగింది సార్. కోవిడ్ టైంలో కాలేజీలు, పాఠశాలలు మూసివేసి పిల్లలు ఇంట్లో ఉండటం, అధ్యాపకులు ఉపాధ్యాయులు ఇంట్లో ఉండడం అయినా కానీ వాళ్ళకి ఆ డిజిటల్ డివైసెస్ ఉన్నాయా లేదా ప్రత్యేకంగా చూసి వాళ్ళకి ఏర్పాటు చేసి పాఠాలను ఆన్లైన్లో బోధించడం జరిగింది సార్. సో డిజిటల్ టెక్నాలజీ అనేది విద్యార్థులు ఓన్లీ పుస్తకమే, పాఠ్యపుస్తకమే కాదు, వీడియోస్, డిజిటల్ ఎక్విప్మెంట్, డిజిటల్ లైబ్రరీ, ఆన్లైన్ కోర్సెస్, ఈ అనేక వనరులను ఉపయోగించగలుగుతున్నాడు. అయితే డిజిటల్ డివైడ్ అనేది ఒక వాస్తవమైన సవాలు. కానీ మనం గతసారి కోవిడే మనకు ఉదాహరణ. ఆ కోవిడ్-19 టైంలో మనం దాన్ని అధిగమించాం, ఆల్రెడీ మనం దాన్ని ప్రూవ్ చేసుకున్నాం. ప్రతి విద్యార్థికి ఒక స్మార్ట్ ఫోన్, ఒక కంప్యూటర్, ఒక ఇంటర్నెట్ సౌకర్యం సమానంగా ఉండకపోవచ్చు, కానీ ట్యాబ్స్ ఇచ్చారండి, ట్యాబ్స్ ఇచ్చారు, మొబైల్స్ ప్రొవైడ్ చేశారు గతసారి. అదే మనకి ఒక ప్రత్యక్షమైన ఉదాహరణ. కాబట్టి పరికరాలు అందుబాటులోకి తేవడం, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ పెంచడం, ఉపాధ్యాయులకు డిజిటల్ ట్రైనింగ్ ఇవ్వడం, అలాగే ఆన్లైన్ ఆఫ్లైన్ విద్యను సమన్వయం చేయడం చాలా అవసరం. ఇంకా కొంచెం చేయాల్సి ఉంటుంది, ఉంది, కానీ మ్యాక్సిమం ఇంటర్నెట్ కనెక్టివిటీ అయితే అన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు సులభతరం అయ్యింది. ఒకప్పుడు రోజులు కాదు సార్, రోజులు మారాయి. అన్ని వసతులు కల్పించడం జరుగుతుంది, ఇంకా వృద్ధిలోకి రావడం జరుగుతుంది. వికసిత భారత్ మన లక్ష్యం టైం పీరియడ్కి డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాము, సాధిస్తామని నాకు ప్రగాఢ నమ్మకం అయితే ఉంది.
1: సరే, ఎన్ఈపి 2020లో ఉపాధ్యాయులకు శిక్షణ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకున్న అంశం. సో ఎందుకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులకు శిక్షణను అందిస్తూ ఉన్నారు ఈ పాలసీలో?
0: ఉపాధ్యాయులకి శిక్షణ అనేది అత్యంత అవసరం అండి. ఉపాధ్యాయుడు శిక్షణ పొందలేకపోతే తను విద్యార్థుల్ని తయారు చేయలేడు. ఫ్యూచర్ విద్యార్థులను, భవిష్యత్తు విద్యార్థుల్ని తయారు చేయడం చాలా కష్టం. ఇప్పుడు టీచర్స్కి, ఉపాధ్యాయులకి, అధ్యాపకులకి ప్రతి సంవత్సరం ట్రైనింగ్ అనేది వాళ్ళకి కంపల్సరీ చేశారు. వాళ్ళ జీతభత్యాల్లో కానీ లేదా వాళ్ళ ఇంక్రిమెంట్ విషయంలో కానీ వాటన్నిటికీ దాన్ని డీలింగ్ చేయడం జరిగింది. సో ప్రతి ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు ట్రైనింగ్ తప్పనిసరిగా హాజరు కావాల్సిందే. అలాగే సిపిడబ్ల్యూ, కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అని ప్రతి అధ్యాపకుడికి తప్పనిసరి చేశారు. ఇన్ని గంటలు ఆఫ్లైన్ ట్రైనింగ్, ఇన్ని గంటలు ఆన్లైన్ ట్రైనింగ్ ప్రతి అధ్యాపకుడు చేయాలి అని ఒక సెట్ రూల్ ఫ్రేమ్ చేయడం జరిగింది సార్. మా కేంద్రీయ విద్యాలయంలో అయితే మేము 40 గంటలు ఆఫ్లైన్, 50 గంటలు ఆన్లైన్ ట్రైనింగ్ తప్పనిసరిగా ప్రతి సంవత్సరం కంప్లీట్ చేయాల్సి ఉంది. ఎవ్రీ మంత్ మాకు ఒక డేటా కలెక్ట్ చేస్తారు, ఎన్ని గంటలు మీరు చేశారు, ఎన్ని గంటలు ఆన్లైన్, ఎన్ని గంటలు ఆఫ్లైన్, ఎంత ఇంకా షార్ట్ ఉంది, అది కంప్లీట్ చేయాలి. టైం టు టైం మాకు రిమైండర్స్ వస్తూనే ఉంటాయి. సో ఉపాధ్యాయుడికి ట్రైనింగ్ అనేది అది తప్పనిసరి. ఉపాధ్యాయుడు ట్రైనింగ్ లేకపోతే ఏదైతే ఇన్స్ట్రుమెంట్, నైఫ్, ఒక టూల్ ఉందో ఆ టూల్ షార్పనింగ్ చేయకపోతే ఆ టూల్ వీ కెనాట్ యూజ్ ఇట్, దాన్ని మనం యూజ్ చేయలేం. ఆ టూల్ యూజ్ చేసినా కానీ అది అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రావు. సో కొత్త కరికులము, కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్, టెక్నాలజీ, అలాగే అసెస్మెంట్ రిఫార్మ్స్, వీటన్నిటి అంశాలకు సమర్థవంతంగా అమలు చేయడానికి ఉపాధ్యాయులకు నిరంతర ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అవసరం. అందుకే ఎన్ఈపి 2020లో ఉపాధ్యాయులు కంటిన్యూస్ ట్రైనింగ్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ మరియు ఆధునిక బోధన పద్ధతులపై ప్రాధాన్యత ఇచ్చారు సార్.
1: సార్, అదేవిధంగా మనం చూస్తే కనుక వెనుకబడిన వర్గాలు, బాలికలు, దివ్యాంగ విద్యార్థులకు సమాన విద్యా అవకాశాలు ఎలా కల్పించవచ్చంటారు ఎన్ఈపి 2020 ద్వారా?
0: NEP 2020 విద్య అందరికీ అందుబాటులో ఉండాలి.

0: అని. సామాజిక మరియు ఆర్థిక పరిస్థితుల కారణంగా ఏ విద్యార్థి కూడా అభ్యాస అవకాశాన్ని కోల్పోకూడదని లక్ష్యంగా పెట్టుకుంది సార్. సో కాబట్టి ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్, బాలికలకు మెరుగైన విద్యా అవకాశాలు, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక మద్దతు, వాళ్ళకి స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేయడం మరియు ఇతర సహాయ చర్యలు, అలాగే ఎడ్యుకేషనల్ ఈక్విటీ సాధించడానికి విధానం దిశానిర్దేశం చేస్తుంది ఈ ఎన్ఈపి 2020 సార్. ఇందులో అన్ని మార్గదర్శకాలు. ఎన్ఈపి 2020 ఇస్ లైక్ ఏ రిలీజియస్ బుక్, ఇట్ ఈస్ లైక్ ఏ గాడ్స్ బుక్. నిజంగా ఒక గొప్ప పాలసీ ఎన్ఈపి 2020. అది క్షుణ్ణంగా చదివితే నిజంగా అందులో క్రోడీకరించిన అంశాలు, భారతదేశం ఎటువైపు వెళ్తుంది అన్న ఒక ఇది కలుగుతుంది సార్. అంత జాగ్రత్తగా డ్రాప్ చేశారు. ఒక గ్రేట్ డాక్యుమెంట్ అండి అది ఎన్ఈపి 2020.
1: లవ్కుమార్ గారు, మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన జాతీయ స్థాయి విద్యా సంస్థల వల్ల మన రాష్ట్ర విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు లభిస్తూ ఉన్నాయంటారు?
0: మంచి ప్రశ్న అడిగారు సార్. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ అనంతరం మనకి చాలా ఐఐటీలు, ఐఎంలు, ఐజర్లు స్థాపించారు సార్. ఉదాహరణకు తిరుపతిలో ఐఐటి, అలాగే విశాఖపట్నంలో ఐఐఎం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అలాగే ఐజర్ ఒకటి తిరుపతిలో, అలాగే ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ మీకు వరంగల్లో వచ్చింది, అలాగే IIIT కర్నూలు, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వంటి సంస్థలు ఏర్పడ్డాయి సార్. రాష్ట్ర విద్యార్థులకు జాతీయ స్థాయి ఉన్నత విద్యా అవకాశాలు విస్తరించాయి. సో ఈ సంస్థలు ఏంటి, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ప్రాథమిక శాస్త్రాలు, పరిశోధన, సాంకేతిక వంటి విభిన్న రంగాల్లో అవకాశాలు అందిస్తున్నాయి సార్. ఈ సంస్థల స్థాపనకు సంబంధించి అధికారిక వివరాలను కేంద్ర ప్రభుత్వం కూడా నమోదు చేసింది. ఇవన్నీ టైం టు టైం వాళ్ళు ఫండ్స్ ప్రొవైడ్ చేస్తూనే ఉన్నారు, అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి, మంచి విద్యార్థులను తయారు చేస్తున్నాయి అని సందేహం లేదు.
1: సార్, ఎన్ఈపి 2020 బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దడంలో ఎలా దోహదపడుతుంది?
0: సార్ ఎన్ఈపి 2020 మీకు ఇది ఒక ఫైన్ డాక్యుమెంట్. ఇందులో మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్, రీసెర్చ్, అలాగే టెక్నాలజీ, స్కిల్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్, అలాగే క్వాలిటీ హైయర్ ఎడ్యుకేషన్ ప్రాధాన్యత ఇచ్చింది సార్. అలాగే ఐఐటి టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్, ఐఐఎంస్, ఐజర్స్, రీసెర్చ్ ఎడ్యుకేషన్ సెంటర్స్, అలాగే ఎన్ఐటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వంటి రంగాల్లో విద్యార్థులకు ప్రత్యేక అవకాశాలను అందిస్తున్నాయి. ఉదాహరణకు ఐఐటి తిరుపతిలో బీటెక్ తో పాటు ఎంఎస్, పిహెచ్డి, ఎంటెక్, ఎంఎస్సి మరియు మాస్టర్ ఆఫ్ పబ్లిక్ పాలసీ వంటి విభిన్న కార్యక్రమాలు అభివృద్ధి చెందాయి. ఇది నిజంగా ఒక కొత్త తరహా విద్యా అవకాశం ఉంది. ఐఐటి తిరుపతిలో మీకు బీటెక్ అనుకుంటాం మనం, దాంతోపాటు ఎంఎస్ ఉంది, పిహెచ్డి ఉంది, అలాగే ఎంటెక్, అలాగే మాస్టర్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, ఈ అన్ని రంగాల్లో కూడా మీకు ఐఐటి తిరుపతిలో అన్ని తరహా డిగ్రీలు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉన్నాయి.
1: సార్, కార్యక్రమంలో చివరగా ఎన్ఈపి 2020లోని విద్యా సంస్కరణలు దేశాభివృద్ధి మరియు సేవాభావంతో ఎలా అనుసంధానమవుతాయంటారు?
0: సార్ విద్యార్థులు జ్ఞానం పెరగడం ఒక దశ మాత్రమే సార్, అలాగే ఆ జ్ఞానాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా వినియోగించడం విద్య యొక్క మరింత గొప్ప లక్ష్యం. ఇప్పుడు మనం భారత ప్రభుత్వం చేపడుతున్న ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ విద్యార్థుల్ని భాగస్వాములుగా చేస్తున్నారు. కళాశాల విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేస్తున్నారు. అయితే ఎన్ఈపి 2020 ద్వారా నైపుణ్యాలు, అలాగే పరిశోధన, టెక్నాలజీ వీటన్నిటికీ ప్రాధాన్యత పెరిగింది. సో కొత్త జాతీయ సంస్థలు యువతకు ఉన్నత విద్య, పరిశోధన మరియు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు విస్తరిస్తున్నాయి. అందువల్ల విద్యార్థి తన వ్యక్తిగత అభివృద్ధితో పాటు కుటుంబం, సమాజం, రాష్ట్రం మరియు దేశ అభివృద్ధిని తన వంతు సేవ చేయగల పౌరుడిగా ఎదగడం ఈ మొత్తం ప్రక్రియ యొక్క ముఖ్యమైన ఫలితంగా చూడవచ్చు. దేశం నాకేం ఇచ్చింది అన్న ధోరణి విడిచిపెట్టాలండి. ఇప్పుడు నేను దేశానికి ఏం చేస్తున్నాను, ఇప్పుడు లేటెస్ట్ గా మనం ఆలోచించాల్సింది అది. వాట్ ఐ కెన్ డూ ఫర్ ద కంట్రీ, ఇట్స్ నాట్ దట్ వాట్ కంట్రీ డిడ్ ఫర్ మీ. అలా ప్రతి ఒక్క పౌరుడు ఆలోచిస్తే ఈ దేశం ఒక గొప్ప దేశంగా, అభివృద్ధి చెందిన దేశంగా, తప్పనిసరిగా వికసిత్ భారత్ అవుతుందని మనం అందరం ఆశిద్దాం.
1: లవ్కుమార్ గారు, ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా జాతీయ విద్యా విధానం 2020కి సంబంధించిన పూర్తి వివరాలు మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి మన ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు సార్.
2: ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా జాతీయ విద్యా విధానం

0: 2020పై ప్రత్యేక ముఖాముఖి మీరింతవరకు విన్నారు. అతిథి డాక్టర్ బి లవకుమార్, లెక్చరర్, శ్రీకాకుళం కేంద్రీయ విశ్వవిద్యాలయం. పరిచయకర్త రావల సాయి గిరీష్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట ప్రేమ సంకెళ్ళు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. వేటూరి సాహిత్యం అందించిన ఈ పాటను కోరుతున్న శ్రోతలు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోరిక మేరకు ఈ పాట

కోనసీమ జిల్లా ఈతకోట గ్రామం నుండి సూర్యనారాయణ కోరిక మేరకు ప్రేమికుల రోజు చిత్రానికి ఉన్ని మీనన్ పాడిన పాట వినబోతున్నారు. ఏఎం రత్నం, శివగణేష్ సాహిత్యం అందించిన ఈ పాటకు సంగీతం ఏఆర్ రెహమాన్.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత వినబోతున్న పాట కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మోరిపోలం గ్రామం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగాభవాని ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సీతారామ కళ్యాణం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

0: అనురాగం చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. సీనారాయణ రెడ్డి సాహిత్యం అందించిన ఈ పాటకు సంగీతం పెండ్యాల. వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు అమలాపురం విశ్వేశ్వర అగ్రహార నుండి అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి. వీరి కోరిక మేరకు ఈ పాట.
1: Ooh.

0: ఎందుకు
1: ఎదో ఎదో తకిలిగింత కలిగినందుకు.
2: ఏం మాయ చేసావే చిత్రానికి కార్తీక్ శ్రేయ ఘోషల్ పాడిన పాట వినబోతున్నారు. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ పాటకు సంగీతం ఏఆర్ రెహమాన్. ఈ పాటను వినిపించమంటూ కోరిన శ్రోత విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ఎం ప్రతాప్.

శ్రీరామ్, తేజస్వి, ప్రభ వీరందరూ కోరుతున్నారు. సీతాకొక్కచిలుక చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన పాట.

రాబోయే తిది కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట పాపినేని పాలెం శ్రోత మధుసూదన్ రెడ్డి కోరిక మేరకు డ్రైవర్ రాముడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

0: రాబోయే తిది కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా సాగరమాల ప్రాజెక్టు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
3: భారత్ మూడు వైపులా సముద్రంతో అనుసంధానమై ఉన్న విశాలమైన దేశం. సుమారు 11,000 కిలోమీటర్లకు పైగా విస్తరించిన తీర ప్రాంతం, 100కు పైగా ప్రధాన చిన్న ఓడరేవులు, సముద్ర వాణిజ్యానికి అపారమైన అవకాశాలు, లక్షలాది మంది మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు, సముద్ర ఆధారిత పరిశ్రమలు, పర్యాటకం, అంతర్జాతీయ వాణిజ్యం, ఇవన్నీ భారత ఆర్థిక వ్యవస్థలో సముద్ర రంగానికున్న ప్రత్యేకతను తెలియజేస్తాయి. భారతదేశ ఆర్థిక అభివృద్దిలో సముద్ర మార్గాలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడం, ఓడరేవులను ఆధునీకరించడం, ఓడరేవులకు రోడ్ రైల్ అనుసంధానాన్ని మెరుగుపరచడం, తీర ప్రాంతాల్లో పరిశ్రమలు, ఉపాధి అవకాశాలను పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమమే సాగర్మాల. ఈ సాగర్మాల అనేది కేవలం పోర్టుల అభివృద్ది కార్యక్రమం మాత్రమే కాదు, సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి దేశంలోని ఉత్పత్తి కేంద్రాలను, పరిశ్రమలను, మార్కెట్లను, వినియోగదారులను సముద్ర మార్గాలతో అనుసంధానించే విస్తృతమైన జాతీయ కార్యక్రమం. ఒక దేశం ఎంత ఎక్కువగా అంతర్జాతీయ వాణిజ్యం చేస్తే అంత సమర్థవంతమైన రవాణా వ్యవస్థ అవసరమవుతుంది. వస్తువులను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించడానికి రహదారులు, రైల్వేలు, విమాన మార్గాలతో పాటు సముద్ర రవాణా కూడా ఎంతో ముఖ్యమైనది. ప్రత్యేకంగా భారీ పరిమాణంలో సరుకులను ఎక్కువ దూరాలకి తక్కువ ఖర్చుతో తరలించడంలో సముద్ర రవాణాకు ప్రత్యేకమైన ప్రయోజనాలున్నాయి. అందుకే ప్రపంచ వాణిజ్యంలో సముద్ర రవాణా కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఒక ఓడరేవుకు సరుకు చేరడం మాత్రమే సరిపోదు, ఆ పోర్టు నుంచి సరుకు రైలు లేదా రహదారి ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు వేగంగా చేరాలి. అదేవిధంగా దేశంలోని ఉత్పత్తి కేంద్రాల నుంచి సరుకు పోర్టుకు సమయానికి చేరాలి. ఈ మొత్తం వ్యవస్థను సమర్థవంతంగా అనుసంధానించడమే సాగర్మాల కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సాగర్మాల కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. దేశ ఆర్థిక అభివృద్దిలో సముద్ర రంగాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడమే దీని ప్రధాన లక్ష్యం. అయితే ఈ సాగర్మాల కార్యక్రమం ప్రధానంగా 4 విస్తృత అంశాలపై దృష్టి సారిస్తుంది. అందులో మొదటిది పోర్టుల ఆధునీకరణ, కొత్త పోర్టుల అభివృద్ది. అలాగే రెండవది పోర్టు కనెక్టివిటీ మెరుగుదల. దాంతోపాటు పోర్టు ఆధారిత పారిశ్రామికీకరణ, తీర ప్రాంత సమాజాల అభివృద్ది. ఈ 4 అంశాలను సమగ్రంగా అమలు చేయడం ద్వారా సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నదే సాగర్మాల ఆలోచన. ఒక పరిశ్రమలో ఉత్పత్తి అయిన వస్తువులను విదేశాలకు ఎగుమతి చేయాలి. ఆ వస్తువులు మొదట ఫ్యాక్టరీ నుంచి రహదారి లేదా రైలు మార్గం ద్వారా పోర్టుకు చేరాలి. అక్కడ వాటిని నౌకల్లోకి ఎక్కించాలి. అనంతరం సముద్ర మార్గం ద్వారా ఇతర దేశాలకు పంపాలి. ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కడైనా జాప్యం జరిగినట్లయితే రవాణా ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంది. పోర్టులో ఎక్కువసేపు సరుకు నిలిచిపోయినా ఖర్చు పెరుగుతుంది. రోడ్డు లేదా రైల్వే కనెక్టివిటీ బలహీనంగా ఉన్న

0: కూడా సరుకు రవాణా మందగిస్తుంది. అందువల్ల పోర్టును మాత్రమే అభివృద్ది చేయడం కాకుండా పోర్ట్ రోడ్ రైల్వే పరిశ్రమ మార్కెట్ మధ్య సమన్వయం చాలా అవసరం. ఈ సమగ్ర దృష్టికోణమే సాగర్మాల కార్యక్రమానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఆధునిక వాటర్ హివ్ అంటే కేవలం నౌకలు నిలిచే ప్రదేశం మాత్రమే కాదు, భారీ నౌకలను నిర్వహించగల సామర్థ్యం, ఆధునిక కార్గో హ్యాండ్లింగ్ వ్యవస్థలు, వేగవంతమైన లోడింగ్ అన్లోడింగ్ నిల్వ సౌకర్యాలు, డిజిటల్ వ్యవస్థలు, భద్రతా ప్రమాణాలు, రోడ్ రైల్ అనుసంధానం వంటి అనేక అంశాలు అవసరం. పోర్టుల సామర్థ్యం పెరిగినట్లయితే నౌకలు సరుకును త్వరగా లోడ్ అన్లోడ్ చేసుకుని తిరిగి ప్రయాణించగలుగుతాయి. దీనివల్ల పోర్టుల్లో ఎదురుచూపు సమయం తగ్గుతుంది, సరుకు రవాణా వేగం కూడా గణనీయంగా పెరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో ఇలా పేర్కొన్నారు.
1: టు పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ కెన్ బి సీన్ త్రూ ద సాగర్ మాలా స్కీమ్. అబౌట్ 575 ప్రాజెక్ట్స్ ఎట్ అ టోటల్ కాస్ట్ ఆఫ్ అవర్ 6 లక్ కరోడ్ రూపీస్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ డ్యూరింగ్ 2015 to 2035 పీరియడ్. These works cover port modernization, new port development, port connectivity enhancement, port link industrialization and coastal community development. The project will facilitate seamless and congestion-free transit to and from the port. It will also further reduce the turnaround time of the cargo trucks.
0: అయితే దేశంలో ప్రధాన వాటర్ హివ్ల ఆధునీకరణకు అనేక ప్రాజెక్టులు చేపట్టారు. కొత్త బెర్తులు, టెర్మినల్స్, డ్రెడ్జింగ్, మెకనైజ్డ్ కార్గో హ్యాండ్లింగ్, మల్టీ మోడల్ కనెక్టివిటీ వంటి అంశాలపై దృష్టి సారించారు. అయితే పోర్టుల ఆధునీకరణలాగే పోర్టుల మధ్య సమన్వయం కూడా చాలా ముఖ్యమైన అంశం. దేశంలోని ఒక పోర్టులో సరుకు రద్దీ ఎక్కువగా ఉండి మరొక పోర్టులో సామర్థ్యం పూర్తిగా వినియోగించబడకపోతే మొత్తం లాజిస్టిక్స్ వ్యవస్థపైనే ప్రభావం పడుతుంది. అందువల్ల వివిధ పోర్టుల సామర్థ్యాన్ని సమగ్రంగా వినియోగించుకోవడం కూడా చాలా ముఖ్యం. సరిగ్గా దీనిపైనే దృష్టి సారించింది సాగర్మాల కార్యక్రమం. ఒక వాటర్ హివ్ ఎంత ఆధునికంగా ఉన్నా దానికి మంచి రహదారి లేదా రైల్వే కనెక్టివిటీ లేకపోతే దాని పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోలేం. అందుకే సాగర్మాల కార్యక్రమంలో పోర్టు కనెక్టివిటీ ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారు. పోర్టులను జాతీయ రహదారులు, రైల్వే మార్గాలు, అంతర్గత జల రవాణా మార్గాలతో అనుసంధానించడం ద్వారా సరుకు రవాణాను సులభతరం చేసే ప్రయత్నాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఉదాహరణకు ఒక పరిశ్రమ సముద్ర తీరానికి దూరంగా ఉన్న ప్రాంతంలో ఉందనుకున్నట్లయితే అక్కడ తయారైన ఉత్పత్తి పోర్టుకు చేరడానికి అనేక జిల్లాలు దాటాల్సి ఉంటుంది. రహదారులు సరిగ్గా లేనట్లయితే ట్రక్కులు ఆలస్యమవుతాయి, రైల్వే సౌకర్యం లేకపోతే భారీ సరుకును రోడ్డు మార్గంలోనే తరలించాల్సి ఉంటుంది. అదే పరిశ్రమ ప్రాంతం నుంచి పోర్టుకు నేరుగా లేదా వేగవంతమైన రైల్ రోడ్ కనెక్టివిటీ ఉన్నట్లయితే రవాణా సమయంతో పాటు ఖర్చు కూడా తగ్గుతుంది. అలా జరిగినట్లయితే లాజిస్టిక్స్ సామర్థ్యం కూడా గణనీయంగా పెరుగుతుంది. సాగర్మాల కార్యక్రమంలో మూడవ ప్రధాన అంశం పోర్టు లెడ్ ఇండస్ట్రియలైజేషన్, పోర్టుల ఆధారంగా పారిశ్రామిక అభివృద్ది. పోర్టులకు దగ్గరగా పరిశ్రమలు ఏర్పడితే ముడిసరుకు దిగుమతి చేయడం, తయారైన వస్తువులను ఎగుమతి చేయడం కూడా సులభతరమవుతుంది. ఉదాహరణకు ఉక్కు పరిశ్రమకు భారీ పరిమాణంలో ముడి పదార్థాలు అవసరమవుతాయి. పెట్రోలియం, రసాయనాలు, ఎరువులు, ఆహార ప్రాసెసింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ వంటి అనేక రంగాలకు కూడా సమర్థవంతమైన సరుకు రవాణా వ్యవస్థ అవసరమవుతుంది. పోర్టులకు అనుసంధానంగా పారిశ్రామిక క్లస్టర్లు అభివృద్ది చేస్తే పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల పెట్టుబడులకు కూడా అవకాశాలు ఏర్పడతాయి. పరిశ్రమలు ఏర్పడితే ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇదే కారణంగా సాగర్మాల కేవలం రవాణా రంగానికి సంబంధించిన కార్యక్రమంలో మాత్రమే కాకుండా పారిశ్రామిక అభివృద్ది, ఉపాధి, పెట్టుబడులు, ఎగుమతులతో అనుసంధానమైన కార్యక్రమంగా రూపుదిద్దుకుంటోంది. అయితే ఈ పోర్టు ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడానికి సాగర్మాల కింద కోస్టల్ ఎకనామిక్ జోన్స్, తీర ప్రాంత ఆర్థిక మండలాలను తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. తీర ప్రాంత రాష్టాల్లో ఉన్న పోర్టులు, పరిశ్రమలు, రవాణా మార్గాలు, మార్కెట్లను సమగ్రంగా అనుసంధానించి ఆర్థిక కార్యకలాపాలను పెంచడమే దీని ఉద్దేశం. ఒక తీర ప్రాంతంలో మౌలిక సదుపాయాలు అభివృద్ది చెందితే అక్కడ పరిశ్రమలు రావడానికి అవకాశాలు పెరుగుతాయి. పరిశ్రమలతో పాటు గిడ్డంగులు, లాజిస్టిక్స్ కేంద్రాలు, కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్ యూనిట్లు, సేవా రంగాలు కూడా అభివృద్ది చెందే అవకాశం ఉంటుంది. అయితే తీర ప్రాంత అభివృద్ది సమయంలో పర్యావరణ పరిరక్షణ, తీర ప్రాంత సమాజాల జీవనోపాధి, సముద్ర జీవ వైవిధ్యం వంటి అంశాలకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక భారతదేశ తీర ప్రాంతాల్లో లక్షలాది మంది ప్రజల జీవనోపాధి సముద్రంపైనే ఆధారపడి ఉంది. ముఖ్యంగా మత్స్యకారులు, చేపల వ్యాపారులు, పడవ కార్మికులు, చిన్న వ్యాపారులు సముద్ర ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వాములు. అందుకే సాగర్మాల కార్యక్రమంలో కోస్టల్

0: కమ్యూనిటీ డెవలప్మెంట్ తీర ప్రాంత సమాజాల అభివృద్దికి కూడా ప్రాధాన్యత కల్పించబడింది. మత్స్యకారులకు ఆధునిక ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, కోల్డ్ చైన్ సౌకర్యాలు, నిల్వ మార్కెటింగ్ సదుపాయాలు అందుబాటులోకి వస్తే వారి ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ లభించే అవకాశం ఉంటుంది. చేపల వేట నుంచి వినియోగదారుడి వరకు ఉండే మొత్తం సరఫరా గొలుసులో నష్టాలను తగ్గించడం కూడా నిర్దేశిత లక్ష్యాల్లో ఒకటిగా ఉంది. చేపలు పట్టిన వెంటనే సరైన శీతలీకరణ సదుపాయం లేకపోయినట్లయితే ఉత్పత్తి నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందువల్ల కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, రవాణా సౌకర్యాలు తీర ప్రాంత ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. సముద్ర రంగం విస్తరిస్తున్న కొద్దీ నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరం కూడా పెరుగుతోంది. అందుకనుగుణంగానే పోర్ట్ ఆపరేషన్స్, లాజిస్టిక్స్, నౌకా సేవలు, కార్గో హ్యాండ్లింగ్, మెరైన్ టెక్నాలజీ, ఫిషరీస్, టూరిజం వంటి రంగాల్లో శిక్షణ పొందిన యువతకు ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోంది. తీర ప్రాంత యువతకు స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు సాగరమాల కార్యక్రమానికి అనుబంధంగా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలపై దృష్టి సారించింది భారత ప్రభుత్వం. ఈ నైపుణ్య శిక్షణ అనేది సముద్రం కేవలం చేపల వేటకు లేదా నౌకా రవాణాకు మాత్రమే సంబంధించింది కాదని ఆధునిక సాంకేతికత, లాజిస్టిక్స్, ఇంజనీరింగ్, పర్యాటకం, పరిశ్రమలు వంటి అనేక రంగాల్లో సముద్ర ఆర్థిక వ్యవస్థలో అవకాశాలున్నాయన్న సందేశాన్ని యువతకు అందిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం గురించి మాట్లాడుకున్నట్లయితే విశాఖపట్నం సహజ నౌకాశ్రయంతో పాటు పారిశ్రామిక, వాణిజ్య, రక్షణ, పర్యాటక రంగాల్లో ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన నగరం. విశాఖపట్నం పోర్ట్, పారిశ్రామిక ప్రాంతాలు, రైల్వేలు, జాతీయ రహదారులు, విమానాశ్రయం, సముద్ర తీరం ఇవన్నీ కలిపి విశాఖ నగరాన్ని బహుముఖ రవాణా కేంద్రంగా నిలబెడుతున్నాయి. సాగరమాల వంటి కార్యక్రమాల నేపథ్యంలో పోర్ట్ ఆధారిత మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్, పారిశ్రామిక కనెక్టివిటీ, తీర ప్రాంత అభివృద్ది వంటి అంశాలు విశాఖపట్నానికి ప్రత్యేక ప్రాధాన్యతను కలిగించాయి. విశాఖపట్నం నుంచి ఇనుము, ఉక్కు, ఖనిజాలు, వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర పారిశ్రామిక ఉత్పత్తులు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు రవాణా అవుతున్నాయి. అదే సమయంలో తీర ప్రాంత పర్యాటకం, క్రూయిజ్ పర్యాటకం, ఫిషరీస్, సముద్ర ఆధారిత సేవలు వంటి రంగాలకు కూడా అభివృద్ది అవకాశాలు పెరుగుతున్నాయి. ఇక ఈ సాగరమాల ఆలోచనలో మరో ముఖ్యమైన అంశం ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్. నదులు, కాలువలు, అంతర్గత జల మార్గాలను సరుకు రవాణాకు ఉపయోగించడం ద్వారా రవాణా వ్యవస్థకు మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని అందించవచ్చు. భారీ సరుకులను నీటి మార్గం ద్వారా తరలించడానికి అవకాశమున్న ప్రాంతాలలో జల రవాణా లాజిస్టిక్స్ కు ఉపయోగపడుతుంది. రోడ్డు, రైల్వే, సముద్ర మార్గాలు, అంతర్గత జల మార్గాలను పరస్పరం అనుసంధానించే మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అభివృద్ది చెందితే దేశ సరుకు రవాణా వ్యవస్థ మరింత సమగ్రంగా మారుతుంది. ఈ సాగరమాల కార్యక్రమ పరిధిలో సముద్ర ఆధారిత పర్యాటకానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. క్రూయిజ్ టెర్మినల్స్, తీర పర్యాటక కేంద్రాలు, లైట్ హౌస్ టూరిజం, బీచ్ టూరిజం వంటి కార్యకలాపాలు అభివృద్ది చెందడంతో తీర ప్రాంతాల్లో పర్యాటక ఆధారిత ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. క్రూయిజ్ నౌక ఒక నగరానికి వచ్చినట్లయితే అది కేవలం పోర్టుకు మాత్రమే ఆదాయాన్ని తీసుకురాదు. దాని ద్వారా వచ్చే పర్యాటకులతో స్థానిక రవాణా, హోటల్స్, రెస్టారెంట్లు, హస్తకళలు, షాపింగ్, పర్యాటక సేవలను వినియోగించే అవకాశం ఉంటుంది. దీంతో స్థానిక ఆర్థిక కార్యకలాపాలకు కూడా ఊతం లభిస్తుంది. ఆధునిక పోర్టుల అభివృద్దిలో సాంకేతికత పాత్ర కూడా రోజురోజుకు పెరుగుతోంది. డిజిటల్ డాక్యుమెంటేషన్, ఆటోమేటెడ్ కార్గో హ్యాండ్లింగ్, పోర్ట్ కమ్యూనిటీ వ్యవస్థలు, రియల్ టైమ్ ట్రాకింగ్, డేటా అనలిటిక్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలు పోర్టు కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా మార్చుతున్నాయి. మొత్తంగా భారతదేశం ముందుకు సాగుతున్న కొద్దీ దాని తీర ప్రాంతాలు కూడా అభివృద్ది ప్రయాణంలో మరింత కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఓడరేవుల నుంచి పరిశ్రమకు, పరిశ్రమ నుంచి మార్కెట్కు, మార్కెట్ నుంచి ప్రపంచానికి ఈ మొత్తం ప్రయాణాన్ని వేగవంతం చేయడంలో సమర్థవంతమైన సముద్ర రవాణా వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యత కల్పించబడింది. పోర్టుల ఆధునీకరణ నుంచి తీర ప్రాంత ప్రజల జీవనోపాధి వరకు, లాజిస్టిక్స్ నుంచి పారిశ్రామికీకరణ వరకు, పర్యాటకం నుంచి నైపుణ్యాభివృద్ది వరకు అనేక రంగాలను ఒకే దిశగా అనుసంధానించే ప్రయత్నమే ఈ సాగరమాల కార్యక్రమం.
1: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా సాగరమాల ప్రాజెక్టు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా ఇరుముడి ఈ చిత్రం నుంచి హేషం అబ్దుల్ వహాబ్, సాదికా కేఆర్ పాడిన గీతం

1963 విక్రమ్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదలైన అమరశిల్పి జక్కన్న చిత్రం నుంచి పాటలు మీరింతవరకు విన్నారు లాహిరి లాహిరి కార్యక్రమంలో.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 ని ప్రారంభించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుంచి 5 రోజుల పాటు ఘనా, ఐవరీకోస్ట్, ఇథియోపియా దేశాల్లో పర్యటిస్తారు. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ ఈరోజు లక్నోలో జరుగుతోంది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొని పట్టభద్రులైన డాక్టర్లకు డిగ్రీలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రపతి,
1: आप इस संस्थान से उपाधि प्राप्त करने वाले प्रथम बैच के विद्यार्थी है. कहा जाता है फर्स्ट इम्प्रेशन लास्ट लॉन्ग. इसीलिए आपका कर्तव्य, आपका मेहनत, आपका कमिटमेंट, आपका हार्डवर्क आपके उत्तर पीढ़ी बाद में आएंगे वो फॉलो करेंगे. और आप वो एक ड्राइवर होंगे जिसके पदांग अनुसरण करके दूसरे विद्यार्थी आगे बढ़ेंगे.
0: రేపు మనాలీలోని ప్రసిద్ధ హిడింబి ఆలయాన్ని, అటల్ టెన్నల్ రోహ్తాంగ్ను ముర్ము సందర్శిస్తారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా బిలాస్పూర్, కుల్లు జిల్లాల్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 8న రాష్ట్రపతి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1, ఆధునీకరించిన స్లీప్ వే 4, 300 టన్నుల గోలియత్ క్రెయిన్ను ప్రారంభించారు. ఫ్లీట్ సపోర్ట్ షిప్ 5కి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి,
2: వర్ష్ 2025 మే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కో మినీ రత్న కేటగిరీ 1 కా దర్జా ప్రాప్త్ హోనా ఇస్కే ట్రాన్స్ఫార్మేషన్ ఔర్ పిఛలే వర్షో మే కియే గయే ఉల్లేఖనీయ ప్రయాసో కా హీ పరిణామ్ హై. ఇస్కే లియే భీ ఆప్ సబ్ బధాయీ కే పాత్ర హై ఔర్ మై ఉమీద్ కర్తా హూం కి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఇస్ ఉపలబ్ధి సే ఇన్స్పైర్ హోకర్ మెరిటైమ్ కే క్షేత్ర మే అప్నే ప్రయాసో కో ఔర్ తేజీ సే ఎగ్జిక్యూట్ కరేగా.
0: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని సంస్కరించడంలో విఫలమైతే ఎదురయ్యే పరిణామాలపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ సభ్య దేశాలను హెచ్చరించారు. నిలిచిపోయిన సంస్కరణల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కూడా గుటెరెస్ సభ్య దేశాలను కోరారని డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్ తెలిపారు. 1945లో ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించినప్పటి నుండి దాని సభ్యుల సంఖ్య దాదాపు 4 రెట్లు పెరిగినందున ఐక్యరాజ్య సమితి అత్యున్నత నిర్ణయాధికార సంస్థను కాపాడుకోవాలంటే తప్పకుండా సంస్కరించబడాలని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చేసిన వ్యాఖ్యలపై హక్ ఈ వివరణ ఇచ్చారు. ఐక్యరాజ్య సమితిని విస్తరించినట్టే భద్రతా మండలిని కూడా విస్తరించాలని, విస్తృత సభ్యత్వానికి మరింత ప్రాతినిధ్యం వహించేలా మారాలని గుటెరెస్ వాదిస్తున్నారని హక్ చెప్పారు. తమిళనాడు, పుదుచ్చేరి

పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తమిళనాడులో మధురాంతకం, ధరాపురం, పుదుచ్చేరిలో తట్టాంచవాడి, పశ్చిమ బెంగాల్లో రెజీనగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు శుక్రవారం నాడు చేపడతారు. ఉత్తరప్రదేశ్ నుంచి రానున్న రాజ్యసభ ఎన్నికల కోసం బీజేపీ 8 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ధరంపాల్ సింగ్, రాధాకాంత్ ఓజా, ప్రకాష్ పాల్, విద్యాసాగర్ సోంకర్, గోపీకృష్ణ పాండే, ప్రియాంక సింగ్ రావత్, రామ్ ప్రతాప్ సింగ్ చౌహాన్, శృతి గాంగ్వార్లను పార్టీ బరిలోకి దించింది. ఈ పేర్లను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదించింది. ద్వైవార్షిక ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి ఈరోజే చివరి గడువు. ఉత్తరప్రదేశ్ నుంచి 10, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ నుండి ఒక్కొక్కటి చొప్పున రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ ఈ నెల 16వ తేదీన జరుగుతుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 5 రోజుల పాటు ఘనా, ఐవరీకోస్ట్, ఇథియోపియా దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ ఆయా దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహిస్తారు. స్నేహం, సహకారానికి సంబంధించిన ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించడానికి ఈ 3 దేశాల నాయకులను కలుసుకుంటారు. వాణిజ్యం, ఆర్థికాభివృద్ది సహకారం, సామర్థ్య పెంపుదల, ప్రజల మధ్య సంబంధాలతో సహా వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుగుతాయి. అలాగే పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై కూడా ఆయన తమ అభిప్రాయాలు పంచుకుంటారు. అడీడ్ అబాబాలో ప్రాంతీయ మిషన్ అధిపతుల సమాపేశానికి కూడా డాక్టర్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటన గ్లోబల్ సౌత్ దేశాలతో భారతదేశం ఐక్యతను మరింత బలపరుస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు న్యూఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయం 2వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ, ఈ స్నాతకోత్సవంలో 1300 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారని, అత్యుత్తమ విద్యా ప్రతిభ కనపరిచిన 3 ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపరాష్టపతి శంకర్దయాల్ శర్మ పతకం బహుమతులను అందజేస్తారని తెలియజేశారు. ఈ వేడుకలో 240 మంది విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేయనుండగా 2024, 2025, 2026 విద్యా సంవత్సరాలకు చెందిన 60 మంది విద్యార్థులు బంగారు పతకాలు అందుకుంటారని ఆయన తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం ప్రధాన ఆందోళనల్లో ఒకటిగా మారిందని, ఇది విమాన ఇంధన ధరల పెరుగుదలకు దారితీసి గణనీయమైన భారాన్ని మోపుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, పరిస్థితిని అంచనా వేయడానికి ప్రభుత్వం ఎయిర్లైన్స్, చమురు మార్కెటింగ్ కంపెనీలతో ఏటీఎఫ్ ధరల గురించి చర్చిస్తోందని చెప్పారు. అన్ని వర్గాల భాగస్వాములతో సమావేశం నిర్వహించి ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలియజేశారు. 5 టీ20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే మొదటి మ్యాచ్ ఈరోజు లక్నోలోని ఏక్నా స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. 2026 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన తర్వాత వన్డే అంతర్జాతీయ సిరీస్లో 2-1 తేడాతో ఘన విజయం సాధించిన తర్వాత వెస్టిండీస్పై తమ విజయ పరంపరను కొనసాగించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. తదుపరి 4 టీ20 మ్యాచ్లు ఈ నెల 9, 11, 14, 17 తేదీల్లో రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరులలో జరుగుతాయి. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రానున్న 2-3 రోజుల్లో జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, లక్షద్వీప్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో రానున్న 2-3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

0: అవకాశం ఉందని కూడా తెలిపింది. బెనిన్ సిటీ నుండి లాగోస్కు వెళుతున్న నైజీరియన్ సైనిక విమానం కూలిపోయిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 32కు పెరిగింది. ఈ 32 మంది బాధితుల్లో 25 మంది ప్రయాణికులు, 7గురు సిబ్బంది ఉన్నారు. ప్రాణాలతో ఎవరూ బ్రతికి బయటపడలేదని ఆ దేశ అధ్యకులు బోలా టినుబు చెప్పారు. విమాన ప్రమాదానికి కారణాలపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని నైజీరియన్ ఎయిర్ ఫోర్స్ ను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 ను ప్రారంభించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుంచి 5 రోజుల పాటు ఘనా, ఐవరీకోస్ట్, ఇథియోపియా దేశాల్లో పర్యటిస్తారు. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ ఈరోజు లక్నోలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జీవన లహరి ఈనాటి కార్యక్రమంలో వృద్ధుల్లో సాధారణంగా వచ్చే సమస్యలు, తీసుకోవలసిన జాగ్రత్తలు డాక్టర్ టీవీ మురళీకృష్ణ గారితో పరిచయం వింటారు.
2: సాధారణంగా వయోధికుల్లో లేదా వృద్ధాప్యంలో అని కూడా అనొచ్చు, చాలామంది రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండటం మనం వింటుంటాం, కొన్ని చూస్తూ కూడా ఉంటాం. అవి శారీరకమైనవి కావచ్చు, మానసికమైనవి కూడా కావచ్చు. కాలక్రమేణా వయసు పెరగడం అనేది ప్రకృతి ధర్మం. వయసురీత్యా వచ్చేటువంటి మార్పులు కాకుండా వారి రోజువారీ జీవనానికి ఎదురయ్యేటువంటి ఆరోగ్య సమస్యలు ఎలాంటివి రావచ్చు, రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటే వాటిని నివారించవచ్చా, పోస్ట్పోన్ చేయొచ్చా, ఇలాంటి వివరాలు ఇంకా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు లాంటివి తెలియజేయడానికి మన ఆకాశవాణి స్టూడియోస్లో ప్రముఖ వైద్యులు, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ టీవీ మురళీకృష్ణ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ టీవీ మురళీకృష్ణ గారు.
3: నమస్తే అండి.
2: డాక్టర్ మురళీకృష్ణ గారు, మీరు ఎంతోమంది వయోధికుల ఆరోగ్య సమస్యలకి వైద్య సేవలు అందించినటువంటి అనుభవజ్ఞులు. ముఖ్యంగా వయోధికుల్లో ఎక్కువగా సర్వసాధారణంగా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ఏమిటి మీ అనుభవంలో? వాటిని ముందుగానే గుర్తించే అవకాశం ఏమైనా ఉంటుందా? వయసు వచ్చి 60లు 70లు దాటగానే బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది అని అందరూ చెప్పేసే మాటలు కూడా చూస్తూ ఉండేవి కూడా, ఇవేమన్నా రాకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఉంటాయా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సింది ముందు వివరించండి.
3: యా, వయోధికుల్లో మనము వృద్ధుల్లో మనం చూసే జబ్బులు ముఖ్యంగా ఎలా ఉంటాయంటే, రక్తహీనత దగ్గర నుంచి మొదలుకొని వాళ్ళకి కండరాల బలహీనత, ఎముకల బలహీనత ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా మీరు చూసినట్టయితే ఇవాళ 10 మందిలో 7గురికి షుగర్, డయాబెటీస్ ఉంటుంది. షుగర్ డయాబెటీస్ అనేది చాలామందిలో 40-45 సంవత్సరాలకి మనం చూస్తున్నాము. అలాంటి వారిలో 60 సంవత్సరాల వయసు వచ్చేసరికి వృద్ధులైపోతున్నారు. వాళ్ళు శక్తి లేకుండా ఏమి చేయలేని వాళ్ళుగా మిగిలిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, మీరు గమనించినట్లయితే షుగర్ పేషెంట్స్లో కావచ్చు, నాన్ డయాబెటిక్స్లో కూడా కావచ్చు. బట్ షుగర్ పేషెంట్స్లో ఏంటంటే కొంచెం స్పీడ్గా జరుగుతుంది, షుగర్ లేని వాళ్ళలో కొంచెం నిదానంగా నెమ్మదిగా జరుగుతుంది. ఏజింగ్ థింగ్ అన్నమాట. ఏజింగ్ థింగ్ అంటే మనకేంటంటే మెదడు నుంచి శరీరం మొత్తం కూడా, నాడీ మండలం నుంచి నరాలు అనేవి శరీరం మొత్తం వ్యాపించి ఉంటాయి. అవి కండరాల్లోకి చొచ్చుకొని వెళ్ళి ఉంటాయి. కండరాల యొక్క శక్తిని అవి నిర్దేశిస్తూ ఉంటాయి. అంటే నాడీ మండలానికి సంబంధించిన నరాలు పటిష్టంగా ఉన్నట్లయితే కండరాలు బలహీనంగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అయితే షుగర్ వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాల కాలంలో ఈ శరీరానికి సంబంధించిన పూర్తి నాడీ మండలం నుంచి వచ్చిన నరాలన్నీ కూడా ఒక 30% బలహీనంగా మారుతాయి ఒక 10 సంవత్సరాల కాలంలో. అలా బలహీనంగా మారటం వల్ల అవి ఏ కండరాలకైతే చొచ్చుకొని వెళ్ళి ఆ కండరాలని అప్పటి వరకు బలంగా నిర్దేశిస్తున్నవో ఆ కండరాలన్నీ కూడా బలహీనపడటం జరుగుతుంది. ఎప్పుడైతే కండరాలు బలహీనపడటం జరుగుతుందో దాని రిఫ్లెక్షన్ అనేది ఖచ్చితంగా ఎముకల మీద పడుతుంది. సపోజ్ మీరు మన యొక్క శరీర నిర్మాణంలో ముఖ్యంగా ఎముకలకు సంబంధించి మనం వృద్ధాప్యంలో చూసే సమస్యలు మోకాలు అరిగిపోవటము, మోకాలు చిప్పులు మార్పించుకోవటం వాళ్ళు చాలా సహజం.

0: విధంగా చూస్తూ ఉన్నాం. అలాంటి వారిలో మనం గమనించాల్సింది ఏంటంటే మోకాలి చెప్పుకి సంబంధించిన అరుగుదల ఎట్లా ఎక్కువ అవుతుంది. మోకాలికి కింద ఉండే పిక్కల కండరాలు కానీ మోకాలికి పైన ఉండే తొడ కండరాలు కానీ బలహీన పడిపోవడం వల్ల నడిచేటప్పుడు కానీ పరిగెత్తేటప్పుడు కానీ లేకపోతే చిన్న చిన్న కదలికలతో డ్యాన్స్ చేసేటప్పుడు కానీ వ్యాయామం చేసేటప్పుడు చాలామంది సైక్లింగ్ చేస్తారు, క్రాస్ లైన్ చేస్తారు, ట్రెడ్మిల్ చేస్తూ ఉంటారు. ఇలాంటివి చేసే ప్రతిసారి కూడా ఏంటంటే పిక్కల కండరాలు తొడ కండరాలు బాగా బలహీన పడిపోయిన ఒత్తిడి డైరెక్ట్గా మోకాలు మీదకి వెళ్ళిపోతుంది, మోకాలు లోపల పొరలు అరిగిపోవడం స్టార్ట్ అవుతుంది. ఇది మనం గమనించాల్సింది మోకాలు వరకే పరిమితం కాదు, వెన్నుపూసకు సంబంధించి వెన్నుపూసు చుట్టూ ఉండే కండరాలు బలహీనత రావడం వల్ల వెన్నుపూస మీద ఒత్తిడి డైరెక్ట్గా పడుతుంది, అవి అరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. వాటికి సంబంధించిన సర్జరీలకి పేషెంట్ని పుష్ చేయడం జరుగుతుంది. సో గమనించాల్సింది ఏంటంటే షుగర్ లాంటి సమస్య వచ్చినప్పుడు ముందు సమస్య స్టార్ట్ అయితే నరాలు బలహీన పడుతూ ఉంటాయి, అవి కండరాలను బలహీనపరుస్తాయి. కండరాలు మన ఎముకల్ని గట్టిగా కరుచుకొని ఉండి కండరాలు ఎముకలు బలంగా మారి ఎముకల పటిష్టత్వాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే కండరాలు బలహీన పడతాయో ఎముకలు కూడా బలహీన పడటము, తద్వారా పేషెంట్స్కి ఎముకలు అరిగిపోవటం కానీ తొందరగా కింద పడితే స్లిప్ అయి పడిపోగానే కండరాల బలహీనత వల్ల డైరెక్ట్గా ఎముకలకి వెళ్ళి తగలటం వల్ల ఫ్రాక్చర్లు అవటం కూడా చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో షుగరే కదా తేలిగ్గా తీసుకొని షుగర్కి సంబంధించిన 4 మందులు వేసుకుంటున్నాము, షుగర్ కంట్రోల్లో ఉంది, మన బీపీ కంట్రోల్లో ఉంచుకుంటున్నాము, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంచుకుంటున్నాము అనుకుంటే బలహీనపడుతున్న నరాలు, బలహీనపడుతున్న కండరాలు, బలహీనపడుతున్న ఎముకల్ని మనము వదిలేసినట్లయితే వృద్ధాప్యంలో అవి పెనిశాపంగా మారి వాళ్ళు బలంగా ఏ పని చేయలేరు, వాళ్ళు శక్తితో ఏ పని చేయలేరు, బలం ఉడికిపోయి ఖచ్చితంగా అలా నెట్టుకుంటూ బలహీనంగా తమ జీవితాన్ని వెళ్లదీస్తూ ఉంటారని గమనించాలి.
1: ఇవి కాకుండా డాక్టర్ గారు, పురుషుల్లో అయితే ప్రోస్టేట్ పౌరుష గ్రంథి సమస్య అని అంటుంటారు డాక్టర్ గారు, అది ఏమిటి, ఎందుకు వస్తుంది, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, దాన్ని ఏమైనా మనం జాగ్రత్తలు తీసుకొని ఆ ఇబ్బంది పడకుండా చూసుకోవచ్చా కూడా చెప్పండి.
0: యా, శరీర నిర్మాణ కాలంలో పురుషులకి ప్రోస్టేట్ గ్రంథి అని ఉంటుంది, అది మనకి మూత్రనాళం నుంచి మూత్రం బయటకు వచ్చే మార్గంలో ఉంటూ ఉంటుంది. సో ఈ ప్రోస్టేట్ గ్రంథి అనేది పెద్దవాళ్ళలో 60 సంవత్సరాలు దాటిన వాళ్ళలో నార్మల్గా ఉండాల్సిన సైజు కన్నా పెరగటం ఉబ్బడం జరుగుతుంది. అది పెరిగే క్రమంలో యూరిన్ బయటకు వచ్చే ద్వారం అనేది కుంచుకుపోతూ ఉంటుంది, తద్వారా యూరిన్ ఫ్రీగా బయటికి ఫ్లో వచ్చేది తగ్గిపోతూ ఉంటుంది. సో ప్రాస్టేట్ సమస్యలు స్టార్ట్ అయిన వాళ్ళు చాలా వరకు అప్పటిదాకా యూరిన్ ఫ్లో ఏదైతే ఫ్రీగా వెళ్తూ ఉంటుందో అది తగ్గిపోయి ఫ్లో చిన్నగా రావటం అనేది ఎర్లియస్ట్ సైన్గా గుర్తించాలన్నమాట. అలాగే ప్రోస్టేట్ సైజు పెరిగే కొద్దికి వివిధ కారణాల వల్ల ముఖ్యంగా ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్స్ కూడా ప్రోస్టేట్ గ్రంథి పెరగడానికి కారణమవుతుంది. సో అలా పెరిగే క్రమంలో మనం ఏంటంటే ప్రోస్టేట్ గ్రంథి యొక్క ఎన్లార్జ్మెంట్ని బట్టి, నారో ప్యాసేజ్ని బట్టి యూరిన్ ఫర్దర్గా చుక్కలు చుక్కలుగా రావటము, ఆ తర్వాత యూరిన్ అర్జెన్సీ ఉండటము, యూరిన్ బాత్రూమ్కి వెళ్ళేలోపు పడిపోవటము, హెసిటెన్సీ ఉండటము, ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అర్జెన్సీ ఉంటుంది, హెసిటెన్సీ ఉంటుంది, ఈ 3 లక్షణాలను బట్టి యూరిన్కి సంబంధించిన ఎంబ్రాస్మెంట్ పేషెంట్స్లో బాగా ఎక్కువైపోతూ ఉంటుంది. సో తద్వారా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినట్టయితే డాక్టర్ పరీక్షించి వాళ్ళకి స్కాన్ చేస్తారు. సింపుల్ స్కాన్ చేసినప్పుడు ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనేది స్కానింగ్లో తెలుస్తుంది. ఈ స్కానింగ్ ఎలా చేస్తారంటే నీరు బాగా తీసుకున్న తర్వాత ఫుల్ బ్లాటర్ స్కాన్ చేస్తారు. ఫుల్ బ్లాటర్ స్కాన్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి యూరినేషన్ చేసి రమ్మని చెప్తారు. యూరినేషన్ చేసి వచ్చిన తర్వాత మనకి సాధారణంగా బ్లాడర్ ఒకసారి కంప్లీట్ యూరినేషన్ అయిపోయిన తర్వాత మనకి బ్లాడర్లో యూరిన్ రెసిడ్యువల్ వాల్యూమ్ అనేది 60 ml కన్నా తక్కువ ఉంటుంటుంది. సో వీళ్ళలో ఏంటంటే కంప్లీట్ యూరినేషన్ జరగదు, వాళ్ళకి ఏంటంటే ఇన్కంప్లీట్ యూరినేషన్ జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే ఇంకా కంటిన్యూస్గా వస్తున్నా కానీ చుక్కలు చుక్కలుగా పడుతున్నా కానీ ఇక ఒక పాయింట్లో ఆపేసుకొని వచ్చేసి కూర్చుంటారు. సో ఆ పాయింట్లో వాళ్ళకి ఏంటంటే మోర్ దాన్ 60 ml, ఒకసారి 120 ml, 180 ml రెసిడ్యువల్ వాల్యూమ్ ఎక్కువ ఉంటూ ఉంటుంది అనమాట. పోస్ట్ వాయిడ్ రెసిడ్యువల్ వాల్యూమ్ అంటాము. ఈ రెసిడ్యువల్ వాల్యూమ్ ఎక్కువ ఉండే దాన్ని బట్టి ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్కి అదొక ఇది సూచనగా గమనిస్తూ ఉంటాము. అలాగే ఈ ప్రోస్టేట్కి సంబంధించిన సమస్యలు అధికమైనప్పుడు మనం ఏంటంటే ప్రోస్టేట్ క్యాన్సర్కి సంబంధించిన బ్లడ్ టెస్ట్లు ఉంటూ ఉంటాయి, పిఎస్ఏ యాంటిజెన్ అంటుంటాము, అది పంపిస్తూ ఉంటాము. అది కూడా చెక్ చేసుకొని స్కానింగ్ ద్వారా ప్రోస్టేట్ గ్రంథి గ్రేడ్ 1లో, గ్రేడ్ 2లో, గ్రేడ్ 3లో ఉంటూ ఉంటుంది. యూజువల్గా గ్రేడ్ 3 వచ్చినప్పుడు సివియర్ అబ్స్ట్రక్షన్ రావటం, ఒకసారి యూరిన్ బంద్ అవటము, ఇబ్బంది పడటం జరుగుతుంటుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆ ప్రాసెస్ రిలీవ్ చేసి ఫ్రీ యూరిన్ ప్రాసెస్ చేయకపోతే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్, ప్రోస్టేటైటిస్ అంటాము, ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ రావటము, రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రావటము, ఒకసారి ఆ ఇన్ఫెక్షన్ అక్కడి నుంచి పైకి వెళ్ళి

0: బ్లాడర్ ఇన్ఫెక్షన్ కింద సిస్టైటిస్ అంటాము. ఒక్కోసారి బ్లాడర్ నుంచి కూడా పైకి వెళ్ళి కిడ్నీస్ దాకా చేరుకొని పైలోనెఫ్రైటిస్ ఇన్ఫెక్షను, అక్కడి నుంచి ఒక్కోసారి సెప్సిస్ లాగా మారి బ్లడ్లోకి ఇన్ఫెక్షన్ చేరుకొని మల్టీ ఆర్గాన్ డ్యామేజ్ అవటం, మల్టీ ఆర్గాన్ ఫెయిల్ అవటము, డయాలసిస్లకు వెళ్ళటము, ప్రాణాపాయస్థితి చేరటం, ఒకసారి ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది. వీటిని తెలియక తీసుకోవాల్సిన అవసరం లేదు, తెలియక తీసుకోకూడదు కూడా. అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని సర్జరీ చేర్చుకోవటం కానీ, తర్వాత రేడియేషన్ థెరపీ కానీ, మందులు కానీ అప్రాప్రియేట్గా తీసుకొని ప్రాణాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది.
1: తర్వాత అలాగే మహిళల్లో మెనోపాజ్ స్టేజ్ అని అంటుంటారు డాక్టర్, అక్కడ కొన్ని రకాల డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు, అవి ఎక్కువగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది?
0: మెనోపాజ్ అనేది, మెనిస్ట్రేషన్ అనేది మహిళల్లో చాలామంది మెనిస్ట్రేషన్ అనే సమస్యని అంబరాసింగ్గా ఫీల్ అయ్యి ఒక శాపంగా ఫీల్ అవుతూ ఉంటారండి. కానీ మెనిస్ట్రేషన్ ఫేజ్ అనేది ఫిజియలాజికల్ ప్రాసెస్. ఆ మెనిస్ట్రేషన్ ఫేజ్ జరిగేంతవరకు మహిళల్లో హార్మోన్ల సమతుల్యత కంపారిటివ్లీ మెనోపాజ్తో కంపేర్ చేస్తే మెన్స్ట్రువల్ ఫేజ్లో హార్మోన్ల సమతుల్యత ఆడవారిలో ఎక్కువగా ఉంటుంటుంది అన్నమాట. మెనోపాజ్లో హార్మోన్ల అసమతుల్యత ఎక్కువైపోతూ ఉంటుంది. సో వాళ్ళకి మెనిస్ట్రేషన్ జరిగినంత వరకు మహిళలు వయసులో ఉన్నవారు గాను మెనిస్ట్రేషన్ న్యాచురల్గా మెనిస్ట్రేషన్ ఆగిపోయిన తర్వాత వృద్ధాప్యంలోకి ఎంటర్ అయిన వాళ్ళు కానీ భావించాలి. మనం సింపుల్గా అండర్స్టాండ్ చేసుకోవాలంటే మెనిస్ట్రేషన్ ద్వారా వాళ్ళకి కొన్ని హార్మోన్లు కంటిన్యూస్గా బాడీ సెక్రెట్ చేస్తూ ఉంటుంది, అవి బాడీ యొక్క సమతుల్యతను కాపాడుతూ ఉంటాయి అన్నమాట. పర్టికులర్గా మనము ఈస్ట్రోజన్ హార్మోనే తీసుకోండి. మెనిస్ట్రేషన్ ఆగిపోయిన తర్వాత, మెనోపాజ్ ఆగిపోయిన తర్వాత ఆడవారిలో ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది రిలీజ్ అనేది ఆగిపోతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది కార్డియో ప్రొటెక్టివ్ హార్మోన్, అంటే మనకి గుండెకి రక్షణ కవచంలాగా ఆడవారిలో ఈస్ట్రోజన్ హార్మోన్ కాపాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మెనిస్ట్రేషన్ ఆగిపోయినదో వాళ్ళకి ఈస్ట్రోజన్ హార్మోన్ కూడా ఆగిపోవటము, వాళ్ళకి గుండె జబ్బుల ముప్పు అధికంగా ఉంటుంది అన్నమాట కంపారిటివ్లీ. అందుకనే పర్టికులర్గా షుగర్ వ్యాధిగ్రస్తుల్లో గుండె జబ్బులు తొందరగా వస్తాయి కాబట్టి నాన్ షుగర్ వాళ్ళతో కంపేర్ చేస్తే ఆడవారిలో షుగర్ వ్యాధి ఉన్నవారిలో 50 సంవత్సరాలకు వయసుకు చేరుకోగానే గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉంటుంది, మెనోపాజ్ అయిపోయింది, ఈస్ట్రోజన్ హార్మోన్ ఆగిపోయింది అనే దృక్పథంతో వారికి ఆస్పిరిన్ టాబ్లెట్స్, బ్లడ్ థిన్నర్స్, రక్తం గడ్డకట్టకుండా స్ట్రోక్స్ రాకుండా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే మెనోపాజ్లో ఫీమేల్స్లో మనం గమనించే ఇంకొక అంశం ఏంటంటే వారికి శరీర బరువు అనేది అసాధారణంగా పెరిగిపోతూ ఉంటుంది. మెన్స్ట్రుయేషన్ ఫేజ్లో కంపేర్ చేస్తే మెనోపాజ్ ఫేజ్లో వాళ్ళకి శరీర బరువు పెరిగిపోవటము, ఓవర్ వెయిట్ అవ్వటము, ఒబేసిటీ రావటము, ఒబేసిటీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. చాలామందిలో మోకాళ్ళు అరిగిపోవటం కానీ వెన్నుపూస సమస్యలు, మెడ నొప్పితో మొదలు పెడితే సర్వైకల్ స్పాండిలైటిస్ అంటూ ఉంటాము, నడు నొప్పితో మొదలు పెడితే లంబార్ స్పాండిలైటిస్ అంటుంటాము. సో వెన్నుపూస అరిగిపోవటం కానీ, డిస్క్ గ్యాప్లు రావటం కానీ, డిస్క్ ప్రొలాప్స్లు అవటం కానీ, స్టెనోసిస్లు రావటం కానీ, డిసెక్టమీ ఆపరేషన్స్ కానీ ఇవి దారితీస్తాయి. ఎక్కువగా మనము మెనోపాజ్ అయిన వాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటాం మెనిస్ట్రేషన్ టైం కన్నా. అలాగే వాళ్ళకి మోకాళ్ళ చెప్పులు అరిగిపోవటం కానీ, మోకాళ్ళకి సంబంధించిన సర్జరీ జరగటం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళకి విపరీతమైన ఆకలి కానీ, లేకపోతే వెయిట్ పెరగటం కానీ, గ్యాస్ట్రైటిస్, గ్యాస్ట్రో ఈసోఫిజియల్ రిఫ్లెక్స్ డిసీజ్, జీఆర్డీ సమస్యలు అంటూ ఉంటాం, ఇలాంటివి కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాగే వాళ్ళకి వెయిట్ రిలేటెడ్గా అప్పటి వరకు డయాబెటీస్కి బారిన పడిన వాళ్ళు కూడా కొత్తగా డయాబెటీస్ బారిన పడుతూ ఉంటారు మెనోపాజ్ ఫేజ్లో. అలాగే అప్పటి వరకు వాళ్ళ బీపీ కంట్రోల్లో ఉన్నవాళ్ళు కూడా, బీపీ ఉన్నా కూడా సింపుల్గా చిన్న చిన్న మందులతో కంట్రోల్ చేసుకునే వాళ్ళు కూడా మెనోపాజ్ దశకు వచ్చిన తర్వాత వాళ్ళకి రక్తనాళాల్లో మార్పులు వచ్చి రక్తనాళాలన్నీ కూడా రిజిడ్గా అయిపోయి వాస్కులర్ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి వాళ్ళకి బీపీ బాగా ఎక్కువగా పెరిగిపోవటము, తద్వారా బీపీ మందులు ఎక్కువ తీసుకోవాల్సిన పరిస్థితి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మెనోపాజ్ దగ్గర వచ్చిన తర్వాత హార్మోన్ అసమతుల వల్ల చాలామంది ఆడవాళ్ళలో యాంగ్జైటీ కానీ, డిప్రెసివ్ స్పెల్స్ కానీ బాగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి, మూడ్ డిసార్డర్స్ అంటాము, ఇవి కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే చాలామందిలో ఎర్లీగా కార్డియక్ ప్రాబ్లమ్స్ రావటము, హార్ట్ అటాక్స్ రావటము, ఎర్లీగా బ్రెయిన్ స్ట్రోక్స్ రావటము, ఇవన్నీ మెనోపాజ్ రిలేటెడ్గా మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది.
1: ఇంకా కొందరిలో డాక్టర్ గారు వినికిడి లోపం, చూపు మందగించటం, ఇది కూడా వయసు రీత్యా కొందరిలో ఎక్కువగా గమనిస్తూ ఉంటామండి. దీనికి వయసే కారణం అయి ఉంటుందా, లేకపోతే లోపల ఏమైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండుంటాయా, పరిష్కారం ఏంటి?
0: మనకి వినికిడి లోపాలు కానీ, దృష్టి లోపాలు కానీ వయసు రీత్యా వచ్చాయి చాలామందిలో కూడా. పీరియాడిక్గా వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటే ముందస్తుగా గమనించుకునే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా మనం ఇప్పుడు మీరు చూసారనుకోండి దృష్టి లోపాలు, చాలామందిలో వాళ్ళ

క్యాటరాక్ట్స్ ఉన్నట్టు కానీ, ఆ క్యాటరాక్ట్స్కి సర్జరీ దశకు చేరుకున్నట్టు కానీ శుక్లాలు అంటాము అని చాలామందికి తెలియదు. వాళ్ళు ఏదైనా క్యాంప్కి వెళ్తే యాదృచ్ఛికంగా తెలుసుకోవటమో, లేకపోతే అంటే కంటి డాక్టర్ దగ్గరికి వాళ్ళు ఏదో

0: దేశంలో వచ్చని చాలా మంది గమనించుకోరు. సో ఇలాంటి వారికి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కంటి పరీక్ష అని చేసిన తర్వాత మీకు శుక్లాలు ఉన్నాయండి, ముదిరినాయండి, వెంటనే ఆపరేషన్ చేయాలి లేకపోతే బ్రేక్డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది, చూపు కోల్పోయే అవకాశం ఉంటుంది అని చెప్పి హరీబరీగా చేసే కేసులు కూడా చాలా చూస్తూ ఉంటాం. కొంతమందికి మెచ్యూర్ క్యాటరాక్స్ వర్స్ట్ ఫేజ్కి చేరుకున్న వరకు కూడా గమనించుకునే పరిస్థితి ఉంటుంది. అలాగే చాలామందిలో రెటినోపతి అంటాము, కంటి పొర రెటినా డ్యామేజ్ అవటం అనేది చాలామందిలో షుగర్ బీపీ కండిషన్స్ వల్ల జరుగుతూ ఉంటుంది. చాలామంది షుగర్కి టాబ్లెట్స్ వాడుతున్నాము, షుగర్కి మందులు వాడుతున్నాము, కొంతకాలం కంట్రోల్ ఉంది, కొంతకాలం కంట్రోల్ లేదు. దానికోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే షుగర్తో పాటు బీపీ చూశారు, బీపీతో పాటు ఈసీజీ చేసి గుండె పరీక్షలు చేశారు, కొలెస్ట్రాల్ చూశారు, కిడ్నీ పరీక్షలు చేశారు, అన్నీ బాగున్నాయి. చాలామంది కంటికి సంబంధించిన కంటి పొర చెక్ చేసుకోవడం కానీ రెటినా చెకప్ చేసుకోవడం కానీ సంవత్సరానికి ఒకసారి ఒక ప్రోటోకాల్ లాగా పెట్టుకోవటం లేదు ఈరోజు కూడా. సో అలా పెట్టుకున్న వాళ్ళు ఏంటంటే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కంటి పొర నార్మల్గా ఉందా లేకపోతే ఏదన్నా బ్యాక్గ్రౌండ్ రెటినోపతి అంటారు, అంటే రేపో మాపో కంటి పొర డ్యామేజ్కి సిద్ధంగా ఉంది అనేది బ్యాక్గ్రౌండ్ రెటినోపతిలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి చేంజెస్ ఏమైనా ఉన్నాయని గమనించి హెచ్చరిస్తారు. మీరు ఇంకా షుగర్స్ చూసుకోండి, జాగ్రత్త కంట్రోల్ చేసుకోండి, కొలెస్ట్రాల్స్ కంట్రోల్ చేసుకోండి, బీపీ కంట్రోల్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ రెటినోపతి వస్తుంది. మీరు ఇదివరకు సంవత్సరానికి ఒకసారి చూపించుకునేవాళ్ళు ఇప్పుడు 6 నెలలకు ఒకసారి చూపించుకోవాలి. రెటినోపతి స్టార్ట్ అయ్యి ప్రోగ్రెస్ అయితే మీకు కంటి చూపు కోల్పోయిన అవకాశం ఉందని హెచ్చరిస్తారు. అలాగే షుగర్ పేషెంట్స్లో రెటినోపతి అంటూ స్టార్ట్ అయితే స్టేజ్ 1, స్టేజ్2 అనేది నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటాం, ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటాం. ఆ స్టేజ్ 1 ఉన్నప్పుడు ఏంటంటే స్టేజ్ 2కి వెళ్లకుండా డిలే చేయడం అనేది లక్ష్యంగా వైద్యం జరుగుతుంది. అలాగే బీపీ ఉన్న పేషెంట్స్లో స్టేజ్ 1, 2, 3, 4 నాలుగు స్టేజ్లు జరుగుతుంది. ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళే టైంని బాగా డిలే చేయగలిగితే నాలుగో స్టేజ్కి వచ్చి కంటి చూపు కోల్పోవడం అనేది నివారించగలుగుతాం. ఎందుకంటే ఒకసారి ఆ స్టేజ్కి అడ్వాన్స్ స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి డ్రాప్స్ చేయటం వల్ల కానీ, ఆయింట్మెంట్స్ రాయటం వల్ల కానీ, లేజర్ థెరపీ ద్వారా కానీ, ఆపరేషన్స్ ద్వారా కానీ, మందుల ద్వారా కానీ వాళ్ళకి కంటి చూపును కాపాడలేమని గమనించాలి. అలాగే వినికిడికి సంబంధించిన సమస్యలు కూడా చాలామంది తమకు ఏదైనా వినపడకపోతే ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా న్యూరోపతిలో భాగంగా చాలామందికి సెన్సరీ న్యూరల్ డెఫినెస్ అంటాము, సెన్సరీ న్యూరల్ డెఫినెస్ ఉన్నప్పుడు చాలామందికి అది అడ్వాన్స్డ్గా వెళ్ళినప్పుడు తప్పితే తెలియదు. అలా కాకుండా సంవత్సరానికి ఒకసారి ప్రోటోకాల్ లాగా పెట్టుకొని ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెనికిడి బాగానే ఉందా, ఏదన్నా నరాలకు సంబంధించిన ఇబ్బందులు రావడం వల్ల డయాబెటిక్స్లో పర్టికులర్గా వెనికిడి శక్తి తగ్గుతుందా అనేది పరీక్షించి తద్వారా జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు ఎక్కువ కాలము ఆరోగ్యవంతంగా ఉండే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ మురళీకృష్ణ గారు, సాధారణంగా వయోధికుల్లో తీసుకునేటువంటి ఆహారం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తలు చెబుతారు, కానీ ఎక్కువ మంది అరగట్లేదండి నాకు అని ఇలా కూడా అంటుంటారు డాక్టర్ గారు. అరగకపోవడానికి కూడా వయసే కారణం అయి ఉంటుందా? మరి అలా అరుగుదల సవ్యంగా ఉండే విధంగా, అదేవిధంగా ఆ వయసులో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ఆహార నియమాలు కూడా చెప్పండి.
0: సంతులిత ఆహారం అనేది ఏ ఏజ్ గ్రూప్కైనా మనం రికమెండ్ చేసేదండి. సంతులిత ఆహారం అంటే పరిమితంగా కార్బోహైడ్రేట్స్, పరిమితంగా ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్, పరిమితంగా విటమిన్స్ అండ్ మినరల్స్ అన్నీ కలిపి ఉన్నదాన్ని సంతులిత ఆహారం, బ్యాలెన్స్ డైట్ అంటాం. మనకి సమస్యలు ఏంటంటే ఇద్దర్ ఓవర్ ఈటింగ్తో వస్తుంది, లేదా అండర్ ఈటింగ్తో వస్తుంది, లేదా బింజ్ ఈటింగ్తో వస్తుంది. చాలామందికి ఈటింగ్ హ్యాబిట్స్ రకరకాలుగా ఉంటూ ఉంటాయి. వృద్ధుల్లో పర్టికులర్గా జీర్ణక్రియ మందగించడానికి కానీ లేకపోతే అరుగుదల మందగించడానికి కానీ ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు వయసు పెరిగే కొద్దికి ఏంటంటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి తక్కువగా తినడానికి అలవాటు చేసుకుంటారు. చాలామంది తక్కువగా తినడం అలవాటు అయిన తర్వాత వాళ్ళకి స్టమక్ ఏంటంటే కుంచుకుపోవటం అంటాము, అట్రఫైడ్ స్టమక్ లాగా మారిపోతుంది. అలా మారిపోయిన వాళ్ళు తక్కువగా తింటున్నారని గమనించి వాళ్ళ మీద అధికంగా ప్రేమ ఉన్నవాళ్ళు ఒక్కసారి బలవంతంగా అలా ఎందుకు తింటున్నావు, గట్టిగా తినని బలవంతం చేస్తే వాళ్ళు స్ట్రాంగ్గా రిఫ్యూజ్ చేస్తారు. నా వల్ల కాదు, నేను తింటే అరగదు, తేపులు వచ్చేస్తాయి, నేను తినలేనని స్ట్రాంగ్గా రెసిస్ట్ చేస్తారు. గమనించాల్సింది ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా ఈ మార్పు వచ్చింది, ఉన్నపళంగా మన ప్రేమ చూపించామని చెప్పేసి వాళ్ళకు బాగా తినేసి వాళ్ళు ఇబ్బంది పడాలని వాళ్ళు సిద్ధపడరు. వాళ్ళకి ఎలా ట్యూన్ అయిపోయి ఉన్నారో అలాగే తీసుకుంటారు. అలాగే కొంతమందిలో ఏంటంటే ఓవర్ ఈటింగ్ ఉంటుంది, ఓవర్ ఈటింగ్ అలవాటు వాళ్ళకి. ఏంటంటే వాళ్ళకి ఏంటంటే బాగా ఎక్కువ తినటం అనేది అలవాటు ఉన్నది, అవకాశం ఉన్నప్పుడు అలా తింటూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏంది ఆ జీర్ణక్రియ అనేది ఏంటంటే రాంగ్ టైంలో తినటం కానీ, ఈజీగా లేట్ అవర్స్ రాంగ్ టైంలో తినటం కానీ, అలాగే వాళ్ళకి ఏంటంటే స్పైసెస్ ఎక్కువ తినటం వల్ల కానీ, ఆయిల్స్ ఎక్కువ తినటం వల్ల కానీ అజీర్తి సమస్యలు వస్తూ ఉంటాయి, ఇబ్బంది పడుతూ ఉంటారు సహజ పరిణామం. సో సాధారణంగా మనం రికమెండ్ చేసేది ఏంటంటే ఎవరికైనా సరే వయసు పెరిగినా కానీ సమస్యలకు దగ్గర అవుతున్న వారికి రాత్రిపూట 7 గంటల తర్వాత

0: తర్వాత ఆహారం తీసుకోవద్దని చెప్తాము. అది జీర్ణక్రియకి మంచిది కాదు, అలాగే శరీరానికి కూడా మంచిది కాదు 7 గంటల తర్వాత తీసుకోవడం అది. అలాగే ఉదయం అల్పాహారం అనేది ఎంత ఎర్లీగా తీసుకుంటే అంత మంచిదని చెప్తూ ఉంటాము. ఆ తర్వాత రోజు మొత్తం కూడా సంతులిత ఆహారము ఒక 2-3 గంటలకు ఒకసారి స్మాల్ క్వాంటిటీతో రోజంతా తీసుకుంటూ గంటకు ఒక 100 ml వాటర్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే వాళ్ళకి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఏమీ రావు. కానీ వాళ్ళ సమస్య ఏంటంటే చాలామంది చాలా ప్రసార మాధ్యమాల ద్వారా ఇది తీసుకోండి, ఇది ఎక్కువ తీసుకోండి, ఇది తీసుకుంటే మంచిది అని చాలామందికి స్టాండర్డ్గా రికమెండ్ చేస్తున్నారు. గమనించాల్సింది ఏంటంటే మనం రా ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఉడకబెట్టో నానబెట్టో తీసుకోవటం వల్ల గట్ అనేది స్టమక్ అనేది ఎంతో కొంత డిస్టర్బ్ అవటమో లేకపోతే ఇరిటేట్ అవటమో జరుగుతూ ఉంటుంది. మనకి రికమెండెడ్ పద్ధతులు కొంతవరకు లైట్ స్పైసెస్ వేసుకొని ఈటబుల్గా మనం వాటిని వండుకొని తినటం అనేది ఆ గట్టుకి అనేది ట్యూన్ అయిపోయింది. ఇప్పుడు ఉన్న బలంగా ఇవన్నీ బాగుంటాయి, మీరు నానబెట్టుకొని తీసుకోండి, నానబెట్టుకొని తినండి, నానబెట్టుకొని తీసుకోండి అంటే చాలాసార్లు స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, పోయే కొద్దిగా వాళ్ళకి అది గ్యాస్ట్రైటిస్ లాగా మారి విపరీతమైన తేరుకులు కానీ కడుపు ఉబ్బరంగా ఉండటం కానీ మోషన్స్కి వెళ్ళటం కానీ అలా ఇరిటేటివ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా కామన్గా చూస్తూ ఉంటాం.
1: మగవాళ్లలో ఒక వయసు దాటినటువంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతాలని లేదు పట్టణ ప్రాంతాలని లేదు కొంచెం ఆల్కహాల్ తీసుకుంటే హాయిగా ఉంది అనేటువంటి అభిప్రాయం వింటుంటాం డాక్టర్ గారు, దీన్ని వైద్యుడిగా మీరు సమర్థిస్తారా? అలాగే సరే ఏదో కొంతమంది బీడి సిగరెట్లు తాగట్లేదు, చుట్ట తాగుతున్నాను, చుట్ట ఆరోగ్యానికి మంచిదే అంటారు, మా పెద్దలు ఇలాగే తాగారు అని కూడా ఆ వయసులో చుట్ట మొదలు పెట్టే వాళ్ళు ఉంటారు, మీరు ఒక వైద్యుడిగా దీన్ని ఏం చెప్తారండి?
0: ఇప్పుడు మనము ఆల్కహాల్ తీసుకోవటం వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది, ప్రాణాంతకం అవుతుందని అందరికీ తెలిసిన వ్యవహారమే. అది చిన్న మోతాదులో తీసుకోవటం అనేది మంచిది అని కూడా ఒక వాదన ఉన్నది. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫస్ట్ ఇష్యూ మనం ఏంటంటే లివర్ నార్మల్ ఉందా లేదా. ఒకవేళ నార్మల్ లివర్ ఉంటే స్మాల్ క్వాంటిటీలో 60 ml అరౌండ్ క్వాంటిటీతో అది కూడా రెడ్ వైన్ అంటారు, అలాంటిది డైలీ తీసుకుంటున్నారా, వారానికి 3 సార్లు తీసుకుంటున్నారా, వారానికి 1 సారి తీసుకుంటున్నారా, ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. బట్ థింగ్ ఏంటంటే అది తీసుకోవాల్సిన మోతాదు మించితే ఖచ్చితంగా నార్మల్ లివర్ని కూడా పాడు చేస్తుంది. అండ్ సెకండ్ థింగ్, చాలామందిలో అప్పటికి ఫ్యాటీ లివర్ చేంజెస్ వచ్చున్నాయి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఫైబ్రస్ స్కాన్ అని ఒకటి మనం చేస్తున్నాము, ఆ ఫైబ్రస్ స్కాన్లో మనం చేసినప్పుడు 100 మందికి మనం ఫైబ్రస్ స్కాన్ ఒక క్యాంపులో భాగంగా చేస్తే 60-70 మందికి ఫ్యాటీ లివర్ చేంజెస్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. మనం ఎవరికి రికమెండ్ చేద్దాం మనము ఈ 60 ml తీసుకోండి సేఫ్ అని చెప్పేసి? నార్మల్ లివర్ ఉందా లేదా అనేది మనం టెక్నికల్గా చెప్పాలంటే లివర్ ముక్క బయాప్సీ తీసి దాంట్లో ఫ్యాటీ చేంజెస్ లేవు అని నిర్ధారించుకుంటే అది నార్మల్ లివర్. ఇప్పుడు లేటెస్ట్కి వచ్చిన ఫైబ్రో స్కాన్ టెస్ట్ ద్వారా దానికి ఈక్వల్గా రిజల్ట్స్ వస్తున్నాయి. సో అది చేయించుకున్న దానివల్ల మనకి నార్మల్ లివర్ ఉంది అని కన్ఫర్మ్ చేసుకొని హార్ట్ పేషెంట్ అయి ఉండి ఖచ్చితంగా 60 ml పర్ డే అనేది ఖచ్చితంగా, అది కూడా 50-60 ఇయర్స్ దాటిన వాళ్ళలో, మనం 30-40 ఇయర్స్ దాటిన వాళ్ళు అని చెప్పము. ఎందుకంటే రెస్ట్ ఆఫ్ ద 30 ఇయర్స్ ఆ 60 ml రిస్ట్రిక్ట్ అవుతారా? ఇప్పుడన్నా ఎమోషనల్ లయబిలిటీస్ వచ్చినప్పుడు, ఎమోషనల్ ఇష్యూస్ వచ్చినప్పుడు, కుంగుబాట్లకు లోనైనప్పుడు కొంచెం ఎక్కువకి వెళ్ళిపోతారా చెప్పలేం. కాబట్టి 50-60 ఇయర్స్ దాటిన వాళ్ళలో ఎల్డర్లీ పీపుల్లో హార్ట్ పేషెంట్స్లో వాళ్ళ యొక్క హార్ట్ రేట్ అనేది సడన్గా పెరిగిపోయి హార్ట్ అన్స్టెబిలిటీకి దారితీయటం అనేది జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఆ ఎమోషనల్ లయబిలిటీ పెరగకుండా ఉంచేదానికి సైకలాజికల్గా కొంత ఆల్కహాల్ అనేది ఉపయోగపడుతుంది అనేది మాట వాస్తవం. అది మనం రికమెండ్ చేయాల్సి వస్తే అట్లీస్ట్ ఫైబ్రో స్కాన్ ద్వారా ఫ్యాటీ లివర్ లేదని రూల్ అవుట్ చేసుకొని హార్ట్ పేషెంట్ అయ్యుండి 50-60 ఇయర్స్ దాటిన వాళ్ళు అయ్యుండి వాళ్ళకి ఖచ్చితంగా మనం గైడ్ చేసి 60 ml పర్ డే అని ఖచ్చితంగా చేసి అది కూడా వాళ్ళు అలాగే తాగుతున్నారు లేదా అనేది చూసుకోవాలి కదా. సో మళ్ళీ పీరియాడిక్గా 6 మంత్స్కి ఒకసారో, 1 ఇయర్కి ఒకసారో, 2 ఇయర్స్కి ఒకసారో మనం ఫైబ్రో స్కాన్ చేసుకొని ఫ్రెష్గా అంతకుముందు నార్మల్ ఉన్న లివరు ఫ్యాటీ చేంజెస్ కనపడి అనుకోండి ఆపేసే పద్ధతిలో మనం రికమెండ్ చేయడం మంచిది.
1: ఈ గోళంతా ఎందుకు అని తీసుకోవద్దు అనేది ఎక్కువ చెబుతుంటారు, ఈ రిస్క్ అంతా ఎందుకు వచ్చింది, తలనొప్పి ఇది.
0: ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ.
1: బాగుంది డాక్టర్ గారు, చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ టివి మురళీకృష్ణ గారు. ముఖ్యంగా ఈ వయోధికుల్లో లేదా వృద్ధాప్యంలో వచ్చేటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, వాటికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వివరించారు. ధన్యవాదాలు, నమస్కారం అండి.
0: నమస్తే.
2: మీరింతవరకు జీవనలహరి కార్యక్రమంలో వృద్ధుల్లో సాధారణంగా వచ్చే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ టివి మురళీకృష్ణ గారితో పరిచయం విన్నారు.

చాణక్య చంద్రగుప్త చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట అది. వినబోయే పాట చక్రధారి చిత్రం నుంచి, పాడినవారు జి ఆనంద్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆత్మనిర్భర్ దిశగా భారత నౌకాదళాన్ని బలోపేతం చేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. పచ్చదనాన్ని పెంపొందించడంలో నగర వనాలు కీలక పాత్ర పోషిస్తాయని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి పి నారాయణ వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత చెప్పారు. వార్తల వివరాలు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో భారత నౌకాదళం కోసం సూర్య పేరుతో ఏర్పాటు చేసిన తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను ఈరోజు జలప్రవేశం చేయించారు. అలాగే ఆధునీకరించిన స్లిప్వే 4,300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేన్కు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ భారత సముద్ర సామర్థ్యాలు, నౌకాదళ బలం, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలపై ప్రజల విశ్వాసాన్ని ఈరోజు మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. చోళ సామ్రాజ్య కాలం నుంచే భారత్కు సముద్రయానంలో సుదీర్ఘ సంప్రదాయం ఉందని పేర్కొన్నారు. భారత్కు సముద్రయాన రంగం అనేది కేవలం వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాదని, దేశ శ్రేయస్సు, భద్రత, సంస్కృతి, నాగరికతలోనూ అనాది నుండి కీలక స్థానంలో ఉందని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ,
1: ఆజ్ హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ మే హమ్ జహాజ్ బనానే కే సాథ్ సాథ్ భారత్ కీ మెరిటైమ్ పవర్ కే భవిష్య కీ ఫౌండేషన్ కో ఔర్ అధిక్ మజబూత్ కర్ రహే హై. సాథియో, భారత్ కా మెరిటైమ్ సెక్టర్ దునియా కే లియే యే కోయి నయా నహీ హై. ప్రాచీన్ కాల్ సే హీ భారత్ కా సముద్ర సే బహుత్ హీ గహరా సంబంధ రహా హై. లోథల్ కే ప్రాచీన్ బందర్గాహ్ సే లేకర్ చోల్ సామ్రాజ్య కీ మెరిటైమ్ ట్రెడిషన్స్ తక్ భారత్ నే సముద్రీ వ్యాపార్, నావిగేషన్ ఔర్ మెరిటైమ్ కనెక్టివిటీ మే మహత్వపూర్ణ అప్ని భూమికా నిభాయీ హై.
0: రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసే లక్ష్యంతో చేపట్టిన పలు నగర వనాలు, పర్యావరణ హిత పర్యాటక ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అమరావతి నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పచ్చదనం పెంపొందించడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు నగర వనాలు కీలకంగా నిలుస్తాయని తెలిపారు. అటవీ ప్రాంతాలను పరిరక్షిస్తూ ప్రకృతి అందాలను ప్రజలకు చేరువ చేసేందుకు ఎకో టూరిజం ప్రాజెక్టులను అభివృద్ది చేస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
2: రెస్పాన్సిబుల్ ఎకో టూరిజం ని అభివృద్ధి చేయడం మన బాధ్యత. ఈ ఆలోచనతోనే రాష్ట్ర వ్యాప్తంగా నగర వనాలు, ఎకో టూరిజం కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నగర వన యోజన కింద మొత్తం 25 నగర వనాలు రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నగర వనాలని కేవలం మొక్కలు నాటే ప్రదేశాలుగా కాకుండా ప్రజలకు ప్రకృతిని మరింత చేరువ చేసి ఆరోగ్యం, వినోదం, ప్రకృతి అవగాహనకు కేంద్రాలుగా అభివృద్ధి చేస్తాం. వాకింగ్, ట్రెక్కింగ్, ట్రాక్స్, ఓపెన్ జిమ్స్, యోగా సెంటర్స్, చిల్డ్రన్ ప్లే ఏరియాస్, వ్యూ పాయింట్స్ వంటి సౌకర్యాలతో ఇవి ప్రజలకి అందుబాటులో ఉండే గ్రీన్ లంగ్స్ గా రూపుదిద్దుకుంటున్నాయి.
0: రాష్ట పర్యాటక రంగానికి అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పెయిన్లో ఈ రోజు నుంచి పర్యటిస్తారు. స్పెయిన్లోని సెవిల్లే ఫిబెస్లో నిర్వహిస్తున్న పర్యాటక ఆవిష్కరణ సదస్సు 2026లో మంత్రి దుర్గేష్ పాల్గొంటారు. ఈ సందర్భంగా పర్యాటక రంగంలో నూతన ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సుస్థిర అభివృద్దిపై జరిగే చర్చల్లో ఆయన పాల్గొంటారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా హాజరైన పర్యాటక నిపుణులు, ప్రభుత్వ ప్రతినిధులు, గమ్యస్థాన నిర్వహణ సంస్థలు, ఆతిథ్య రంగ ప్రముఖులతో మంత్రి సమావేశం కానున్నారు.

0: రాష్టంలోని పర్యాటక వనరుల గురించి వివరించడంతో పాటు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు మంత్రి ఆహ్వానించనున్నారని అధికారులు తెలిపారు. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు క్రీడా వసతుల కల్పనకు కూడా ప్రాధాన్యమిస్తున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని విఆర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, షెల్టర్, స్వచ్చాలయాల నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్థలం అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో స్విమ్మింగ్ పూల్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. నెల్లూరు పరిధిలోని 18 ఉన్నత పాఠశాలలను ఆధునీకరిస్తున్నామని మంత్రి వివరించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న భద్రతా విధానంలో న్యూ నార్మల్ ఎగనిస్ట్ టెర్రర్ ఉగ్రవాదంపై రాజీలేని కొత్త రక్షణ సిద్దాంతం గురించి ఈరోజు తెలుసుకుందాం. ముంబై ఉగ్రదాడుల తర్వాత పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు 4 రోజులపాటు ముంబైని బందీగా మార్చారు. ఈ దాడికి భారత్ అప్పట్లో దౌత్యపరమైన చర్యలకే పరిమితమైందని విమర్శలు వచ్చాయి. అయితే 2016 సెప్టెంబర్లో భారత సైనిక విధానంలో కీలక మార్పు కనిపించింది. భారత సైనికులు నియంత్రణ రేఖ దాటి ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లపై దాడులు నిర్వహించి తిరిగి వచ్చారు. 2019 ఫిబ్రవరిలో బాలాకోట్ వైమానిక దాడులతో ఈ విధానం మరో అడుగు ముందుకు వెళ్లింది. ఇక 2025 మేలో ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఒకే రాత్రి 9 లక్ష్యాలపై భారత దాడులు నిర్వహించింది. న్యూ నార్మల్ ఎగెనిస్ట్ టెర్రర్ అనేది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం అవలంబిస్తున్న సరికొత్త భద్రతా సిద్దాంతమని, ఈ సరికొత్త సిద్దాంతం భారత్పై ఎలాంటి ఉగ్రదాడి జరిగినా క్షమించేది లేదని, శత్రువులకు అత్యంత కఠినమైన సమాధానం ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
1: 100 బిలియన్ డాలర్ కా ఇన్వెస్ట్మెంట్ ఆర్ 10 లాఖ్ డైరెక్ట్ జాబ్స్ కే లక్ష్యం కో సాకార్ కరేంగ్ ఆర్ దోనో దేశో కే బీచ్ ఇన్వెస్ట్మెంట్ కో ఆర్ సుగమ్ బనానే కే లియే కై మహత్వపూర్ణ నిర్ణయ లియే హై. ఇస్సే భారత్ కే అగ్రికల్చర్, ఫార్మా, టెక్స్టైల్ ఆర్ ఇంజనీరింగ్ గూడ్స్ కి స్విట్జర్లాండ్ మే నిర్యాత్ బఢేగి ఆర్ సాత్ సాత్ భారత్ కే బయోటెక్, లైఫ్ సైన్సెస్, బ్యాంకింగ్ ఆర్ సస్టైనబిలిటీ జేసే మహత్వపూర్ణ క్షేత్రో మే హమ్ నయే స్విస్ ఇన్వెస్ట్మెంట్ కో ఆకర్షిత్ కరేంగే.
0: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈరోజు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వినతులను పరిశీలించిన మంత్రి సవిత సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. మావోయిస్టు ఉద్యమాన్ని వీడిన వి బాలకృష్ణం నాయుడు జనజీవన స్రవంతలోకి వచ్చి సాధారణ జీవితం గడుపుతున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా మాడుగుల మండలం ఎకరాపల్లి గ్రామానికి చెందిన ఆయన ప్రభుత్వ సహకారంతో సాధారణ జీవితం గడిపేందుకు అవకాశం లభించిందని తెలిపారు. గతంలో మావోయిస్టు కార్యకలాపాల్లో కొనసాగిన ఆయన ప్రస్తుతం ఆ మార్గాన్ని విడిచిపెట్టి కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవనం సాగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పునరావాస విధానాలు, అధికారుల సహకారం తనకు ఎంతో ఉపయోగపడ్డాయని బాలకృష్ణం నాయుడు ఆకాశవాణికి తెలియజేస్తూ,
2: నేను మావోయిస్ట్ పార్టీలో 2016 చివరి ఏడాదిలోని జాయిన్ అయ్యడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపు మేరకు నేను జనజీవన స్రావంతిలోని స్వచ్ఛందంగా కలవడం జరిగింది. అప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా అయినటువంటి పోలీస్ వారు, ప్రభుత్వం నన్ను సాధారణంగా ఆహ్వానించి నన్ను చక్కగా చూసుకోవడం జరిగింది. నేను కుటుంబంతో పోడు వ్యవసాయం చేసుకుంటూ నేను బ్రతుకుతున్నాను.
0: పోషణ మాసోత్సవాల్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా డోకిశీల గ్రామంలో చిన్నారులకు పోషకాహారం, మహిళలు, బాలికల ఆరోగ్యం, భద్రత, హక్కులపై అవగాహన కల్పించేందుకు అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి తోట కనకదుర్గ మాట్లాడుతూ, పోషకాహారంతోనే చిన్నారులకు ఆరోగ్యవంతమైన బాల్యం సాధ్యమవుతుందని తెలిపారు. ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, చిరుధాన్యాలు.

0: గుడ్లు, పాలు, పండ్లు వంటి పోషక విలువలున్న ఆహారాన్ని పిల్లలకు అందించాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆత్మ నిర్భర్ దిశగా భారత నౌకాదళాన్ని బలోపేతం చేస్తామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. పచ్చదనాన్ని పెంపొందించడంలో నగరవనాలు కీలక పాత్ర పోషిస్తాయని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి పి నారాయణ వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి.
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా సాధారణంగా మహిళల్లో వచ్చే మెనోపాత్ సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ వీరమాచినేని పద్మజ గారితో పరిచయం వింటారు.
6: డాక్టర్ వీరమాచినేని పద్మజ గారు నమస్కారం అండి.
7: నమస్కారం అండి.
6: డాక్టర్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులుగా వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే డాక్టర్ గారు, మెనోపాజ్ దశ, ఈ మెనోపాజ్ దశ రావడం అనేటువంటిది సర్వసాధారణం. ఈ దశలో మహిళల్లో ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి అని కూడా వింటుంటామండి. అయితే ఇప్పటికి కూడా చాలా మంది మహిళలు ఈ మెనోపాజ్ దశలో ఎదుర్కొనేటువంటి ఆరోగ్య సమస్యల్ని పెద్దగా పట్టించుకోరు. ఇదేముందిలే, సర్వసాధారణం, కామన్, అదేం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదులే అని నిర్లక్ష్యం చేసేటువంటి ధోరణి కూడా మనం అక్కడక్కడ గమనిస్తుంటాం డాక్టర్ గారు. అయితే ఏంటంటే, కొన్ని సందర్భాల్లో మామూలే కదా అనేటువంటి నిర్లక్ష్యంతో వదిలేసినట్లయితే కొన్ని రకాలైనటువంటి అసౌకర్యాలు, అది ఆరోగ్యపరంగా కావచ్చు, మానసికంగా కూడా కావచ్చు అని అంటుంటారండి. అలాంటి సమస్యలు మరి ఏమేమి వస్తాయి, అసలు కరెక్టేనా, అసలు మెనోపాజ్ దశ అంటే ఏమిటి, ఏ వయసులో ప్రారంభమవుతుంది, ముందస్తుగా ఏమైనా మనకు తెలుస్తుందా, వార్నింగ్ సిగ్నల్స్ ఏమైనా వస్తాయా, అప్పుడు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సింది, మీరు స్త్రీ ప్రసూతి వైద్యం సేవలు నిపుణులు కాబట్టి, అనుభవజ్ఞులు కాబట్టి మా శ్రోతలకు అవగాహన కల్పిస్తారనేటువంటి భావంతో మిమ్మల్ని అడుగుతున్నాం డాక్టర్ గారు. ఏంటండి డాక్టర్ గారు, మహిళల్లో ఈ మెనోపాజ్ దశ అంటే ఏంటి, ఎప్పుడు ప్రారంభమవుతుంది, జరిగే మార్పులు ఇవి ఒక్కసారి ముందు చెప్పండి.
7: ఆడవాళ్ళది రీప్రొడక్టివ్ సిస్టమ్ చాలా యునీక్ అండి. అదేంటంటే, ప్రతి నెల ఒక బేబీని తయారు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నము ఫలితం లేకపోతే, అంటే ఆ లేడీ ప్రెగ్నెన్సీ రాకపోతే, శరీరం ఆ ప్రిపరేషన్స్ అన్నిటినీ క్లీన్ చేసేసి నెక్స్ట్ మంత్ మళ్ళీ ప్రిపరేషన్స్ మొదలవుతుంది.

ఈ గర్భసంచి లోపల ఎండోమెట్రియల్ లైనింగ్ ఏదైతే ఉంటుందో, బేబీ కోసం ఏదైతే రెడీ అయిందో, అది బేబీ లేనందువల్ల బయటికి వెళ్ళిపోయేదాన్ని పీరియడ్స్ అంటాం. సో ఇప్పుడు మనము వయసు పెరుగుతున్న కొద్దీ అనుకోండి, ప్రెగ్నెన్సీ అన్న తర్వాత బాడీ మీద చాలా స్ట్రెయిన్ ఉంటుంది, ఎందుకంటే దాన్ని తట్టుకోవాలి కదా, వేవిళ్ళు ఉంటాయి, తర్వాత ప్రెగ్నెన్సీ పెరుగుతుంది, తర్వాత బేబీ డిమాండ్స్ ఉంటాయి, ఆడవాళ్ళ హార్ట్ మీద కానీ బాడీ సిస్టమ్స్ మీద కానీ చాలా లోడ్ పడుతుంది. 9 నెలలు బేబీని మొయ్యాలి, తర్వాత డెలివరీ అవ్వాలి, తర్వాత బేబీకి పాలు ఇవ్వాలి, తర్వాత ఆ బేబీని పెంచగలగాలి. సో అంటే ఇది హ్యూమన్ బాడీ మీద చాలా స్ట్రెయిన్ అన్నమాట. సో ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళ హెల్త్ ఎప్పుడైతే పీక్లో ఉంటుందో, అంటే 20-25 ఏళ్ళలో, అప్పుడు బేబీని కంటం రైట్ కనుక అప్పుడు పీక్ ఫర్టిలిటీ ఉంటుంది. అదే నెమ్మదిగా 30 ఏళ్ళు దాటేసిన తర్వాత ఏంటి అంటే, అప్పుడు ఇమాజిన్ లైఫ్ అంతా ఎన్నాళ్ళు బ్రతికున్నామో, మన బాడీ లోపల అన్ని సిస్టమ్స్ పనిచేస్తూనే ఉంటాయి. అంటే మెదడు పనిచేస్తూనే ఉంటుంది, గుండె పనిచేస్తూనే ఉంటుంది, లివర్ పనిచేస్తూనే ఉంటుంది, కిడ్నీ పనిచేస్తూనే ఉంటుంది. అంటే మనము లైఫ్ స్పాన్ 80 ఏళ్ళు అనుకోండి, 80 ఏళ్ళ వరకు ఈ సిస్టమ్స్ అన్ని పనిచేస్తాయి. అట్లాగే రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా పనిచేసింది అనుకోండి, ఇమాజిన్ 70 ఏళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని మొయ్యటం ఎలా, దాన్ని కంటం ఎలా. అండ్ తర్వాత హ్యూమన్ బీయింగ్స్ కొంచెము పేరెంట్స్ మీద డిపెండెన్సీ ఎక్కువ, అంటే అట్లీస్ట్ 5 ఏళ్ళు అన్నా తల్లి పక్క నుండి పెంచకపోతే ఆ పిల్లలు అడల్ట్హుడ్లోకి రాలేరు. అంటే ఇప్పుడు 75 ఏళ్ళకి పిల్లల్ని కానీ వాళ్ళని 25 ఏళ్ళు పెంచాలి అంటే మరి లైఫ్ స్పాన్ సరిపోదు కదండి. సో నేచర్ ఏం చేసింది అంటే, వయసు పెరుగుతున్న కొద్దీ మనము బేబీని కనగలిగే శక్తిని తగ్గించేస్తుంది నేచర్లోనే. సో అందుకు ఎప్పుడైతే ఆ శక్తి తగ్గుతూ ఉంటుందో దాన్ని డిక్రీజింగ్ ఒవేరియన్ రిజర్వ్, డిమినిషింగ్ ఫర్టిలిటీ అంటాం. సో అలా తగ్గుతూ తగ్గుతూ బాడీ అప్పుడు ఏంటి అంటే, ప్రతి నెల పీరియడ్స్ వస్తూ ఉంటాయి. పీరియడ్ ఏంటి, ఎసెన్షియల్గా రీప్రొడక్టివ్ ఫెయిల్యూర్. సో పీరియడ్స్ వస్తాయి, హార్మోన్స్ ఉంటుంది, కానీ బేబీని పెద్దగా తయారు చేయలేదు. సో ఆ తర్వాత ఏమవుతాయి అంటే, అండాశయంలో ఉండే అండములు కూడా బాగా తగ్గిపోయి, హార్మోన్స్ కూడా తగ్గిపోయి, అప్పుడు ఏంటంటే లాంగ్ వెకేషన్ లాగా, ఇంకా రిటైర్మెంట్ అని రీప్రొడక్టివ్ సిస్టమ్ ఎప్పుడైతే అనుకుంటుందో దాన్ని మీనోపాజ్ అంటాం. సో మీనోపాజ్ వచ్చే 10-15 ఏళ్ల ముందు నుంచి కూడా చాలా మందికి కొంచెం కొంచెంగా హార్మోన్ తేడాలు రావటం మొదలెడతాయి. సో ఇంతకు ముందు కాలంలో ఆల్మోస్ట్ 180 మంది ఆడవాళ్ళు స్మూత్గా మీనోపాజ్ ట్రాన్సిషన్లోకి వెళ్ళి మీనోపాజ్ వచ్చేసేది. అంటే ఏంటి, పీరియడ్స్ 30 రోజులకి 28 రోజులకి వచ్చేది, నెమ్మదిగా 45 రోజులు 60 రోజులకు రావటం మొదలెడతాయి. ఏవైతే 4-5 రోజులు బ్లీడింగ్ అయ్యేది, 2 రోజులు అవటం మొదలెడుతుంది. తర్వాత నెమ్మదిగా 3 నెలలకొకసారి 1 రోజు అవటము, తర్వాత 6 నెలలకొకసారి ఊరికే కనిపించిపోవటం, తర్వాత పూర్తిగా రాకపోవటం. సో ఎప్పుడైతే సంవత్సరం పాటు నెలసరి రాదో దాన్ని మీనోపాజ్ అంటాం. అండ్ ఇది ఇండియన్ విమెన్లో చాలా వరకు 49-50 ఏళ్ళకు వస్తూ ఉంటాయి. అంటే కొంతమందిని మేము 55 ఏళ్ళ దాకా కూడా చూస్తూ ఉంటాము, కానీ యూజువల్గా ఎప్పుడైతే 40 ఏళ్ళకన్నా ముందు వచ్చేస్తుందో దాన్ని మేము ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అంటాం అన్నమాట. ఇప్పుడు బాడీ లోపల ఉండే హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి బేబీని కంటానికి పీరియడ్స్ తీసుకురావటానికే కాకుండా, ఈ ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రోత్ హార్మోన్స్ అన్నమాట. అది మన మెదడ్ లోపల మన టెంపరేచర్ ఏదైతే మెయింటైన్ చేయాలో దానికి స్టెబిలైజర్ లాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు అది సరిగ్గా లేదనుకోండి, ఈస్ట్రోజెన్ లెవెల్స్ తగ్గినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కొంచెం వేడిగా రాగానే చాలా వేడి వచ్చేసింది అని చెప్పి చెమటలు పట్టేస్తాయి. తర్వాత చెమటలు పట్టినప్పుడు బాడీలో నుంచి ఆ చెమట బయటకు వచ్చిన తర్వాత స్కిన్ టెంపరేచర్ చాలా తగ్గిపోతుంది, ఎందుకంటే గాలితో ఫ్యాన్ వేసినట్టు తగ్గిపోతుంది అనమాట. సో అప్పుడేమనుకుంటుంది, అమ్మో టెంపరేచర్ చాలా తగ్గిపోయింది అని చెప్పి చలి వచ్చి వణుకు వస్తుంది. వణుకు వచ్చినప్పుడు మజిల్స్లో ఎనర్జీ పెరుగుతుంది కనుక టెంపరేచర్ పెరుగుతుంది. సో వీటిని హాట్ ఫ్లషెస్, కోల్డ్ స్వెట్స్ అంటాం. సో ఇవి రావటం మొదలెడతాయి. ఇవి 100 మందిలో ఆల్మోస్ట్ 75-80 మందికి వస్తాయి, కానీ నిద్ర కూడా పడుకోలేకుండా
చాలా చాలా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ డిస్టర్బ్ చేస్తూ, అంటే రోజు వాళ్ళు చేసుకునే పని వర్కింగ్ విమెన్ అనుకుంటున్నారు.

కొండి ఆఫీస్లో పని చేసుకోలేకపోవటం, ఇంట్లో రాత్రంతా నిద్రపోకుండా పగలు పని చేసుకోలేకపోవటం, అట్లా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇష్యూస్ అనేది మేబీ 5% ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి కొంతవరకు డైట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్తాము, స్పైసీ చాలా కారం మసాలా ఆయిలీ ఫుడ్ తినద్దంటాము, లూజ్ క్లోత్స్ వేసుకోమంటాము, కాటన్ బట్టలు ఎక్కువ వేసుకోమంటాము, లేయర్స్ లాగా వేసుకోమంటాము, అండ్ హైడ్రేషన్ బాగా మెయింటైన్ చేయమంటాము, నీళ్ళవి ఎక్కువ తీసుకోమంటాము, అండ్ బయట ఎండలోకి వెళ్ళినప్పుడు గొడుగులు కానీ హ్యాట్స్ కానీ ఏదైనా వాడమని చెప్తాం. సో ఇట్లాంటి సింపుల్ మెషర్స్తో చాలా మంది కంఫర్టబుల్గా ఉంటారనమాట. ఒక 5%కి మాత్రము ఈ హార్మోన్ అడ్జస్ట్మెంట్కి ప్రాబ్లం అయింది కాబట్టి వాటికి రీప్లేస్మెంట్గా కొంతవరకు లోడోస్ హార్మోన్స్ ఇస్తే అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. ఇది మోస్ట్ కామన్. తర్వాత కొంతమందికి ఇమోషనల్ స్టెబిలిటీ కూడా ఈస్ట్రోజన్ చాలా అవసరం. సో అందుకేమవుతుంది, చిన్న చిన్న వాటికి కోపం వచ్చేసేయటం మనకు తెలుస్తూనే ఉంటుంది, ఇంత చిన్నదానికి మనం ఓవర్ రియాక్ట్ అవుతున్నామని, కానీ అది కంట్రోల్ చేసుకోలేకపోవటం. సో ఇలా మూడ్ చేంజెస్ కూడా చాలా కామన్ అనమాట. దీనికి ఏమవుతుందంటే చాలాసార్లు ఆడవాళ్ళకి ఆ ఏజ్ 49 ఆ ఏజ్ వచ్చేసరికి రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళు పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి, గ్రాండ్ చిల్డ్రన్ వస్తూ ఉంటారు, పేరెంట్స్ అత్తమామలు పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు ఆడవాళ్ళకే 49 ఉంటే వాళ్ళ హస్బెండ్ ఈజీగా చాలా వరకు 55-60 ఉంటాయి. ఈ ఏజ్లో షుగర్లు, బీపీలు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ వీటన్నిటితో వాళ్ళకి అస్సలు రెస్ట్ లేకుండా చేయగలిగే కెపాసిటీ తగ్గింది, రెస్పాన్సిబిలిటీస్ పెరిగినాయి. సో దానివల్ల కూడా అండ్ ఈ మూడ్ స్టెబిలిటీ చేంజెస్ కూడా వస్తూ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ అంటూ ఉంటారు, ఏంటి ఎంతకు ముందు అంత కామ్గా ఉండేది, అంత నవ్వుతూ ఉండేది, ఇప్పుడు ఇలా తయారైపోయింది, అన్నిటికీ చాదస్వం పెరిగింది అని చెప్తూ ఉంటారు. సో అలా ఫ్యామిలీస్ కూడా అండర్స్టాండ్ చేసుకుని ఈ ఉమెన్ లైఫ్ అంతా వాళ్ళ కోసం కష్టపడింది కనుక ఈ టైంలో తన బాడీ తనకి కొంచెం రెస్ట్ ఇవ్వాలి అని చెప్తాంది కనుక తలా ఒక చేయి వేసి కొంతవరకు హెల్ప్ చేసి, అండ్ తనకంటూ వేరే హాబీస్ అంటే ఎంతసేపు ఇల్లు పిల్లలు రెస్పాన్సిబిలిటీసే కాకుండా తన ఫ్రెండ్ సర్కిల్లో తను కొంతసేపు 1 గంట సేపు ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు సేవా కార్యక్రమాల్లో అట్లా ఇంకేదన్నా మైండ్ డైవర్ట్ చేసుకోవటానికి కూడా ఒక హాబీ పెట్టుకుని 1 గంట సేపు బ్రిస్క్ వాకింగ్కి వెళ్ళి రావటం, ఇలాంటివి చేస్తే డెఫినెట్గా వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. సో దీంతో పాటు ఇంకోటి ఏమవుతుంది అంటే రక్తనాళాలు స్టిఫ్ అయిపోవటం మూలంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగటం వల్ల ఆడవాళ్ళకి ఈస్ట్రోజన్ చాలా ప్రొటెక్టివ్ అనమాట. మనము చాలాసార్లు వింటూ ఉంటాము సడన్గా 35-40 ఇయర్స్కి ఆ పర్సన్కి హార్ట్అటాక్ వచ్చింది, ఐసీయూలో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది, బైపాస్ చేయాల్సి వచ్చింది. సో ఇది మెన్కి మోర్ కామన్, కానీ అంత ఫ్రీక్వెంట్గా ఆడవాళ్ళకి 35-40 ఏళ్లలో కార్డియాక్ ప్రొసీజర్స్ అని చాలా తక్కువ వింటాం. ఎందుకంటే నేచర్లో ఈస్ట్రోజన్ ఆడవాళ్ళకి ప్రొటెక్టివ్గా ఉంటుంది అనమాట. కానీ ఇప్పుడు ఈస్ట్రోజన్ తగ్గిపోతుంది కనుక ఆ ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ వెళ్ళిపోయి ఆడవాళ్ళకు కూడా మగవాళ్ళలాగానే బ్లడ్ ప్రెషర్ పెరగటము, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగటము, హార్ట్ డిజీజ్ హార్ట్ అటాక్లు రావటం అనేది కామన్ అవటం మొదలెడుతుంది. అండ్ ఆడవాళ్ళ బ్లడ్ వెసల్స్ డిజైన్లోనే కొంచెం సన్నగా ఉంటాయి కాబట్టి దీంట్లో చాలా ఎక్స్టెన్సివ్ బ్లాక్స్ ఉంటాయి, అంటే హార్ట్అటాక్ రిస్క్ పెరుగుతుంది, వచ్చింది చాలా సివియర్గా ఉంటుంది. దాన్ని రికగ్నైజ్ చేయటానికి క్లాసికల్గా చెస్ట్ పెయిన్ అని కాకుండా వేగ్గా కొంచెం బ్రెత్లెస్నెస్ అని, కొంచెము పని మీద చేయలేకపోతున్నామని, కొంచెము నీరసంగా ఉంటుందని అలా కూడా మేనిఫెస్ట్ అవ్వచ్చు. టిపికల్గా హార్ట్అటాక్ సినిమాల్లో చూపించినట్టు గుండె పట్టుకుని పడిపోవటం అట్లా కాకుండా ఆ ఫీచర్స్ డిఫికల్ట్ ఉంటాయి కనుక చాలాసార్లు ఆడవాళ్ళది ఆ హెల్త్ పరంగా నెగ్లెక్ట్ అవుతుంది, ఎసిడిటీ అనో స్ట్రెయిన్ అనో అలా నెగ్లెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. తర్వాత రికవరీలో కూడా ఎంత రికవర్ అయినా కూడా హార్ట్ కొంచెం వీక్గానే ఉండిపోతూ ఉంటుంది. సో అందుకు ఇది కాకుండా ఉండాలి అంటే మాత్రం 40 ఏళ్ళు వచ్చేసరికి ఆడవాళ్ళు డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ముందుగా చెకప్ చేయించుకోవాలి. సో మన ఎత్తుకి మన బరువు అప్రాప్రియేట్ ఉందా, ఓవర్ వెయిట్ ఉంటున్నామా,
బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంటుంది, షుగర్ ఎంత ఉంటుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఒక ఈసీజీ చేయించుకోవటము, కార్డియాక్ ఎక్కువ చేయించుకోవటము, అవసరమైతే ట్రెడ్మిల్ స్ట్రెస్ టెస్ట్ చేయించుకోవటం, ఇవన్నీ కార్డియో ప్రొటెక్టివ్ ఎఫెక్ట్స్

0: డెఫినెట్గా హెల్త్ మీద చాలా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇదే కాకుండా నెమ్మదిగా ఆడవాళ్ళకి బోన్స్లో నుంచి కాల్షియం వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనకి బోన్లోంచి కాల్షియం వెళ్ళిపోతే మిగిలిపోయింది చాలా డల్గా ఉంటుంది, దాన్ని ఆస్టియోపోరోసిస్ ఉంటాం. సో ఏదన్నా కొంచెము బాత్రూమ్లో కాలు జారి పడ్డారనుకోండి వెంటనే ఇరిగిపోతాయి. సో షుగర్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా, బీపీ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా హార్ట్ అటాక్ వస్తుంది, పక్షవాతం వస్తుంది అని చెప్పలేం, కానీ బోన్స్ పలచబడిపోయిన వాళ్ళు పడితే మాత్రం 100% ఇరుగుతాయి. సో అందుకు అండ్ బోన్ పీక్ డెన్సిటీ మనకి 35 ఏళ్ళకల్లా వచ్చేస్తుంది. అంటే చిన్నప్పుడు మనం ఎంత ఎక్సర్సైజ్ చేసాము, ఎంత కాల్షియం, పాలు పాల పదార్థాలు ఎంత తీసుకున్నాము, ఎంత ఎక్సర్సైజ్ చేసాము, ఎంత స్ట్రాంగ్ బోన్స్ మనం డెవలప్ చేసుకున్నాము అనే దాన్ని బట్టి 35 ఏళ్ళ నుంచి నెమ్మదిగా తగ్గటం మొదలెడుతుంది. మీనోపాజ్ వచ్చేసరికి ఈస్ట్రోజన్ తగ్గటం వల్ల చాలా ఫాస్ట్గా తగ్గిపోతుంది. సో అందుకు బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ చేసుకుని అవసరమైతే కాల్షియం సప్లిమెంట్స్, వైటమిన్ డి సప్లిమెంట్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ కావాలి. ఎంత ఎక్సర్సైజ్ చేస్తే అంత స్ట్రాంగ్ బోన్స్ ఉంటాయన్నమాట. సో ఇదొకటి. తర్వాత ఇంకో సైలెంట్ సఫరింగ్ ఏమవుతుంది అంటే వెజైనా దగ్గర స్కిన్ అది చాలా పలచబడిపోయి యూరిన్ వెళ్ళే పాత్వే కూడా వెజైనా పక్కనే ఉంటుంది, అది కూడా పలచబడిపోయి మాట మాటికి యూరిన్ ఇన్ఫెక్షను, వెజైనల్ బర్నింగ్ సెన్సేషను ఇవన్నీ కూడా మొదలైపోతాయి. ఇదేంటి అంటే ఎంత తగ్గిపోయిన తర్వాత మనం ట్రీట్మెంట్ ఎంత ఇచ్చినా ఒరిజినల్కి తీసుకురాలేం. సో అందుకు చెకప్ చేయించుకుని ఆ ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గటం మొదలెట్టి అక్కడ మనకి వెజైనల్ ఎపిథీలియం థిన్గా ఉంది అని డాక్టర్ చూసి లోకల్గా వాడే ఈస్ట్రోజన్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఉన్నది మెయింటైన్ చేయగలం. ఎప్పుడు కూడా పోయిన తర్వాత మనం ట్రీట్మెంట్ ఇస్తే అక్కడికక్కడ ఆ తగ్గేదాన్ని, స్లోప్ని మనం తగ్గించగలం, కానీ ఒరిజినల్ స్ట్రక్చర్ని తీసుకురాలేం. సో ఈచ్ టైమ్ ఇట్ విల్ బి అ లెస్ స్ట్రాంగ్ ఎపిథీలియం అనమాట. అండ్ దీంతో పెద్దగా ప్రాబ్లం ఏంటంటే దగ్గితే తుమ్మితే యూరిన్ పడిపోతుంది అంటారు, తర్వాత అర్జెన్సీ ఉంటుంది అంటే యూరిన్ వెళ్ళాలి అన్నప్పుడు బాత్రూమ్కి చేరుకునే లోపే యూరిన్ బట్టల్లోకి వచ్చేస్తుంది. సో దీంతో ఆడవాళ్ళకి ఏమవుతుంది అంటే బయటికి పబ్లిక్లో వెళ్ళటానికి చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ సో వాళ్ళ సోషల్ సర్కిల్ కానీ అదేమో బయటికి చెప్పుకోలేరు, అదేమో చాలా ఎంబారసింగ్గా ఉంటుంది అండ్ వాళ్ళ లైఫ్ చాలా రెస్ట్రిక్ట్ అవుతుంది. సో వీటికి కూడా మనం ముందుగా చెకప్ చేయించుకుని ప్రొఫైలాక్టిక్గా అప్రోప్రియేట్గా మనము హార్మోన్స్ అవసరమైతే వాడుతూ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉంటే ఎంతో కొంత మనము మెయింటైన్ చేయొచ్చు అన్నమాట.
1: డాక్టర్ పద్మజ గారు చాలా వివరంగా చెప్పారండి. అంటే ప్రధానంగా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అంటే రీప్రొడక్టివ్ సిస్టంలో ప్రకృతి సిద్ధమైనటువంటి ఈ మెనోపాజ్ దశలో జరిగేటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అందున ప్రధానంగా హార్ట్ అటాక్ లాంటి రిస్క్ ఉండొచ్చు, అలాగే ఆస్టియోపోరోసిస్ బోలు ఎముకలు అంటే కింద పడితే ఖచ్చితంగా విరిగేటువంటి ప్రమాదం ఉంది, సో ఆ బోలు ఎముకల సమస్య, అదేవిధంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అందులో చెప్పారు, ఇన్కాంటినెన్స్ యూరినరీ ట్రాక్కి సంబంధించినటువంటి అర్జెన్సీ అన్నారు, స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అని చెప్పి ఇలాంటి ఇబ్బందులు ఇవి ప్రధానంగా. ఇవి ఏమున్నా కానీ 40 ఏళ్ల దగ్గరలోనే వీలైతే అంటే ప్రీ మెనోపాజ్ స్టేజ్ అని అనొచ్చేమో అప్పుడే ఒక్కసారి స్త్రీ ప్రసూతి వైద్యుల్ని గైనకాలజిస్ట్ని సంప్రదించినట్లయితే మీ వైద్యపరంగా చెబుతారు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ ఆల్వేస్ మంచిదని చెప్పి, కాబట్టి ముందస్తుగానే ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కొంత ఉపశమనం, చాలా వరకు మనం రివర్సబుల్ చేయలేము కానీ కొంత ఉపశమనంగా ఆరోగ్యంగా అదైనా శారీరక వ్యాయామం కూడా చాలా అవసరం అనే పదం కూడా చెప్పారు. సో దాంతోపాటు ఈ యోగా మెడిటేషన్ లాంటివి కూడా చేసుకుంటే కూడా బాగా ఉపయోగపడతాయనేటువంటి ఇదిగా భావిస్తున్నాను డాక్టర్ గారు. డాక్టర్ ఈ దశలో ఈ థైరాయిడ్ సమస్య అనేటువంటిది ఏమన్నా ప్రభావం చూపిస్తుంటుందా, ఇక్కడ ఏమన్నా లింక్ ఉందా దానికి దీనికి?
0: కొంత అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకన్నా 8 ఇంతలు థైరాయిడ్ డిజార్డర్స్ కామన్ అండి. సో పర్టికులర్గా మెనోపాజ్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అని కాదు, ఆ థైరాయిడ్ డిస్ట్రాయ్ చేసే యాంటీబాడీస్ ఉన్న వాళ్ళల్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఏంటంటే కొత్తగా డయాగ్నోస్, ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే మెనోపాజ్లో కూడా మన మెటబాలిజం స్లో అవుతుంది.

0: వస్తుంది. అందుకు తెలియకుండా సంవత్సరానికి ఒక 2 కేజీలు బరువు పెరిగిపోతూ ఉంటారు. అదే స్ట్రెస్ వల్ల ఎక్కువ తింటూ ఉన్నా, లేకపోతే ఎక్సర్సైజ్ లేకపోయినా, లేకపోతే ఇంట్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు, అండ్ కొంతమంది స్టాటిక్గా ఆఫీస్లో అనుకోండి పొద్దున నుంచి సాయంత్రం దాకా కూర్చుని ఉండేవాళ్ళు, వీళ్ళు కనిపించకుండా నెలకి నెలకి ఓ 2 కేజీలు అలా పెరిగిపోతూ ఉన్నారనుకోండి, దెన్ సడన్గా దే విల్ థింక్ నేను బరువు పెరగటానికి థైరాయిడ్ కారణమేమో అని టెస్ట్ చేయించుకుంటూ ఉంటారు. కానీ థైరాయిడ్ ఒక్కటే కాదు, మన జీవన శైలి, మన మెటబాలిజం స్లో అవటం వల్ల మనం తినే ఫుడ్ అది ఇంకా ఎక్కువగా కొవ్వు కింద మారుతుంది, కాబట్టి వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారనమాట.
1: చివరిగా ఒక ముఖ్యమైన ప్రశ్న డాక్టర్, ఇది చాలా సున్నితమైనటువంటి అంశం, ప్రతి ఒక్కరి జీవితంలోనూ భార్యాభర్తల్లో ప్రధానమైనటువంటి అంశమే, మెనోపాజ్ దశలో భార్యాభర్తలిద్దరూ శృంగారంలో పాల్గొనొచ్చా? అంటే చాలామంది మెనోపాజ్ వచ్చేసింది ఇంకా ఏమి ఆసక్తి ఉండదు అని ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, కానీ ఈ మధ్య అక్కడక్కడ కొందరు మీలాంటి వైద్య నిపుణులు పత్రికల సమాచారం ద్వారా కానీ మీడియాల ద్వారా కానీ అది ఆరోగ్యానికి చాలా మంచిదే అనేటువంటిది వింటుంటాం, మీరేం చెప్తారు?
0: బేసికల్గా కొంతవరకు నేను చెప్పినట్టు వజైనా చాలా పలచబడిపోవటం వల్ల లూబ్రికేషన్ అది తగ్గి కలియక తర్వాత మంట అది ఉండవచ్చు, సాటిస్ఫాక్షన్ కొంచెం తక్కువ ఉండొచ్చు. సో అందుకు దీనికి కూడా చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. వెజైనల్ లూబ్రికెంట్స్ వాడతాము, వెజైనల్ ఈస్ట్రోజెన్ వాడతాము, అండ్ దాంతోనే కాకుండా ఇప్పుడు వెజైనల్ రెజ్యువనేటివ్ థెరపీస్ అని చాలా లేజరు ఇవి చాలా వస్తున్నాయి అన్నమాట. అయితే మనం చూడాల్సింది ఏంటి అంటే చాలాసార్లు ఆ ఏజ్ వచ్చేసరికి పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతాయి, వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకు ఉంటాయి. అది ఇన్ఫ్యాక్ట్ ఆడవాళ్ళకి మగవాళ్ళకి అది ఇంకో ఆపర్చునిటీ. ఏదైతే మనము లైఫ్లో చాలా బిజీగా ఉండి మాట్లాడుకోవటానికి కూడా టైం లేకుండా ఎవరి సర్కిల్లో వాళ్ళు బ్రతికేది, ఈ టైంలో మళ్ళీ ఫ్రెండ్షిప్ని పెంచుకుని ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ సిస్టమ్స్గా ఉండి, అంటే లైఫ్లో సెక్స్ అనేది ఈజ్ నాట్ జస్ట్ ఫిజికల్ అనమాట, ఇది ఇమోషనల్ కూడా ఉంటుంది. ఆ ఇమోషనల్ బాండింగ్ ఇప్పుడు ఎవరు ఫ్రెండ్స్ కూడా నీ ఏళ్ళు కలిసి ఉండం మనం, ఎవ్రీ డే ఆఫ్ యువర్ లైఫ్, 30 ఇయర్స్ ఆఫ్ యువర్ లైఫ్ అనేది నీ పార్ట్నర్తోనే ఉంది కదా. సో ఆ ఇంటిమసీని రీకిండిల్ చేయొచ్చు, కానీ అది చిన్నప్పటిలాగా కాకుండా ఇట్ ఈస్ అ మోర్ మెచ్యూర్ వే ఆఫ్ లివింగ్ అనమాట.
1: తర్వాత డాక్టర్, ఈ దశలో కొన్ని క్యాన్సర్ రిస్కులు ఉంటాయని కూడా వింటుంటాం డాక్టర్ గారు, మీరేమో చెప్పగలరు దాని గురించి?
0: క్యాన్సర్స్ అన్నీ కూడానండి, చైల్డ్హుడ్ క్యాన్సర్స్ తప్ప అన్ని వయసుతో పాటు ఎక్కువే ఉంటాయి. సో మోస్ట్ కామన్ మన ఏరియాస్లో ఉండేది బ్రెస్ట్ క్యాన్సర్ అవుతుంది. సో అందుకు ఎవరికి వాళ్ళు వాళ్ళ శరీరం ఎలా ఉందో చూసుకుని గడ్డలు ఏమన్నా తగులుతున్నాయి అనుకుంటే డాక్టర్ దగ్గర వెంటనే చెకప్ చేయించుకోవాలి, 40 ఏళ్ళ తర్వాత సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రఫీ చేయించుకోవాలి. ఫ్యామిలీ రిస్క్ ఉంటే ఇంకా అలర్ట్గా ఉండాలి. ఇది తర్వాత సర్వైకల్ క్యాన్సర్, ఇప్పుడు ప్యాప్స్మియర్లు చేయించుకునే వాళ్ళకైతే సర్వైకల్ క్యాన్సర్ రాదండి, చిన్నపిల్లలు ఉన్నప్పుడే ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ టీకా వేసేస్తున్నాం. సో 30 ఏళ్ళలో అది కూడా పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పిల్లలకి 9 నుంచి 14 ఏళ్ల వయసులో ఆడపిల్లలైనా మగపిల్లలైనా ప్యాపిలోమా వైరస్కి టీకా వేయించేసుకోవాలి. ఆడవాళ్ళందరూ 5 ఏళ్లకొకసారన్నా ప్యాప్స్మియర్ విత్ HPV టెస్టింగ్ చేయించుకోవాలి. తర్వాత యూట్రైన్ బ్లీడింగ్, ఏదైతే మెన్స్ట్రుల్ సైకిల్స్ ఉంటాయో అవి బాగా హెవీగా అవుతున్నా, బాగా ఇర్రెగ్యులర్గా అవుతున్నా, షెడ్యూల్ ప్రకారం లేకుండా బ్లీడింగ్లు అవుతున్నా డెఫినెట్గా అల్ట్రాసౌండ్ చేయించుకుని చెకప్ చేయించుకోవాలి. ఒవేరియన్ క్యాన్సర్ ఒక్కటి ఏంటి అంటే దాన్ని లేట్ స్టేజ్లోనే డయాగ్నోస్ చేస్తాము. అందుకు ఏంటంటే మన తినే పొట్ట ఉబ్బరంగా ఉంటుంది, ఆకలి మారింది, అలాంటి అన్కంఫర్టబుల్గా ఏదన్నా ఉంటే ముందుగా డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకోవటం. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సంవత్సరానికి ఒకసారి చెక్ చేయించుకుంటూ ఉంటే స్కానింగ్లు అవన్నీ కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద చెకప్, కనుక ఎర్లీ స్టేజ్లో మనం పికప్ చేసే అవకాశాలు ఉంటాయి.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ పద్మంజ గారు, నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: సాధారణంగా మహిళల్లో వచ్చే మెనోపాజ్ సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ వీరమాచినేని పద్మజ గారితో పరిచయం మరింతవరకు విన్నారు. ఇప్పుడు లలిత గీతం.

లలిత గీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈ మధ్యాహ్నం 3:05 నుండి 3:55 డిఆర్ఎం ట్రాన్స్మిటర్ పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి. సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు మీరు ఇప్పుడు వింటారు. కార్యక్రమంలో ముందుగా సాజిద్ వాజిద్ పాడిన గీతం వింటారు, చిత్రం వెల్కమ్.

కార్యక్రమంలో వినబోతున్న హిందీ చిత్ర గీతం ప్రణయ్ కేకే సయీద్ ఖాతిర్ పాడిన గీతం. చిత్రం రాజ్ ద మిస్టరీ కంటిన్యూస్.

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు మీరు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత జోతా అక్బర్ చిత్రం నుంచి యార్ రెహమాన్ పాడిన గీతం

మీరు విన్న ఆ గీతం కభీ ఖుషీ కభీ గమ్ చిత్రం నుంచి లతా మంగేష్కర్ గానం. ఈనాటి టీన్ టైం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ యువలయ కార్యక్రమానికి మీ అందరికీ ఇదే మా స్వాగతం. మరి ఈరోజు యువలయలో నేను అడిగేటువంటి క్వశ్చన్స్కి మీరు అందరూ ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉంటే మా వాట్సాప్ నెంబర్ మీకోసం మరొకసారి 8662488812 నెంబర్ మరొకసారి 8662488812. మరి ఈనాటి యువలయలో నేను అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్తో నేనైతే వచ్చేసాను. ఏమిటా ప్రశ్న? ఏషియన్ గేమ్స్, మరి రీసెంట్గా జరిగినటువంటి 2026 ఏషియన్ గేమ్స్లో మన దేశం ఎన్నో స్థానంలో నిలిచింది, అలాగే ఎన్ని గోల్డ్, ఎన్ని సిల్వర్, ఎన్ని బ్రాంజ్ సాధించింది? ప్రశ్న మరొకసారి, ఏషియన్ గేమ్స్లో మన దేశం ఎన్నో స్థానంలో నిలిచింది, అలాగే బంగారు పథకాలు ఎన్ని అందుకుంది, రజత పథకాలు ఎన్ని అందుకుంది, కాంస్య పథకాలు ఎన్ని అందుకుంది? ఇవన్నీ నాకు సరైన సమాధానం ఎవరెవరు పంపిస్తారో చూసే ముందు మీకోసం ఒక పాట అయితే ప్లే చేసేస్తాను.

0: చేస్తున్నాను. ఇప్పుడే ట్యూన్ చేసుకున్నారా? అయితే క్వశ్చన్ మీ అందరి కోసం మరొకసారి. ఏషియన్ గేమ్స్లో మన దేశం ఎన్నో స్థానంలో నిలిచింది, అలాగే ఎన్ని గోల్డ్, ఎన్ని సిల్వర్, ఎన్ని బ్రాంజ్ మెడల్స్ సాధించింది? ఇది ఈనాటి యువలయ ఫస్ట్ క్వశ్చన్. మీ ఆన్సర్ కోసం నేను వెయిట్ చేస్తూ మీకోసం బాద్షా మూవీ నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్.
1: తిట్టినా తాళి బొట్టు కొట్టినా.

మీరు ఇంతవరకు విన్నారు కదా. సో మరి ఫస్ట్ క్వశ్చన్ మీ అందరి కోసం, మరొకసారి ఏషియన్ గేమ్స్లో మన దేశం ఎన్నో స్థానంలో నిలిచింది, అలాగే ఎన్ని గోల్డ్, ఎన్ని సిల్వర్, ఎన్ని బ్రాంజ్ సాధించింది? ఇది నేను అడిగిన మొదటి ప్రశ్న. సమాధానం ఫస్ట్ కరెక్ట్గా పంపించారు అశోక్, రమ్య, దినక, దేవాంశ్, శ్రీకృష్ణ ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డాచ్ ఎస్. నెక్స్ట్ ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం నుంచి. నాకు ఇప్పుడు ఈయన ఎలా చెప్పారో తెలుసా, మొత్తం పథకాల సంగతి చెప్పేశారనమాట. బట్ గోల్డ్ ఎన్ని, సిల్వర్ ఎన్ని, బ్రాంజ్ అని చెప్తే బాగుంటుంది కదా. ఎనిహమ్ ఇలా కూడా నేను కరెక్ట్ అనుకోవాలన్నమాట. ఓకే రండి కొండారెడ్డి గారు. ఆ తర్వాత లక్ష్మి గారు ఒంగోలు నుంచి రెండు చెప్పారు, మూడో పథక సంగతి మరి ఏం చేసేసారు. ఓకే ఓకే, ఆలోచించండి ఆలోచించండి లక్ష్మి గారు. ఆ తర్వాత శేషాద్రి గారు నెల్లూరు నుంచి పంపించారు, ఏం పంపించారు అంటే కరెక్ట్ ఆన్సర్ పంపించేసేసారు. ఆ తర్వాత పంపించిన వారు ఎవరు అంటే మనకి పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణ వేణి, నీలేంద్ర, హరిణి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేసేసారు. తర్వాత ఆన్సర్ ఎవరు పంపించారు, మధుసూదన్ రెడ్డి పాపినేపాల్యం నుంచి పంపించారు, ఒకటే పంపించారు ఆన్సర్ అనమాట. అంటే ఒక పథకం గురించే మరి పంపించారు, మిగతా రెండు పథకాల్లో కూడా వచ్చేసాయి కదా, అది కూడా పంపిస్తే బాగుంటుందేమో, ఏమంటారు? నెక్స్ట్ మనకి పంపించిన వారు గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని, సరైన సమాధానం. ఆ తర్వాత పంపించిన వారు రవికుమార్ గారు వజ్రపకొత్తూరు శ్రీకాకుళం నుంచి. ఆ తర్వాత స్థానం ఎవరున్నారో అది మన ఇండియాకి ఇచ్చేశారు, కానీ అది సరైన సమాధానం కాదు కదా. నెక్స్ట్ పంపించిన వారు మాధవి, ఆంజనేయులు, భూటాన్ పోచంపల్లి నుంచి. బట్ ఎన్నో ప్లేస్లో ఉంది పంపించలేదు, కానీ కరెక్ట్ ఆన్సర్ మటుకు మిగతాది పంపించారు. ఆ తర్వాత పంపించిన వారు సరైన సమాధానంతో దోర్నాల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి. నెక్స్ట్ ఏలూరి దియా పట్టాపురం గుంటూరు నుంచి పంపించేసేసారు, రైట్ ఆన్సర్ బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ అమ్మన గుర్తు నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. నెక్స్ట్ నాగమణి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగమణి గారు ఎన్నో ప్లేస్లో ఉందో అది మటుకు పంపించలేదండి, ఫస్ట్ క్వశ్చన్ క్వశ్చన్లో మొట్టమొదటిగా అడిగింది అదే కదా. ఏమంటారు, పంపిస్తానని అనుకుంటున్నాను. మంగళగిరి ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు రైట్ ఆన్సర్. సైనిక్ పూరి కాలనీ నుంచి పంపించిన వారు ఎవరు అంటే బృందావనం పద్మశ్రీ శ్యామ్, సైనిక్పురి కాలనీ నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. ఆ తర్వాత పంపించిన వారు మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్. మేడం శుభ సాయంత్రం అంటున్నారు, శుభ సాయంత్రం అండి. ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారు ఎవరు, ఎం శ్రీనివాసరావు, సూర్యతేజ, మను, ధవళేశ్వరం, రాజమహేంద్రవరం నుంచి. ఆ తర్వాత పంపించిన వారు దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. నెక్స్ట్ పంపించిన వారు కరెక్ట్ ఆన్సర్తో ఎస్ ఎవరు, హనుమంతరావు ఖమ్మం నుంచి పంపించేసేసారు మనకి. ఆ తర్వాత సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, హనుమంతు ఒంగోలు నుంచి. నెక్స్ట్ సీతాకళ్యాణి హిల్ కాలనీ నాగార్జున సాగర్ నల్గొండ నుంచి. ఆ తర్వాత మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి. గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు లత ఉయ్యూరు నుంచి రైట్ ఆన్సర్తో, గుడ్ ఈవినింగ్ అండి. ఎంఎఫ్ఎస్ సర్దార్ నమస్తే మేడం అంటూ రైట్ ఆన్సర్ పంపించేసేసారు. టోటల్ పథకాలు పంపించారు బట్ ఏ ప్లేస్ మరి అది మటుకు మెన్షన్ చేయలేదు, నమస్తేనండి. నెక్స్ట్ నెల్లూరు జిల్లా కోపూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. ఆ తర్వాత పాపినేపాల్యం నుంచి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ సరైన సమాధానం. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి గారు, సుశీల రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. ఓకేనండి. నెక్స్ట్ ఆ తర్వాత పంపించిన రావు కేశవరావు అత్తిలి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేసారు. తర్వాత కొత్తగూడెం ఇల్లింది నుండి రాజేష్ ఖన్నా, సునీత, భాను, అమిక్ కన్నా అమ్మి ఎన్ని పథకాలు వచ్చాయో పంపించారు, కానీ ఏ ప్లేస్ పంపించలేదు అది సంగతి. దైతి భిక్షం, దైతి వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, బట్ ఎన్ని పథకాలు చెప్పలేదు. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు, బట్ ఎన్ని పథకాలు సాధించిందో చెప్పలేదనమాట. అంటే గోల్డ్ ఎన్ని అందుకుంది, సిల్వర్ ఎన్ని అందుకుంది, బ్రాంజ్ ఎన్ని అందుకుంది, అది కూడా క్వశ్చనే కదా. ఏమంటారు? నెక్స్ట్ పంపించిన వారు ఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసారు. ఆ తర్వాత ఓకేనండి, అలా పంపించారా. నల్గొండ జిల్లా చంద్రంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి వెంకటాచార్య, వరలక్ష్మి, కృష్ణమ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి పష్టి, సాయి రిత్విక్. ఎందుకు నవ్వాను ఏంటి అంటే తర్వాత చెప్తానమాట, బట్ కరెక్ట్ ఆన్సర్. ఆ తర్వాత ఎం రావు ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, లేత సుహాస్ హౌస్ కోట నుంచి రైట్ ఆన్సర్ పంపించేసారు. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత పంపించిన వారు కరెక్ట్ ఆన్సర్ మనకి ఎవరు పంపించారు అంటే కర్ణాటక నుంచి నాగేంద్రప్ప, అనంతపురం నుంచి అనురాధ.

కథ. ఇంకా పంపించిన వారు ఎవరు అంటే ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి, నాగమణి ఒంగోలు నుంచి, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా కట్టా నుండి కానుగుల గోపాల్, ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహమానం జైనుద్దీన్. ఎస్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓవరాల్గా పంపించేశారా? చాలామంది అలానే పంపిస్తున్నారు, గమనిస్తున్నా గమనిస్తున్నా. ఆ తర్వాత పంపించిన వారు నరేష్, రోజా, శిరీష, ఒంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి, సోనిక, హరికృష్ణజీ, లక్ష్మి, ముస్సాపేట, నరేష్ గ్రామ ప్రజలు. ఆన్సర్ ఎలా పంపించారో నాకైతే అర్థం కావట్లేదు, కానీ ఒక డిఫరెంట్గా పంపించారు. బట్ ఒకసారి మీ సమాధానాన్ని సరిచూసుకోండి. నెక్స్ట్ పంపించిన వారు ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువోలు లంక, అమణిగడ్డ మండలం, కృష్ణా జిల్లా నుంచి. సరైన సమాధానం. ఆ తర్వాత పంపించిన వారు చిలకమర్రి విశ్వచంద్రిక, బెంగళూరు నుంచి పంపించేసేసారు. ఓకే, పథకాలు ఎన్ని అందుకున్నారు ఆ పథకాల గురించి చెప్పారు, బట్ ఏ ప్లేస్ మటుకు మెన్షన్ చేయలేదేంటో, అది మ్యాటర్ అనమాట. నెక్స్ట్ మనకి ఇసుకలైన సమాధానం. రమణమ్మ, రమ్య, యశ్విత, జాహ్నవి, హేమశ్రీ, హేమేంద్ర, ఆలగడ్డ నుంచి వీరందరూ సరైన సమాధానం పంపించారు. ఆ తర్వాత పంపించిన వారు దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలి నుంచి రైట్ ఆన్సర్ అండి. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ నుంచి మనకి సరైన సమాధానం పంపించారు, విశాఖపట్నం నుంచి. ఆ తర్వాత భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాతతుల్లా సరైన సమాధానం. వీర కనకారావు, వీరభద్రపురం నుంచి సరైన సమాధానం. ఆ తర్వాత పంపించిన వారు కందికాయపల్లి గ్రామం నుంచి ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి. పథకాలన్నీ కరెక్ట్గా పంపించారు, ఏమేం పథకాలు సాధించారు బట్ ఏ ప్లేస్ మెన్షన్ చేయలేదు. గోగులమూడి రాధాకృష్ణమూర్తి, చరిత, మాన్విత, మాటూరు, బాపట్ల నుంచి సరైన సమాధానం. నెక్స్ట్ పంపించిన వారు త్రివేణి, చిన్మయి, ప్రీతం, నల్గొండ జిల్లా నుంచి సరైన సమాధానం. ఐఎం ప్రకాష్, గుంటూరు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్, పోత్ ఏ ప్లేస్లో ఉన్నది కరెక్ట్గా పంపించేసేసారు. ఆయన నమస్తే రండి. రఘువీర్ సింగ్ సుగుడాబాయ్, రాధా మున్నా, ఏలో నుంచి సరైన సమాధానం. నమస్తే రండి. సో మరి అదండి, ఈరోజు నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ భలే భలే సమాధానాలు అయితే వచ్చేసాయన్నమాట. నెక్స్ట్, ఏషియన్ గేమ్స్లో మన దేశం ఎన్నో స్థానంలో నిలిచింది అని అడిగాను. మరి ఇప్పుడే మెసేజ్ ఎవరు పంపించారు? చిలకమర్రి విశ్వచంద్రిక, బెంగళూరు నుంచి. ఏ ప్లేస్ కూడా కరెక్ట్గా పంపించారు. సరే, ఏషియన్ గేమ్స్లో మన దేశం 4వ స్థానంలో నిలిచింది. కొంతమంది 5 అన్నారు, కొంతమంది 3 అన్నారు. ఏదేమైనప్పటికీ సరైన సమాధానం 4వ స్థానం. సరే, నెక్స్ట్ ఏమేమి పథకాలు సాధించింది అంటే బంగారం ఎన్ని పథకాలు అందుకుంది, అలాగే సిల్వర్లో ఎన్ని పథకాలు అందుకుంది, బ్రాంజ్లో ఎన్ని పథకాలు అందుకుంది అని అడిగాను కదా. 21 గోల్డ్ మెడల్స్ అందుకున్నాయి, అలాగే 27 సిల్వర్, 37 బ్రాంజ్ అందుకున్నాయి. మొత్తం 85 పథకాలు సాధించింది మన ఇండియా, మన భారతదేశం అనమాట. ఇందాక ఒకళ్ళు వెండి అనబోయి ఏంటి అని అన్నారు, దానికి నాకు భలే నవ్వొచ్చింది. ఎనీహో అండి, చక్కటి ఆన్సర్ మనకి పంపించారు. కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండి. ఇప్పుడే మనకి ఓబులేషన్ నవీన్ రైట్ ఆన్సర్ పంపించారు. బట్ ఓవరాల్గా చూస్తే కనుక ఇంకా మీరు కొంచెం తప్పే పంపించారనమాట. నెక్స్ట్ పంపించిన వారు గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాసిరెడ్డి, తిరుపతమ్మ, వారి కుటుంబ సభ్యులు. ఆ తర్వాత హనుమంతు ఒంగోలు నుంచి పంపించేసేసారు. నెక్స్ట్ ఆ తర్వాత ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించేసేసారు. ఆ తర్వాత పంపించిన వారు ఎవరు అంటే మహమ్మద్ రఫీబాయ్, ఖాదర్ భాషాబాయ్, ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకిర్ బాయ్, ఖాదర్ భాషాబాయ్, సర్దార్ బాయ్, వంశీ కిషోర్, పోలయ్య, సుధాకర్, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. సో ఫస్ట్ క్వశ్చన్ ఇంకా క్లోజ్ చేసేద్దాం. ఇంకా పంపిస్తూ ఉన్నారు. నేను ఆన్సర్ చెప్పిన తర్వాత కూడా మీరు మెసేజ్ చేస్తే ఎలాగంటే రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోతామా? మరి ఈరోజు యువలయలో రెండవ ప్రశ్న ఏంటి అంటే చెరావ్, చెరావ్ అనే ఒక నృత్యం అనమాట. దీన్నే బ్యాంబూ డ్యాన్స్ అని కూడా అంటారు. ఈ సంప్రదాయ నృత్యం ఏ రాష్ట్ర సంస్కృతికి ప్రతీక? ప్రశ్న మరొకసారి, చెరావ్ అనే నృత్యం ఒక సంప్రదాయ నృత్యం, ఈశాన్య ప్రాంతంలో చేసేటువంటి ఈ నృత్యం ఏ రాష్ట్ర సంస్కృతికి ప్రతీక? ఇప్పుడే చూం చేశారా? మీకోసం మరొకసారి, చెరావ్ నృత్యం ఏ సంప్రదాయ నృత్యం, మరి ఏ రాష్ట్ర సంస్కృతికి ప్రతీక? ఆ రాష్ట్రం పేరుని మీరు మెసేజ్ చేస్తాను అనుకుంటూ మీకోసం అత్తారింటికి దారిది మూవీ నుంచి ఇట్స్ టైమ్ టు పార్టీ సాంగ్ ప్లే చేసేస్తాను. వింటూ ఎంజాయ్ చేయండి. మీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను.

ఇట్స్ టైమ్ టు పార్టీ, నిజమే కదా. ఎందుకంటే అందరూ అలా కరెక్ట్ ఆన్సర్ పంపించిన తర్వాత నా మనసులో ఉండే ఫీలింగ్ అలా ఉందన్నమాట. సో చెరవ్ నృత్యం, ఈ సంప్రదాయ నృత్యం ఏ రాష్ట్ర సంస్కృతికి ప్రతీక అని అడిగాను. కరెక్ట్ ఆన్సర్ మనకి ఎవరు పంపించారు ఫస్ట్ అంటే పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి పంపించారు. ఇక చూసుకోండి అని అనుకున్నారా, అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేసారు అనమాట. సో ఆ తర్వాత పంపించిన వారు గుడ్ ఈవినింగ్ అంటూ మంగళగిరిని ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు పంపించారు. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. ఆ తర్వాత పంపించిన వారు ఎవరు అంటే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుబాని గారు. కానీ కాదు, కొంచెం సక్సెస్ చేసుకోండి. ఆ తర్వాత మన దేశంలో ఈ రాష్ట్రమే కదండి అంటున్నారు. అవునండి, ఆ రాష్ట్రమే. కరెక్ట్ ఆన్సర్ మొమ్మిదేడి లక్ష్మీనారాయణ కరీంనగర్ అమ్మని గుర్తు నుంచి. ఆయం ప్రకాష్ గుంటూరు నుంచి అంటున్నారు కరెక్ట్ ఆన్సర్తో. నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి. హనుమంతు

ఒంగోలు నుండి. ఆ తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి రైట్ అందరూ రైట్ ఆన్సర్ పంపించారు. నాగమణి ఒంగోలు నుంచి, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, తిప్పతి నల్గొండ జిల్లా నుంచి శ్రీరామదాసు, అంజాచారి బ్రహ్మచారి, చిరకమరి ఉపేంద్రాచారి వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. దేవులపల్లి హనుమంతరావు ఖమ్మం తెలంగాణ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. గోగులపూడి రాధాకృష్ణమూర్తి, చరిత, మాన్విత, మాట్టూరు మహాపట్ల నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. తమిళనాడు అన్నారు ఏమండి, నేను ఈశాన్య రాష్ట్రం అన్న తర్వాత మీరు ఎలా సౌత్కు వచ్చేస్తే ఎలాగండి, కాస్త సరిచూసుకోవాలి కదా మీ సమాధానం. ఓకే, నెక్స్ట్ దోర్నాల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి సరైన సమాధానం. సుబ్రహ్మణి పెత్తనబల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నుంచి రాజేష్ కన్నా, సునీతరాజ్, భానురాజ్, అమిత్ కన్నా, అమ్మి రైట్ ఆన్సర్ పంపించేసేశారు. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇషతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్ పంపించేశారు. ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించిన వారు దొడ్డిపట్ల కోటేశ్వరరావు గారు అత్తిలి నుంచి. నెక్స్ట్ అశోక్ రమ్య, దినకర్, దేవాంశ్ శ్రీకృష్ణ ఒంగోలు నుండి రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ, కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణ్చారి, రుత్విక్ శ్రీవైష్ణవ రైట్ ఆన్సర్ రెడ్డి. నెక్స్ట్ పుట్టుపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి సరైన సమాధానం. లదా సుహాస్ హోస్ కోడ్ నుంచి సరైన సమాధానం. నాగేంద్రప్ప ఎక్కడి నుంచి అంటే కర్ణాటక నుంచి సరైన సమాధానం పంపించేసేశారు. తర్వాత నల్గొండ జిల్లా నుంచి త్రివేణి, చిన్మయ్యి, ప్రీతం రైట్ ఆన్సర్. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా వెంకట శ్రీరామకృష్ణారావు, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి, ఇంకా స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత సరైన సమాధానం పంపించారు. మిడతల రామమూర్తి గారు ఉరవకొండ నుంచి, నెల్లూరు జిల్లా కోపూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి. ఆ తర్వాత ఇంకా పంపించిన వారు కనకర వీరభద్రపురం నుండి, దక్షిణ చిరువోలు లంక నుండి అవనిగడ్డ, అక్కడి నుంచి ఎస్వి సుబ్రహ్మణ్యం గారు, గంగవరపు చిన్న ఓపులేషు, ఇంకా నవీన్ నెల్లూరు నుంచి కోల్కొట్టా అన్నారా, కాదండో మీది రాంగ్ ఆన్సర్, సరి చూసుకోండి. నెక్స్ట్ మాణిక్యాల రావు గారు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. ఆ తర్వాత దైత భిక్షం, దైత వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ రెడ్డి. సైనిక్ పురి కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ, శ్యామ్, దస్తగిరి సంధ్యా, యాస్మిన్ సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. నెక్స్ట్ బత్తిన రవికుమార్ వజ్రబకొత్తూరు నుంచి, లత ఉయ్యూరు నుంచి, ఎంఎఫ్ఎస్ సర్దార్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శుభ సాయంత్రం అండి అంటూ రైట్ ఆన్సర్ పంపించిన వారు ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, హారిక, మను, ఇరుసు, మండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి. మూసాపేట నుంచి పంపించిన వారు నరేష్, రోజా, శిరీష, వంక, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయి, సోనిక, హరికిషన్, లక్ష్మీవర్మ, లడ్డుబాబా వీరందరూ రాంగ్ ఆన్సర్ పంపించారు. రాజస్థాన్ అన్నారు, కాదండి. నెక్స్ట్ మధుసూదన్ రెడ్డి పాపనేపాళ్యం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. ఆ తర్వాత పంపించిన వారు రంగారెడ్డి జిల్లా కడతాల నుంచి కానుగుల గోపాల్ గారు, ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి. తర్వాత పంపించిన వారు పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి రమణమ్మ, రమ్య, జాహ్నవి, ఎస్విత, హేమశ్రీ, హేమేంద్ర వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ నల్గొండ జిల్లా చంద్రంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్ష, సాయి రిత్విక్ వీరందరూ హిమాచల్ ప్రదేశ్ అన్నారు, రాంగ్ ఆన్సర్. ఓకేనండి, సరి చూసుకుంటారని అనుకుంటున్నారు. భోగనాథుని వెంకటేశ్వర, చేతన్, దివిజ్, రతన్ కుమారి మాట్టూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. అరుణాచల్ ప్రదేశ్ అన్నారు, నరసింహరాజు జించినాడు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ అండి మీది. ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకిర్, కిషోర్, గోపినాథ్, ఇస్మాయిల్, మస్తాన్, ఇంకా రాంబాబు వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వారు పాపినేపల్లి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, ఎస్, దీన్ని బ్యాంబూ డాన్స్ అంటే వెదురు నృత్యం అని కూడా అంటారు, కరెక్ట్ అండి. గోగులముడి రాధాకృష్ణమూర్తి, చరిత, మాన్విత, ఎస్, బాపట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ వీళ్ళు ఇప్పుడు పంపించేశారు. అరుణాచల్ ప్రదేశ్ అంటున్నారు, కాదండి, నేను అన్నది చెలో నృత్యం కాదు, చెరావు నృత్యం. శ్రీనివాస్ చక్రవర్తి, మాధవి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీరు సరైన సమాధానం పంపిస్తారని నేను అనుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ ఇంకా ఎవరు అంటే ఓకే, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు, సరే ఒక్కసారి వినండి. చెరావ్ అనేటువంటి నృత్యం ఒక సంప్రదాయ నృత్యం, ఏ రాష్ట్ర సంస్కృతికి ప్రతీక, అర్థమైపోయింది కదా, సమాధానం చెప్తానని అనుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ రాంగ్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత వారి పేరైతే మెసేజ్ చేయలేదు. తర్వాత

మూసాపేట ఫ్రెండ్స్ మళ్ళీ రాంగాన్సర్ పంపించారు. ఎంరావు ఒంగోలు నుంచి రాంగాన్సర్ పంపించారు. ఆ తర్వాత ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, రఫీ బాయ్, ఖాదర్ బాషా బాయ్, వంశీ, కిషోర్, వెంకటేశ్వర్లు, లక్ష్మి, సుధాకర్ వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ తాళ రాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్, విజయలక్ష్మి, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమె రైట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్, మెహబూబ్ సుభాని రైట్ ఆన్సర్ పంపించేసేశారు. ఆ తర్వాత పంపించిన వారు ఎవరు అంటే దాసరిపాలెం నుండి తిరుపతమ్మ శివదాసురెడ్డి, వారి కుటుంబ సభ్యులు సరైన సమాధానం పంపించారు. ఆ తర్వాత పంపించిన వారు ఎవరు అంటే మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించేశారు. సో చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు, కొంతమంది రాంగ్ ఆన్సర్ పంపించారు, కొంతమందికి నీ చెర్రావ్ అంటే క్లియర్గా అర్థం కాలేదు అని పంపించారు. సో ఈ చెర్రావ్ అంటే ఒక బ్యాంబూ డ్యాన్స్ అనమాట. సో వెదురు నృత్యం అని కూడా అంటారు ఈ సాంప్రదాయ నృత్యం. మిజోరాం రాష్ట్ర సంప్రదాయ వాళ్ళ సంస్కృతికి ప్రతీక. సరైన సమాధానం మిజోరాం. సో కరెక్ట్ సమాధానం పంపించిన వారందరికీ మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ, మరి ఈనాటి యువలేలో లాస్ట్ సాంగ్ మీకోసం మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ నుంచి వచ్చేస్తుంది, వినండి.

0: యువలయ మీరింతవరకు విన్నారు.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో మదలే అపనీ సోచ్ 9వ తరగతికి హిందీ పాఠం వింటారు ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ పావని వనలత, విద్యార్థిని ఎం స్వరూప. వినండి మదలే అపనీ సోచ్ 9వ తరగతికి హిందీ పాఠం.
2: ప్రణామ్ అధ్యాపికాజీ.
3: ఆశీష్ ఆవో బయటో స్వరూప.
2: అధ్యాపికాజీ పర్యావరణ కే బిగడ్నే సే క్యా హాని హోతి హై?
3: తుమ్హారా ప్రశ్న టీక్ హై, క్యూకి హమారే చారో ఓర్ జో ప్రకృతి హై ఉసే పర్యావరణ కేతే హై. యహ్ పర్యావరణ హమారా రక్షా కవచ్ హై, ఇస్మే సంతులన్ హోనా చాహియే, నహీ తో హమే కయీ హానియా హో సక్తి హై. భూమండల్ పర్ ప్రాణి మాత్ర కా జీవన్ సందేహాత్మక్ హోగా. చూడు స్వరూప, మన చుట్టుప్రక్కల ఉన్న ప్రకృతిని పర్యావరణం అని అంటే వాతావరణం అని అంటాము. ఈ పర్యావరణం మనకు రక్షా కవచము, దీనిలో సమతుల్యం ఉండాలి, లేకపోతే మనకు అనేక నష్టాలు జరుగుతాయి. అంతేకాక భూమిపై ప్రాణికోటి ఉనికి సందేహాత్మకమవుతుంది. అచ్చా ఆజ్ హమ్ ఇస్కే సంబంధిత్ బదలే అప్నీ సోచ్ నామక్ పాట్ పడేంగే, పెహ్లే తుమ్ పాట్ పడో.
2: జీ అధ్యాపికా జీ, సంయుక్త రాష్ట్ర సంఘ మే పహలీ బార్ ఏసా హువా, 13 వర్ష కి ఏక్ లడ్కీ నే సభీ కో సోచనే పర్ మజబూర్ కర్ దియా, కిసీ కే పాస్ భీ ఉస్కే సవాలోం కా జవాబ్ నహీ తా, అప్నే సవాలోం సే సబ్ కో సోచనే పర్ మజబూర్ కర్నే వాలీ ఉస్ లడ్కీ కా నామ్ యుగరత్న శ్రీవాస్తవ్ హై, భారత్ కి ఇస్ లడ్కీ పర్ సబ్ కో గర్వ్ హై.
3: అచ్చా స్వరూప, ఇస్కా భావార్థమై ఏక్ బార్ తెలుగు మే బతావుంగి, ధ్యాన్ సే సునో. ఐక్యరాజ్య సమితిలో మొదటిసారి ఇలా జరిగింది. 13 సంవత్సరాల ఒక బాలిక అందరినీ ఆలోచింపచేసింది. ఎవరి వద్ద కూడా ఆమె అడిగిన ప్రశ్నలకు జవాబు లేదు. తన ప్రశ్నలతో అందరినీ ఆలోచింపచేసిన ఆ బాలిక పేరు యుగరత్న శ్రీవాస్తవ్. భారతదేశానికి చెందిన ఈ ముద్దు బిడ్డంటే అందరికీ గర్వమే. అచ్చా ఆగే పడో.
2: సితంబర్ సన్ 2009 మే సంయుక్త రాష్ట్ర సంఘ మే యుగరత్న శ్రీవాస్తవ్ నే భాషణ దేతే హుయే ఇస్ తరహ్ కహా, హిమాలయ పిఘల్తా జా రహా హై, ధ్రువీ బాలూ మర్తే జా రహే హై, హర్ పాంచ్ మే సే దో వ్యక్తియోం కో పీనే కా సాఫ్ పానీ నహీ మిల్తా హై, ఆజ్ హమ్ ఉన్ పేడ్ పౌధోం కో కోనే కే కాగర్ పర్ హే జో లుప్త్ హోతే జా రహే హై, ప్రశాంత్ మహాసాగర్ కే పానీ కా స్తర్ బడతా హీ జా రహా హై.
3: అచ్చా సునో స్వరూప, సెప్టెంబర్ 2009 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితిలో యుగరత్న శ్రీవాస్తవ్ ఉపన్యాసమిస్తూ ఈ విధంగా చెప్పింది. హిమాలయ పర్వతాలు కరుగుతూ ఉన్నాయి, ధ్రువ ప్రాంతపు ఎలుగుబంటులు మరణిస్తూ ఉన్నాయి, అంతేకాక ప్రతి 5 వ్యక్తులలో ఇద్దరికి త్రాగడానికి పరిశుభ్రమైన నీరు దొరకడం లేదు. నేడు మనం అంతరించిపోయే చెట్లు మొక్కలను చేజార్చుకునే స్థితిలో ఉన్నాము. ప్రశాంత మహాసముద్రములన్నిటి స్థితి పెరుగుతూనే ఉన్నది. అచ్చా ఆగే పాట్ పడో.
2: క్యా హమ్ అప్నే భవిష్యకి పీడికో యహి దేనా జా రహే హై? బిల్కుల్ నహీ, హమారే పూర్వజోనే హమే స్వచ్ఛ ఔర్ స్వస్థ గ్రహ దియా తా, ఔర్ హమ్ క్యా కర్ రహే హై? హమ్ అప్నే భవిష్య కి పీడి కో ప్రదూషిత్ ఔర్ బిగడి హుయీ ధర్తీ దేనే జా రహే హై? క్యా ఏసా కర్నా టీక్ హై? సోచో, ధ్యాన్ లగా కర్ సోచో.
3: అచ్చా స్వరూప సునో, మన భవిష్యత్ తరానికి ఇదేనా మనం ఇవ్వబోచున్నది? కానే కాదు, మన పూర్వీకులు మనకు స్వచ్ఛమైన పరిశుభ్రమైన గ్రహాన్ని అంటే భూమిని ఇచ్చారు. మరి మనం ఏం చేస్తూ ఉన్నాం? మన భావితరానికి కలుషితమైన భూమిని ఇవ్వబోతున్నాము. మరి ఇలా చేయటం న్యాయమేనా? శ్రద్ధగా ఆలోచించండి అని ప్రశ్నించింది యుగరత్న శ్రీవాస్తవ్. అచ్చా అబ్ ఆగే పడో.
2: ఆదర్శని సభాజనం, అబ్ సమయ్ ఆగయా హై కి హమ్ కుచ్ కదం ఉటాయే, హమే అప్ని ధర్తీ బచానీ హోగి, అప్నే లియే హీ నహీ బల్కి భవిష్య కేలియేబి.
3: అచ్చా, గౌరవనీయులైన సభాసదులారా, మనం ముందడుగు వేయవలసిన సమయం వచ్చింది. మనం మన భూమిని కాపాడుకోవాలి, మన కోసం కాదు, మన భవిష్యత్ తరాల కోసం. అచ్చా, అబ్ ఆగే పాట్ పడో.
2: యహ కామ్ యహ నహి హోగా తో కహా హోగా, అబ్ నహి హోగా తో కబ్ హోగా, హమ్ నహి కరేంగే తో కౌన్ కరేగా. హమారా ఆప్సే నివేదన్ హే, ఆప్ హమారి ఆవాజ్ సునే. భవిష్య కే లియే మజబూత్ ఇరాదోం కి జరూరత్ హే, మజబూత్ నేతృత్వ కి జరూరత్ హే.
3: అచ్చా స్వరూప సునో, మరి ఈ పని ఇక్కడ జరగకపోతే ఎక్కడ జరుగుతుంది?

0: ఇప్పుడు జరగకపోతే మరి ఎప్పుడవుతుంది? మనం చేయకపోతే ఎవరు చేస్తారు? మీరు మా మాటను వినండి. భవిష్యత్తు కోసం గట్టి నిర్ణయాలు అవసరం, దృఢమైన నాయకత్వం కూడా ఎంతో అవసరం. అచ్చా ఆగే పడం.
1: జీ అధ్యాపికాజీ, హైటెక్ సమాజ్ బనా లేనే యా బ్యాంకోం మే కరోడం రూపే జమా కర్నే సే హమ్ అప్నీ ధర్తీ నహీ బచా సక్తే. యహా హమ్ పర్యావరణ కీ సమస్య సుల్జానే కే లియే హీ ఏక్ త్రిత్ర నహీ హుయే హై, బల్కి లోగోం కీ సోచ్ బదల్నే కే లియే భీ ఏక్ త్రిత్ర హుయే హై.
0: అచ్చా, హైటెక్ సమాజాన్ని నిర్మించుకోవడం, బ్యాంకులలో కోట్ల రూపాయలు జమ చేసుకోవడం వలన మనం అందరం కూడా మన భూమిని మనం కాపాడుకోలేము. ఇక్కడ మనం అందరం కూడా కేవలం పర్యావరణ సమస్యను పరిష్కరించుకోవడానికే మనం ఒకచోట చేరలేదు. ప్రజల ఆలోచన విధానాన్ని మార్చడానికే మనమంతా ఇక్కడ చేరాము. ఆగే పడు.
1: జీ అధ్యాపికాజీ, అబ్ హర్ బాలక్ కో పర్యావరణ కి శిక్షా కే ప్రతి జాగరూక్ కర్నా హోగా. హర్ కక్షా కే కితాబో మే పర్యావరణ కే పాఠ అవశ్య హోనే చాహియే. వికాస్ కో రోక్నే కే లియే మే నహీ కహతీ, మే యహ కహనా చాహతీ హూ జైవ మిత్ర టెక్నికో మే బడోత్తరీ హోనీ చాహియే జో సస్తీ ఔర్ అచ్చీ హో. ఏసే సంసాధనం కా ఉపయోగ హోనా చాహియే జో పునః ప్రాప్త్ కియే జా సక్తే హై.
0: అచ్చా, ఇప్పుడు ప్రతి పిల్లవాణిని పర్యావరణ విద్య ఎడల చైతన్యవంతుని చేయాలి. తరగతి పుస్తకాలలో పర్యావరణ పాఠాలు తప్పక ఉండాలి. అభివృద్ధిని ఆపమని నేను చెప్పడం లేదు. చౌక జీవులకు ఉపయోగపడే మంచి పద్ధతులలో అభివృద్ధి జరగాలి. మరలా పొందగలిగే వనరులను ఉపయోగించాలి అని నేను చెప్పదలుచుకున్నాను. అచ్చా ఆగే పాట్పడో.
1: ఆదరణీయ నేతాగణ్, జబ్ ఆప్ కోయి నీతి బనాయే తో హమ్ నాదాన్ బచ్చో ఔర్ హోతే జానవరోం కే బారే మే భీ సోచే. మహాత్మా గాంధీ నే కహా తా, ధర్తీ కే పాస్ సభీ కీ ఆవశ్యకతాఓం కీ పూర్తి కర్నే కీ క్షమతా హై, కిసీ కే లాలచ్ కీ నహీ.
0: అచ్చా స్వరూప సునో, గౌరవనీయులైన నాయకులారా, మీరు ఏదైనా ఆచరణ పద్ధతిని రూపొందించేటప్పుడు అమాయకపు పిల్లల గురించి, మరి ఇంకా అంతరించిపోయే జంతువుల గురించి కూడా ఆలోచించండి. మరి ఇంకా మహాత్మాగాంధీ గారు కూడా ఈ విధంగా చెప్పారు, భూమాతకు మన అందరి అవసరాలను పూర్తి చేసే శక్తి ఉందని, ఎవరి దురాశను తీర్చే శక్తి భూమాతకు లేదని చెప్పారు. అచ్చా ఆగే పడో.
1: పక్షి ఆస్మాన్ మే ఉడతా హై, మచ్లీ పానీ మే తైర్తీ హై, చీతా తేజీసే దౌడతా హై, లేకిన్ ఈశ్వర్ నే హమే వరదాన్ కే రూప్ మే సోచనే కే లియే బుద్ధి దీ హై, ఇస్సే హమ్ పరివర్తన్ ఔర్ సుధార్ దోనోం లా సక్తే హై. చలో అబ్ హమ్ ఆగే బడే, అప్నీ జన్మభూమి కో బచాలే, అప్నే ఘర్ కో బచాలే, అప్నీ ధర్తీ కో బచాలే. ధన్యవాద్.
0: అచ్చా స్వరూప సునో, పక్షి ఆకాశంలో ఎగురుతుంది, చేప నీటిలో ఈదుతుంది, చిరుత వేగంగా పరిగెడుతుంది, కానీ పరమాత్ముడు మన మానవులకు వరప్రసాదంగా ఆలోచించే తెలివినిచ్చారు. దీనితో మనము మార్పు సంస్కరణ రెండూ తీసుకురాగలం. పదండి, మనం ఇప్పుడు ముందడుగు వేద్దాం. మన మాతృభూమిని కాపాడుకుందాం, మన ఇంటిని మనం కాపాడుకుందాం, మనమందరము కలిసి మన భూమాతను కాపాడుకుందాం అంటూ ధన్యవాదాలు చెప్పింది యుగరత్న శ్రీవాస్తవ్. అచ్చా, ఈ స్పాట్ కి సంబంధిత్ కుచ్ కఠిన శబ్దార్థ బతాఉంగి లిఖ్ లో.
1: జీ అధ్యాపికా జీ,
0: సంయుక్త రాష్ట్ర సంఘ్,
1: సంయుక్త రాష్ట్ర సంఘ్,
0: ఐక్యరాజ్య సమితి,
1: ఐక్యరాజ్య సమితి,
0: నాదాన్,
1: నాదాన్,
0: అమాయకపు,
1: అమాయకపు,
0: ఆదరణీయ,
1: ఆదరణీయ,
0: గౌరవనీయులైన,
1: గౌరవనీయులైన,
0: ముద్దా,
1: ముద్దా,
0: విషయము,
1: విషయము,
0: తక్నీక్,
1: తక్నీక్,
0: సాంకేతిక,
1: సాంకేతిక,
0: సస్తా,
1: సస్తా,
0: చౌక,
1: చౌక,
0: ఏక్ త్రిత్ హోనా,
1: ఏక్ త్రిత్ర హోనా,
0: ఏకమవ్వడం,
1: ఏకమవ్వడం,
0: కగార్,
1: కగార్,
0: బురుజు,
1: బురుజు,
0: పీడి,
1: పీడి,
0: తరము,
1: తరము,
0: నేతృత్వ,
1: నేతృత్వ,
0: నాయకత్వము,
1: నాయకత్వము,
0: ప్రదూషిత్,
1: ప్రదూషిత్,
0: కలుషితమైన,
1: కలుషితమైన,
0: పూర్వజ్,
1: పూర్వజ్,
0: పూర్వీకులు,
1: పూర్వ

0: స్త్రీకులు.
1: లాడ్లీ
0: లాడ్లీ
1: ముద్దు బిడ్డ
0: ముద్దు బిడ్డ.
1: అచ్చా అబ్ కుచ్ ఉల్టే శబ్ద బతాఉంగీ లిఖ్ లో.
0: జీ అధ్యాపికా జీ.
1: పెహ్లీ
0: పెహ్లీ.
1: ఆఖిర్
0: ఆఖిర్.
1: మజబూత్
0: మజబూత్.
1: కమ్జోర్
0: కమ్జోర్.
1: ఆశా
0: ఆశా.
1: నిరాశ
0: నిరాశ.
1: సవాల్
0: సవాల్.
1: జవాబ్
0: జవాబ్.
1: శాంతి
0: శాంతి.
1: అశాంతి
0: అశాంతి.
1: వర్దాన్
0: వర్దాన్.
1: అభిశాప్
0: అభిశాప్.
1: బుద్ధి
0: బుద్ధి.
1: మూర్ఖత
0: మూర్ఖత.
1: సస్తా
0: సస్తా.
1: మెహంగా
0: మెహంగా.
1: అప్నా
0: అప్నా.
1: పరాయా
0: పరాయా.
1: ప్రశ్న
0: ప్రశ్న.
1: ఉత్తర్
0: ఉత్తర్.
1: అచ్చా అబ్ కుచ్ లింగ్ శబ్ద బతాఉంగీ లిఖ్ లో.
0: జీ అధ్యాపికా జీ.
1: యువక్
0: యువక్.
1: యువతి
0: యువతి.
1: నేత
0: నేత.
1: నేత్రి
0: నేత్రి.
1: లడకా
0: లడకా.
1: లడికి
0: లడికి.
1: పిత
0: పిత.
1: మాత
0: మాత.
1: ఆద్మీ
0: ఆద్మీ.
1: ఔరత్
0: ఔరత్.
1: అచ్చా అబ్ కుచ్ వచన్ శబ్ద బతాఉంగీ లిఖ్ లో.
0: జీ అధ్యాపికా జీ.
1: కక్ష
0: కక్ష.
1: కక్షాయే
0: కక్షాయే.
1: కితాబ్
0: కితాబ్.
1: కితాబే
0: కితాబే.
1: పౌధా
0: పౌధా.
1: పౌధే
0: పౌధే.
1: రుపయా
0: రుపయా.
1: రుపయే
0: రుపయే.
1: సీమా
0: సీమా.
1: సీమాయే
0: సీమాయే.
1: నీతి
0: నీతి.
1: నీతియా
0: నీతియా.
1: పీడి
0: పీడి.
1: పీడియా
0: పీడియా.
1: సమస్య
0: సమస్య.
1: సమస్యాయే
0: సమస్యాయే.
1: బాలక్
0: బాలక్.
1: బాలక్
0: బాలక్.
1: మచ్లీ
0: మచ్లీ.
1: మచ్లియా
0: మచ్లియా.
1: అచ్చా అబ్ కుచ్ ప్రశ్న పూచుంగీ జవాబ్ దో.
0: జీ అధ్యాపికా జీ.
1: యుగరత్న శ్రీవాస్తవ్ ని సంయుక్త రాష్ట్ర సంఘ్ మీ కబ్ భాషణ్ దియా.
0: అధ్యాపికా జీ. యువరత్న శ్రీవాస్తవ్ ని సంయుక్త రాష్ట్ర సంఘ్ మే సితంబర్ సన్ 2009 మే భాషణ్ దియా.
1: హాం అచ్చా పీనే కా సాఫ్ పానీ కిన్హే నహీ మిల్ రహా హై.
0: హర్ పాంచ్ మే సే దో వ్యక్తియోం కో పీనే కా సాఫ్ పానీ నహీ మిల్ రహా హై.
1: అచ్చా క్యా పిగల్తా జా రహా హై.
0: అధ్యాపికా జీ. హిమాలయ పిగల్తా జా రహా హై.
1: అచ్చా మహాత్మా గాంధీజీ నే క్యా కహా తా.
0: మహాత్మా గాంధీజీ నే కహా తా ధర్తీ కే పాస్ సభీ కి ఆవశ్యకతాఓం కి పూర్తి కర్నే కి క్షమతా హై కిసీ కే లాలచ్ కే నహీ.
1: అచ్చా ఈశ్వర్ నే హమే వరదాన్ కే రూప్ మే క్యా దియా.
0: అధ్యాపికా జీ. ఈశ్వర్ నే హమే వరదాన్ కే రూప్ మే సోచనే కే లియే బుద్ధి ది.
1: అచ్చా తుమ్హారా ఉత్తర్ టీక్ హే. ఆజ్ హమారా పాఠ సమాప్త్ హో గయా.
0: ధన్యవాద్ అధ్యాపికా జీ.
1: శుభాశీష్.
2: మీరు ఇంతవరకు బదలే అపని సోచ్ 9వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ పావని వనలత, విద్యార్థిని ఎం స్వరూప. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం లయ విన్యాసం ఈనాటి కార్యక్రమంలో శ్రీ కె సద్గురు చరణ్ గారిచే మృదంగ లయ విన్యాసం వింటారు. మిశ్రజాపు తాళం పైకాలం మూడు అక్షరాల జాగా వినండి.

0: మీరింతవరకు మిశ్రజాపు తాళం పైకాలం మూడు అక్షరాల జాగ శ్రీ కె సద్గురుచరణ్ గారిచే మృదంగ లయ విన్యాసం కార్యక్రమం విన్నారు. ఈనాటి లయ విన్యాసం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
2: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
3: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
2: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
3: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
2: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
3: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
2: నినదిద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా కార్తీక్ మహాలక్ష్మి పాడిన పోకిరి చిత్రం నుంచి ఈ పాట. గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: भोर की चौखट पर भक्ति की धारा
2: ऑफिस जाने की जल्दी मगर देश दुनिया की खबर भी जरूरी.
3: ये आकाशवाणी है. अब आप विमलेंदु पांडे से समाचार सुनिए.
1: ऑफिस या घर से निकलते ही उफ ये ट्रैफिक.
2: आकाशवाणी है ना,
4: बातों ही बातों में हर सुबह 10 से 11 बना लो पूरी दुनिया को अप

కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట దీపక్ ఐశ్వర్య పడిన ఆక్సిజన్ చిత్రం నుంచి. సంగీతం యువన్ శంకర్ రాజా, సాహిత్యం శ్రీమణి.

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. అందుకని చెప్పను.

హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువవాణి. సరికొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేసింది మీ యువవాణి. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టుకుందాం. భారతదేశ విజ్ఞాన శాస్త్రంలో గొప్ప కీర్తి సాధించిన మహానుభావుల్లో మేఘనాథ్ సహా ఒకరు. ఆయన 1893 అక్టోబర్ 6న బెంగాల్ ప్రాంతంలో

లోని సియాటల్ గ్రామంలో జన్మించారు. చిన్న వయసులోనే ఆయనకు విద్యపై ఆసక్తి పెరిగింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కష్టపడి చదువుకుని ఉన్నత విద్యను పొందారు. ఆయన కృషి, పట్టుదల వల్లే భారతదేశం శాస్త్ర రంగంలో ఒక ప్రత్యేక స్థానం పొందింది. మేఘ్నాథ్ సహా ప్రధానంగా ఖగోళ శాస్త్రంలో చేసిన పరిశోధనలతో ప్రసిద్ధి చెందారు. ఆయన రూపొందించిన సహా అయనైజేషన్ ఈక్వేషన్ ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రజ్ఞులకు మార్గదర్శకంగా నిలిచింది. ఈ సమీకరణం అంటే ఈ సమానత్వం ద్వారా నక్షత్రాల యొక్క ఉష్ణోగ్రత, టెంపరేచర్, కాంతి, వెలుగు, వాయుస్థితి, ఎయిర్ పొజిషన్ వంటి అంశాలను అంచనా వేయగలిగారు. ఆయన పరిశోధనలు నక్షత్రాల నిర్మాణం, పరిమాణం గురించి లోతైన అవగాహనను కలిగించాయి. అంతేకాక ఆయన విద్యారంగంలో కూడా విశేష సేవలందించారు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేసి అనేక మంది విద్యార్థులను శాస్త్ర పరిశోధనల వైపుకు దారితీశారు. ఆయన శాస్త్రవేత్త మాత్రమే కాకుండా సామాజిక సమస్యలపై కూడా చురుకుగా స్పందించారు. విద్య, పరిశోధన, శాస్త్ర అభివృద్ధి కోసం ప్రభుత్వ విధానాల్లో మార్పులు రావాలని ఆయన కృషి చేశారు. మేఘ్నాథ్ సహా భారత్ పార్లమెంట్ సభ్యుడిగానూ పనిచేశారు. శాస్త్రవేత్తగా మాత్రమే కాకుండా ప్రజాసేవకుడుగా కూడా ఆయన గుర్తింపు పొందారు. ఆయన కృషి వల్ల భారతదేశం శాస్త్ర రంగంలో అంతర్జాతీయ స్థాయిలో గౌరవం పొందింది. ఇలాంటి మహానుభావుడి పుట్టినరోజును మనం జరుపుకోవడం ద్వారా యువతలో శాస్త్రంపై ఆసక్తి పెంచడం, పరిశోధనల వైపు దారితీసేలా చేయటం అవసరం. ఆయన జీవితం మనకు ఒక స్ఫూర్తి. కష్టాలు ఎన్ని ఉన్నా పట్టుదలతో ముందుకు సాగితే విజయం సాధించొచ్చని ఆయన చూపించారు. ఒక ప్రశ్న మనలో పుడుతుంది, నేటి యువత శాస్త్ర రంగంలో కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఎంత కృషి చేస్తున్నారు? నేటి యువతలో శాస్త్రంపై ఆసక్తి పెరుగుతోంది. అనేక మంది విద్యార్థులు పరిశోధనలలో పాల్గొంటున్నారు, కొత్త ఆలోచనలను ఆవిష్కరిస్తున్నారు. టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, బయోటెక్నాలజీ, స్పేస్ ఎక్స్పెరిమెంట్స్ వంటి రంగాల్లో యువత ముందుకొస్తున్నారు. అయితే ఇంకా ఎక్కువ మంది శాస్త్రాన్ని ఒక వృత్తిగా కాకుండా ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. కేవలం ఉద్యోగం కోసమే కాకుండా కొత్త ఆవిష్కరణల ద్వారా సమాజానికి ఉపయోగపడేలా కృషి చేయడం అవసరం. అసలు మనం మేఘ్నాథ్ సహా వంటి మహానుభావుణ్ణి స్ఫూర్తిగా అనుసరిస్తున్నామా? కొంతవరకు మనం ఆయనను స్ఫూర్తిగా అనుసరిస్తున్నాం. శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగుతున్నారు. కానీ ప్రతి యువకుడు ఆయన జీవితం నుండి నేర్చుకోవాల్సినది పట్టుదల, కష్టపడి సాధించే తత్వం. మనం ఆయన స్ఫూర్తిని పూర్తిగా అనుసరించాలంటే శాస్త్రాన్ని గౌరవించి పరిశోధనలలో నిబద్ధతతో పాల్గొని సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేయాలి. ఇంకా ముగింపులో చెప్పుకోవాల్సింది ఏంటంటే, మేఘ్నాథ్ సహా గారి పుట్టినరోజు మనకు శాస్త్రం, విద్య, కృషి, పట్టుదల యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. ఆయన జీవితం మనకు మార్గదర్శకంగా నిలుస్తుంది.

శాస్త్రం, సాంకేతికత, ఆవిష్కరణలు మన సమాజ అభివృద్ధికి ప్రధాన ఆధారాలు. ప్రత్యేకంగా దక్షిణ దేశాల్లో అభివృద్ధి కోసం ఐక్యరాజ్య సమితి సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ ఫర్ ద సౌత్ అనే అంతర్జాతీయ దినోత్సవాన్ని గుర్తించారు. దక్షిణ దేశాలు అంటే ఏషియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు. వీటిలో శాస్త్ర సాంకేతికతను ఉపయోగించి పేదరికం తగ్గించడం, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, విద్యను అందరికీ అందించడం, పర్యావరణాన్ని కాపాడడం వంటి లక్ష్యాలున్నాయి. ఉదాహరణకు సోలార్ ఎనర్జీ, సౌరశక్తి వినియోగం దక్షిణ దేశాలకు ఎంతో ఉపయోగకరంగా మారింది. విద్యుత్ సరఫరా లేని గ్రామాల్లో సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి విద్యార్థులు చదువుకోవటానికి, హాస్పిటల్స్ పనిచేయడానికి, చిన్న పరిశ్రమలు నడపటానికి అవకాశం కలుగుతుంది. మరో ఉదాహరణ, డిజిటల్ టెక్నాలజీ, మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్ ద్వారా రైతులు మార్కెట్ ధరలు తెలుసుకుని తమ పంటలను సరైన ధరకు అమ్మగలుగుతున్నారు. అలాగే ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల పిల్లలు కూడా మంచి విద్యను పొందుతున్నారు. ఆరోగ్య రంగంలో టెలిమెడిసిన్ ఒక గొప్ప ఆవిష్కరణ అనే చెప్పుకోవాలి. దూర ప్రాంతాల్లో ఉన్న రోగులు వీడియో కాల్ ద్వారా వైద్యులను సంప్రదించి చికిత్స పొందుతున్నారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను అందించడంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. పర్యావరణ పరిరక్షణలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం పెరుగుతోంది. ఇది పొల్యూషన్ని తగ్గించి శుభ్రమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. అలాగే AI, కృత్రిమ మేధస్సు, వ్యవసాయం, ఆరోగ్యం, విద్యారంగం

లో కొత్త పరిష్కారాలను అందిస్తోంది. దక్షిణ దేశాల అభివృద్ధిలో శాస్త్ర సాంకేతికత ఎందుకు ముఖ్యమైంది? ఎందుకంటే శాస్త్ర సాంకేతికత ద్వారా విద్యుత్, ఆరోగ్యం, విద్యారంగం, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో కొత్త పరిష్కారాలు లభిస్తున్నాయి. ఇవి ప్రజల జీవన ప్రయాణాలను మెరుగుపరుస్తున్నాయి. టెలిమెడిసిన్ దక్షిణ దేశాలకు ఎలా ఉపయోగపడుతుంది? టెలిమెడిసిన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలు దూరంలో ఉన్న వైద్యులను వీడియో కాల్ ద్వారా సంప్రదించి చికిత్స పొందుతున్నారు. ఇది ఆరోగ్య సేవలను అందరికీ చేరవేస్తుంది. దక్షిణ దేశాల అభివృద్ధి కోసం శాస్త్ర సాంకేతికతను సమానంగా అందించడమే కాకుండా స్థానిక అవసరాలకు అనుగుణంగా ఆవిష్కరణలు చేయటం చాలా ముఖ్యం. ఉదాహరణకు, నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించవచ్చు. అలాగే బయోటెక్నాలజీ ద్వారా పోషకాహార లోపాన్ని తగ్గించే పంటలను అభివృద్ధి చేస్తున్నారు. మొత్తానికి శాస్త్రం, సాంకేతికత, ఆవిష్కరణలు దక్షిణ దేశాల అభివృద్ధికి కీలకమైన సాధనలుగా మారాయి. ఇవి పేదరికాన్ని తగ్గించి విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణలో కొత్త మార్గాలను చూపుతున్నాయి. ఈరోజు అభివృద్ధి చెందుతున్న దేశాలు శాస్త్ర సాంకేతికత రంగంలో మరింత ముందుకు సాగి ప్రజల జీవన ప్రయాణాలను మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. కార్యక్రమంలో ఇప్పుడు ఎక్స్ప్రెస్ రాజా చిత్రం నుండి నరేంద్ర పాడిన పాట వింటారు.

ఎంటర్ప్రినర్షిప్ అనేది సమాజంలో ఆర్థిక అభివృద్ధికి, కొత్త అవకాశాల సృష్టికి, ఉపాధి పెరుగుదలకు ప్రధానమైన శక్తిగా నిలుస్తుంది. ఓ మంచి ఆలోచనను వ్యాపారంగా మార్చి దానిని విజయవంతంగా నడిపించగల సామర్థ్యం ఉన్నవారిని ఎంటర్ప్రినర్స్ అంటారు. ఈ వ్యాపార నిర్వహణల ద్వారా కొత్త ఉత్పత్తులు, సేవలు, సాంకేతికతలు, వ్యాపార నమూనాలు వెలుగులోకి వస్తాయి. ఎంటర్ప్రినర్షిప్ కేవలం వ్యక్తిగత లాభం కోసం కాకుండా సమాజానికి ఉపయోగపడే మార్గాలను సృష్టించడం కూడా ప్రస్తుత కాలంలో ఎంటర్ప్రినర్షిప్ విస్తృతంగా పెరుగుతోంది. స్టార్టప్లు అనేవి కొత్త ఆలోచనలతో ముందుకొస్తూ మార్కెట్లో పోటీని పెంచుతున్నాయి. ముఖ్యంగా సమాచారం, సాంకేతికత, ఈ కామర్స్, ఆరోగ్య రంగం, విద్యారంగం, వ్యవసాయ రంగం వంటి విభాగాల్లో ఎంటర్ప్రినర్షిప్ చాలా ఉపయోగపడుతుంది. డిజిటల్ ప్లాట్ఫామ్స్, ఆన్లైన్ మార్కెట్స్, సోషల్ మీడియా వేదికలు వ్యాపారాల్లోకి కొత్త అవకాశాలను అందిస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా ఈ ఎంటర్ప్రినర్షిప్ ను ప్రోత్సహిస్తూ స్టార్టప్ ఇండియా వంటి పథకాలను ప్రవేశపెట్టాయి. ఇవి యువతలో సృజనాత్మకతను పెంచి కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రోత్సహిస్తున్నాయి. ఈ ఎంటర్ప్రినర్షిప్ వల్ల సమాజానికి కలిగే ప్రయోజనాలు అనేకం. కొత్త ఉద్యోగాలు ఏర్పడుతున్నాయి, ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది, ప్రజలకు కొత్త సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. అంతేకాకుండా ఎంటర్ప్రినర్స్ సమస్యలను పరిష్కరించే కొత్త మార్గాలను కనుగొని సమాజానికి ఉపయోగపడుతున్నారు. ఉదాహరణకు, పర్యావరణ సమస్యలను పరిరక్షించడానికి గ్రీన్ టెక్నాలజీ స్టార్టప్లు ముందుకొస్తున్నాయి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో చిన్న వ్యాపారులు అభివృద్ధి చెందడం ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. అసలు ఎంటర్ప్రినర్షిప్ వల్ల ప్రస్తుత కాలంలో ఉద్యమిత్వం ఏ రంగాల్లో విస్తృతంగా ఉపయోగపడుతుంది? సమాచార సాంకేతికత, ఈ కామర్స్, ఆరోగ్య రంగం, విద్యారంగం, వ్యవసాయ రంగం వంటి విభాగాల్లో ఈ ఎంటర్ప్రినర్షిప్ విస్తృతంగా ఉపయోగపడుతుంది. అసలు ఈ ఎంటర్ప్రినర్షిప్ వల్ల సమాజానికి కలిగే ప్రధాన ప్రయోజనాలేమిటి? వాటి గురించి మరోసారి చెప్పుకుందామండి. ఎంటర్ప్రినర్షిప్ వల్ల కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి, ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది, ప్రజలకు కొత్త సేవలు అందుబాటులోకి వస్తున్నాయి, సమస్యలకు కొత్త పరిష్కారాలు లభిస్తున్నాయి. ఇది ప్రస్తుత కాలంలో కేవలం వ్యాపారానికి పరిమితం కాకుండా సమాజానికి, దేశానికి అభివృద్ధి దిశగా నడిపించే శక్తిగా మారింది. యువతలో సృజనాత్మకత, ధైర్యం, పట్టుదల ఉంటే వారి ఎంటర్ప్రినర్స్గా ఎదిగి సమాజానికి ఉపయోగపడుతున్నారు. కాబట్టి ఎంటర్ప్రినర్షిప్ ప్రస్తుత కాలంలో అత్యంత అవసరమైన అంశంగా నిలుస్తోంది. కార్యక్రమంలో ఇప్పుడు జనతా గారి చిత్రం నుండి యాసిన్ నజార్, నేహా పాడిన పాట వింటారు.

మనిషి జీవితం సమాజంలోనే రూపుదిద్దుకుంటుంది. సమాజం ఆరోగ్యంగా సమతుల్యంగా ఉంటే వ్యక్తి కూడా సుఖంగా జీవించగలడు. కానీ నేటి కాలంలో సమాజం మరియు ప్రపంచం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యలు వ్యక్తిగత జీవితం, దేశ అభివృద్ధి, ప్రపంచ శాంతి అన్నిటినీ ప్రభావితం చేస్తున్నాయి. పేదరికం సమాజంలో ప్రధాన సమస్య. ఆహారం, విద్య, ఆరోగ్యం వంటి ప్రాథమిక అవసరాలు అందకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విద్య లేకపోవడం వల్ల ప్రజలు అవగాహన లేకుండా జీవిస్తున్నారు. ఇది అభివృద్ధికి అడ్డంకంగా మారుతుంది. నిరుద్యోగం యువతలో నిరాశ, ఆందోళనలకు కారణమవుతుంది. మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు ఇవ్వకపోవడం సమాజ అభివృద్ధిని తగ్గిస్తుంది. సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం, మానసిక ఆరోగ్యంపై అవగాహన లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. కుల, మత, జాతి ఆధారంగా వివక్ష ఇంకా కొనసాగుతుంది. ఇది సమాజంలో విభేదాలను పెంచుతుంది. ఎయిర్, వాటర్, ల్యాండ్ కాలుష్యం పెరుగుతూ మనిషి ఆరోగ్యాన్ని, ప్రకృతి సమతుల్యతలను దెబ్బతీస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్, హిమాలయాల కరుగుదలకు అసాధారణ వర్షాలు, ఎండలు ప్రపంచానికి పెద్ద సవాలుగా మారాయి. దేశాల మధ్య రాజకీయ, భౌగోళిక విభేదాలు యుద్ధాలకు దారితీస్తున్నాయి. ఇవి శాంతి అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. అధిక సంపద కలిగి ఉండగా మరికొన్ని పేదరికంలో కూరుకుపోతున్నాయి. ఇంటర్నెట్, సోషల్ మీడియా వాడకం వల్ల తప్పుడు సమాచారం, మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. యుద్ధాలు, పేదరికం, వాతావరణ మార్పుల కారణంగా ప్రజలు తమ దేశాలను విడిచి వెళ్లాల్సి వస్తుంది. ఇది కొత్త దేశాల్లో సామాజిక ఆర్థిక సమస్యలకు దారితీస్తుంది. సమాజం మరియు ప్రపంచ సమస్యలు మనందరినీ ప్రభావితం చేస్తున్నాయి. వీటిని పరిష్కరించడానికి ప్రభుత్వాలు, సంస్థలు మాత్రమే కాకుండా ప్రతి వ్యక్తి బాధ్యత వహించాలి. సమాజం ఆరోగ్యంగా, ప్రపంచం శాంతిగా ఉంటేనే జీవితం సుఖమయమవుతుంది. ప్రాచీన కాలం నుండి ఆధునిక స్మార్ట్ ప్రపంచం వరకు మనిషి జీవన విధానం, విద్యా వ్యవస్థ, ఆరోగ్య రంగం, సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ, ఇలా అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. యువతకు, విద్యార్థులకు, సమాజంలో ప్రతి ఒక్కరికి ఇవి తెలుసుకోవడం భవిష్యత్తు నిర్మాణానికి ఎంతో ఉపయోగకరం. ప్రాచీన కాలంలో విద్యా వ్యవస్థ గురుకుల పద్ధతిలో ఉండేది. గురువు వద్ద శిష్యులు నివసిస్తూ శాస్త్ర

పాఠశాలలు కళలు ధర్మం నేర్చుకునేవారు. తర్వాత స్కూళ్ళు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి. ఆధునిక కాలంలో స్మార్ట్ క్లాస్ రూమ్స్, ఆన్లైన్ లెర్నింగ్, కృత్రిమ మేధస్సు, ఏఐ, వర్చువల్ రియాలిటీ విఆర్ వంటి సాంకేతికతలతో విద్యారంగం

0: వైద్య పద్ధతులు, రోబోటిక్ సర్జరీస్, టెలిమెడికేషన్స్ వంటి సాంకేతికతలు ఆరోగ్యాన్ని మరింత సులభతరం చేసేశాయి. యువతలో మానసిక ఆరోగ్యం, పోషకాహారం, వ్యాయామం వంటి వాటిపై భవిష్యత్తులో మరింత ప్రాధాన్యం పొందుతున్నాయి. పర్యావరణం విషయంలో ప్రాచీన కాలంలో ప్రకృతితో సమన్వయం అయి ఉండేది. ఆధునిక కాలంలో పరిశ్రమలు, పట్టణాల పెరుగుదల వల్ల కాలుష్యం పెరుగుతుంది. ఇప్పుడు స్మార్ట్ సిటీస్, గ్రీన్ ఎనర్జీ, రీసైక్లింగ్ ఎనర్జీస్, పర్యావరణ పరిరక్షణ చర్యలు భవిష్యత్తు తరాలకు అవసరమవుతున్నాయి. యువత పర్యావరణ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. కంప్యూటర్స్, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్స్, ఏఐ, రోబోట్స్, డ్రోన్స్, అంతరిక్ష పరిశోధనలు మనిషి జీవన విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. భవిష్యత్తులో స్మార్ట్ హోమ్స్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, అంతరిక్ష ప్రయాణాలు సాధారణమైపోతాయి. ఆర్థిక రంగంలో ప్రాచీన కాలంలో వ్యవసాయం, వాణిజ్యం ప్రధానంగా ఉండేవి. తర్వాత పరిశ్రమలు, గ్లోబల్ ట్రేడ్, డిజిటల్ ఎకానమీ, స్టార్టప్ కల్చర్, గిగ్ ఎకానమీ వంటి మార్పులు చోటు చేసుకున్నాయి. యువతలో ఆంటర్ప్రెన్యూర్షిప్, ఇన్నోవేషన్ హబ్స్, డిజిటల్ ఫైనాన్స్ వంటివి భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థకు పునాది వేస్తున్నాయి. సమాజం, సంస్కృతి విషయంలో కూడా మార్పులు విశేషంగా చూస్తున్నాం. ప్రాచీన కాలంలో సాంప్రదాయాలు, ఆచారాలు ప్రధానంగా ఉండేవి. ఆధునిక కాలంలో గ్లోబలైజేషన్, సాంస్కృతిక మార్పులు, జెండర్ ఈక్వాలిటీ, గ్లోబల్ సిటిజన్షిప్ వంటి అంశాలు ప్రాధాన్యం పొందుతున్నాయి. యువత సమాజంలో మార్పు తీసుకురావడానికి కీలక శక్తిగా నిలుస్తున్నారు. మొత్తం మీద విద్య, ఆరోగ్యం, పర్యావరణం, సాంకేతికత, ఆర్థిక వ్యవస్థ, సమాజం ఇలా అన్ని రంగాల్లో ప్రాచీన కాలం నుండి ఆధునిక స్మార్ట్ ప్రపంచం వరకు జరిగిన పరిణామాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకాలు. యువత ఈ మార్పులను అర్థం చేసుకుని సమాజానికి ఉపయోగపడే విధంగా తమ పాత్రను పోషిస్తే భవిష్యత్తు మరింత వెలుగుదిద్దుకుంటుంది. ఇది ఇవాల్టి యువని. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను, అనంతరం ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే మునీష్ శర్మ. मंत्रिमंडल ने एकीकृत परिवहन और लॉजिस्टिक्स प्राधिकरण के गठन को मंजूरी दे दी है. नई दिल्ली में आज केंद्रीय मंत्रिमंडल की बैठक के बाद मीडिया को जानकारी देते हुए सूचना और प्रसारण मंत्री अश्विनी वैष्णव ने कहा कि इससे परिवहन और लॉजिस्टिक्स क्षेत्र में अनुसंधान, योजना, मूल्यांकन, निगरानी और प्रभाव आकलन को मजबूती मिलेगी. श्री वैष्णव ने कहा कि यह देश में एकीकृत परिवहन और लॉजिस्टिक्स योजना के लिए शीर्ष संस्था के रूप में काम करेगा.
3: देश में जिस तरह से जीडीपी बढ़ रही है 7%, 8% के बीच में, लॉजिस्टिक्स की रिक्वायरमेंट लगातार बढ़ रही है. देश में बहुत सारे हाईवे बन रहे हैं, रेलवे लाइन्स बन रही है, वाटरवे बने, पोर्ट्स नए बन रहे हैं, एयरपोर्ट्स नए बन रहे हैं. इन सब का एक यूनिफाइड तरह से प्लानिंग हो, उसके लिए पीएम गतिशक्ति पोर्टल प्रधानमंत्री जी ने कुछ वर्षों पहले लागू किया था. अब भविष्य की जरूरतों को देखते हुए जो प्लानिंग बनानी हो, उस सब को स्टडी करने के लिए एक इंटीग्रेटेड ट्रांसपोर्ट एंड लॉजिस्टिक्स अथॉरिटी का निर्माण किया जाएगा.
2: श्री वैष्णव ने बताया कि मंत्रिमंडल ने छोटे और मझौले उद्यमों में पूंजी निवेश के लिए 10,000 करोड़ रुपए के स्मॉल एंड मीडियम एंटरप्राइजेस ग्रोथ फंड की स्थापना को भी मंजूरी दी है. मंत्रिमंडल ने प्रधानमंत्री नरेंद्र मोदी को सरकार के प्रमुख के रूप में 25 वर्ष पूरे करने पर बधाई देते हुए एक प्रस्ताव पारित किया है. श्री मोदी ने 7 अक्टूबर 2001 को पहली बार गुजरात के मुख्यमंत्री के रूप में कार्यभार संभाला था और वर्ष 2014 में प्रधानमंत्री बने थे. कल वे सरकार के प्रमुख के रूप में 25 वर्ष पूरे करेंगे. श्री वैष्णव ने कहा कि प्रधानमंत्री मोदी ने ऐसा इतिहास बनाया है जिसकी मिसाल किसी भी लोकतांत्रिक देश में बहुत कम देखने को मिलती है. रक्षा मंत्री राजनाथ सिंह ने कहा है कि देश को समुद्री शक्ति को और बढ़ाने तथा रक्षा क्षमताओं को सुदृढ़ करने के लिए एक मजबूत और एकीकृत समुद्री इकोसिस्टम की जरूरत है। विशाखापट्टनम में हिंदुस्तान शिपयार्ड लिमिटेड में फ्लीट सपोर्ट शिप 1 का जलावतरण करते हुए रक्षा

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ. अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖపట్నాన్ని ఒక ప్రధాన సముద్ర పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. రాష్ట మహిళల జీవితాల్లో స్త్రీ శక్తి పథకం ఒక భాగమైపోయిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రిజర్వేషన్లను 50% కంటే ఎక్కువ పెంచుకునే వెసులుబాటు ఉందని, దానిని సాధించేందుకు రాష్ట ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా పోరాటం చేస్తుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు చెప్పారు. రాష్ట వ్యాప్తంగా 4,500 విలేజ్ క్లినిక్ల కోసం శాశ్వత భవనాలు సిద్దమవుతున్నాయని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. ఇక వార్తల వివరాలు. విశాఖపట్నాన్ని ఒక ప్రధాన సముద్ర పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. విశాఖలో పర్యటించిన ఆయన భారత నౌకా నిర్మాణ రక్షణ రంగాలకు సంబంధించిన కీలక ప్రాజెక్టులకు ఈరోజు శ్రీకారం చుట్టారు. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ HSL నిర్మించిన ఫ్లీట్ సపోర్ట్ షిప్ INS సూర్య ఆయన సమక్షంలో జలప్రవేశం చేసింది. అదేవిధంగా స్లిప్ వే 4తో పాటు 300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియాత్ క్రేన్ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ దేశ రక్షణ

0: రంగంలో విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ హెచ్ఎస్ఎల్ కీలక పాత్ర పోషిస్తోందని, కేంద్ర తొలి స్వదేశీ నౌక జలఉష తయారీ నుంచి నేటి ఆధునిక నౌకల వరకు హెచ్ఎస్ఎల్ ప్రయాణం గర్వించదగ్గదన్నారు. దేశ మారిటైమ్ రంగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తోందని చెప్పారు. భారత నౌకా నిర్మాణ సంస్థలు కేవలం స్వావలంబన సాధించడానికే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే సామర్థ్యాన్ని కూడా పెంపొందించుకోవాలని రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు.
1: గ్లోబల్ కాంపిటీటివ్నెస్ హమారి అగలీ బడీ ఛలాంగ్ హై. భారత్ కో ఐసీ స్థితి ప్రాప్త్ కర్నీ హోగీ జహాన్ హమారే షిప్ యార్డ్ కేవల్ ఇండియన్ నేవీ కే లియే నహీ బల్కి ఫ్రెండ్లీ దేశన్స్ ఔర్ ఇంటర్నేషనల్ మార్కెట్ కే లియే భీ షిప్స్ ఔర్ మెరిటైమ్ సర్వీసెస్ ఉపలబ్ధ కరా సకే. హమే షిప్స్ కే సాథ్ సాథ్ మెరిటైమ్ టెక్నాలజీ, షిప్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ఔర్ ఇంజనీరింగ్ ఎక్స్పర్టీజ్ కే క్షేత్ర మే భీ గ్లోబల్ ప్రెజెన్స్ అప్నీ బనానీ హోగీ.
0: రాష్ట్రంలోని మహిళా సమాజానికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న స్త్రీ శక్తి పథకం చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. గత ఏడాది ఆగస్టు 15వ తేదీన ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం 100 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు పూర్తి చేసుకుందని ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారంటే ఈ పథకం రాష్ట మహిళల జీవితాల్లో ఒక భాగమైపోయిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. చదువుకునే విద్యార్థినికి, ఉద్యోగానికి వెళ్లే మహిళకు, రోజువారీ ఉపాధి కోసం ప్రయాణించే ఆడబిడ్డలకు ఉచిత బస్సు శక్తినిచ్చిందన్నారు. ప్రయాణ ఖర్చుల భారాన్ని తగ్గించి తమ అవసరాల కోసం స్వేచ్ఛగా ప్రయాణించే భరోసాను అందిస్తోందన్నారు. ఇప్పటికే ఈ పథకం ద్వారా మహిళలు 3,550 కోట్ల రూపాయల మేర ఆదా చేసుకున్నారని వెల్లడించారు. ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధ్యం చేయడంలో కృషి చేసిన ఆర్టీసీ యాజమాన్యానికి, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. రిజర్వేషన్లను 50% కంటే ఎక్కువ పెంచుకునే వెసులుబాటు రాష్ట్రాలకు ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. వెనుకబడిన వర్గాలు, బీసీలకు న్యాయం చేసేందుకు రాష్ట ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా పోరాటం చేస్తుందని చెప్పారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ఈ అంశంపై పలువురు రాష్ట మంత్రులతో కలిసి ఆయన పాత్రికేయుల సమావేశం ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్లపై 50% పరిమితిని అధిగమించేందుకు తగిన ఎంపెరికల్ డేటాతో సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట హైకోర్టు ఇచ్చిన తీర్పులను పూర్తిగా అధ్యయనం చేసి వాటి ఆధారంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నామని తెలియజేస్తూ,
2: కోర్టుల్ని సంపూర్ణంగా రెస్పెక్ట్ చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, కానీ అవకాశం ఉన్నప్పుడు కూడా మేము వదులుకోకుండా దాన్ని సంపూర్ణంగా ఒక ప్రయత్నం చేయాలనే ఈ రోజు మంచి లాయర్ని పెట్టి సబ్జెక్ట్ ని పూర్తిగా స్టడీ చేసి దాని మీద డెడికేటెడ్ గా కమిషన్ ఒకటేసి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే చేయించి ఆ సర్వే తాలూకా డేటాని కూడా ఈ రోజు కోర్టుకి సబ్మిట్ చేసి అది చేసే విధంగా ఈ రోజు ఒక ప్రయత్నం చేస్తున్నాం. అందరం కోరుకుందాం ఇది ఖచ్చితంగా జరగాలి, బీసీలకి ఆ రిజర్వేషన్ రావాలి. వస్తే సుమారు 16,800 పోస్టులు బీసీలకు వస్తాయి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జనసేవాసే దేశ సేవా పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా ఒకే దేశం ఒకే రాజ్యాంగం దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు చర్య గురించి ఈ రోజు తెలుసుకుందాం. జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. ఈ నిర్ణయంతో జమ్మూకాశ్మీర్కు వర్తించిన ప్రత్యేక రాజ్యాంగపరమైన నిబంధనల్లో మార్పులు చోటు చేసుకుని భారత రాజ్యాంగంలోని నిబంధనలు అక్కడ కూడా విస్తృతంగా అమల్లోకి వచ్చాయి. ఆర్టికల్ 370 రద్దును కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే రాజ్యాంగం దిశగా తీసుకున్న కీలక చర్యగా పేర్కొంది. దేశంలోని అన్ని ప్రాంతాలకు ఒకే రాజ్యాంగ వ్యవస్థ, సమాన చట్టపరమైన హక్కులు ఉండేలా ఈ నిర్ణయం దోహదపడుతుందని ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో జమ్మూకాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 ద్వారా అప్పటి రాష్ట్రాన్ని జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. ఈ మార్పులు 2019 అక్టోబర్ 31 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకాశ్మీర్లో మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పర్యాటకం, పారిశ్రామిక అభివృద్ది, రహదారులు, విద్యుత్, ఆరోగ్య రంగాల్లో అభివృద్ది కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,

0: देश प्रथम की भावना से काम होता है तो कोई भी निर्णय कठिन नहीं होता।
1: बीते दशक में हमारी सरकार ने जो नीतियां बनाई, जो निर्णय लिए, वो संविधान की गरिमा को पुनर्स्थापित करने वाले रहे हैं। आर्टिकल 370 हटने के बाद आज पूरे देश में भारत का संविधान लागू है।
2: రాష్ట్రవ్యాప్తంగా 4,500 విలేజ్ క్లినిక్ల కోసం శాశ్వత భవనాలు సిద్దమవుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. అందులో భాగంగా గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో కూడా శాశ్వత భవనాలు నిర్మిస్తున్నామని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 1,150 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. కృష్ణా జిల్లా జనార్దనపురం జొన్నపాడు గ్రామం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 267 నూతన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ గ్రామీణ ఆరోగ్య కేంద్రాల భవనాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలోనే రోగాన్ని గుర్తించి గ్రామంలోనే నాణ్యమైన వైద్యం అందించి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించటమే తమ ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. చిన్నపాటి ఆరోగ్య సమస్య వచ్చినా గ్రామస్తులు నగరాలకు వెళ్లే పని లేకుండా పక్కా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ప్రతి విలేజ్ క్లినిక్లోనూ 105 రకాల అత్యవసర మందులు, 14 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు, 71 రకాల వైద్య పరికరాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాయని సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. కర్నూలు నగరంలో కొత్తగా ఎలక్ట్రిక్ ఆటోలు అందుబాటులోకి రావడంతో ఇంటింటి చెత్త సేకరణ మరింత పటిష్టంగా జరుగుతోందని రాష్ట స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. వెంకటరమణ కాలనీలో ఉన్న జీటీఎస్ స్టేషన్లను కమిషనర్ చల్లా ఓబులూసుతో కలిసి ఆయన ఈరోజు పరిశీలించారు. విశాఖపట్నాన్ని ఒక ప్రధాన సముద్ర పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. రాష్ట మహిళల జీవితాల్లో స్త్రీ శక్తి పథకం ఒక భాగమైపోయిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రిజర్వేషన్లను 50% కంటే ఎక్కువ పెంచుకునే వెసులుబాటు ఉందని, దానిని సాధించేందుకు రాష్ట ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా పోరాటం చేస్తుందని కేంద్ర మంత్రి కేర్ రామ్మోహన్ నాయుడు చెప్పారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. ఆదౌ ముఖ్య వార్తాః. రక్షామంత్రిణా రాజనాథసింహేన అద్య విశాఖపట్నం నగరి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఇత్యత్ర ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 ఇది నౌ వ్యూహ సహాయక పోతః సముద్ఘాటితః, అథ ఫ్లీట్ సపోర్ట్ షిప్ 5 ఇతి పోతస్య చ ఆధారశిలా స్థాపితా. తమిళనాడు పుడుచేరి పశ్చిమ బంగాళానాం పంచ విధానసభాసనేభ్యః అథ అసమస్య ఏకస్య లోకసభాసనస్య చ కృతే జాతి ఉపనిర్వాచనె మతదానం ప్రవర్తతే. భారతస్య రాష్ట్రీయ దూర చికిత్సా సేవయా ఈ సంజీవనీ ఇత్యనయా 50 కోటితః అధిక దూర పరామర్శాణాం మహత్వపూర్ణం సీమాచిహ్నం అవాప్తం. విశ్వ విత్తకోశేణ వర్తమాన విత్తవర్షాయ భారతస్య జీడిపి ఇత్యస్య వృద్ధ్యనుపాతస్య పూర్వానుమానం పూర్వ నిర్ధారితాత్ 6.6% సంవర్ధ్య 7.1% కృతం. అపి చ పురుష క్రికెట్ క్రీడాయాం భారత వెస్ట్ ఇండీస్ దళయోః మధ్యే 20-20 అంతారాష్ట్రీయ ప్రతిస్పర్ధాయాః ప్రథమం ద్వంద్వం అద్య లఖనౌ నగరే సంపత్స్యతే. అథ వార్తాః విస్తరేణ. కేంద్రీయ మంత్రిమండలేన ఏకీకృత పరివహనాపూర్తి వ్యవస్థాపన ప్రాధికరణస్య స్థాపనాయై అనుమోదనం ప్రదత్తం. అద్య నవదిల్ల్యాం కేంద్రీయ మంత్రిమండలస్య ఉపవేశనానంతరం వార్తాహరాన్ సంబోధయన్ సూచనా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవః ఉక్తవాన్ యత్ అనేన పరివహనాపూర్తి వ్యవస్థాపన క్షేత్రే అనుసంధానం, యోజనా నిర్మాణం, మూల్యాంకనం, నిరీక్షణం తథా ప్రభావ మూల్యాంకనంచ సుదృఢం భవిష్యతి. సః ఉక్తవాన్ యత్ ఇదం దేశే ఏకీకృత పరివహనాపూర్తి వ్యవస్థాపన యోజనాయై శీర్ష సంస్థా రూపేణ కార్యం కరిష్యతి.
4: దేశ్ మే జిస్ తరహ్ సే జీడీపీ బఢ్ రహీ హై 7% 8% కే బీచ్ మే

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఈనాటి పల్లిసిమలు కార్యక్రమంలో బాలవిహార్ శీర్షికన శ్రీ లక్ష్మీపతి స్వామి విద్యావిహార్ పిల్లలు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.
2: ఓం శ్రీ గురుభ్యో నమః. పొడమి కుములుచుండె పుట్టెడు దుఃఖాన వేడి తాళలేక వేగసాగే చల్లబరిచినప్పుడే జగతికి సుఖశాంతి విశ్వ వినుతనామ వినురవేమ. పంచభూతాలలో నేల, నీరు, గాలి, ఆకాశం ఇప్పటికే మన చేయి దాటిపోయాయి. మరో భూతమైన నిప్పును ముట్టుకుంటే చేయి కాలుతుంది గనుక దానిని మాత్రం మనం వదిలేస్తున్నాం. మన చుట్టూ ఉండే నేలను, నీటిని, గాలిని ఎంత కలుషితం చేయాలో అంతా చేసేసి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటున్నట్లు ఏవో సదస్సులు, తీర్మానాలు

చేస్తున్నాం. అభివృద్ధి సంగతేమో కాని ప్రాణవాయువు కూడా చివరికి దొరకని దుస్థితిని తెచ్చుకుంటున్నాం. హడావుడిగా కోటి మొక్కలు, లక్ష మొక్కలు నాటడంతో సరిపోదు. వాటిని సంరక్షించవలసిన బాధ్యత కూడా మనందరిది. భారతీయ సంస్కృతిలో మన వేద పురాణ సాహిత్యంలో, ప్రబంధాల్లో అడవుల వర్ణన ఉంది. ఋగ్వేదం వనదేవతల్ని అర్చిస్తుంది. వృక్షాల్ని పెంచి పోషించేవాడు 30,000 మంది పితరులను ఉద్ధరిస్తాడట. అగ్నిపురాణంలో కూడా వృక్షపూజ గురించి పేర్కొన్నారు. వృక్షాల్ని నాటి పెంచిన మౌర్య చక్రవర్తి అశోకుడు మనందరికీ మార్గదర్శి. వృక్షాల వల్లే నీరు, నీటి వల్లే పంటలు, పంటలతో జనం బతికి బట్టకొడతారంటే అతిశయోక్తి కాదు. నైమిషారణ్యంలో శౌనక మహాముని మహాభారతాన్ని వినిపించాడు. శ్రీకృష్ణ భగవానుడితో ముడిపడిన బృందావనం అందాలు కూడా వర్ణించతరమా మనకి? ఇంటి ముందు పూల చెట్లు ప్రశాంతతను, ఆహ్లాదాన్ని ఇస్తాయి. చెట్లపై తూనీగలు, రకరకాల పక్షులు, సీతాకోక చిలుకలు వాలితే ఎంత మనోహరంగా ఉంటుందో వీక్షించిన వారికే అర్థమవుతుంది. ప్రకృతిలో సహజీవనం చేయాల్సిన మనం పట్టణీకరణ పేరుతో అడవులను విచక్షణారహితంగా నరికివేస్తున్నాం. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వల్ల మనిషి మనుగడే ప్రమాదంలో పడే స్థితిని తెచ్చుకుంటున్నాం. మన చుట్టూ మంచి వాతావరణం ఉంటే మనం మంచి గాలి పీల్చగలుగుతాం, మంచి నీరు తాగగలుగుతాం. మన ఆలోచనలు కూడా సవ్యదిశలో సాగుతూ ఉంటాయి. మంచి ఆలోచనలుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇదంతా మన మంచిపైనే ఆధారపడి ఉంటుంది. అయితే ఆ మంచి తగ్గిపోవడంతోనే అసలు సమస్యలు మొదలవుతున్నాయి. పచ్చని ప్రకృతి మధ్య చక్కటి వాతావరణంలో పెరుగుతున్న పిల్లలు తన బామ్మను, మొక్కలను అపార్ట్మెంట్ కల్చర్ నుండి ఎలా కాపాడుకుంటారో తెలియచేసే ఇతివృత్తంతో శ్రీ లక్ష్మీపతిస్వామి విద్యావిహార్ సంస్కృతోన్నత పాఠశాల పెదముత్తేవి కృష్ణాజిల్లా వారు ఈ నాటికను రూపొందించడం జరిగింది. బామ్మకు ప్రేమతో అనే నాటకం ప్రస్తుత దేశకాల పరిస్థితులలో తరిగిపోతున్న వనసంపదను ఎలా కాపాడుకోవాలి అని ఆలోచించే తత్వమున్న బామ్మకు, బంధాలు ఆప్యాయతలు తెలియని స్మార్ట్ ఫోన్తో లీనమైపోయే అపార్ట్మెంట్స్ కట్టేయాలి అనే ఆలోచనతో చెట్లను తీసేసి ఫ్లాట్స్ వేసేయాలి అనుకునే కొడుకులు, కోడళ్లతో, బంధాలకు విలువనిచ్చే మనవలు, మనవరాండ్లతో గడుపుట గురించి ఈ నాటిక సాగిపోతుంది. చివరకు పిల్లల పట్టుదలతో బామ్మను, మొక్కలను కాపాడుకోవడంతో నాటిక ముగుస్తుంది.

0: లలిత సుగుణ జాల తెలుగు బాల,
1: లలిత సుగుణ జాల తెలుగు బాల.
2: దీనికి అర్థం ఏమిటి బామ్మ?
0: అంటే ఇతరుల కోసమే నదులు ప్రవహిస్తాయి, ఇతరుల కోసమే గోవులు పాలనిస్తాయి, ఇతరుల కోసమే చెట్లు పూలను ఇస్తాయి. ఇతరుల మేలును కోరటం కంటే గొప్ప పని లేదు. సరేరా పిల్లలు, మీరు అలా పెరట్లోకి వెళ్లి ఆడుకోండి.
2: అలాగే బామ్మ.
3: ఇంట్లో నీతులు తాగామని ఏం గొప్పలు చెప్పుకుంటారో కొందరు. ఎంత గింజుకున్నా నాకు ఆ అలవాటు అబ్బలేదు సుమి.
4: అడుగుమాడిన వాళ్ళింట్లో కళ్ళు తెరిచిన వాళ్లకు నేతి వాసనలు ఏం తెలుస్తాయి?
2: అయ్య బాబోయ్ చచ్చాండ్రో అమ్మా అబ్బా అయ్యా.
3: ఏం జరిగిందో ఏమిటో, పిల్లలలా కేకలేస్తున్నారేమిటి?
4: ఆ ఏముంది, తరచూ జరిగేదే. ఆటలంటూ పిల్లలు చెట్లెక్కక మానరు, అప్పుడప్పుడు పడక మానరు, ఇది మామూలే.
3: పద చూద్దాం ఏం జరిగింది చైతన్య.
5: ఆ పైకొమ్మ దాకా ఎక్కేశాడు పిన్ని. అది గదిగో ఆ వేలాడే పెద్ద కాయ లేదు, దాన్ని అందుకుపోయి పడిపోయాడు. పడిపోయేటప్పుడు ఈ కొమ్మ కూడా పట్టుకున్నాడు కూడా, పాపం అది కూడా విరిగి దాంతో పడిపోయాడు పిన్ని.
3: ఇప్పుడు ఆ కాయ ఎందుకు కోయాల్సి వచ్చిందిరా?
5: ఇదిగో ఈ వసదే ఆ కాయ కావాలన్నది.
6: నాకేమీ తెలియదమ్మా.
4: ఎప్పుడేం చెప్పకూడదో కూడా తెలియదు వెధవకి.
0: మీ దుంప దగ్గ ఎలా పడ్డాడో ఎందుకు పడ్డాడో తరువాత విచారణ చేయొచ్చు, ముందు వాడి సంగతి చూడండి.
3: వెధవ పెద్ద వీరుల్లాగా అందరి కోరికలు తీర్చడానికి బయలుదేరావు. ఎన్నిసార్లు చెప్పాను చెట్లకు కొద్దని, తాట తీస్తా, ముందు లోపలికి పద.
2: అమ్మో నెప్పి నాయను అమ్మా అయ్యా.
3: అమ్మో వీడు చెయ్యకాలో విరిగినట్టుందే.
5: అవును పిన్ని, అన్నయ్యకి మోకాలు దగ్గర ఎముక విరిగినట్టుంది. ఇంకా హాస్పిటల్కు పరుగు పెట్టాలి, ఎక్స్రే తీయించాలి, కట్టు కట్టించాలి, డబ్బులు వదిలి

0: పిలించుకోవాలి. నోర్ముయ్, వెధవ, అన్నీ నీకే తెలిసినట్టు ఆగుతున్నావు.
1: అమ్మా అమ్మా.
2: ఏమిటి నాయనా, డాక్టర్లు ఏమన్నారు? పాపం సిద్ధార్థకి ఎలా ఉంది?
1: మోకాళ్ళ దగ్గర ఎముక ప్యాచ్రిందట, 5 వారాల పాటు కదలమ్మకూడదన్నారమ్మా.
2: అవునా?
1: అవునమ్మా, నేను అలా వెళ్ళి మందులు తీసుకొస్తాను.
2: అయ్యో పాపం, అలాగా పసివాడు నొప్పిని ఎలా తట్టుకుంటాడో ఏమో.
0: జాగ్రత్తరా, చెప్పిన మాట వినవు, చెట్లకొద్దంటే విన్నావా? ఇప్పుడేం జరిగిందో చూడు, అనుభవించు.
2: జాగ్రత్త సిద్ధు, మెల్లిగా రా నాయనా, వచ్చి కూర్చో.
0: వీడితో చా వచ్చి పడింది, అంతా నా తలరాత. ఈ నెలాఖ రోజుల్లో ఎంత ఖర్చు నెత్తిమే తెచ్చాడో చూడండి.
1: ఒక్క సిద్ధునే ఏమిటి, ఎవరిక్కడ తక్కువ తిన్నారని కిందటి నెలలోనేగా బొమ్మలు బొమ్మలు అంటూ బామ్మతో కలిసెళ్ళి కొబ్బరాకులు చీల్చుతూ గోరోడ కొట్టుకుంది వసుధ. అది కాస్త సెప్టిక్ అయ్యి నన్నాళ్ళు ఆసుపత్రిలో చుట్టూరా తిరిగాం కదా.
2: పోనీలేవే పాపం, పసివాళ్ళు అల్లరి చేయకుండా ఎలా ఉంటారు?
0: అసలు ఇదంతా మీ వల్ల కదూ, పెరట్లో చెట్లు తీసేద్దామంటే వినరు, ఒకటి మర్చిపోయేలోపు ఇంకో ఉపద్రవం తీసుకువస్తున్నారు ఈ పిల్ల రాక్షసులు. మొన్నటికి మొన్న చైతూగాడు కొబ్బరి చెట్టు మొదట్లో తేలుకొండికి దారం చుట్టి ఇంట్లో దాకా తెచ్చాడు. ఇవాళేమో సిద్ధుగాడు చెట్టెక్కి కాలు విరగొట్టుకున్నాడు. అసలే పరీక్షలు దగ్గరకొస్తున్నాయి, 4 రోజులు స్కూల్ గోవింద.
2: ఏమిటి మళ్ళీ చెట్టు పెరడు అంటూ వాటిని ఆడుపోసుకుంటున్నారు? మన గ్రహచారం ఎలా ఉంటే అలా జరుగుతుంది అంతేకాని.
1: మన పిల్లలైతే సరే, మన చుట్టూ మన పిల్లలు మన కర్మ అని సరిపెట్టుకుంటాం. చుట్టుప్రక్కల పిల్లలందరూ మన పెరట్లోకే మకామయ్యే అల్లరల్లరి గోల గోల. వీళ్ళేదబ్బో తగిలించుకున్నప్పుడల్లా కంప్లైంట్లు తగులు నిష్ఠూరాలు. వెధవది పెద్ద తలనొప్పైపోయింది.
2: చెట్ల వల్లే తప్ప పిల్లలు ఇంకే రకంగానూ గొడవలు తేరా ఏమిటి?
0: మొన్నటికి మొన్న తుఫానప్పుడు మామిడి కొమ్మ విరిగిపడి పక్కింటి వాళ్ళ సిమెంట్ రేకులు పగిలితే నష్టపరిహారం కట్టాల్సి వచ్చింది కదా.
1: అబ్బా సర్లేవే, మనమంతా ఆ చెట్లు వల్లే కష్ట నష్టాలు పాలవుతున్నట్టు మాట్లాడుతున్నావు, ఇంతకీ ఏం చేద్దామంటారో చిన్న?
3: ఏముంది, మనం ఏదైనా చెప్పినా అమ్మ వినదుగా. పెరట్లో చెట్లన్నీ ఉండాల్సిందే అంటుంది. పోనీ ఆ పెరట్లో చెట్లున్న స్థలం దాకైనా గోడ కట్టించేద్దాం.
1: ఆహా, ఎంత తెలివైన సలహానో. ఏదో సామెత చెప్పినట్టు వెనుకటికి ఎవడో మీలాంటి వాడే కొబ్బరి చెట్టెక్కి మడిపంచి ఆరేసి దొంగొచ్చి ఆ మడిపంచి ముట్టుకోకుండా కాయలల్లా తెంపుకెడతాడో చూస్తా అన్నట్ట. సరాసరి చెట్టెక్కకుండా గోడానిచ్చినా కూడా రెడీ చేయండి ఈ పిల్లలకి.
3: మరేం చేయమంటావు, చెట్లు మాట ఎత్తితే చాలు అమ్మ ఎమోషనల్ డైలాగులతో మనల్ని బ్లాక్మెయిల్ చేసేస్తుందయ్యే. నాకొక్కటే మార్గం కనిపిస్తుంది అన్నయ్య.
1: ఏమిట్రా అది చెప్పు.
3: పిల్లల్ని హాస్టల్లో చేర్పించేద్దాం, ఏ పండక్కో వస్తారు, 4 రోజులు చుట్టాల్లో ఉండెళ్ళిపోతారు. ఆ 4 రోజులు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది, మిగతా రోజులన్నా ప్రశాంతంగా ఉండొచ్చు.
1: అదే మంచిదనుకుంటా.
0: 4 ఏళ్ళు పోతే పై చదువులు ఉద్యోగాలు అంటూ పిల్లలు మనల్ని వదిలి ఎలాగో వెళ్ళిపోతారు. కనీసం ఈ 4 రోజులైనా అచ్చటా ముచ్చటా మంచి చెడు చూసుకోవడానికి ప్రాప్తం లేదు మనకి. మాయదారి చెట్లే ఎక్కువైపోయాయి, ఏం చేస్తాం, కానివ్వండి.
1: సరే, రేపు వాళ్ళ స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపాల్తో మాట్లాడి వస్తాను.
2: వద్దురా వద్దు, పిల్లలు కనబడకపోతే నేనుండలేను.
1: మరి అవ్వా కావాలి బువ్వా కావాలంటే ఎలాగమ్మా?
2: సరే, ఆ చెట్లనే తీసేసేయండి. అసలు ఇదంతా నా చాదస్తం కాని, మమకారానికి అనుభూతులకి ఏ విలువ ఇవ్వని వీళ్ళందరి కోసం నేనెందుకు తాపత్రయపడాలి? హాయిగా రామకోటి రాసుకుంటే సరి. శ్రీరామ తండ్రి, నాయనా, వీళ్ళని ఆ చెట్లని నువ్వే కాపాడాలి నాయనా. ఏమిటో రామకోటి రాస్తున్నానే కాని నా ధ్యాసంతా ఆ చెట్ల మీదే. కొడుకులు లేని కారణంగా నా తండ్రి నాకిచ్చిన 1000 గజాల స్థలమిది. ఆ తెల్ల గులాబీ మామిడి చెట్టు పచ్చడికి రుచిగా ఉంటుందని మా అమ్మ తెచ్చినాటింది. ఆ గంగా బొండాల కొబ్బరి చెట్టేమో మా మేన మామ తెచ్చినాటాడు. ఆ పాల సపోటా చెట్టు, ఆ కలకత్తా జామ చెట్టేమో నా స్నేహితురాలు ఉమా అత్తవారింటికి వెళ్తూ నాటి వెళ్ళింది తన గుర్తుగా. దోమలు రాకుండా ఉంటాయని తులసివనం సువాసన కోసం నైట్ క్వీన్ మొక్కలను నా భర్త నాటాడు. అది గదిగో ఆ ఈశాన్యం

0: వేప చెట్టు రావి చెట్టు కలిపివేసి ప్రతి పండక్కి పూజలు చేసేవారు మా అత్తగారు. ఉదయాన్నే పెరట్లోకి వస్తే కొమ్మ కొమ్మకి పువ్వులు ఎరగబూసి వనదేవత విరగబడి నవ్వుతున్నట్టుండేది. కూరగాయలైతే మేము వాడుకోగా ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టేదాన్ని. ఇప్పుడు అవేమీ లేవు. ఈ కాలపు మహిళా మనులకి టీవీలో వచ్చే సీరియల్స్ సినిమాలు వాట్సాప్లే తప్ప మరే కాలక్షేపం ఉండదు. చేతికి మట్టంటనివ్వరు, వెధవ చాకిరి అని అంటారు. 10 రూపాయలు పడేస్తే కావలసినన్ని పూలు, పాతిక విసిరేస్తే ఇష్టం వచ్చినన్ని కూరగాయలు అని అంటారే తప్ప ఎరువులు పురుగు మందులు కూడి తిని రోగాలు కొని తెచ్చుకుంటున్నాం అని తెలుసుకోరు. అందుకే రాను రాను చిన్న పొదలు పాదులు ఔషధ మొక్కలన్నీ అంతరించిపోయాయి. ఇక మిగిలిన ఆ పెద్ద చెట్లను కాస్త నరికివేసి అపార్ట్మెంట్స్ కట్టేయాలని కోడళ్ళు ఆలోచన. గంగిరెద్దుల్లా తలూపే కొడుకులును, వాళ్ల ముఖం నా కొడుకులకేం తెలుసు అన్నట్లు పిల్లలంటే గుర్తొచ్చింది. ఎక్కడా ఈ పిల్లలు?
1: బామ్మా బామ్మా.
0: ఏమిటి చిట్టు తల్లి?
1: అన్నయ్య కూడా డౌట్ వచ్చిందంట.
0: ఏమిటది?
2: ఏమీ లేదు బామ్మ, మా తెలుగు టీచర్ గారు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు పాన్ కార్డులను గురించి ఒక కవిత రాసుకురమ్మన్నారు.
0: జాగ్రత్తగా విను నాయన, చెబుతాను నీకు. డెబిట్ కార్డు ఫ్రెండ్షిప్ లాంటిది, ఉన్నదాంతో సర్దుకుందాం అని అంటుంది. క్రెడిట్ కార్డు గర్ల్ ఫ్రెండ్ లాంటిది, స్థాయికి మించి జలసాకు ఖర్చు పెట్టిస్తుంది. పాన్ కార్డ్ పెళ్ళాం లాంటిది, సంపాదించే ప్రతి రూపాయి తనకు లెక్క చెప్పాలంటుంది.
1: అంటే పాన్ కార్డ్ మా అమ్మ లాంటిది అన్నమాట. రోజు నాన్నను ప్రతి రూపాయికి లెక్క చెప్పమని వేధిస్తుంది.
2: అంటే క్రెడిట్ కార్డ్ మా అమ్మ లాంటిది అన్నమాట. నాన్న రోజు అవి తేలేదని ఇవి తేలేదని విసిగిస్తూ ఉంటుంది.
3: చెట్ల క్రింద ఆకులు తెగరాలుతున్నాయి, ఊడ్చి ఊడ్చి మా నడుములు పట్టేస్తున్నాయి.
4: ఈ చెట్లు మన పాలిట గండాలైపోతున్నాయి చెల్లి. ఈ పనికి మనం చెట్లు తీసేస్తే గాని పెరటి శుభ్రంగా ఉండదు.
0: మీకేం తెలుసు, ఏనాడైనా ఇలా పెరట్లోకి వచ్చి కూర్చున్నారా? ఎంతసేపు ఆ ఏసీ గదుల్లో టీవీతోనూ స్మార్ట్ ఫోన్తోనూ గడపడం తప్ప ఈ చెట్లు మనకి చక్కని నీడతో పాటు స్వచ్ఛమైన గాలితో స్వాంతననిస్తాయి, మధురమైన ఫలాలనిస్తాయి, ఏ ఖరీదైన వస్తువు ఇవ్వలేని ప్రశాంతతనిస్తాయి.
3: ఆ మళ్ళీ మొదలు పెట్టిందా? ఈ చెట్లంటే ఎవడికెందుకో ఇంత వ్యామోహం.
4: ఈ ప్లాన్ చూడు తమ్ముడు, ఈ స్థలం అంతా ఫ్లాట్లుగా విడగొట్టి నాకు వచ్చే స్థలంలో ఇదిగో ఈ విధంగా అపార్ట్మెంట్ కట్టాలని అనుకుంటున్నాను.
5: చాలా బాగుంది అన్నయ్య, నాకు మాత్రం నీ అంత ఓపిక లేదు. ఓ గోడౌన్ కట్టించి రెంట్కిచ్చేస్తాను.
0: ఒరే అబ్బాయి, ఇవన్నీ చూస్తూ నేను ఇక్కడ తట్టుకోలేను గాని ఒక టికెట్ రిజర్వేషన్ చేయించండ్రా, ఏకాశీకో రామేశ్వరానికో పోతాను.
4: ఈ చెట్లన్నీ కొట్టించేసేటప్పుడు నువ్వు చూస్తూ ఉండలేవులే గాని కొన్ని రోజులు అలా వెళ్ళి తీర్థయాత్రలు చేసిరా అమ్మా.
1: వద్దు బామ్మా, నువ్వు వెళ్ళొద్దు. నువ్వు వెళ్ళిపోతే గోడు ముద్దలు తినిపించేదెవరు?
4: అవును బామ్మా, నువ్వు వెళ్ళిపోతే కాశీ మజిలీ కథలు విక్రమార్కం సాహస కథలు ఎవరు చెబుతారు?
3: అవును బామ్మా, మజ్జిగలో వెనతీసి తినిపించేదెవరు?
0: వద్దురా, నన్ను వెళ్ళనివ్వండి. మీరు హాస్టల్కి వెళ్ళిపోతే నాకు బతుకు మీద ఆశపోతుంది. ఈ చెట్లన్నిటినీ నరికివేస్తే నేను తట్టుకోలేను. వద్దు, నాకెవరూ వద్దు. అయినా నాకు ఈ వయసులో మనవళ్ళని మనవరాళ్ళని నాకు ఈ భ్రమలెందుకు? నన్ను వెళ్ళనివ్వండి.
6: అమ్మా నాన్నలు మాదొక రిక్వెస్ట్.
4: ఏంటి? ఆట స్థలానికి ప్లేస్ ఉంచాలి అంతే కదా?
2: కాదు, మాకీ తోటన్నా బామ్మన్నా ప్రాణం. తోటలోని చెట్లన్నీ కొట్టించేయాలన్న బామ్మను కాశీకి పంపించడంతో పాటు దయచేసి మమ్మల్ని ఆ స్థలికి పంపించేయండి.
1: అవును బామ్మ లేకుండా నేను ఉండలేను.
3: చెట్లు కొట్టేస్తే మేము ఇంట్లో ఉండగాక ఉండాం. అవును,
6: మాకు మొక్కలు కావాలి, బామ్మ కావాలి, అంతే.
4: అవునరా, మీరు చెప్పిందా కరెక్ట్ రా. మేమే తప్పు చేశాం. అడ్డాల్లో ఉండే మేము గడ్డాలు వచ్చేసరికి దూరం జరిగాం గాని అసలు కంటే వడ్డీనే ముద్దన్నట్లు భావించే మమ్మను మేమే దూరంగా పంపించేద్దాం అనుకున్నాం. మమ్మల్ని క్షమించండిరా పిల్లలు, మమ్మల్ని క్షమించండి అమ్మా.
0: మిమ్మల్ని నేను అర్థం చేసుకున్నానులే.
5: మన పిల్లలు కనీసం ఇలా బయటకి వచ్చి ఆడుకోవడానికి కారణం మన పెద్దలు నాటిన చెట్ల వల్లనే, మా అమ్మ వల్లనే కదా.
4: అవునరా తమ్ముడు, అలా బయటికి వెళ్ళి

0: చేసే పిల్లలందరూ స్మార్ట్ ఫోన్లలో ట్యాబ్లలో తలదూచేసి పక్కనేం జరుగుతుందో కూడా పట్టించుకోవడం లేదు. మానవ సంబంధాలు తగ్గిపోతున్నాయి. మన పిల్లలు 1000 రెట్లు బెటర్ తమ్ముడు.
1: అవునండి, మీరు చెప్పింది కరెక్టే. టీవీలో వచ్చే సీరియల్స్, సినిమాల సైతం లేడీ విలన్లోను కుట్రలు కుతంత్రాలును
2: మహా తేలిగ్గా కుటుంబ సభ్యుల్నే విష ప్రయోగాలు చేసి చంపటాలు, స్వార్థం కోసం ఎంతకైనా దిగజారటాలు భరించలేకపోతున్నాం. ఇన్ని విష సంస్కృతులు చుట్టూ కమ్మేస్తుంటే ఒక్క అపార్ట్మెంట్ లో మగ్గిపోతున్న పిల్లల జీవితాల్ని తలుచుకుంటేనే బాధేస్తుంది.
3: అందుకేరా మన పిల్లల్ని ఆ సంస్కృతికి దూరంగా ఈ చెట్ల మధ్య చక్కని వాతావరణంలో పెంచుతున్నాను. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు, నేటి మొక్కలే రేపటి వృక్షాలు. అందుకే మనందరం పిల్లల్ని మొక్కల్ని జాగ్రత్తగా సంరక్షించుకోవాలి.
4: బామ్మకు ప్రేమతో ఈ మొక్కలన్నీ సంరక్షించుకుందాం.
5: అవును, అలాగే ఈ మొక్కలన్నీ సంరక్షించుకుందాం.
6: ఇంతవరకు మీరు నాటికను విన్నారు కదా.
7: ఇందులో పాల్గొన్నవారు బామ్మ కె శాంతిప్రియ, పెద్ద కొడుకు టి మేఘన, పెద్ద కోడలు ఎం వరలక్ష్మి, చిన్న కొడుకు ఆర్ నందిని, చిన్న కోడలు ఏ శ్రీలయ, పెద్ద కొడుకు పెద్ద మనుమడుగా వై ఐశ్వర్య, చిన్న మనుమడు ఈశ్వర్, మనుమరాలు సిహెచ్ అమృత పాల్గొన్నారు.
8: అందరికి ధన్యవాదాలు.
9: మీరింతవరకు పల్లెసిమల కార్యక్రమంలో బాలవిహార్ శిక్షికన శ్రీ లక్ష్మీపతి స్వామి విద్యావిహార్ పిల్లలు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.

0: ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: తీగజాతి కూరగాయల్లో విత్తనోత్పత్తిని గురించి తెలుసుకుందాం. తీగజాతి కూరగాయ పంటలు కుకుర్బిటేసీ కుటుంబానికి చెందిన మొక్కలు. వీటిలో సొర, బీర, కాకర, దొండ, పొట్ల, పచ్చిదోస, కూరదోస, బూడిద గుమ్మడి, మంచి గుమ్మడి అనే రకాలని మనం సాగు చేస్తూ ఉంటాము. రైతులు తర్వాత పంటగా వేసుకోవడానికి లేదా ట్రూత్ఫుల్ లేబుల్డ్ విత్తనాలను అమ్మేందుకు సొంతంగా విత్తనోత్పత్తిని చేపట్టచ్చు. విత్తనాలను అవసరం మేరకు ఉత్పత్తి చేసి నిల్వ చేసుకోవచ్చు. బీర, కాకర, పొట్ల, సొర విత్తనాలు 3 సంవత్సరాల వరకు, ఖర్బూజా, తర్బూజా విత్తనాలను 4 నుండి 5 సంవత్సరాల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఆంధ్ర రాష్టంలో వీటి విత్తనోత్పత్తికి అనుకూల పరిస్థితులున్నాయి. ఖరీఫ్, వేసవికాలాల్లో వీటిలో విత్తనోత్పత్తి చేపట్టచ్చు. అయితే ప్రధానంగా ఉష్ణమండలపు పంటలు కావడం, గాలిలో తేమ శాతం తక్కువగా ఉండడం, చీడపీడల సమస్య తక్కువ కావడం వల్ల వేసవిలో వీటిలో విత్తనోత్పత్తి చేపడితే విత్తనాల నాణ్యత మెరుగ్గా ఉంటుంది. అయితే రైతులు అన్ని నేలల్లోనూ విత్తనోత్పత్తి చేపట్టడానికి వీల్లేదు. ప్రభుత్వ సంస్థల నుండి విడుదల చేసిన రకాల్లో విత్తనోత్పత్తి చేపట్టాలి. సంకర రకాల ఉత్పత్తికి ఆడ మగ జనకాలు కావాలి. వీటిని ఉపయోగించి సంకర రకం విత్తనోత్పత్తి కొంచెం కష్టం కూడా. కాబట్టి రైతులు సూటి రకాల్లోనే విత్తనోత్పత్తి చేపట్టాలి. తెలుగు రాష్ట్రాల్లో సాగుకు సిఫారసు చేసిన రకాల్లో విత్తనోత్పత్తి చేపట్టడం మంచిది. సొరలో అర్కా బహార్, పిఎస్పిఎల్, కాకరలో పూసాదో, మౌసమి, కోయంబత్తూర్ లాంగ్ గ్రీన్, కోయంబత్తూర్ లాంగ్ వైట్, అర్కా హరిత, అలాగే బీరలో జగిత్యాల లాంగ్, జైపూర్ లాంగ్, పూసా నజ్దర్, ఇక కూరదోసలో RNS M1-2, పచ్చిదోసలు అయితే CO1, అలాగే బూడిద గుమ్మడిలో CO1, CO2, శక్తి, మంచి గుమ్మడిలో అర్కా సూర్యముఖి, అర్కా చందన, పూసా అలంకార్, పూసా విశ్వాస్, ఇవన్నీ కూడా సూటి రకాల్లో సాగుకు అనుకూలమైన రకాలు. అలాగే

పొట్లలో శ్వేత కో ఒకటి కో రెండు, తర్బూజాలో హరమధు, దుర్గాపూర్ మధు, పూసా షర్బతి, పంజాబ్ సన్హేరి సూటి రకాలు విత్తనోత్పత్తికి అనుకూలమైన రకాలు. విత్తనోత్పత్తిలో కీలక అంశం పూత స్వభావం, పుష్పించే విధానంపై అవగాహన పెంచుకోవడం. పూత స్వభావం విషయానికి వచ్చినట్టయితే మొక్కల్లోని ఆకు కాండాల మధ్యలో పూలు వస్తాయి. ఒకే మొక్కలో వేరువేరుగా ఆడ మగ పుష్పాలు ఏర్పడతాయి. దీనివల్ల పరపరాగ సంపర్కం ఎక్కువగా జరుగుతుంది. స్వతహాగానే 60 నుండి 80% వరకు పరపరాగ సంపర్కమే. నాటిన తర్వాత 45 రోజుల నుంచి పూత మొదలవుతుంది. మొక్క కాండం మీద మొదటి 4 నుండి 5 పూత కణుపుల్లో మగపూలు వస్తాయి. ఆ తర్వాత మిగతా కొన్ని కణుపుల్లో 2వ తరం కొమ్మల్లో ఆడపూలు వస్తాయి. సాధారణంగా ప్రతి 15 మగపూలకు తర్వాత ఒకే ఒక ఆడపువ్వు వస్తుంది. పూలు విచ్చుకోవడం, పుప్పొడి రేణువుల విడుదల, కాయలు కట్టుకోవడం వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మార్చ్ ఏప్రిల్ నెలల్లో దోస, కర్బూజ, తర్బూజ, గుమ్మడిలో ఉదయం 6 గంటల నుండి 8 గంటల మధ్య పూలు విచ్చుకుంటాయి. ఇందుకు 13 డిగ్రీల నుండి 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది. సొర, కాకరలో పూత ఆలస్యంగా వస్తుంది. మధ్యాహ్నం తర్వాత అధిక ఉష్ణోగ్రతలలోనే కాయ కడుతుంది. స్వతహాగా స్వపరాగ సంపర్కం, పరపరాగ సంపర్కం తేనెటీగలు ఇతర కీటకాల ద్వారానే జరుగుతుంది. కాబట్టి అధిక కాయల దిగుబడికి, విత్తనోత్పత్తికి సంపర్క కారకాలైన తేనెటీగలు ముఖ్యం. వీటి యాజమాన్యానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎకరానికి 2-3 తేనెటీగల తుట్టెల్ని ఉంచాలి. వీటి చర్యలు ఉదయం నుంచి మిట్ట మధ్యాహ్నం వరకు చురుగ్గా ఉంటాయి. పంట పొలంలో ఒకచోట నీటి వనరు ఉంటే వీటి కదలిక బాగుంటుంది. చలి, ఆర్ద్రతతో కూడిన వాతావరణంలో తేనెటీగల చర్యలు మందకొడిగా ఉంటాయి. పూత మొదలై 5 నుండి 6 రోజుల తర్వాత మాత్రమే తేనెటీగల్ని వదలాలి. మరీ ముందుగా వదిలితే పొలం నుంచి తప్పించుకుపోయే అవకాశం ఉంది. అలాగే తీపి మొక్కజొన్న పరాగ రేణువులకు తేనెటీగలు బాగా ఆకర్షించబడతాయి. కాబట్టి ఎకరానికి 10 మొక్కలు ఉంటే మంచిది. తేనెటీగలు పురుగు మందులకి తట్టుకోలేవు. అందువల్ల పగలు ఆలస్యంగా, రాత్రిపూట త్వరగా పురుగు మందులు పిచికారీ చేస్తే తేనెటీగల మీద వాటి ప్రభావం ఉండదు. దోసజాతి పంటలన్నీ పరపరాగ సంపర్కం చెందేవి కాబట్టి వేర్పాటు దూరం కీలకం. ఒకే పంటలో ఇతర రకాల నుండి అదే రకంలో విత్తన స్వచ్ఛత ప్రమాణాలకు అనుగుణంగా లేని పొలాల నుంచి ఫౌండేషన్ విత్తనోత్పత్తికి 1000 మీటర్లు, ధృవీకరణ విత్తనోత్పత్తికి 500 మీటర్ల వేర్పాటు దూరాన్ని పాటించాలి. మురుగునీరు పోయే సౌకర్యమున్న లోతైన సారవంతమైన నేలలు అనుకూలంగా ఉంటాయి. ఉద్దజని సూచిక 6 నుండి 7 మధ్య ఉంటే మంచిది. ఆమ్ల నేలలు, క్షార నేలలు పనికిరావు. విత్తనం త్వరగా మొలకెత్తడానికి తొలి దశలో అభివృద్ధికి నేల ఉష్ణోగ్రత 10 నుండి 25 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య ఉండాలి. హెక్టర్కి 15 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువు, 50 నుండి 55 కిలోల నత్రజని, 25 నుండి 30 కిలోల భాస్వరం, 25 నుండి 30 కిలోల పొటాషిని ఇచ్చే ఎరువులని పంటకు వేసుకోవాలి. పంట పొలం తయారీకి 3 వారాల ముందు పశువుల ఎరువు వేసుకోవాలి. మొత్తం భాస్వరం, పొటాష్ ఎరువు, 30% నత్రజని ఎరువుల్ని దుక్కి తయారీలోను, అలాగే 3 ఇంతల నత్రజని ఎరువును 2 సమభాగాలుగా చేసి మొక్కలు బాగా ఎదిగే దశలో 15 రోజుల తర్వాత వేయాలి. పైపాటుగా ఎరువులు వేసేటప్పుడు తప్పనిసరిగా నేలలో తేమ ఉండేలా చూసుకోవాలి. కాయలు ఏర్పడడానికి ముందే నత్రజని అందించడం పూర్తి చేసుకోవాలి. అధిక నత్రజని, ఉష్ణోగ్రత, దీర్ఘకాలిక సూర్యరశ్మి పరిస్థితుల్లో మగపూలు ఎక్కువగా వస్తాయి. ఆడపూల సంఖ్య తగ్గి దిగుబడి తగ్గిపోతుంది. అలాగే ఆడపూల సంఖ్య పెరిగేందుకు మొక్కలు 2 నుండి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటర్ నీటికి 3 గ్రాముల బోరాక్స్ లేదా 250 మిల్లీగ్రాముల సిసిసి లేదా 50 మిల్లీగ్రాముల మాలిక్ హైడ్రజైడ్ ని కలిపి పిచికారీ చేయాలి. విత్తటానికి 2 పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. బోదలు, కాలువల పద్ధతి. దీనిలో పంటకు సిఫారసు చేసిన దూరాన్ని బట్టి బోదలు, కాలువలు తయారు చేసుకోవాలి. కాలువల చివర్లలో విత్తుకోవాలి. మొక్కలు పక్కనే ఉన్న బోదలపైన వస్తాయి. అదే వర్షాకాలంలో అయితే ఎత్తైన మళ్లు తయారు చేసి మధ్యలో కాలువలు వదలాలి. మొక్కలని కాలువల్లో నాటి బోదలపై ఇరువైపులా పాకించాలి. ఇక నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్టయితే కాకరలో, సొరలో విత్తన కవచం గట్టిగా ఉంటుంది. కాబట్టి మొలకెత్తడానికి తగినంత తేమ అవసరం. ప్రతి 4 నుండి 5 రోజుల వ్యవధిలో తేలికపాటి నీటి తడులు పెట్టుకోవడం ద్వారా నేలలో తేమని కాపాడుకోవచ్చు. వేరు వ్యవస్థ చుట్టూ మాత్రమే సాగునీటిని అందించాలి. మొత్తం మొక్కను తడపకూడదు. పరపరాగ సంపర్క స్వభావం వల్ల ఒకే రకంలో కూడా వైవిధ్యం ఉండే అవకాశం ఉంటుంది. పూతకు ముందు, పూత

అపరిపక్వ కాయ దశ, కాయలు ముదిరిన దశల్లో 3 సార్లు విత్తన క్షేత్రాలని తనిఖీ చేయాలి. కండరంగు, మందం మొత్తం కరిగే ఘన పదార్థాల ఆధారంగా ఖర్బూజా, తర్బూజా

0: వైరస్ తెగుళ్లు ఆశించిన కల్తీలు 1% మించకూడదు. కలుపు గింజలు అసలు కలిసి ఉండకూడదు. ఇక కొత్త విత్తన సేకరణ కోసం కోతకి బాగా పండిన పండ్లను మాత్రమే సేకరించాలి. వర్షాకాలం కంటే వేసవిలో త్వరగా పక్వానికి వస్తాయి. విత్తనం కట్టేందుకు పట్టే సమయం పంటను బట్టి మారుతుంది. కాకర పొట్ల దోసకి 65 రోజులు, సొరలో 75 నుండి 80 రోజులు, గుమ్మడిలో 100 రోజులు, బూడిద గుమ్మడికి 90 నుండి 95 రోజులు, తర్బూజ కర్బూజాలలో 80 నుండి 85 రోజులు పడుతుంది. దోసలో పండ్లు లేత పసుపు నుండి బంగారు పసుపు రంగులోకి మారినప్పుడు పండ్లని సేకరించాలి. విత్తన సేకరణకి ముందుగా ఏర్పడ్డ పూర్తిగా పండిన పండ్లనే పరిగణించాలి. బీర సొర పొట్లలో కాయల లోపల గింజలు శబ్దాన్ని గమనించి వాటిని పగలగొట్టి విత్తనాలు సేకరించాలి. మిగతా వాటిలో గుజ్జు విత్తనం కలిసి ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా సేకరించాలి. సేకరించిన పండ్లను ఎండబెట్టాలి. ఆ తర్వాత ఒకవైపు రంధ్రం చేసి విత్తనాలని సేకరించాలి. పొట్ల బీరల్లో విత్తనాన్ని సేకరించాలి. ఇక తడి పద్ధతిలో విత్తనాన్ని సేకరించే విధానాన్ని చూసినట్టయితే దోస తర్బూజ కర్బూజ కాకర బూడిద గుమ్మడిలో విత్తన సేకరణకి వాడే పద్ధతి ఇది. దోస కాకరలో కాయలను నిలువుగా చీల్చాలి, విత్తనాలను తీయాలి. మంచి గుమ్మడి కర్బూజాల్లో కాయల్ని రెండుగా కోసి విత్తనం గుజ్జుని సేకరించాలి. బూడిద గుమ్మడి తర్బూజాలలో మొత్తం లోపలి గుజ్జుని బయటికి తీయాలి. ఆ తర్వాత గుజ్జు నుండి విత్తనాల్ని సేకరించాలి. అందుకు 3 పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. మొదటిగా యాంత్రిక సేకరణ పద్ధతి. దీనిలో యంత్రం పండ్లను ముక్కలుగా కోసి గుజ్జునిస్తుంది.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల ప్రసార విశేషాలు వింటారు. 7:15 కిసాన్ వాణిలో ఉద్యాన పంటల్లో డ్రోన్స్ వినియోగం గురించి పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి చెన్నకేశవులు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ డైరెక్టర్ మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ శ్రీ మారా సుకాసయ్య గారితో పరిచయం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. 8:00 దార్శనిక భారత్ కేంద్ర ప్రభుత్వ విధానాలు, రైతులకు అందే సంక్షేమ పథకాల గురించి ఆల్ ఇండియా కిసాన్ మోర్చా వైస్ ప్రెసిడెంట్ శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుస్సేన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. 8:15 చిత్రగీతాలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 చిత్ర జగత్ హిందీ సినిమా పాటలు వింటారు. రాత్రి 10:00 భక్త రామదాసు హరికథా గానం వింటారు. కథకులు శ్రీ వెలిదే భార్గవ్ భాగవతార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 11:10 జనసేవయే దేశసేవ ప్రత్యేక కార్యక్రమం వింటారు. మీరింతవరకు ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల ప్రసార విశేషాలు విన్నారు.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2 కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల జాతీయోత్పత్తి అంచనాలను మించి 7.1% ఉండగలదని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. భారత నావికా దళానికి చెందిన యుద్ద నౌకల్లో వినియోగం నిమిత్తం రక్షణ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థతో 660 కోట్ల రూపాయల విలువగల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్టాల్లో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. భారత వెస్టిండీస్ల మధ్య 5 టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ లక్నోలో జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2 కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సమీకృత రవాణా లాజిస్టిక్స్ ప్రాధికార సంస్థ ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయం తొలిది కాగా, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల్లో మూలధన పెట్టుబడికి సంబంధించి 10,000 కోట్ల రూపాయలతో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ ఏర్పాటు రెండవది. సమావేశానంతరం విలేకరులతో మాట్లాడిన మంత్రి అశ్విని వైష్ణవ్, స్థూల దేశీయోత్పత్తి 7-8% పెరుగుతున్న నేపథ్యంలో రవాణా లాజిస్టిక్స్ వ్యవస్థల అవసరాలు కూడా పెరుగుతున్నాయని, ప్రాధికార సంస్థ ఏర్పాటు ద్వారా రవాణా రంగంలో పరిశోధనలు, ప్రణాళికలు, పర్యవేక్షణ సులభతరం కాగలదని చెప్పారు. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా దేశంలో అనేక హైవేలు, రైల్వే లైన్లు, జలమార్గాలు, విమానాశ్రయాలు, ఓడరేవుల నిర్మాణం జరుగుతున్నట్లు చెప్పారు. రానున్న 10 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని సంస్థ దీర్ఘకాలిక మాస్టర్ ప్లాన్ను తయారు చేస్తుందని చెప్పారు.
1: దేశ్ మే బహుత్ సారే హైవే బన్ రే, రైల్వే లైన్స్ బన్ రీ హై, వాటర్ వే బనే, పోర్ట్స్ నయ బన్ రే, ఎయిర్పోర్ట్స్ నయ బన్ రే, ఇన్ సబ్ కా ఏక్ యూనిఫైడ్ తరహ సే ప్లానింగ్ హో, ఉస్కే లియే పీఎం గతి శక్తి పోర్టల్ ప్రధాన మంత్రి జీ నే కుచ్ వర్షో పహలే లాగూ కియా థా. అబ్ భవిష్య కీ జరూరతో కో దేఖ్తే హువే జో ప్లానింగ్ బనానీ హో, ఉస్ సబ్ కో స్టడీ కర్నే కే లియే ఏక్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ కా నిర్మాణ కియా జాయేగా.
0: ఇక సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల్లో మూలధన నిధికి సంబంధించి తీసుకున్న నిర్ణయం గురించి చెబుతూ, ఈ నిధి సేవ, సాంకేతిక, సృజనాత్మక రంగాలకు చెందిన సంస్థల్లో దీర్ఘకాలిక పెట్టుబడులకు అనువుగా ఉంటుందన్నారు.
1: ఏ గ్రోత్ ఫండ్ ఎంఎస్ఎంఈ ఆర్ ఫైనాన్స్ మినిస్ట్రీ కే సహయోగ్ సే చలేగా, లాంగ్ టర్మ్ ఎక్విటీ క్యాపిటల్ ప్రొవైడ్ కర్నా ఏ గ్రోత్ ఫండ్ కా మేజర్ ఆబ్జెక్టివ్. ప్రొఫెషనలీ మేనేజ్ హోగా, జిస్ తరహ సే గ్రోత్ కా పొటెన్షియల్ హో జిన్ ఎంఎస్ఎంఈస్ మే, ఉన్ ఎంఎస్ఎంఈస్ కో ఇస్మే సెలెక్ట్ కియా జాయేగా. ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ ప్లస్ స్టేట్ గవర్నమెంట్స్ ప్లస్ ఇండస్ట్రీ బాడీస్ ప్లస్ బ్యాంక్స్, ఇన్ సబ్ కా ఇన్పుట్ లేకే ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ కో సంచాలిత్ కియా జాయేగా.
0: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి

6.6% ఉండగలదని ప్రపంచ బ్యాంక్ తొలుత అంచనా వేసినప్పటికీ మొదటి త్రైమాసికంలో భారత్ బలమైన ఆర్థిక ప్రదర్శన చూపడంతో జీడీపీని 7.1% పెంచుతూ ప్రపంచ బ్యాంక్ తాజా అంచనాలను విడుదల చేసింది. ప్రైవేటు వినియోగం, పెట్టుబడుల్లో వృద్ది ఊతంతో భారత ఆర్థిక వ్యవస్థ తొలి త్రైమాసికంలో 7.8% వృద్దిని సాధించి అంచనాలకు మించిన వేగంతో దూసుకుపోతోంది. భారత నావికాదళానికి చెందిన యుద్ద నౌకల్లో వినియోగం నిమిత్తం రక్షణ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థతో 660 కోట్ల రూపాయల విలువగల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. యుద్ద నౌకలపై బిగించే బ్రహ్మోస్ ఫైర్ కంట్రోల్ సిస్టంలు, లాంచర్లు యుద్ద సందర్భాల్లో ఎంతగానో ఉపకరిస్తాయి. సూపర్సోనిక్ వేగంతో నిర్దేశిత లక్ష్యాలను ఛేదించే ఈ వ్యవస్థల తయారీ రానున్న 3 ఏళ్లలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించనుంది. ఈరోజు న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సమక్షంలో ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. 68% పైగా దేశీయంగా ఉత్పత్తి చేసే వ్యవస్థలు గల బ్రహ్మోస్ రక్షణ సామగ్రి కొనుగోలు స్వావలంబన దిశగా కీలకమైన ముందడుగని భావిస్తున్నారు. దేశ నావికాదళ రక్షణ సామర్థ్యాల బలోపేతం దిశగా దృఢమైన సమీకృత నౌకాదళ పర్యావరణ వ్యవస్థ రూపకల్పన కీలకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మంత్రి ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1, ఆధునీకరించిన స్లిప్ వే 4, 300 టన్నుల గోలియత్ క్రేన్ను ప్రారంభించారు. ఫ్లీట్ సపోర్ట్ షిప్ 5కి శంకుస్థాపన చేశారు. మెరుగుపరిచిన హెచ్ఎస్ఎల్ సదుపాయం, నేడు ప్రారంభించిన వ్యవస్థలన్నీ నౌకాదళ బలోపేతానికి దన్నుగా నిలవగలవని మంత్రి ప్రసంగంలో చెప్పారు. హిందూ మహాసముద్రం ప్రాంతంలో సమస్య ఎదురైనప్పుడల్లా భారత నావికాదళం సత్వరమే స్పందిస్తోందని, అందుకే రక్షణ భాగస్వామిగా ఇతర దేశాల ప్రథమ ఎంపికగా నిలుస్తోందని చెప్పారు. మానవతా సహాయం, విపత్తు సహాయం, సముద్ర దోపిడీలు, నౌకా వాణిజ్య భద్రత తదితర అవసరాల్లో భారత నావికాదళం చురుకైన పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు. నౌకా నిర్మాణంలో భారత్కు అనేక అవకాశాలున్నాయని, ఈ సామర్థ్యాన్ని ప్రపంచ వాణిజ్యానికి అనువుగా మలుచుకోవడమే కీలకమని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం, పుదుచ్చేరిలో తట్టాంచవాడితో పాటు పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఇందుకు సంబంధించి ఓట్ల లెక్కింపు శుక్రవారం జరగనుంది. కాగా తమిళనాడు మధురాంతకంలో 83.6%, ధరాపురంలో 78.53% ఓటింగ్ జరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశ పౌరులకు నాణ్యమైన ఆరోగ్య సేవలను సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రారంభించిన జాతీయ టెలిమెడిసిన్ సేవ ఈ సంజీవిని 50 కోట్ల కన్సల్టేషన్లకు చేరుకుంది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వైద్య అవసరాల నిమిత్తం ప్రజలు ఆరోగ్య సేవలను సంప్రదించే సంఖ్యను ఇది సూచిస్తోంది. మారుమూల ప్రాంతాలు, క్లిష్టతరమైన నైసర్గిక అవరోధాలను దాటుకుని ఈ సంజీవిని వ్యవస్థ ప్రజలకు చేరువైందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సేవ ప్రస్తుతం 1.42 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 19,000 ఆరోగ్య కేంద్రాలు, 901 ఆన్లైన్ అవుట్ పేషెంట్ విభాగాల్లో అందుబాటులో ఉంది. 2 లక్షలకు పైగా రిజిస్టర్డ్ ఆరోగ్య సేవకులు ఇందులో భాగంగా ఉన్నారు. ఎన్నికల సంఘం ఇతర రాజ్యాంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుని విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు చేయడాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తప్పుపట్టారు. ఎన్నికల ఫలితాలు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ రాజకీయ పార్టీలు వాటిని స్వీకరించి ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని మంత్రి అన్నారు. ప్రజల మద్దతు అందుకోవడంలో విఫలమైనప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ సంస్థలను విమర్శించడమే పనిగా పెట్టుకుందని, ఈ వైఖరి అటు దేశానికి కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ మంచిది కాదని అన్నారు. కృత్రిమ మేత సహాయంతో నకిలీ వీడియోల్ని సృష్టిస్తూ కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారానికి పూనుకుంటోందని బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారీకు సైతం విమర్శించారు. ఒమాన్ వద్ద హార్మోస్ జలసంధిని దాటుతున్న సమయంలో పనామా జెండాతో వెళ్తున్న వాణిజ్య నౌకపై దాడి జరపడాన్ని భారత్ ఖండించింది. ఈ ఓడలో ప్రయాణిస్తున్న 19 మంది సభ్యుల్లో 17 మంది భారతీయులు ఉన్నారని, వీరిలో 11 మందికి గాయాలయ్యాయని మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అయితే వెంటనే స్పందించిన ఒమాన్ అధికారులు దాడికి గురైన వారిని చికిత్స నిమిత్తం ఖసబ్కు తరలించడం పట్ల భారత్ ధన్యవాదాలు తెలియజేసింది. ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతలు నెలకొనాలంటే దాడులను తక్షణమే నిలిపివేయాలని, అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకాయానాన్ని సురక్షితంగా ఉంచాలని భారత్ విజ్ఞప్తి చేస్తోంది. ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని బెల్జియం శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ హాల్జెన్కు ప్రదానం చేయనున్నట్లు నోబెల్ కమిటీ తెలిపింది. ఐస్క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీకి అందించిన సేవలు, శక్తివంతమైన న్యూట్రినో

0: కనుగొన్నందుకు ఈ పురస్కారాన్ని ప్రకటించింది. క్రికెట్. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత్ వెస్టిండీస్ల జట్ల మధ్య జరిగే మొదటి మ్యాచ్ లక్నోలోని ఏక్నా స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. తదుపరి 4 T20 మ్యాచ్లు ఈ నెల 9, 11, 14, 17 తేదీల్లో వరుసగా రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరులో జరుగుతాయి. క్రికెట్కు సంబంధించిన 3 ఫార్మాట్ల క్యాప్టెన్సీ నుంచి వైదొలగనున్నట్లు భారత మహిళా క్రికెట్ టీం క్యాప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ప్రకటించారు. గుహాటీలో బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశం అనంతరం ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించారు. హర్మన్ భారత్కు తొలి వన్డే ఇంటర్నేషనల్ ప్రపంచ కప్, ఏషియన్ గేమ్స్లో బంగారు పతకాన్ని అందించినవారు. 5 టెస్టు మ్యాచ్లు, 51 వన్డే ఇంటర్నేషనల్స్, 155 T20 మ్యాచ్ల్లో ఆమె భారత మహిళా క్రికెట్ బృందానికి నేతృత్వం వహించారు. అయితే హర్మన్ మిగతా అన్ని ఫార్మాట్లలోనూ క్రీడాకారిణిగా కొనసాగుతారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని సంస్కరించడంలో విఫలమైతే ఎదురయ్యే పరిణామాలపై ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గూటెరస్ సభ్యదేశాలను హెచ్చరించారు. నిలిచిపోయిన సంస్కరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కూడా గూటెరస్ సభ్యదేశాలను కోరారని డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్ తెలిపారు. జలభద్రత కేవలం మౌలిక వ్యవస్థల నిర్మాణానికి సంబంధించింది మాత్రమే కాదని, చక్కని ప్రణాళికలు, బలమైన స్థానిక వ్యవస్థలు, స్థానిక ప్రజల తోడ్పాటు ఇందులో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ నీటి నిర్వహణ నమూనాకు సంబంధించి ఒక జాతీయ వార్తాపత్రికలో ప్రచురించిన వ్యాసాన్ని ఆయన ఉటంకించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2 కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి అంచనాలను మించి 7.1% ఉండగలదని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. భారత నావికాదళానికి చెందిన యుద్ద నౌకల్లో వినియోగం నిమిత్తం రక్షణ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థతో 660 కోట్ల రూపాయల విలువగల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్టాల్లో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. భారత వెస్టిండీస్ జట్ల మధ్య 5 T20ల క్రికెట్ సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ లక్నోలో జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలు కలుద్దాం. నమస్కారం.
1: ఆకాశవాణి కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో ఉద్యాన పంటల్లో డ్రోన్స్ వినియోగం ఈ అంశం గురించి పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి చెన్నకేశవులు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ఉద్యాన పంటల్లో డ్రోన్స్ వినియోగం. ఈ అంశం గురించి పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి చెన్నకేశులు గారితో పరిచయం.
3: డాక్టర్ చెన్నకేశులు గారు నమస్కారం సార్.
4: నమస్కారం మధు గారు.
3: సార్, మీరు వెంకటరామన్నగూడెంలో ఉన్నటువంటి కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్లో అసోసియేట్ ప్రొఫెసర్గా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో పనిచేస్తారు.

0: చేస్తున్నారు కదండి.
1: అవును సార్,
0: ఈరోజు రైతు సోదరులకి ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. సహజంగా వ్యవసాయంలో మనం డ్రోన్లు ఉపయోగిస్తూ ఉన్నారు ఈ రోజుల్లో.
1: అవును సార్,
0: కొత్త సాంకేతికత యూజ్ చేసుకుంటూ అందులో మళ్ళీ ఏఐ కూడా తీసుకొస్తున్నారు.
1: అవును సార్,
0: ఇదే సాంకేతికతని మనం డ్రోన్లని ఉద్యాన పంటల్లో ఉపయోగిస్తే ఎలా ఉంటుంది? అసలు ఉపయోగించడానికి అవకాశం ఉందా? ఉంటే ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుని రైతు సోదరులు ఉపయోగించాలి? తదితర విషయాలు మీ దగ్గర తెలుసుకుందాం అనుకుంటున్నాం సార్. ముందుగా చెప్పండి, అసలు సాంప్రదాయ వ్యవసాయానికి అంటే ట్రెడిషనల్ గా చేసే మనం వ్యవసాయానికి డ్రోన్లు ఉపయోగించి చేసే వ్యవసాయానికి తేడా ఏంటి?
1: ముఖ్యంగా చెప్పాలంటే సార్, మనకి ఉద్యాన పంటలు అనేవి మూడు రకాలుగా వర్గీకరించవచ్చు సార్. అతి సున్నితమైన పంటల కేటగిరీలో మనకి కూరగాయ పంటలు, పూల తోటలు వస్తాయి సార్. కొంచెం హార్డ్గా ఉండేటువంటి పంటలు చూస్తే పండ్ల తోటలు వస్తాయి, జామ తోటలు కానీ, మామిడి తోటలు, నిమ్మ తోటలు, బత్తాయి తోటలు అలాంటివి వస్తాయి సార్. మూడో కేటగిరీకి వచ్చేసరికి ఎత్తైన చెట్లు కలిగి ఉన్నటువంటి పంటలు, ప్లాంటేషన్ క్రాప్స్ సార్, అవి కొబ్బరి తోటలు, ఆయిల్ పామ్ తోటలు ఇవన్నీ వస్తాయి సార్. కూరగాయల పంటల్ని మరియు పూల మొక్కల్ని మనం మేనేజ్ చేసేటప్పుడు ఇవి చాలా సున్నితమైన పంటలు సార్. దానితో పాటు మనం అతి జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి సార్. మనకి నిరంతర పర్యవేక్షణ అవసరం కూరగాయల పంటలు కానీ పూల తోటలు కానీ మనం పండించేటప్పుడు. కావున మనం ఏ టైంలో వాటికి తెగుళ్లు సోకినా లేదా పురుగులు ఆశించినా మనం ఖచ్చితంగా గుర్తించాలి సార్. సరైన సమయంలో గుర్తించడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనము ఎంత మోతాదులో మందు వేయాలో, ఏ రకమైన మందు వేయాలో, ఏ టైంలో వేయాలో కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఈ రోజుల్లో చూసుకుంటే కూలీల కొరత చాలా ఎక్కువగా ఉంది సార్. దానిని మనం అరికట్టాలంటే ఈ డ్రోన్లను ఉపయోగించడం ద్వారా మనం దాన్ని అరికట్టవచ్చు సార్. అది ఒక మార్గం సార్. అదేవిధంగా సార్, మనం పండ్ల తోటలకి పిచికారీ చేయాలంటే అది మొక్క నుంచి ఇంకో మొక్కకు దూరం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ విస్తీర్ణంలో అవి సాగు చేస్తుంటారు. వాటిని ఏదన్నా తెగుళ్ళు కానీ పురుగు మందులు కానీ ఆశించినప్పుడు మనుషుల ద్వారా కానీ మనం స్ప్రే చేస్తే చాలా ఎక్కువ టైం పడుతుంది. అలా కాకుండా జనరల్గా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ట్రాక్టర్ల ద్వారా కూడా స్ప్రే చేస్తున్నారు, అది కూడా ఎక్కువ టైం పడుతుంది. వాటిని అన్నింటినీ అరికట్టాలంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నటువంటి పంటలని తక్కువ టైంలో మనం డ్రోన్లు ఉపయోగించి సమర్థవంతంగా మనం స్ప్రే చేయొచ్చు సార్. మూడో కేటగిరీకి వచ్చేసరికి ఇందాక చెప్పినట్టుగా మనకి ఒకటి ఆయిల్ పాము మరియు కొబ్బరి మొక్కలు, ఇవి చాలా ఎత్తుగా ఉంటాయి సార్. వీటికి స్ప్రే చేయాలంటే చాలా ఎనర్జీ పవర్ అవసరం. సో మనుషులు అక్కడ దాకా ఎక్కి స్ప్రే చేయాలంటే చాలా కష్టమైన పని. ఇలాంటి పంటల్లో ముఖ్యంగా డ్రోన్లు ఉపయోగించినట్లయితే చాలా ఉపయోగం ఉంది సార్. మన టైంతో పాటు పురుగు మందుల్ని చాలా సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.
0: మరి ఉద్యాన పంటల్లో సార్ ఈ రైతులకి వ్యవసాయ డ్రోన్లు ఏ విధంగా ఉపయోగపడతాయంటారు?
1: అది ఇప్పుడు చెప్పినట్టుగానే సార్, మనకి మొట్టమొదటిసారిగా ఈ రోజులో చూసుకున్నట్లయితే కూలీల కొరత చాలా అధికంగా ఉంది సార్. దానిని అధిగమించవచ్చు, ఫస్ట్ పాయింట్ సార్. రెండోది, డ్రోన్లు ఉపయోగించడం వలన మనకి దాని నుంచి వచ్చే స్ప్రే ఎలా ఉంటుంది అంటే చాలా మైక్రో డ్రాప్లెట్స్ అన్నమాట. మైక్రో డ్రాప్లెట్స్ వలన ఆకు కింది భాగంలో కూడా మనకి పిచికారీ చేయబడి అది పురుగు కానీ లేదా వ్యాధి కానీ కంట్రోల్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. మనం స్ప్రేల ద్వారా కొట్టినప్పుడు ఇలాంటి ఎత్తైన మొక్కల్లో ఎలా జరుగుద్ది అంటే పైభాగానికి మందు వెళ్ళదు అన్నమాట, కింద నుంచి కొడతాం. సో వీటి ద్వారా పైనుంచి కొట్టినప్పుడు మనకి పీడనం అనేది కిందకి కూడా వెళ్తుంది కాబట్టి ఆకుల లోపల కూడా చొచ్చుకుని వెళ్తుంది సార్ మైక్రో డ్రాప్లెట్స్ వలన. ఆ విధంగా మనం చాలా ఎఫెక్టివ్ గా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది సార్.
0: కానీ సార్, డ్రోన్లు అంటే మన రైతు సోదరులకి ఒక అపోహ ఉంది, దీనికి చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టాలి, ఎక్కువ ఖర్చుతో కూడుకున్నాయి కదా, మరి దానికి రైతులకి ఏమిటి ఉపయోగం?
1: మొట్టమొదటిసారిగా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే దాని కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. కానీ దీర్ఘకాలంలో చూస్తే డ్రోన్లు ఉపయోగించడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, కూలీల కొరతను అధిగమించవచ్చును. కూలీల కొరత అధిగమించడం పాటు టైమ్లీ అప్లికేషన్ అన్నమాట, మనకి ఎప్పుడైతే అవసరమో వెంటనే మనం మందుని పిచికారీ చేయవచ్చు. అదేవిధంగా మన వాతావరణ కాలుష్యాన్ని కూడా కొంతవరకు తగ్గించవచ్చు సార్. మనుషుల ద్వారా కానీ లేదా మన స్ప్రేల ద్వారా కానీ స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే కొంత భాగం ఏమో నేల మీద పడుద్ది, కొంత భాగం మొక్కల మీద కూడా పడుతుంది. సో ఆ విధంగా కొంత కెమికల్ అనేది వేస్ట్ అయిపోతుంది. అదేవిధంగా మనకి నేల మరియు వాటర్ బాడీస్ కూడా పొల్యూషన్ ఏర్పడి వాతావరణ కాలుష్యం కూడా జరుగుతుంది సార్. అదేవిధంగా మనకి స్ప్రేయర్ల ద్వారా స్ప్రే చేసేటప్పుడు దాదాపు 200 లీటర్ల నీటిని నింపి దానిలో కెమికల్ వేస్తాం. మన డ్రోన్ల ద్వారా జనరల్గా 10 నుంచి 15 లీటర్ల కెపాసిటీ గల డ్రోన్లు మాత్రమే ఉంటాయి. సో ఆ 10 లీటర్ల నీటిని మాత్రమే వాడి మనం కెమికల్ని అప్లై చేస్తాం సార్. ఈ రకంగా చూస్తే మనకి దాదాపు 90% 90% వరకు నీటిని ఆదా చేయవచ్చు.

0: ఇప్పుడు పరిస్థితుల్లో ఎల్నినో ఎఫెక్ట్ ఉంది. సో ఇలాంటి సమయాల్లో నీటిని ఆదా చేయడం ఎంతో అవసరం సార్. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం డ్రోన్లు ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి
1: సార్. డాక్టర్ చెన్నకేశులు గారు, డ్రోన్లు మనం ఇంతవరకు పురుగు మందులు చల్లడానికి వీటికే చెప్పుకుంటూ వచ్చాం, కేవలం వీటికేనా లేదా ఇంకేమైనా ఉపయోగాలు కూడా ఉన్నాయంటారా?
0: చాలా రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి సార్ డ్రోన్లను ఉపయోగించి. ఫస్ట్ క్రాప్ హెల్త్ మానిటరింగ్ అంటాం సార్, మొక్కల యొక్క ఆరోగ్యాన్ని మనం మానిటర్ చేయవచ్చు, అది ఒకటి సార్. దాన్ని ఎలాగంటే మల్టీస్పెక్ట్రల్ కెమెరాలు మరియు ఇతర సెన్సార్స్ ఉపయోగించి మనం ప్లాంట్ హెల్త్ ని మనం మానిటర్ చేయవచ్చు సార్. రెండవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వాటిని ఉపయోగించి రియల్ టైం క్రాప్ యొక్క మానిటరింగ్ చేయవచ్చు సార్. అదేవిధంగా ఒకవేళ మొక్కకి ఏదైనా మూలకాలు లోపించినట్లయితే దానిని కూడా మనం గుర్తించవచ్చును ఇమేజ్ ప్రాసెసింగ్ ద్వారా. రెండవది మనం ఫ్లడ్ కంట్రోల్ కూడా చేయవచ్చు సార్. ఫ్లడ్ కంట్రోల్స్ లో మనకి డ్రోన్స్ ని ఉపయోగించవచ్చు. తర్వాత ఇరిగేషన్ కూడా చేయవచ్చు సార్. ఇరిగేషన్ ఎలాగంటే మన కొన్ని మిద్దె తోటల్లో పంటలు కొన్ని మేడ మీద అలాగా పెంచుతుంటారు కదా సార్, డ్రోన్లు ఉపయోగించి మన కింద నుంచి కూడా వాటర్ని స్ప్రే చేయవచ్చు. లేదా మనకి మున్సిపాలిటీలు వాటికి కూడా కొన్ని ఏరియాలకి మనకి పైప్ లైన్ ద్వారా నీరు ఇవ్వలేము, అలాంటి సందర్భాల్లో డ్రోన్లు ఉపయోగించి నీరు స్ప్రే చేయవచ్చు. పాలినేషన్ కూడా మనకి డ్రోన్లు ఉపయోగపడతాయి సార్. ఈ రకంగా చాలా రకాలైనటువంటి ఉపయోగాలు మనం డ్రోన్లు ఉపయోగించి చేయవచ్చు సార్.
1: సార్, కూరగాయల తోటలు చాలా సాఫ్ట్ అని మీరు ఇంతకుముందు చెప్పారు కదా, ఇందులో డ్రోన్లని ఉపయోగించవచ్చా ఏమి నష్టం లేకుండా?
0: ఉపయోగించవచ్చు సార్. కాకపోతే కూరగాయలు ఉపయోగించేటప్పుడు కూరగాయల పంటలు చాలా సున్నితమైనవి కాబట్టి డ్రోన్లు ఉపయోగించి స్ప్రే చేసేటప్పుడు ముఖ్యంగా దాని యొక్క స్పీడ్ మనం ఒకటి కంట్రోల్ చేయాలి సార్. రెండవది ఎంత ఎత్తులో నుంచి మనం స్ప్రే చేస్తున్నాం అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్ సార్. తర్వాత గాలి యొక్క వేగాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని డ్రోన్ల ద్వారా స్ప్రే చేయాలి సార్. కాకపోతే వీటిని ఉపయోగించడం వల్ల ఏమైందంటే మనం టైమ్లీ అప్లికేషన్ అంటే ఎప్పుడు అవసరం అప్పుడు వెంటనే మనం స్ప్రే చేయవచ్చు.
1: ఎటువంటి కూరగాయల తోటలో మనం వాడుకోవడానికి అవకాశం ఉందండి డ్రోన్లు?
0: ఇప్పుడు మనకి ముఖ్యంగా పండేది టమోటా, మిరప, క్యాబేజీ, వంగ మరియు ఇతర రకాలైన ఆకుకూరలలో కూడా మనం స్ప్రే చేయవచ్చు సార్. దాని ద్వారా మనకి కెమికల్ ఆదా అవటమే కాకుండా పర్యావరణాన్ని కూడా కాలుష్యాన్ని గురి కాకుండా మనం కాపాడవచ్చు సార్.
1: సార్, ఈ డ్రోన్లు అనేవి ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం చాలా కాస్ట్లీ ఉంటాయి, కొంచెం ఖరీదైన వ్యవహారం కాబట్టి చిన్న సన్నకారు రైతులు అంటే కొంత ప్లేస్ లో ఈ ఆకుకూరలు పెంచుకునే రైతులు వీళ్ళు ఎలా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఎలా తెచ్చుకొని ఎలా వాడుకోవడానికి అవకాశం ఉంది?
0: మనకి ముఖ్యంగా డీజీసీఏ అప్రూవ్ అయినటువంటి డ్రోన్ కొనాలంటే దాదాపు 10 లక్షలు అవుతుంది సార్ ఈ రోజుల్లో. సో మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ ద్వారా సబ్సిడీ అందిస్తుంది సార్. అదేవిధంగా మన స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా కొన్ని సబ్సిడీ ఇస్తుంది సార్. బ్యాంకు ద్వారా దాదాపు 8 లక్షలు మన వరకు కూడా మనకు సబ్సిడీ ఇస్తుంది సార్. దీంట్లో ఇంకో ప్రోగ్రాం ఉంది సార్, ఓం నమో దీది ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో సెంట్రల్ గవర్నమెంట్ వారు ఏం చేస్తున్నారంటే ముఖ్యంగా మహిళలకి, నిరుద్యోగ మహిళలకి డ్రోన్ పైలటింగ్ నేర్పించి డ్రోన్లు కూడా సబ్సిడీ ద్వారా అందజేసి వారికి ఉద్యోగాన్ని కూడా కలుగజేస్తున్నారు సార్. వారి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది సార్. అదేవిధంగా మనకి ఉత్పత్తిదారుల సంఘాలని ఉంటాయి సార్, ఎఫ్పిఓస్, వాటికి కూడా మనకి 75% వరకు సబ్సిడీ లభిస్తుంది సార్. అదే కాకుండా కొన్ని రైతు సేవా కేంద్రాలు మరియు కస్టమ్ హైరింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి సార్, వాటికి కూడా మనకి స్టేట్ గవర్నమెంట్ మరియు కేంద్ర ప్రభుత్వాలు వారు కూడా సబ్సిడీని అందిస్తున్నారు సార్.
1: సార్, మరి ఈ డ్రోన్లలో ఎటువంటి సాంకేతికతను వినియోగిస్తారు, రైతు సోదరులకు అర్థమయ్యేలా చెప్పండి
0: సార్. వ్యవసాయ డ్రోన్లు ముఖ్యంగా 2 రకాలైనటువంటి సాంకేతికతను ఉపయోగిస్తారు. ఒకటి LARS అంటారు, అంటే ఎల్ అంటే లో ఆల్టిట్యూడ్ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ సార్. అంటే మన జనరల్ గా ఇప్పుడు జరిగేది ఏంటంటే శాటిలైట్స్ ద్వారా ఇమేజెస్ ని తీసుకుంటాం సార్. ఈ డ్రోన్స్ ని మనకి తక్కువ ఎత్తులో నుంచి ఫోటోలు తీస్తాయి కాబట్టి మనకి ఖచ్చితత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సార్. సో పంట యొక్క ఆరోగ్యాన్ని మనం సమర్థవంతంగా మేనేజ్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది సార్. రెండవది మల్టీస్పెక్ట్రల్ కెమెరా రిమోట్ సెన్సింగ్ ఇమేజింగ్ టెక్నాలజీ సార్. అంటే ఇది వివిధ రకాల బ్యాండ్ విడుతుల్లో మనకి ఫోటోలను పంపించేసి వాటి యొక్క అనాలిసిస్ ద్వారా మనం పంట యొక్క ఆరోగ్యాన్ని కాపాడవచ్చు సార్. సో ఈ రకంగా చేసేటప్పుడు మనకి ఏంటంటే పంట యొక్క హైటు మరియు పంటలో ఏదైనటువంటి తెగుళ్లు గాని లేదా పురుగు గాని సోకినట్లయితే దాన్ని తెలుసుకోవచ్చు సార్. అదేవిధంగా ఏదైనా మూలకాలు లోపం ఉన్నా కూడా మనం ఈజీగా కనుక్కోవచ్చు సార్, మన కంటితో కాకుండా దీని ద్వారా అయితే వెంటనే మనం కనిపెట్టవచ్చు.
1: సాంకేతిక ద్వారా ఈజీగా కనిపెట్టవచ్చు,
0: కంటి కనపడినటువంటి లోపాన్ని కూడా ఈ సాంకేతిక

0: ఇది ద్వారా మనం ఈజీగా కనుక్కోవచ్చు.
1: సార్, అలాగే రైతులు ఎవరైనా సొంతంగా డ్రోన్లు ఎగరేయడం లేదా అద్దెకి ఇవ్వడం ఈ విధంగా చేసుకుని ఉపాధి పొందొచ్చు అంటారా?
0: అన్ని ప్రాంతాల్లో కూడా కూలీల కొరత బాగా ఏర్పడింది సార్. ఈ కూలీల కొరతని అధిగమించాలి అంటే ఖచ్చితంగా డ్రోన్లలోకి షిఫ్ట్ అవుతున్నారు సార్. అందరూ డ్రోన్ల ద్వారా కెమికల్స్ ని పిచికారీ చేస్తున్నారు సార్. సో ఖచ్చితంగా మన డ్రోన్లు కొనడం వలన ఏమవుతుందంటే వారికి స్వయం ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద డ్రోన్ పైలటింగ్ నేర్చుకోవడం వలన డ్రోన్ మాత్రమే కొని అలా ఆ రకంగా కూడా మనకి డబ్బుని సంపాదించవచ్చు సార్.
1: సార్, ఇందులో డ్రోన్ ని మనం ఎగరేసే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: డ్రోన్ ని ఎగరవేయాలంటే మన ప్రాంతాలని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు సార్. రెడ్ జోను, ఎల్లో జోను, గ్రీన్ జోన్ అని ఉంటాయి సార్. ఈ రెడ్ జోన్ లో మటుకు పర్మిషన్ లేకుండా అసలు ఎవరు ఎగరవేయటానికి అవకాశమే లేదు సార్. ఎల్లో జోన్ లో ముందుగా పర్మిషన్ తీసుకుని డీజీసీ వారి పర్మిషన్ లేదా ఏసీటీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వారి పర్మిషన్ తీసుకుని ఎగరవేయవచ్చు సార్. గ్రీన్ జోన్ లో మటుకు పర్మిషన్ అనేది అవసరం లేదు సార్. మన అగ్రికల్చర్ ఫీల్డ్స్ అన్ని కూడా దాదాపు గ్రీన్ జోన్ లోకి వస్తాయి సార్. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకి వారి యొక్క అనుమతి పెద్దగా అవసరం ఉండకపోవచ్చు సార్.
1: అలాగే ఈ గాలి స్పీడ్ అనేది కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కదా, అది ఎలా చూసుకోవాలంటే?
0: మొదట విండ్ స్పీడ్ అనేది గాలి యొక్క వేగం 15 కిలోమీటర్ పర్ అవర్, గంటకు 15 కిలోమీటర్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే గాలి వీసేటప్పుడు మనం డ్రోన్ కూడా స్టెబిలిటీ ఉండదు సార్. ఫస్ట్ అదొకటి. రెండవది, కెమికల్స్ స్ప్రే చేసినప్పుడు అది ఒకవైపే పడుతుంది సార్, అది డ్రిఫ్టింగ్ అంటాం. ఒకవైపే పడటం వలన అన్ని మొక్కలకు కెమికల్ అనేది సమానంగా విస్తరింపబడదు. సో ఒకవైపే కెమికల్ పడుతుంది కాబట్టి అలాంటి సందర్భాల్లో డ్రోన్ ను ఉపయోగించకూడదు సార్.
1: డాక్టర్ చెన్నకేశ్వర్ గారు, చివరిగా రైస్ సోదరులు డ్రోన్లు వినియోగం చేసేటప్పుడు మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి, అలాగే డ్రోన్లు వినియోగంలో ఎటువంటి ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి రైస్ సోదరులు చెప్పండి?
0: రోజు తీసుకునే జాగ్రత్తలు ఉంటాయి, నెలకు ఒకసారి, వారానికి ఒకసారి తీసుకునే జాగ్రత్తలు కూడా ఉండాలి. అదేవిధంగా డ్రోన్ కొంతకాలం మనం వాడినప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి చాలా ఉన్నాయి సార్. కానీ ముఖ్యంగా స్ప్రే చేసిన ప్రతిసారి మటుకు ట్యాంక్ ని శుభ్రంగా కడగాలి సార్. అదేవిధంగా పైప్ లైన్స్, నాజుల్స్ ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగి ఒకవేళ ఏదైనా కెమికల్ ఉంటే వాటిని పూర్తిగా వాష్ చేయాలి సార్. ఆ విధమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి సార్. అదేవిధంగా డ్రోన్ యొక్క ఫ్రేమ్ ని నీట్గా తుడుచుకోవాలి సార్. మిగతా భాగాల్లో ఏదైనా కెమికల్ పార్ట్స్ ఏదైనా ఉన్నాయో అదన్నీ శుభ్రంగా తుడవాలి సార్. ఇది ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సార్. అదేవిధంగా డ్రోన్ ని ఆపరేట్ చేసేటప్పుడు మన పొలంలో ఎవరు మనుషులు గాని పశువులు గాని ఉండకుండా చూసుకోవాలి సార్. గాలి స్పీడ్ తో పాటు మనుషులు లేదా పశువులు ఎవరు లేకుండా చూసుకోవాలి. ఈ రోజుల్లో చూసుకుంటే డ్రోన్స్ జీపీఎస్ ని సెట్ చేసుకుంటే మన పొలం పరిధిలో మాత్రమే స్ప్రే చేసి మళ్ళీ బయటకు రావచ్చు సార్. ఆ విధమైనటువంటి సౌకర్యం ఉంది సార్.
1: అయితే ఈ విధంగా రైస్ సోదరులు కేవలం వ్యవసాయ పనులకే కాకుండా ఉద్యాన తోటల్లో కూడా డ్రోన్లు వినియోగించుకోవచ్చు, దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు డాక్టర్ చెన్నకేశ్వర్ గారు. నమస్కారం అండి, ధన్యవాదాలు.
0: నమస్తే సార్. థ్యాంక్ యూ సార్.
2: ఉద్యాన పంటల్లో డ్రోన్స్ వినియోగం, ఈ అంశం గురించి పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి చెన్నకేశవులు గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీనన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం.

జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు రబీ కాలానికి అనువైనటువంటి పంటల సాగు వివరాలు వింటారు. రైతన్నలు రబీకి సిద్ధమయ్యే పరిస్థితులు ప్రస్తుతం. అదును చూసి విత్తడం, పదును చూసి వ్యవసాయ పనులు చేపట్టడం తరతరాలుగా రైతులు చేస్తున్నవే అయినప్పటికీ కూడా మారిన వాతావరణ పరిస్థితులకు తగినట్లు నిర్ణయాలు తీసుకోవడం వ్యవసాయంలో చాలా అవసరం. రబీలో ఆరుతడి పంటలైనటువంటి వేరుశనగ, మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు, కంది, పెసర, మినుము, కుసుమ, ఇంకా ఆముదం వంటి పంటలను సాగు చేసుకోవటం చాలా మంచిది. నల్లరేగడి పొలాల్లో నీరు సరిపడా ఉన్నప్పుడు మొక్కజొన్న, కంది, పొద్దుతిరుగుడు పంటలను సాగు చేసుకోవచ్చు. అదే తేలికపాటి నేలల్లో అయితే వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలను సాగు చేసుకోవచ్చు. అవశేష తేమ ఆధారంగా నల్లరేగడి నేలల్లో జొన్న, శనగ, కుసుమ ఇట్లాంటి పంటలను సాగు చేసుకోవాలి. రబీలో ఆరుతడి పంటలను సాగు చేయటం వల్ల నీటిని ఆదా చేసుకోవచ్చు, విద్యుత్తును కూడా ఆదా చేసుకోవడంతో పాటు పంటల విస్తీర్ణాన్ని కూడా పెంచుకోవచ్చు. పప్పుధాన్యాలు, నూనె గింజల కొరతను కూడా అధిగమించడానికి వీలవుతుంది. వరి తర్వాత ఆరుతడి పంటలు సాగు చేసేటప్పుడు ముఖ్యంగా వేరుశనగ, ఆవాలు, నువ్వులు ఇట్లాంటి పంటలు విత్తుకునేటప్పుడు నేల తయారీలో చాలా జాగ్రత్త పడాలి. లేనట్లయితే మొలక శాతం తగ్గి మొక్కల సాంద్రత తక్కువ అవటం ద్వారా దిగుబడులు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. రబీలో ఆరుతడి పంటలను సాగు చేయటం వల్ల కలిగే మేలేంటో ఈ విధంగా తెలియజేస్తున్నారు. మన రాష్ట్రంలో రబీ పంట కాలంలో 25.07 లక్షల హెక్టార్ల వరకు సాధారణ విస్తీర్ణంలో వరి, శనగ, మినుము, మొక్కజొన్న, పెసర, జొన్న, వేరుశనగ ఇలాంటి పంటలను సాగు చేస్తున్నారు. సాంప్రదాయకంగా రబీ పంటలు వేసే ప్రాంతాల్లో మార్కెట్ అవసరాలను, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వివిధ ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలి. రబీలో ఆరుతడి పంటలను సాగు చేయటం ద్వారా నీటిని ఆదా చేసుకోవచ్చు, విద్యుత్తును ఆదా చేసుకోవడంతో పాటు

పంటల విస్తీర్ణాన్ని కూడా పెంచుకోవడానికి వీలవుతుంది. అంతేకాకుండా పంట మార్పిడి కూడా సాధ్యమవుతుంది. పంట మార్పిడి వల్ల పురుగులు తెగుళ్ల ఉధృతి తగ్గడమే కాకుండా పప్పుధాన్యాలు పంటలు సాగు చేయటం వల్ల భూసారాన్ని కూడా వృద్ధి చేసుకోవచ్చు. అలాగే ఆరుతడి పంటల సాగు చేయటం వల్ల మనకు ముఖ్య అవసరాలైన పప్పులు నూనె గింజల కొరతను కూడా అధిగమించుకోవచ్చు. ఒక ఎకరం వరి పంటకు రబీ కాలంలో 1200 మిల్లీమీటర్ల సాగునీరు అవసరమవుతుంది. అదే ఆరుతడి పంటలైనటువంటి మొక్కజొన్నకి అయితే 600 మిల్లీమీటర్లు, వేరుశనగకి అయితే 500 మిల్లీమీటర్లు, పెసర మినుము శనగ పంటలను అయితే 150 మిల్లీమీటర్ల నీటితో సాగు చేసుకోవచ్చు. ఒక ఎకరం వరి పంట సాగుకు అయ్యే నీటితో ఆరుతడి పంటలైనటువంటి మొక్కజొన్నను 2 ఎకరాల్లోనూ, వేరుశనగనైతే 2.4 ఎకరాల్లోనూ, పెసర మినుము శనగ పంటలనైతే 8 ఎకరాల్లో పండించుకోవటమే కాకుండా నికర రబీ పంట సాగు విస్తీర్ణం పెంచుకునే అవకాశం ఉంటుంది. రబీలో ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించడానికి ఏరువాక కేంద్రం, ఇంకా కృషి విజ్ఞాన కేంద్రాల శాస్త్రవేత్తలు రాష్ట్రంలోని వివిధ సేద్య పరిస్థితులకు అనువైనటువంటి పంటల సాగు యాజమాన్యంపై అందించే సాంకేతిక సలహాలను, ప్రదర్శన క్షేత్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి అని, అంతేకాకుండా రాష్ట్ర రైతులు ఆరుతడి పంటలను సాగు చేయడం వల్ల కలిగే ఉపయోగాలను గమనించుకుని వారి వారి ప్రాంతాల్లో భూ వాతావరణ పరిస్థితుల అనుకూలతను దృష్టిలో పెట్టుకుని సిఫార్సు చేసిన ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలి అని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుల వారు రైతులకు తెలియజేస్తున్నారు. అపరాల పంట అయినటువంటి కందిని సాగు చేస్తున్నటువంటి రైతుల్లో ఈ మధ్య కాలంలో గమనించినటువంటి తెగులు ఫైటోఫ్థోరా తెగులు. ఈ తెగులు వచ్చినప్పుడు దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ తెగులు యాజమాన్యం ఏ విధంగా చేసుకోవాలో రైతులకు శాస్త్రవేత్తలు ఏ విధంగా తెలియజేస్తున్నారు. అపరాల్లో కంది ప్రధాన పంటగా మనం చెప్పుకోవచ్చు. కంది వర్షాధార పంటగా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉంటారు. కంది పంటను ఫైటోఫ్థోరా వడలు తెగులు ఆశించి ఈ మధ్య కాలంలో ఎక్కువగా నష్టం కలుగు చేస్తూ ఉంది. కాబట్టి ఈ తెగులు నివారణకు సరైన యాజమాన్య పద్ధతులను రైతులు తప్పనిసరిగా పాటించాలి. ఈ తెగులు ఎక్కువ వర్షపాతం, ఇంకా నీరు నిల్వ ఉండే లోతట్టు ప్రాంతాల్లో ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. పైరు తొలి దశ మొదలుకొని మొక్క ఏ దశలోనైనా ఎక్కువ వర్షపాతం నమోదై పొలంలో సరైన మురుగునీరు పోయే వస్తలేనప్పుడు పొలంలో నీరు నిల్వ ఉన్న పరిస్థితుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా తెగులు తొలి దశలో ఆశించినట్లయితే ఆకులు కాండం పైన నీటి మచ్చలు ఏర్పడి అవి తరువాత గోధుమ రంగుకు మారతాయి. ఈ మచ్చలు తర్వాత దశలో ముదురు గోధుమ రంగుకు మారి మొక్కలు వడలిపోయి గుంపులు గుంపులుగా ఎండిపోయి చనిపోతాయి. మొక్కల కాండంపై మచ్చలు గోధుమ రంగు నుండి నలుపు రంగుకు మారి మాడినట్లుగా మనకు కనిపిస్తుంది. తెగులు ఆశించిన కాండం పైన గరుకైన కణుతుల మాదిరిగా ఏర్పడి వాటిలో పగుళ్ళు మనకు కనిపిస్తాయి. ఈ పగుళ్ళు కనిపించిన దగ్గర గాలికి కొమ్మలు తేలిగ్గా విరిగి కింద పడిపోతాయి. అలాగే కాండం పైన మొదలు నుంచి పైకి ముదురు గోధుమ రంగు చార విరిచి చూసినట్లయితే లోపల కణజాలం మొత్తం ముదురు బూడిద రంగులోకి మారి మనకు కనిపిస్తుంది. దీన్ని నివారించుకోవటానికి నివారణ పద్ధతులు ఏ విధంగా చేసుకోవాలంటే పంట మార్పిడి, విత్తన శుద్ధి, ఎత్తుమడులు చేసుకోవటం, ఇంకా రసాయన మందుల యాజమాన్యం, ఈ విధమైనటువంటి నివారణ పద్ధతులను రైతులు పాటించుకోవాలి. ముందుగా పంట మార్పిడిని కనుక మనం చూసుకున్నట్లయితే శిలీంద్రం భూమి ద్వారా వ్యాపిస్తూ ఉంటుంది. కాబట్టి రైతులు ఖచ్చితంగా పంట మార్పిడి పద్ధతిని చేపట్టుకోవాలి. అలాగే పంట వేసుకోవడానికి ముందుగానే ట్రైకోడెర్మా విరిడి అనే జీవ సంబంధ రసాయన శిలీంద్రాన్ని చివిగిన పశువుల పేడకు కలిపి 15 రోజుల తర్వాత పొలం మొత్తం ఎద్దజల్లుకోవాలి. ఇక రెండవది విత్తన శుద్ధి. మెటలాక్సిల్ 2 గ్రాములు 1 కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. దాని తర్వాత ట్రైకోడెర్మా విరిడి 10 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేసుకోవాలి. ఇక మూడవది ఎత్తుమళ్ళు. ఈ పద్ధతిలో సాధారణ పద్ధతిలో గొర్రుతో కంది పంట విత్తడం వల్ల ఎక్కువ వర్షాలకు నీరు నిలిచి పంట తెగులు బారిన పడుతుంది. కాబట్టి దీనికి బదులుగా ఎత్తుమళ్ళు చేసుకుని వాటిపైన కందిని విత్తుకోవటం వల్ల వర్షపు నీరు నిలవకుండా చేసుకోవచ్చు. దీనికోసం 4 అడుగుల ఎడంతో బెడ్ను తయారు చేసుకోవాలి. అలాగే మడుల మధ్యలో వర్షపు నీరు పోయేందుకు వీలుగా కాలువల్ని వదులుకోవాలి. ఇక రసాయన మందులతో ఏ విధంగా యాజమాన్యం చేసుకోవాలి అంటే ఎక్కువ వర్షాలకు తెగులు ఆశించినప్పుడు మెటలాక్సిల్ లేదంటే మాంకోజిబ్ 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఎక్కడైతే మొక్కలు చనిపోతాయో వాటిని తీసివేసి
చుట్టూ ఉండే మొక్కలకు మొదలు తడిసే విధంగా మందును పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్టయితే ఈ కందిలో వచ్చే ఫైటోప్తరా తెగులను సమర్థవంతంగా

0: నివారించుకోవటానికి వీలవుతుంది.
1: మీరింతవరకు రబీ కాలానికి అనువైన పంటల సాగు వివరాలు విన్నారు.
2: మీరింతవరకు కిసాన్వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై పర్ ఇన్ ఘాతక రసాయనో సే కైసే బచాయే.
4: మత్లబ్
3: దేఖ్ బేటా, తూ జో యే అంధాధుంధ రసాయన్ మిలాతా హై నా, మిట్టీ కీ సెహత్ బిగడ్నే లగీ హై, ఔర్ జబ్ మాటీ హీ కమజోర్ పడ్ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద హోగీ. అరే పహలే ఐసా నహీ థా, పూచ్నా అప్నే బడే బుజుర్గో సే కైసే ఫసల్ లహలాతీ థీ, శుద్ధతా ఝలక్తీ థీ, మాటీ భీ తందురుస్త్ ఔర్ లోగ్. पहली वाली बात कहा,
4: पर हम तो सब यही डाले हैं.
3: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
4: सच है
3: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
4: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा.
5: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.

0: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆర్సెటి డైరెక్టర్ మరియు యూనియన్ బ్యాంక్ మేనేజర్ శ్రీ మారాసు కాసయ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త లావణ్య గోగినేని.
1: వికసిత్ భారత్ కార్యక్రమంలో నేడు మనతో ఉన్నారు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ మరియు యూనియన్ బ్యాంక్ మేనేజర్ శ్రీ మారాసు కాసయ్య గారు. వారితో ఈ శిక్షణ సంస్థ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం కాసయ్య గారు.
2: నమస్కారం మేడం.
1: ముందుగా మా రేడియో శ్రోతలకి ఆర్సిటి అంటే ఏంటి, దాని ప్రధాన లక్ష్యం ఏమిటో క్లుప్తంగా చెప్పగలరా?
2: ఖచ్చితంగా మేడం. ఆర్సిటి అంటే రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మేడం. మనకి తెలుగు దీన్ని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ అంటారు. ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకి నైపుణ్య శిక్షణ ద్వారా వాళ్ళని మరింత మెరుగుపరిచి స్వయంగా వాళ్ళు సొంతంగా వ్యాపారం చేసుకునే విధంగా ప్రోత్సహించడమే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం మేడం. ఈ ఆర్సిటి అనేటువంటిది 1982 ప్రస్తుత రాజ్యసభ మెంబర్ అయినటువంటి డాక్టర్ పద్మవిభూషణ్ వీరేంద్ర హెగ్డే గారు ముందు దీనికి రూపకల్పన మేడం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇది ప్రతి డిస్టిక్ లో ఉన్న లీడ్ బ్యాంక్ ని దీని ఇనిషియేటివ్ గా తీసుకుని దీన్ని నెలకొల్పాలనే ఉద్దేశంతో ఈ ఆర్సిటీని మనకి అందించడం జరిగింది మేడం. ప్రతి జిల్లాలో కూడా
1: మీ సంస్థ అందించే శిక్షణలకు ఎవరు అర్హులు, వయసు మరియు విద్యార్హతలకు సంబంధించి నిబంధనలు ఎలా ఉంటాయి?
2: మనకి ముఖ్యంగా ఈ సంస్థకి 70% మనకి గ్రామీణ ప్రాంత వాళ్ళు మస్ట్ ఉండాలి మేడం. ఆ తర్వాత 30% వాళ్ళు గ్రామీణ ప్రాంత వాళ్ళు కాకపోయినా అర్బన్ వాళ్ళని తీసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల వాళ్ళు కూడా ముఖ్యంగా 90% బిలో పావర్టీ లైన్ క్యాండిడేట్స్ ని మనం తీసుకోవాలి. వాళ్ళని ఏం చేసుకుని మాత్రమే మనకి ఇన్స్టిట్యూట్ నెలకొల్పబడింది. ఏదో ఒక విధంగా వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలి. కనీసం ఇంట్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉన్నా సరే అతనే కాకుండా వాళ్ళ ఇంటిల్లిపాదిని మనకి ముందుకు తీసుకెళ్లగలడు. ఆ విధంగా ఈ ఇన్స్టిట్యూట్ నడపబడుతుంది మేడం.
1: మీ సంస్థ అందించే శిక్షణలకు గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో ఆర్టీసీ ఏ విధమైన పాత్ర పోషిస్తుంది?
2: ఇప్పుడు ఉన్న కాలంలో చూస్తే అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం చాలా కష్టం అండి, గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్ కానీ. కానీ మనకి ఈ స్కిల్స్ నేర్చుకున్న ద్వారా వాళ్ళే సొంతంగా వ్యాపారం పెట్టుకుని వాళ్ళే 10 మందికి మళ్ళీ అంటే ఉపాధి కల్పించే విధంగా వీళ్ళు చేరుకుంటారండి. అది దీంట్లో ఉన్న బ్యూటీ మేడం.
1: ప్రస్తుతం మీ ఆర్సిటీసీ కేంద్రంలో యువత కోసం ఎలాంటి స్వయం ఉపాధి కోర్సులు అందుబాటులో ఉన్నాయి?
2: మన ఆర్సిటీలో సుమారుగా 75 రకాల కోర్సుల శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా వొకేషనల్ కోర్సు, మనకి సర్టిఫైడ్ కోర్సు, కానీ 75 రకాల కోర్సులు ఉన్నవి. మనకి విరివిగా ఇక్కడ ఎక్కువగా కోరుకునేది టైలరింగ్ ఒకటి, మగ్గం వర్క్ అంటే ఎంబ్రాయిడరీ, ప్లస్ బ్యూటీ పార్లర్ కోర్సు, జూట్ బ్యాగ్స్ తయారు చేయటం.

0: పికిల్స్ తయారు చేయటము, అలాగనే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ, అలాగనే సిసి కెమెరాస్ ఇన్స్టాలేషన్ సర్వీసింగ్, ఏసీ ఫ్రిజ్లు మెకానిజము, మష్రూమ్ కల్టివేషను, వర్మీ కంపోస్టు, డైరీ, పౌల్ట్రీ, ఇటువంటి కోర్సులో మనకి ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఎక్కువగా శిక్షణ తీసుకుంటారని.
1: మహిళల కోసం ప్రత్యేకంగా ఎలాంటి కోర్సులు నిర్వహిస్తున్నారు? గృహిణులు దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు?
0: మహిళల కోసం టైలరింగ్ ఒకటి, ఎంబ్రాయిడరీ కోర్సు, బ్యూటీ పార్లర్ కోర్సు, జూట్ బ్యాగ్స్ తయారు చేయడము, ఇవి ఆర్సిటీలో ఎక్కువగా మహిళలకి టార్గెటెడ్ గానే ఎక్కువగా ఉన్నాయి.
1: ఆర్థికంగా
0: నిలదొక్కుని వాళ్ళ ఇంటికి సపోర్ట్ చేసే విధంగా, ఆర్థికంగా సపోర్ట్ చేసే విధంగా ఈ కోర్సులు డిజైన్ చేయబడి ఉన్నవి. నేర్చుకోవడానికి మాత్రం వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చి ఆ 1 మంత్ గానీ కోర్స్ పీరియడ్ వాళ్ళు ఏమైనా స్పెండ్ చేసి నేర్చుకోగలిగితే ఎటువంటి రూపాయి ఖర్చు కూడా పెట్టకుండా కోర్స్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఉండే మనం వాళ్ళు సంపాదించుకునేటువంటి మార్గాన్ని, దానికి సంబంధించిన ఇన్పుట్స్ ని కూడా మన సంస్థ ద్వారా మనం వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది.
1: చాలా మందికి శిక్షణా కాలంలో శిక్షణ, భోజనం, వసతి సౌకర్యాలు ఉచితంగానే ఉంటాయా?
0: మన ఆర్సిటీ శిక్షణా కాలంలో ఎవరి దగ్గర కూడా రూపాయి కూడా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉండదండి. మొత్తం కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. భోజనం గానీ లేకపోతే వసతి గానీ దూర ప్రాంతంలో దగ్గర వాళ్ళు గానీ ఎవరికైనా సరే పూర్తి స్థాయిగా ఫ్రీగా మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మనకి అలాగనే హాస్టల్లో ఉండే వాళ్ళకి రాను పోను ఛార్జీలు, ఒకసారి రావడానికి ఇంటికి వెళ్ళడానికి కూడా ఛార్జీలు కూడా మనమే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మేము హాస్టల్లో ఉండట్లేదు, వెళ్ళి వస్తాము, ఇంటికి వెళ్ళి వస్తాము అనుకునే వాళ్ళకి మధ్యాహ్నం భోజన సదుపాయము, మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ టీ స్నాక్స్ కూడా మనకి ప్రొవైడ్ చేసి అక్కడే ఉంచడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అంటే ప్రొవైడ్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అంటే ఇంటరప్షన్ ఉండకూడదు, మధ్యలో బ్రేక్ ఉండకుండా పూర్తి స్థాయిలో వాళ్ళు ఏకాగ్రతతో నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి గవర్నమెంట్ ఈ మంచి అవకాశాన్ని కల్పించిందండి. ఇది మనకి మెటీరియల్ గానీ అంటే యూనిఫామ్ గానీ ప్లస్ మనకి టైలరింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ గానీ అన్ని కూడా మనమే ప్రొవైడ్ చేస్తాము. అయిపోయిన తర్వాత టూల్ కిట్స్ ప్రొవైడ్ చేస్తాం మనం.
1: సాధారణంగా శిక్షణ కాలం ఎంత ఉంటుంది? థియరీ కంటే ప్రాక్టికల్స్ కు ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తారు?
0: చాలా మంచి క్వశ్చన్ మేడం. ఇప్పుడు మనకి ఏ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా సరే థియరీ ఎక్కువగా ఉంటుంది, ప్రాక్టికల్ తక్కువగా ఉంటుంది.
1: అవును,
0: జనరల్ గా. కానీ ఇక్కడ ఆర్సిటీలో పూర్తి స్థాయిలో ప్రాక్టికలే, 10% థియరీ ఉంటుంది, 90% ప్రాక్టికల్ ఉంటుంది. మొత్తం ఆ ప్రాక్టికల్ మీదనే వాళ్ళకి మీరు ట్రైనింగ్ తీసుకుని వెళ్లేటయానికి జనరల్ గా సపోజ్ మీరు టైలరింగ్ తీసుకుంటే బయట నేర్చుకోవాలంటే ఒక 3 మంత్స్ 4 మంత్స్ నేర్చుకుంటారు. అది కూడా 3 ఐటమ్స్ 4 ఐటమ్స్ నేర్చుకుంటారు. కానీ మన ఇన్స్టిట్యూట్ లో ఓన్లీ 30 డేస్ ట్రైనింగ్ పీరియడ్ అది. ఆ ట్రైనింగ్ పీరియడ్ లో సుమారుగా మీరు 24 ఐటమ్స్ ఎవరైనా సరే అంటే ఇప్పుడు మిషన్ తొక్కడం రాని వాళ్ళు కూడా మన ఇన్స్టిట్యూట్కి వచ్చి వెళ్లే టయానికి 30 రోజుల్లో 24 ఐటమ్స్ కూడా పర్ఫెక్ట్ గా కొట్టగలుగుతారు. అది ఎలా సాధ్యం అవుతుంది అంటే ఓన్లీ ప్రాక్టికల్ మీద బేస్ అయ్యి వెళ్ళటం వల్లనే అది ముఖ్యంగా అది సాధ్యపడుతుంది అండి. ఇది ఆ ట్రైనర్స్ మనకి ట్రైనర్స్ కూడా ఆ విధంగానే అటువంటి వాళ్ళనే తీసుకుంటారు అనమాట మన ఇన్స్టిట్యూట్ లోకి.
1: శిక్షణ కాలం ఎంత ఉంటుంది?
0: ఇక్కడ శిక్షణ కాలం అనేటువంటిది మన కోర్స్ ని బట్టి డిపెండ్ అవుతుంది మేడం. ఇప్పుడు టైలరింగ్ కి 30 డేస్, మగ్గం వర్క్ కి 30 డేస్, బ్యూటీ పార్లర్ కి 30 డేస్, జూట్ బ్యాగ్స్ కి వచ్చేసరికి 14 డేస్ ఉంటుంది. అలాగే మష్రూమ్ కల్టివేషన్ కి అలాగే 10 డేస్ అలా ఉంటుంది. వర్మీ కంపోస్ట్ కి షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్ అది కూడా. అలాగే సిసి కెమెరాస్ కి అది కూడా 13 డేస్ ప్రోగ్రామ్. అంటే డిపెండింగ్ ఆన్ కోర్సు మనకి డ్యూరేషన్ అనేది మారుతూ ఉంటుంది. జనరల్ గా మనకి 7 డేస్ నుంచి 45 డేస్ మధ్యలో ఉంటుందండి. ఏ కోర్స్ తీసుకున్నా సరే 7 to 45 డేస్ మధ్యలో ఉంటుంది.
1: శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత అభ్యర్థులకు సర్టిఫికేట్స్ ఇస్తారా? అవి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినవేనా?
0: ఎస్ మేడం, మనకి శిక్షణ కాలము అయిపోయిన తర్వాత లాస్ట్ డే అసెస్మెంట్ అని ఉంటుంది మేడం. ఈ అసెస్మెంట్ అనేటువంటిది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ బాడీ ఒకటి ఉంటుందండి, థర్డ్ పార్టీ బాడీ, వాళ్ళు వచ్చి మనకి అసెస్ చేస్తారు వీళ్ళు పూర్తి స్థాయిలో నేర్చుకున్నారా లేదా అనేటువంటిది. లాస్ట్ డే వచ్చేసి చెక్ చేస్తారు వాళ్ళు, 2 రకాలుగా చెక్ చేస్తారు, అంటే సాఫ్ట్ స్కిల్స్ ప్లస్ హార్డ్ స్కిల్స్, అంటే 2 రకాలుగా మనకి చెక్ చేసి దానికి సంబంధించిన వాళ్ళు మార్క్స్ అలాట్ చేసి వాళ్ళు పాస్ అయితే పాస్ చేస్తారు మేడం, లేకపోతే ఫెయిల్ అయితే ఫెయిల్ చేస్తారు. అది ఖచ్చితంగా మనకి ధృవీకరిస్తారు వాళ్ళు. పాస్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తారు, అది కూడా మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా మనకి ఆ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ సర్టిఫికేట్స్ ద్వారా మనము బ్యాంక్ లోన్ తీసుకోవడానికి కూడా ఎలిజిబిలిటీ మంచిగా ఉంటుంది. ఎందుకంటే
1: మరి సొంతంగా వ్యాపారం చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు కదా, సొంతంగా వ్యాపారం ప్రారంభించాలంటే పెట్టుబడి సమస్య కూడా ఉంటుంది అలాంటి వాళ్ళకి. దీనికోసం బ్యాంకు రుణాల మంజూరులో మీ సంస్థ ఏ విధంగా అండగా నిలుస్తుంది?
0: మనకి

0: ట్రైనింగ్ పీరియడ్ లోనే మనకి గవర్నమెంట్ అంటే బ్యాంకుల ద్వారా ఎటువంటి లోన్ రుణ సదుపాయాలు ఉంటాయి, స్కీమ్స్ ప్లస్ వాటిని ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి,
1: ఓకే,
0: అవన్నీ కూడా మేము ట్రైనింగ్ పీరియడ్ లోనే వాళ్ళకి అన్ని నేర్పిస్తామండి.
1: ఓకే,
0: నేర్పించడంతో పాటుగా ఉద్యమి రిజిస్ట్రేషన్ అని, ఇప్పుడు సపోజ్ ఏ మనకి వ్యాపారం చేసుకోవాలన్నా సరే ఉద్యమి రిజిస్ట్రేషన్ కంపల్సరీ, అది చేసుకోవడము, ఆధార్ కార్డు, పాన్ కార్డు లేని వాళ్ళకి కూడా మేము పాన్ కార్డు అప్లై చేపిస్తాం ట్రైనింగ్ పీరియడ్ లోనే. ఆ పాన్ కార్డు అప్లై చేయించడము అంటే ఆధార్ కార్డుకి మొబైల్ నంబర్ కొంతమంది లింక్ ఉండదు, అది కూడా లింక్ చేయించి అంటే ఇవన్నీ కూడా అంటే లోనికి ముందుగానే వాళ్ళని సంసిద్ధం చేస్తాం ట్రైనింగ్ పీరియడ్ లోనే అన్ని రకాలుగా. ఆ లోను తాలూకు అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అవన్నీ కూడా మనము వాళ్ళకి పూర్తి స్థాయిలో మనం అవగాహన కల్పిస్తాం ట్రైనింగ్ పీరియడ్ లోనే. అయిపోయిన తర్వాత మనకి సర్టిఫికేట్స్ మినిస్ట్రీ నుంచి వస్తాయి కాబట్టి మనకి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారమే వాళ్ళు ఎక్కడ ఏ బ్యాంకులో అయినా సరే వాళ్ళు లోన్ తీసుకునే విధంగా ఆ సర్టిఫికేట్స్ మనకి అందించడం జరుగుతుంది. మనకి జిల్లాలో ఉన్న ఎల్డిఎం గారి ద్వారా తొందరగా రుణాలు అందే విధంగా రెకమెండ్ చేస్తాం వాళ్ళ బ్రాంచీలని.
1: కేవలం శిక్షణ ఒక్కటే ఇవ్వకుండా భవిష్యత్తులో వారు ఎదుర్కొనే సమస్యలకు మీ సంస్థ నుండి ఎలాంటి ఫాలోఅప్ సేవలు ఉంటాయి?
0: శిక్షణ అంటే మేడం ఇప్పుడు టైలరింగ్ అంటే టైలరింగే నేర్పకుండా వాళ్ళు వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి ఇప్పుడున్న కాంపిటీషన్లో ఎటువంటి వాళ్ళ లక్షణాలు పెంపొందించుకోవాలి అనేటువంటి ఈడిపి కోర్సు అని ఉంటుంది, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని. ఆ ఈడిపి కోర్సు మన శిక్షణ కాలంతో పాటు ఇన్బిల్ట్గా ఇవ్వబడుతుంది. దాని ద్వారా ఏంటంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత వ్యాపారం పెట్టుకోవడానికి దాంట్లో ఎదురయ్యే ఇబ్బందులు కానీ అవన్నీ కూడా అంటే అవలేలగా దాటడానికి అవకాశం ఉంటుంది అనమాట. మేము గేమ్స్ ద్వారా స్పెసిఫిక్ గేమ్స్ ఉంటాయి, ఆ గేమ్స్ ద్వారా సరళంగా అర్థమయ్యే విధంగా వాళ్ళకి గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా మేము గేమ్స్ ద్వారా వాళ్ళకి డెమాన్స్ట్రేట్ చేసి వాళ్ళకి అవన్నీ కూడా నేర్పించడం జరుగుతుందండి. తర్వాత గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా మేము తయారు చేస్తామండి ఇన్స్టిట్యూట్లో.
1: శిక్షణ పొందాలనుకునే ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అనుసరించాల్సిన ప్రక్రియ ఏమిటి, ఎవరిని సంప్రదించాలి?
0: మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డైరెక్ట్ కాల్ చేయొచ్చండి, మా నెంబర్స్ ఉంటాయి, లేకపోతే మనకి ఈమెయిల్ ఐడి ఉంది rzt nellore@gmail.com. దీనికి మెయిల్ చేసినా పర్లేదు, లేదా మా సంస్థకు సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ ఉంది, ఆ క్యూఆర్ కోడ్ కూడా మేము ప్రతి పాంప్లెట్ లో కూడా మేము దాన్ని పొందుపరచడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా అవేర్నెస్ క్యాంప్స్కి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే పాంప్లెట్స్ అందరికి ప్రొవైడ్ చేస్తుంటాము. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది మాకు చేరుతుందండి, తద్వారా మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
1: ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్
0: చేసుకోవచ్చు,
1: డైరెక్ట్ గా మన దగ్గరికి రావాల్సిన అవసరం
0: లేదండి. మనకి ఫోన్ నెంబర్లు ఉంటాయండి, మా స్టాఫ్ కానీ మావి కానీ వాళ్ళు ఫోన్ చేసి జస్ట్ మనకి ఆధార్ మనకి చెప్తే మేము దాన్ని రిజిస్టర్లో రాసుకొని అంటే ఇప్పుడు మనకి ఏదైనా ప్రోగ్రామ్ పెట్టాలంటే మినిమం 25 మెంబర్స్ ఉండాలి, 25 to maximum 35 మెంబర్స్. ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి ఏసీ మెకానిక్ నేర్చుకోవాలని ఎవరైనా ఫోన్ చేస్తారు, కానీ మన దగ్గర ఉంది యాజ్ ఆఫ్ నౌ 10 మెంబర్సే ఉంటారు, అప్పుడు మేము వాళ్ళ పేరు కూడా యాడ్ చేసుకుని రిజిస్టర్లో రాసుకుంటాం. రాసుకుని ఎప్పుడైతే మనకి 25 మెంబర్స్ దాటిపోతారో అప్పుడు వీళ్ళందరికి ఇన్ఫార్మ్ చేసి పలానా టైంలో మేము కోర్సు పెడుతున్నాము, స్టార్ట్ చేస్తున్నాం, మీరు రమ్మని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఇంటిమేషన్ చేయడం జరుగుతుందండి. మనకి ఈ మొబిలైజేషన్లో మా డిఆర్డిఏ మా నెల్లూరు నుంచి కూడా వాళ్ళ సహకారం కూడా చాలా ఉంటుందండి.
1: నేటి డిజిటల్ కాలానికి అనుగుణంగా కోర్సులో ఏవైనా ఆధునిక మార్పులు లేదా ఈ కామర్స్ డిజిటల్ మార్కెటింగ్ అలాంటి అవకాశాలను జోడిస్తున్నారా?
0: ఖచ్చితంగా అండి, మన కోర్స్ పీరియడ్లో ప్రతి కోర్సులో మీకు చెప్పినట్టుగా ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పాను, దాంట్లో భాగంగా మనకి ఆన్లైన్లో మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి దానికి సంబంధించినటువంటి సపరేట్ నిపుణులను తీసుకొచ్చి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వాళ్ళకి చేసి కూడా మనకి నేర్పించడం జరుగుతుంది అనమాట. అంటే ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఇట్లలో ఎలా లాగిన్ అవ్వాలి, వాటిలో ఎలాగ మనం మెంబర్షిప్ తీసుకొని మనకు సంబంధించిన ప్రొడక్ట్స్ని ఎలాగ మనం లాంచ్ చేసుకోవాలి, దానికి సంబంధించి అకౌంట్ ఓపెనింగ్ కానీ దానికి ఆర్డర్ ఇచ్చినప్పుడు దాంట్లో డబ్బులు మనకి అకౌంట్లో ఎలా పడాలి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మనకి వాళ్ళకి శిక్షణ సమయంలో మనకి అందించడం జరుగుతుందండి. అది
1: మరి ఆర్సిటీలో దివ్యాంగుల కోసం ఏమైనా స్పెషల్గా ప్రోగ్రామ్స్ పెట్టారా, వాళ్ళకి ఏమైనా స్పెషల్గా శిక్షణ ఇచ్చేది అలాంటిది ఏమైనా ఉంటుందా?
0: దివ్యాంగుల కోసం కూడా అన్ని రకాల సదుపాయాలతోటి మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఏ కోర్సులు అయినా వాళ్ళు లాగిన్ అవ్వచ్చు, కానీ కొన్ని చేయలేని వాళ్ళు మనకి జనరల్ ఈడిపి ఫర్ పిడబ్ల్యూడీస్ అని ఉంటది, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ కి జనరల్ ఈడిపి 10 డేస్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. ఆ కోర్సులో మనం వీళ్ళని భాగస్వాములు చేసి ఎక్స్క్లూజివ్ గా అంటే ఓన్లీ వాళ్ళు పీడబ్ల్యూఎస్కి

మాత్రమే మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ పోయిన సంవత్సరం కూడా మేము సుమారుగా 500 to 600 మెంబర్స్ని ఎనబుల్ ఇండియా సహకారంతో, వాళ్ళ సహకారంతో మేము

0: మా రేడియో శ్రోతలు, ముఖ్యంగా ఉద్యోగార్థులు మరియు యువతకు మీరిచ్చే అమూల్యమైన సందేశం ఏంటి?
1: వేరొకరి కింద ఉద్యోగం చేస్తూ వారి వ్యాపార లెక్కలు చూసుకోవడం కంటే స్వయం ఉపాధిని ఎంచుకొని మన సొంత భవిష్యత్తును మనమే నిర్మించుకోవడం ఎంతో ఉత్తమం అన్నమాట.
0: ఆ సిటీ గురించి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు.
2: మీరింతవరకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆర్సిటీ డైరెక్టర్ మరియు యూనియన్ బ్యాంక్ మేనేజర్ శ్రీ మారాసు కాసయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త లావణ్య గోగినేని. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి ఈనాటి దార్శనిక భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు, రైతులకు అందే సంక్షేమ పథకాల గురించి ఆలిండియా కిసాన్ మోర్చా వైస్ ప్రెసిడెంట్ శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్.
1: ఆకాశవాణి దార్శనిక్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనతో ఆలిండియా కిసాన్ మోర్చా వైస్ ప్రెసిడెంట్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, రైతులకు అందే సంక్షేమ పథకాల గురించి వారితో చర్చిద్దాం. సార్ నమస్కారం.
2: నమస్తే అండి. ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను.
1: సురేష్ రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ముందుగా మాట్లాడదాం. రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ప్రధాన పథకాలేంటి, వాటి లక్ష్యాలేంటి మా శ్రోతలకు తెలియజేస్తారా?
2: మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 25 సంవత్సరాల యొక్క ప్రజా జీవితంలో వారు మొదట 13 సంవత్సరాల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 12 సంవత్సరాల పాటు దేశ ప్రధానిగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా, చివరికి తన తల్లిగారు చనిపోయిన సందర్భంలో కూడా ఆయన దానికి కావలసినటువంటి తన బాధ్యతను నిర్వర్తించి వెంటనే వచ్చి మళ్ళా ప్రభుత్వ ఏదైతే కార్యకలాపాలు ఉన్నాయో దాంట్లో ఆయన పనిచేయడం జరుగుతుంది. అంటే ఆయన దేశం పట్ల కానీ సమాజం పట్ల, ఈ దేశం మొత్తం కూడా ఈ 140 మంది కోట్ల ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ నా యొక్క సోదరి సోదరి మండలి అనేటువంటి భావనతో ప్రపంచంలోనే భారతదేశాన్ని అమెరికా, జర్మనీ, జపాన్ లాగా ఒక ఉన్నతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దాలనేటువంటి తపన మాత్రమే ఉంటూ ఆయన సర్వస్వం దేశానికి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి ఆయన యొక్క జీవితం మనకు ఒక ఆదర్శం. అలాంటి మహనీయుడు ఈ భారతదేశంలో ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో రైతుల కోసంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో స్వామినాథన్ కమిషన్ ఏదైతే గతంలో చెప్పిందో, పెట్టుబడికి 1.5 రెట్లు MSP రేటు పెంచాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఆ రకంగా భారతదేశంలో ఆయన 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ రోజు 1300 రూపాయలు ఉన్నటువంటి క్వింటాల్ యొక్క వరి ధాన్యానికి మద్దతు ధర ఇవాళ సుమారుగా 2400 రూపాయలు క్వింటాల్ యొక్క ధాన్యం ధర పెరగడం జరిగింది. అంటే ఖర్చులు పెరుగుతున్నటువంటి సందర్భంలో, ఉత్పత్తి వ్యయం పెరుగుతున్నటువంటి సందర్భంలో స్వామినాథన్ కమిషన్ ఇచ్చినటువంటి ఒక ఆదేశాలు ఏదైతే ఉన్నాయో వాటిని అమలు జరపాలనేటువంటి చిత్తశుద్ది ఇవాళ ప్రధానమంత్రిలో ఉంది. అంతేకాదు ఇవాళ మనకి ప్రధానమంత్రి గారు ఆ రోజు ఉన్నటువంటి ఒక బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం 2014 వరకు వ్యవసాయ బడ్జెట్ కేవలం 25,000 కోట్లుంటే ఇవాళ సుమారుగా 190,000 కోట్ల రూపాయలు ఇవాళ కేంద్రంలో ఇవాళ వ్యవసాయ బడ్జెట్ ఉంది. ఇది ఒకరోజు చూసినట్టయితే 348% కూడా ఎక్కువ. అంతేకాదు ఒకప్పుడు రుణాలు సుమారుగా 7.85 లక్షల కోట్లు మాత్రమే రుణ పరపతి ఉంటే బ్యాంకులకి, ఇవాళ సుమారుగా అది 23 లక్షల కోట్ల రూపాయలకు పైగా రుణ పరపతిని కూడా పెంచడం జరిగింది. ఎందుకంటే ఇవాళ రైతాంగం వాళ్ళకి మధ్య దళారులకు పోయి వాళ్ళ యొక్క వడ్డీ అధిక వడ్డీలతో

భారాన్ని మోయకుండా మనకి రైతులకు కావలసినటువంటి రుణాలైతే బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి అందాలనేటువంటి ఒక ఉద్దేశంతో రుణ పరపతిని కూడా పెద్ద ఎత్తున ఆయన పెంచడం జరిగింది. కిసాన్ క్రెడిట్ కార్డులు ఒకప్పుడు వాజ్పేయి గారు ప్రవేశపెడితే దాన్ని కొనసాగిస్తూ కేవలం రైతాంగంలో అలైడ్ యాక్టివిటీస్ చేసేటువంటి కోళ్ల పరిశ్రమలు కానీ పౌల్ట్రీ కానీ డైరీ కానీ అనేక రకాలైనటువంటి చేతి ఏదైతే వ్యవసాయం మీద ఆధారపడేటువంటి ఒక వాటికి కూడా 3 లక్షల వరకు కూడా 7% వడ్డీకి తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. సకాలంలో కట్టినటువంటి ఒక వీళ్ళందరికి కూడా మళ్ళా 4% రిబేట్ వస్తుంది. ఆ రకంగా మొత్తం మీద 25 పైసలకే వడ్డీకే ఈ రకంగా రుణం దొరికేటువంటి పరిస్థితిని ఇవాళ తీసుకురావడం జరిగింది. దాంట్లో కిసాన్ క్రెడిట్ కార్డు అనేటువంటిది ఇవాళ రైతులకు ఎంతో ఉపయోగంగా తయారైంది. దాంట్లో వాళ్ళకి ఏదైతే యాక్సిడెంట్ దీంట్లో కానివ్వండి ఆ రకంగా వాళ్ళకి అన్ని రకాలైనటువంటి దాంట్లో వాళ్ళకి హక్కులు పొందుపరుస్తూ కిసాన్ క్రెడిట్ కార్డుని ఆనాడు వాజ్పేయి గారు ప్రవేశపెడితే దానికి అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఇంకా రైతులకు అనుగుణంగా కూడా ఆయన తీసుకురావడం జరిగింది. మన ప్రియతమ ప్రధానమంత్రి సహజంగా మనం చూస్తూ ఉన్నప్పుడు రైతాంగానికి ఎంత చేసినా తక్కువే. ఉదాహరణకి ఇవాళ మనం చూసినట్టయితే ఉక్రెయిన్ అమెరికా యుద్దం జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ఫెర్టిలైజర్స్ రేట్లు ఆకాశాన్ని అంటిపోయినాయి. మనకి ఎందుకంటే మనం ఫర్టిలైజర్ మొత్తం దానికి కావాల్సిన ముడిసరుకంతా కూడా దిగుమతి చేసుకోవాలి. దిగుమతి చేసుకుంటున్నటువంటి క్రమంలో ఈ ఒక్క సంవత్సరమే సుమారుగా 2,14,000 కోట్ల రూపాయలకు పైగా ఈరోజు మనం ఈ ఒక ఫర్టిలైజర్ యొక్క సబ్సిడీనే భరించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి ఫర్టిలైజర్స్ కానివ్వండి లేదా డీజిల్ కానీ అనేక రకాలైనటువంటి మనం మద్దతు ఇస్తే తప్ప వాళ్ళు దాన్ని భరించలేరు. ఉత్పత్తి వ్యయం పెరగకుండా మన యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేటువంటి ఒక బాధ్యతను ప్రభుత్వం తీసుకుని ఒక యూరియా బస్తా సుమారుగా 240 రూపాయలు ఉంటే దానికి జీఎస్టీ కలిపితే 260 రూపాయలు అవుతుంది. ఇవాళ యూరియా బస్తా మీద మనం కొన్నిసార్లు 3,000-4,000 రూపాయల మధ్య కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఒక యూరియా బస్తా పైన కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఎంత సబ్సిడీ ఇస్తుందని చాలా మందికి తెలియదు. అట్లే డిఏపి 1,350 రూపాయలు ఉంది. దానికి అదనంగా ఇవాళ 5,000 రూపాయలకు పైగా కూడా డిఏపి మనం దిగుమతి చేసుకునేటువంటి వాస్తవ ఖర్చు అంత అవుతుంది అన్నమాట. అంటే మనం రైతాంగానికి ఒక డిఏపి కట్ట మీదనే 3,500 రూపాయలు సబ్సిడీ ఇవ్వాలొస్తా ఉంది. అంటే ఒక రైతు ఒక ఎకరానికి ఒక 5-6 బస్తాలు యూరియా ఒక 2 బస్తాలు డిఏపి అట్లా ఇచ్చినట్టయితే సుమారుగా 10,000 రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక రైతుకు నేరుగా సబ్సిడీ వస్తుంది. అంటే కిసాన్ సమ్మాన్ నిధి ఇచ్చేటువంటిది మనం 6,000 రూపాయలు ఇస్తున్నాం చిన్న సన్నకారు రైతులకు. అది ఒక రకమైన వరం. కేవలం అది ఒక్కటే కాకుండా ఇవాళ ఎరువుల పైన ఇచ్చేటువంటి సబ్సిడీ ఏదైతే ఉందో అది అనూహ్యంగా ఆ యొక్క సబ్సిడీ పెరిగింది. ఎందుకంటే యుద్దాలు జరుగుతున్నాయి, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. అదే రకం డీజిల్ విషయంలో కూడా ఇవాళ డీజిల్ అనేటువంటిది గతం సాంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో మనం ఎద్దులతోనో లేకపోతే సాంప్రదాయ పద్ధతులతోనో వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడంతా మనం పెట్రో కెమికల్ లేనిదే అసలు వ్యవసాయం లేదు కాబట్టి ఈ డీజిల్ కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రజలకు గాని ఇటు రైతాంగానికి గాని ఇవాళ కొంత తక్కువ రేటుతో ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం భరిస్తూ. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి రైతాంగానికి అండగా నిలబడి ఈ దేశంలో అటు అలైడ్ యాక్టివిటీస్ కోళ్ల పరిశ్రమ కానీ చేపల పరిశ్రమకు కానీ లేకపోతే ఇతరితర అలైడ్ యాక్టివిటీస్ చాలా చాలా రకాలుగా ఉన్నాయి. వీటన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తూ వాటికి కావలసినటువంటి సబ్సిడీలు కూడా పెద్ద ఎత్తున ఇస్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసంగా అంటే మనకు సంబంధించినటువంటి ఏదైతే మనం ఇప్పుడు ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉంటాయో ఆ రకంగా వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు కానీ లేకపోతే వాటికి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ యూనిట్స్కి కానీ రకరకాలుగా మనం 1,00,000 కోట్ల రూపాయలు పథకాన్ని తీసుకుని వచ్చి వీళ్ళందరినీ ప్రోత్సహించడం ద్వారా ఎగుమతులను ప్రోత్సహించడానికి కానీ పారిశ్రామికవేత్తలు పారిశ్రామికవేత్తలకు కానీ ఉండి ఇలా అనేక రకాలైనటువంటి పద్ధతులతో వాళ్ళందరినీ ప్రోత్సహిస్తేనే రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచంలో మనం మన యొక్క వస్తువుల యొక్క నాణ్యతని ఆ రకంగా ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ మన రైతులకు అండగా నిలబడడాని కోసంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసంగా 2047 నాటికి మనం ఇంత పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోవాలంటే అగ్రికల్చర్ కూడా డెవలప్ కావాలి. కాబట్టి ఆ లక్ష్యంతో 1,00,000 కోట్ల రూపాయలు 2031 దాకా కూడా ఈ సబ్సిడీని కొనసాగిస్తూ ఇటు ఎఫ్పీఓలకు ఇచ్చేది కానివ్వండి
ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ గాని

0: ఇట్లా అనేక రకాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతాంగానికి 100 కోట్ల రూపాయల సబ్సిడీతో ఆ రకంగా 100 కోట్ల రూపాయల స్థిరీకరణ నిధిని కూడా వాళ్ళకి ఇచ్చి ఈ రకంగా అనేక పథకాలను ముందుకు తీసుకుపోతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.
1: సార్, పిఎం కిసాన్ పథకం గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
0: ఇవాళ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి రైతులను ఆదుకోవడానికి కోసంగా డైరెక్ట్ బెనిఫిట్ అనేటువంటిది ఇవాళ కానీ చూసినట్టయితే నేరుగా బ్యాంకు ఖాతాల్లో ప్రతి 4 నెలలకి 2000 రూపాయల చొప్పున ఈ యొక్క కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తూ ఉన్నాం. సుమారుగా 11 కోట్ల మంది ఇవాళ రైతాంగానికి ఇప్పటి వరకు కూడా 411 కోట్ల రూపాయలకు పైగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి డైరెక్ట్ గా వాళ్ళ డీబీటీ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇది ప్రపంచంలో అత్యంత పెద్ద స్కీమ్. ఇది ఒక రకంగా చెప్పాలంటే భారతదేశ జనాభాలో రైతాంగం యొక్క 11 కోట్ల మందికి నేరుగా ఈ ప్రయోజనం అందుతుంది. ఆ రకంగా కిసాన్ సమ్మాన్ దాంట్లో ఉన్నటువంటి 1.5 కోట్ల మంది మహిళా రైతులు కూడా దీంట్లో ఉన్నారు. ఈ రకం పెద్ద ఎత్తున ఈ కిసాన్ సమ్మాన్ యోజన అనేటువంటిది తీసుకుని వస్తూ ఉన్నాం. ఆధారు కేఏసీసీ రెండును కలుపుకుంటూ ఎక్కడా కూడా ఇది మళ్ళా పక్కదారి పట్టకుండా అనేక రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ డైరెక్ట్ బెనిఫిట్ డీబీటీ ద్వారా వాళ్ళకి రైతాంగానికి ఇస్తుంది. ఈ పథకం ఏదైతే ఉందో చిన్న సన్నకారు రైతులకి ఇది ఒక అద్భుతమైనటువంటి వరం అని చెప్పేసి నేను భావిస్తున్నాను.
1: అలాగే ఈ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వంటి వ్యవసాయ ఖర్చులు తగ్గించడానికి ప్రభుత్వం ఈ రైతుల కోసం ఏం చేస్తోంది?
0: ఒకటి డైరెక్ట్ గా ఇవాళ విత్తనాలు ఏదైతే ఉన్నాయో ఈ విత్తనం ఏదైనా సరే ఒక 10 రూపాయలు కేజీ గా ఉన్నట్టయితే దాంట్లో 5 రూపాయలు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం అంటే 50% సబ్సిడీ విత్తనాలకు గాని వీటన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తుంది. అట్లే ఫర్టిలైజర్ కూడా ఇందాక నేను చెప్పినట్టుగా పెద్ద ఎత్తున మనం సబ్సిడీ ఇస్తూ ఉంటాం. అయితే ఇది ఒక రకం. రెండోది అసలు మన సాంప్రదాయ పద్ధతుల్లో చేస్తున్నటువంటి గోఆధారిత వ్యవసాయం కాని ప్రకృతి వ్యవసాయం అనండి, ఇలా ఏదైతే ఈ వ్యవసాయ పద్ధతులు ఏదైతే ఉన్నాయో ఒకప్పుడు ఖర్చు తక్కువతో మనం మన భూమిని సారవంతం చేసుకుని మంచి నాణ్యమైనటువంటి దిగుబడులను ఒకప్పుడు సాధించేటువంటి వాళ్ళం. అలాంటి ప్రకృతి వ్యవసాయాన్ని అదే రకంగా ఈ వీటిని కూడా ప్రోత్సహించడానికి కోసంగా పెద్ద ఎత్తున ప్రయత్నాలు అంటే ఉత్పత్తి వ్యయం తగ్గాలన్నట్టయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత ఒక్కసారిగా ప్రకృతి వ్యవసాయం మొత్తం మారినప్పటికి కూడా మనం శ్రీలంక యొక్క ఉదాహరణ మనకుంది. వాళ్ళు ఆ దేశంలో మొత్తం ఒక్కసారిగా మారినప్పుడు వాళ్ళకి ఆ ఎప్పుడైతే ఈ ఫుడ్ గ్రెయిన్స్ యొక్క సంక్షోభం వచ్చింది అక్కడ. ఆ రకంగా కాకుండా మన దేశంలో అనేక ప్రాంతాల్లో రైతులను నేరుగా ప్రోత్సహిస్తూ ఈ ప్రకృతి వ్యవసాయం కానీ రకరకాల పద్ధతులతో ఎక్కువగా మరి విపరీతమైనటువంటి ఫర్టిలైజర్స్ వాడకుండా కొంత భాగాన్ని, కొంతమందిని పూర్తిగా ఈ యొక్క ఫర్టిలైజర్స్ లేకుండా గో ఆధారిత వ్యవసాయాన్ని ఈ రకమైనటువంటి పద్ధతులను మనం ప్రోత్సహిస్తున్నాం. ఒక 2 హెక్టార్లకి 50,000 రూపాయలు వాళ్ళకు ప్రాసెసింగ్ చేయడానికి అనేక రకాల పద్ధతులతో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రవేశపెట్టి దానికి కావాల్సినటువంటి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతుంది. దానికి కావాల్సిన సెమినార్స్ కానివ్వండి, అనేక రకాలైనటువంటి ట్రైనింగ్ క్లాసెస్ కానీ ఇవి ఒకవైపు జరుగుతున్నాయి. ఉదాహరణకి సిక్కిం రాష్ట్రం పూర్తిగా కూడా ఇవాళ ప్రకృతి వ్యవసాయానికి ఒక కేంద్ర బిందువు అయింది. అనేక కొండ ప్రాంతాల్లో ఇవాళ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఈ రకంగా ప్రకృతి వ్యవసాయం ఏదైతే ఉందో ఆ నేచురల్ ఫార్మింగ్ అనేటువంటి దాని పద్ధతులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా 100,000 మంది రైతులు ముందుకెళ్తూ ఉన్నారు. కాబట్టి ఈ రకంగా ఉత్పత్తి వ్యయం తగ్గడానికి డైరెక్ట్ గా మనం ఇచ్చేటువంటి సబ్సిడీలు ఒక రూపం అయితే మన యొక్క వ్యవసాయ విధానాన్ని మార్చుకోవడం ద్వారా సహజ సిద్దమైనటువంటి నేచురల్ గా ఉన్నటువంటి ఒక వనరుల్ని మళ్ళీ తిరిగి మనం వాటిని ఉత్ప్రేరణ చేసి భూమిని నాణ్యమైనటువంటి సారవంతంగా తీసుకుని వచ్చి మంచి ఆర్గానిక్ పంటలను తయారు చేసుకుంటూ ఈ 2 రకాలైనటువంటి వాటిని కేంద్ర ప్రభుత్వం సమతుల్యం తీసుకుని వచ్చి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి కోసంగా ఒక ప్రత్యేకమైన ప్రయత్నం చేస్తూ ఉంది. వీటన్నిటిని కూడా మనం ఉపయోగించుకుని ఒక సామాన్యమైనటువంటి ఒక రైతు తన కుటుంబాన్ని వ్యవసాయం దానికి అనుబంధమైనటువంటి విషయాలను కూడా చేసుకుంటూ తన యొక్క ఆదాయాన్ని పెంచుకోవడానికి కోసంగా కేంద్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఇచ్చింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంటు బ్యాంకులతో అనుసంధానం చేసుకుని రైతు లేదా కొంత చదువుకున్న వాళ్ళైతే ఆన్లైన్లో ఇవాళ ఉన్నటువంటి మన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇవాళ మనకి అందుబాటులో ఉంది. కాబట్టి ఈ రకంగా తీసుకోవడం ద్వారా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా రైతులు సగౌరవంగా వాళ్ళు నిలబడాలని, ఆ రకంగా అభివృద్దిలోకి రావాలని మేము కోరుతున్నాం.
1: దార్శనిక్ భారత్ కార్యక్రమం ద్వారా రైతుల సంక్షేమం, కేంద్ర ప్రభుత్వ పథకాలు, రైతుల ఆదాయాన్ని పెంచే అంశాలపై ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు ఆల్ ఇండియా కిసాన్ మోర్చా వైస్ ప్రెసిడెంట్ శ్రీ సెనపరెడ్డి సురేష్ రెడ్డి గారు. ధన్యవాదాలు సురేష్ రెడ్డి గారు.
2: మీరింతవరకు దార్శనిక భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ

0: విధానాలు, రైతులకు అందే సంక్షేమ పథకాల గురించి ఆలిండియా కిసాన్ మోర్చా వైస్ ప్రెసిడెంట్ శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా హరిహరన్ మహాలక్ష్మి పాడిన ఆజాద్ చిత్రం నుంచి ఈ పాట, గీత రచన వేటూరి

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నకంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ ఆమోదించిన స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహమిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత వాయుసేన నూతన చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ నియమితులయ్యారు. లక్నో ఏక్నా స్టేడియం వేదికగా భారత్ వెస్టిండీస్ పురుష జట్ల మధ్య తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఇక వార్తల వివరాలు. దేశంలో ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రవాణా లాజిస్టిక్స్ రంగాల్లో పరిశోధన, ప్రాజెక్టుల మదింపు, ప్రభావ అంచనా వంటి కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ అథారిటీ దోహదపడుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమాపేశం వివరాలను ఆయన పాత్రికేయులకు వెల్లడిస్తూ దేశంలో సమగ్ర రవాణా లాజిస్టిక్స్ ప్రణాళికకు ఇది అత్యున్నత సంస్థగా పనిచేస్తుందని చెప్పారు. దేశ జీడీపీ సుమారు 7-8% వృద్ది చెందుతున్న నేపథ్యంలో లాజిస్టిక్స్కు డిమాండ్ నిరంతరం పెరుగుతోందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ పెరుగుతున్న అవసరాలను తీర్చేందుకు దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, రైల్వే మార్గాలు, జల మార్గాలు, విమానాశ్రయాలు, కొత్త ఓడరేవుల అభివృద్ది జరుగుతోందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ
1: ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్ ఆర్ లాజిస్టిక్స్ కి జో అథారిటీ బన్ రీ ఉసే కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ కే అండర్ రఖా గయా హై. పీఎం గతి శక్తి పోర్టల్ ఏక్ టెక్నాలజీ హై. ఇస్మే జో భీ ఫిజికల్ సిట్యుయేషన్ హై ఉస్కో కంప్యూటర్ మే డిఫరెంట్ లేయర్స్ మే రిప్రజెంట్ కియా గయా హై. దాట్ టెక్నాలజీ లేయర్ ఇస్ ది టూల్ విచ్ కెన్ బి యూస్డ్ కి దేశ్ కి ఆజ్ కి జరూరత్ కియా హై, ఆజ్ సే 5 సాల్ బాద్ కి జరూరత్ కియా హై, అండ్ ప్లాన్ అకార్డింగ్లీ అండ్ దెన్ టేక్ ది స్టెప్స్ టుడే సో దట్ బిఫోర్ ది ప్రాబ్లమ్స్ కమ్ యూ కెన్ సాల్వ్ అ లార్జ్ పార్ట్ ఆఫ్ ద.
0: అదేవిధంగా చిన్న మధ్యతరహా పరిశ్రమల్లో ఈక్విటీ పెట్టుబడుల కోసం 10,000 కోట్ల రూపాయల స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ ఏర్పాటు చేయడానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ నిధుల్లో అధిక భాగాన్ని తయారీ రంగానికి చెందిన చిన్న మధ్యతరహా సంస్థలకు కేటాయించనున్నట్టు చెప్పారు. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ రోజు తీసుకున్న స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ నిర్ణయం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల రంగానికి అతిపెద్ద ప్రోత్సాహమిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భవిష్యత్ తరం భారతీయ వ్యాపార నాయకులను తీర్చిదిద్దే దిశగా ఇది కీలక ముందడుగు అని అన్నారు. సామాజిక మాధ్యమం వేదికగా చేసిన ఒక పోస్టులో ప్రధానమంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. చిన్న మధ్యతరహా సంస్థలు తమ వ్యాపారాలను విస్తరించుకోవటం, ఆధునిక సాంకేతికతలను స్వీకరించటం, తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవటం, అంతర్జాతీయ మార్కెట్లలోకి ప్రవేశించటం, ప్రపంచ విలువ ఆధారిత సరఫరా వ్యవస్థల్లో భాగస్వామ్యం కావటానికి ఈ నిర్ణయం వేదికగా నిలుస్తుందని ప్రధానమంత్రి తెలిపారు. ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ ను భారత వాయుసేన 29వ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ గా ప్రభుత్వం నియమించింది. ఎయిర్ చీఫ్ మార్షల్ హోదా

0: జిల్లాలో ఈ నెల 31వ తేదీ మధ్యాహ్నం నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత వాయుసేనా అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. కీలకమైన కార్యాచరణ వ్యూహాత్మక బాధ్యతల్లో అశుతోష్ దీక్షిత్ పనిచేశారు. హెడ్ క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్లో చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్కు సంబంధించిన బాధ్యతలు, అలాగే సెంట్రల్ ఎయిర్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా కూడా ఆయన సేవలందించారు. భారత నౌకాదళం కోసం బ్రహ్మోస్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్ లాంచర్లను కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్తో ఈ రోజు 661.50 కోట్ల రూపాయల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. బై ఇండియన్ ఐడీడీఎం కేటగిరీ కింద ఈ కొనుగోలు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టులో కనీసం 68% స్వదేశీ కంటెంట్ ఉండనుంది. దీనివల్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు సహా భారతీయ పరిశ్రమల భాగస్వామ్యానికి ప్రోత్సాహం లభించడంతో పాటు రాబోయే 3 ఏళ్లలో ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడనున్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత సముద్ర శక్తిని మరింత బలోపేతం చేయడంతో పాటు దేశ రక్షణ సామర్థ్యాలను పెంపొందించేందుకు పటిష్టమైన సమగ్ర సముద్ర వ్యవస్థ అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 ను రక్షణ మంత్రి ఈరోజు ప్రారంభించారు. అలాగే ఆధునీకరించిన స్లిప్వే 4 ను, 300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేన్ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ సూర్యగా నామకరణం చేసిన ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 భారత నౌకాదళం సముద్రంలో కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం, దీర్ఘకాలిక కార్యాచరణను మరింత పెంచుతుందని తెలిపారు. హిందుస్థాన్ షిప్ యార్డ్లో కొత్త స్లిప్వే గోలియత్ క్రేన్ ఏర్పాటుతో భారీ నౌకా నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టే షిప్ యార్డ్ సామర్థ్యం మరింత పెరుగుతుందని రక్షణ మంత్రి పేర్కొంటూ,
1: यहाँ तक भारत की मैरिटाइम स्ट्रेंथ की है तो मुझे लगता है इसका निर्माण अकेले नेवी या अकेले शिपयार्ड्स नहीं कर सकते हैं। इसके लिए एक इंटीग्रेटेड नेशनल मैरिटाइम इकोसिस्टम भी ये बहुत आवश्यक है और आज के इस समारोह का एक अत्यंत महत्वपूर्ण हिस्सा फ्लीट सपोर्ट शिप प्रोग्राम है। यह इंडियन ओशन को लेकर हमारे विजन को और मजबूत करेगा, ऐसा मेरा विश्वास है। फ्लीट सपोर्ट शिप का लॉन्च इंडियन नेवी की रीच, एंड्योरेंस और ऑपरेशनल इफेक्टिवनेस को और मजबूत करने की दिशा में एक महत्वपूर्ण कदम है।
0: ఆ తర్వాత ఒడిశా వెళ్లిన రాజ్నాథ్ సింగ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ కోరాపుట్లో శక్తి ఇంజిన్ తయారీ 2వ ప్రొడక్షన్ లైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2000వ ఇంజిన్ను తయారు చేసి కీలక మైలురాయి సాధించిన హెచ్ఏఎల్ కోరాపుట్ విభాగాన్ని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. 6 దశాబ్దాల ఇంజనీరింగ్ సామర్థ్యం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు దేశ రక్షణ సన్నద్ధతను బలోపేతం చేయాలనే నిబద్దతకు ఈ మైలురాయి ప్రతీకగా నిలుస్తోందని ఈ సందర్భంగా మాట్లాడుతూ చెప్పారు. విపిజీ రామ్జీ చట్టం 2025 కింద చేపట్టేందుకు అనుమతించిన పనుల షెడ్యూల్ను కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కొత్త గ్రామీణ పనుల వ్యవస్థలో మొత్తం 375 రకాల పనులకు అనుమతి కల్పించింది. గత విధానంలో ఉన్న 266 పనులతో పోలిస్తే ఇది 41% ఎక్కువ. ఈ కొత్త షెడ్యూల్లో మొత్తం పనులను 4 ప్రధాన అంశాలుగా పునర్వ్యవస్థీకరించారు. జలభద్రత, ప్రాథమిక గ్రామీణ మౌలిక వసతులు, జీవనోపాధికి సంబంధించిన మౌలిక వసతులు, తీవ్ర వాతావరణ పరిస్థితుల సమయంలో విపత్తుల సన్నద్ధతకు సంబంధించిన ప్రత్యేక పనుల కింద వీటిని వర్గీకరించారు. గ్రామసభ ఆమోదం అనంతరం ఈ పనులను చేపడతారు. పనుల పురోగతిని వికసిత భారత్ నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ ద్వారా పర్యవేక్షిస్తారు. భారతీయ సేవారంగం సెప్టెంబరులో 3 నెలల గరిష్ట వేగంతో విస్తరించింది. దేశీయ డిమాండ్ పెరగడంతో పాటు కొత్త ఆర్డర్లు గణనీయంగా పెరగడం ఇందుకు దోహదపడినట్టు ఈ రోజు విడుదలైన హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ నివేదిక తెలిపింది. కాలానుగుణ సర్దుబాట్లు చేసిన హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఆగస్టు నెలలో 54.1గా ఉండగా సెప్టెంబరులో 55.2కి పెరిగింది. దీంతో జూన్ తర్వాత సేవల కార్యకలాపాల్లో నమోదైన అత్యంత వేగవంతమైన వృద్ధిగా ఇది నిలిచింది. సెప్టెంబరులో కొత్త వ్యాపారాల పెరుగుదల కూడా గణనీయంగా నమోదైంది. 3 నెలల కాలంలో ఇదే అత్యంత వేగవంతమైన వృద్ధి. డిజిటల్ సొల్యూషన్స్, ఆహార సేవలు, బీమా, రుణాలు, సాఫ్ట్

0: హార్డ్వేర్, రవాణా, టూర్స్ అండ్ ట్రావెల్ సేవలకు డిమాండ్ పెరిగినట్టు సంస్థలు వెల్లడించాయి. భారత్ వెస్టిండీస్ పురుష జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్ ఈ రోజు లక్నోలో ప్రారంభమైంది. లక్నో ఏక్నా స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టీ20 క్రికెట్ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ 15 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్లు నష్టపోయి 127 పరుగులు చేసింది. వెస్టిండీస్ కెప్టెన్ అర్ధ సెంచరీతో రాణించగా భారత బౌలర్లు కులదీప్ యాదవ్, నమన్ ధీర్లు చెరో 2 వికెట్లు తీశారు. నీటి భద్రత అంటే కేవలం మౌలిక వసతుల నిర్మాణం మాత్రమే కాదని, సమర్థవంతమైన ప్రణాళిక, పటిష్టమైన స్థానిక వ్యవస్థలు, నీటి నిర్వహణలో సమాజ భాగస్వామ్యం కూడా ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లో అమలు చేస్తున్న జలపాలన నమూనాపై జాతీయ దినపత్రికలో ప్రచురితమైన ఒక కథనాన్ని ప్రధానమంత్రి ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ ఆమోదించిన స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహమిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లక్నో వేదికగా భారత్ వెస్టిండీస్ పురుష జట్ల మధ్య తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

0: पानी हैदराबाद को।
1: ఈనాటి కార్యక్రమంలో వెల్దే భార్గవ్ గారిచే భక్త రామదాసు హరికథ వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగంపై శ్రీ పెరవల్లి జయభాస్కర్.

హే పార్వతి, రామా రామా రామా అని 3 సార్లు జపించినట్లయితే 1000 ఇతర నామములు జపించిన ఫలితమొస్తుందని పరమశివుడు పార్వతికి ఉపదేశించిన మహామంత్రం రామనామము. మన పుణ్యాల ధామము. రామనామం చేసి అనేక మంది తరించారు. రా కలశంబులల్ల భయలంబడదోచును, మా కవాటమై ఢీకొను అని పెద్దలు చెప్పిన ప్రకారంగా రా శబ్దోచ్చారణ మాత్రం చేత అంతర్హితమయ్యున్న పాపములన్నీ పటాపంచలైపోతాయట. మా అని ఉచ్చరించగానే పెదవులు కలవడం చేత కవాటవత్ మూతబడి తిరిగి ఆ పాపములు లోచేరకుండా పోతాయట. అలాంటి పరమ పవిత్రమై మహాఫలదమైన శ్రీరామనామాన్ని లోకానికి పంచి ఇచ్చి ఆంధ్రుల పుణ్యాల పంట పురాకృత సుకృతాల రాశి అనదగిన శ్రీరామదాసుడు రామనామ ప్రసాదాన్ని మనకందరికీ పంచి ఇచ్చాడు. అతని కథా సంవిధానంలో అట్టివారు తెలుగునాట అనేక మంది పుట్టారు. తెలుగు తల్లి పుణ్యాల పంట.

గోపన్నలనంగ పోతనా త్యాగరాజ గోపన్నలనంగ సజ్జన వందనీయులను కన్నది ఆంధ్రమాత. కోట్లాది ప్రజలున్నా కోట్ల కొలది ధనము కలిగిన వారున్నా ప్రజావాణి కవికలము వారందరినీ కీర్తించదు. త్యాగేన ఏకేన అమృతత్వ మానుషు అన్నది ఉపనిషన్మాత. త్యాగులు మాత్రమే కీర్తించబడతారు. త్యాగం త్యాగిపోయినా మిగులుతుంది, భోగం భోగి ఉండగానే నశిస్తుంది. తెలుగు తల్లి కడుపు పండింది, ముగ్గురు అనర్ఘ భక్త రత్నాలను మనకు ప్రసాదించింది. వారు రామదాసు, పోతన, త్యాగరాజు. తెలుగు సాహిత్యానికి ముగ్గురు రాజులున్నారట. గుడులు

తెలుగు సాహితీలోకాన్ని భక్తిరస ధారణ చేత తడిపి పండించిన మహాకృషీవలుని ముగ్గురు. వారిలో ఆద్యుడు మహావాగ్గేయకారుడు త్యాగధనుడు రామభక్తి సామ్రాజ్యాధినేత అయిన శ్రీ రామదాసు చరిత్ర నేటి హరికథాగానం.

అది నీలకొండపల్లి, పెద్ద గ్రామం, ప్రసిద్ధి చెందిన గ్రామం. నైజాం నవాబుల ఏలుబడిలో ఉన్నది. ఆ గ్రామంలో కంజర్ల లింగన్న అనే ఒక గృహస్థు సుగుణాల రాశి కామాంబతో ధర్మబద్ధమైన జీవితం గడుపుతున్నాడు. ఆనాటి సంపద ఒకచోట కేంద్రీకరింపబడకుండా చక్కని ఉపాయం చెప్పారు పెద్దలు. కలిగిన ప్రతి గృహస్థు కనీసం ఒక పేదవానికైనా భోజనం పెట్టి తాను భోజనం చెయ్యాలి. ఆ ధర్మాన్ని అనుసరించి లింగన్న గారింట్లో నిత్యము అన్నదానము జరుగుతున్నది. గృహము ఆనందనిలయముగా ఉండేదట. కాని ఎంతటి వారికైనా ఏదో ఒక లోపం తప్పకపోవడం ఆశ్చర్యం కదా. కామాంబ లింగన్నలు సంతానం లేక మిగుల వంతనుంది. వారి గ్రామంలో ఉన్న గోపాలస్వామిని ఆరాధించారు. ఆశలుడిగే కాలంలో ఆశ చివురించింది. గోపాలస్వామి దయావిశేషం చేత కామాంబ గర్భవతి అన్న మాట ఆ ఊరివారికే ఆనందకారణమైనది. నవమాస స్ఫూర్తి అయినది. గోపాలస్వామి కరుణా కిరణమాయన్నట్లు ఒక్క శుభ సమయంలో కామాంబ ఒక కుమారుణ్ణి ప్రసవించినది. అతనికి గోపన్న అని నామకరణం చేశారు. గోపన్న శుక్లపక్ష క్షపాకర రేఖలా పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఐదవ ఏట అక్షరాభ్యాసం, ఏడవ ఏట వంశానుజానుసారంగా ఉపనయనము జరిగినది. ఎనిమిదేళ్ల గోపన్న ఒకనాటి శుభోదయాన తండ్రి యొక్క అతిథి సేవావ్రతానికి అతిథి కోసం వెతుకుతుండగా అలా వెలుపలకు రాగా అతని పురాకృతం కదిలి వచ్చినట్లు, జన్మ జన్మల పుణ్యాలు పుంజీభూతమైనట్లు ఎదురుగా వస్తున్నారు ఒక ఆజానుబాహులైన ఫకీర్జీ. ఎలా ఉన్నారయ్యా ఆయన అంటే, కరిగిపోసిన సాత్విక ప్రతిమాగాయన

రామనామ ప్రభావమడర ఊపెత్తిన భక్తి దేవతయన్నట్లు వస్తున్న ఆ కబీరుకు ఎదురువెళ్లి పాద ప్రణామం చేశాడు బాలగోపన్న. స్వామి, మా ఇంటికి ఆతిథ్యానికి దయచేసి మా గృహం పావనం చేయండి అని ఆహ్వానించాడు. లింగన్న గారింటికి విందుకు చేరిన కబీరు బాలగోపన్న గుణసంపదకు ఆనందపరవశుడై భక్తిబీజం నాటడానికి తగిన క్షేత్రంగా గుర్తించి లింగన్న గారి అనుమతితో గోపన్నకు రామతారక మంత్రోపదేశం చేశాడు. నాయనా, గోపన్నా,

పరమశివుడు పార్వతికి ఉపదేశించిన మహామంత్రాన్ని రామదాసునకు ఉపదేశించి, నాయనా, ఇక మీదట రామదాసని పిలువబడతావని గురువే నామకరణం చేశారు. మంత్రశ్రీకానందారం

నిరంతర రామ మంత్రానుష్ఠానంలో రామసేవలో కాలం గడిచింది. రామదాసు యుక్త వయస్కుడైనాడు. సమీప గ్రామంలోని ఒక పేద ఇంటి పిల్ల ఉప్పులకుప్ప కమలయ్యను కన్యతో రామదాసునకు వివాహమైనది. కమలతో మధుర వైవాహిక జీవితం గడుపుతున్నాడు రామదాసు. ఒకనాడు ప్రాతకాల కృత్యములాచరించి అతిథేవుల కోసమై ఎదురుచూస్తున్న రామదాసునకు రామానుగ్రహ కారణంగా ఛందోబద్ధమైన లయబద్ధమైన కీర్తనాధార వెలువడింది. మహావాగ్గేయకారుడు రామదాసు రాములిలా కీర్తించనారంభించాడు.

ఈ విధంగా నిత్యము లోకనాథుడైన రామునికి ఒక కీర్తన వ్రాసి రాముని పూజానంతరం తన మనోవేదన రామునికి కీర్తనలో మనవి చేసుకునేవారు. అది ఒకనాటి ఉదయాన రామదాసు భార్య కమల నిండు చూలాలు నిండిన బిందెతో నీళ్లు తెస్తున్నది. రామదాసు తల్లిదండ్రులు మిగుల మొగ్గి పండులై ముదుసలి ఒగ్గులై వాకిట్లో కూర్చుని ఉండగా ఆ వృద్ధ దంపతులకు లోకంతో సంబంధం తెగిపోయింది. ఆహా, ఏమీ దైవకృప! ఇద్దరు స్నేహితులు కలిసి ప్రయాణం చేసినట్లు లింగన్న కామాంబలు ఏకకాలమందు స్వర్గాధిరోహణం చేశారు. ముడతలు పడ్డ ముదుసలి శరీరం నాకెందుకన్నట్లు జీవుడు శరీరం వదిలాడు. తల్లిదండ్రుల శరీరాలు నిలవారినవి. మాతాపితృవియోగ దుఃఖం పొంగి పొర్లగా కట్టలు తెగిన నదిలా కన్నీరు కారుస్తూ రామదాసు వచ్చి తల్లిదండ్రుల మృతదేహాలు చూస్తూ కన్నీటితో కాళ్లు కడిగినాడు. ఇంతలో మరి ఒక వైపు నుండి పిలుపు. ఏమని రామదాసు, ఒక్కమారు ఇలా వస్తావా? ఏం అవ్వా, ఏం జరిగింది, ఇలా రావయ్యా అని చెప్పని చెప్పి పిలవగా, అమ్మా ఏమిటి అనగా, పల్లి

రామదాసు, నీకు కుమారుడు కలిగాడన్న వార్త. ఆహా, మాతాపితృ వియోగ దుఃఖమా, పుత్రజనన సంతోషమా, మనకు సమస్య. కాని రామదాసుడు స్థిత ప్రజ్ఞాలక్షణము గలవాడవుట చేత మాతాపితరులకు పితృకర్మలు ఆచరించాడు, కుమారునకు జాతకర్మ పూర్తి చేశాడు. పిల్లవానికి రఘురాముడని పేరు పెట్టినారు. తల్లిదండ్రుల మరణానంతరం తాళంచెవి చేతికి వచ్చినది. అనూచానంగా వచ్చే అతిథి సేవావ్రతానికి దరిద్ర నారాయణ సేవావ్రతంగా పరిణమించింది. పేద సాధులకు సంతర్పణలు చేయనారంభించాడు. ఒక్కనాటికి రామదాసు ఆస్తి పూర్తిగా వ్యయమైపోయినది. హారతి కర్పూరంలా హరించింది. ఒకనాటి ఉదయాన కుమారుడు రఘురాముడు లేచి, అమ్మా ఆకలమ్మా అన్నాడు. కన్న బిడ్డకు పట్టెడన్నం పెట్టలేనటువంటి పెడదామని ఇల్లంతా చూచింది కమలమ్మ. ఎక్కడ చూసినా మెతుకు లేదు. కుమారుడి ఆకలికి పట్టెడన్నము పెట్టలేని దౌర్భాగ్యపు తల్లినయ్యానని పరిపరి విధాలా పరివేదన చెందింది కమలమ్మ. ఆ కమలమ్మ కన్నీరు కారుస్తూ కాల్వలు కాగా భర్తను సమీపించింది. ఏమండి, రఘురామునకు పట్టెడన్నము పెట్టలేని పాపిష్టి తల్లినయ్యాను అని వలవల మని విలపించింది. నన్ను ఏం చేయమంటావు కమల అన్నారు రామదాసు. నేనొక్క సలహా చెబితే వింటారా అన్నది కమలమ్మ. తప్పక వింటానన్నాడు రామదాసు. ఏమండి,

అనగానే పొరుగింటికి వెళ్లి చారడి గింజలు పట్టుకుని వచ్చి గంజి కాచిపోసింది కమలమ్మ. గంజి తావి కంటకావృత అరణ్య ప్రాంత నిర్గమనం చేస్తూ ఇలా పాడుకుంటాడు రామదాసు.

నిరంతర శ్రీరామచంద్ర భజనా పారవశ్యంతో మార్గశ్రం మరిచిపోయాడు రామదాసు. 6 దినాల కఠినతర ప్రయాణానంతరం గోల్కొండ చేరి నవాబుగారి కోటలోని భటుల సహాయంతో మేనమామల ఇల్లు చేరినాడు రామదాసు. ఏం నాయన పని కలిగి వచ్చావా అని ప్రశ్నించిన మేనమామలకు పొట్ట కొట్టుకుని తనలేమి చెప్పలేదు రామదాసు. తన రాముని నైవేద్యం కోసం వచ్చానన్నాడు. అందుచేతనే త్యాగరాజస్వామివారు రామదాసును ధీరశబ్దంతో సత్కరించారు. ధీరుడగు రామదాసుని బంధములు తెంచినావని వినియున్నానురా అని కీర్తించారు త్యాగరాజస్వామివారు. సరేనాయన ప్రయత్నం చేద్దామన్నారు మేనమామలు. అది మరునాటి ఉదయం తానీషా నిండు కొలువు తీర్చియున్నారు. దేవేంద్ర వైభవంగా ఉన్నది తానీషా సభ. ఒక్కవైపు మంత్రులు, మరొక్క వైపు సామంతులు, ఒక్కవైపు దండనాథులు, మరొక్క వైపు కవులు, ఒక్కవైపు గాయకులు, ఒక్కవైపు నట్టువకత్తెలు, మరొక్క వైపు విదూషకులు. సభా సప్తాంగ లక్షణం అని నీలు నేల జీలువారే పట్టు శాలువాలతో మహామంత్రులు, అక్కన్న, మాదన్నలు ఆ సభలోకి ప్రవేశించారు. వారి వెనుకనే బక్కచిక్కిన పేదబాపడు బంగారు బుజ్జకాంతులు పంగనామాల సందు నుండి వేదులార్చుచు పల్లెవాటు ఉత్తరీయం సరిచేసుకుంటూ సభాప్రవేశం చేశాడు రామదాసు. రామదాసు వినయ సంపదకు ఆకర్షితుడైనాడు తానీష. నాయన ఏం పని కలిగి వచ్చావు అని ప్రశ్నించగా రామదాసు నిర్లిప్తంగా బదులు చెప్పినాడు.

చేయాలి? నాకేం పని లేదు రాజా, శ్రీరామచంద్రుని కరుణాకిరణ ప్రసారం కోసం అర్రులు చాచి చూస్తాను. భార్యాబిడ్డల పోషణ కొరకై ఇచ్చటికి రాలేదు. నా రాముని నిత్య నైవేద్యం కొరకు వచ్చాను అన్నాడు రామదాసు. ఆ సమాధానం విన్న తానీష, ఆహా, ఈతని త్యాగం ప్రశంసనీయం, ఈతనికేదైనా ఉద్యోగం చూడండి అంటూ మంత్రుల వైపు తిరిగాడు. రాజా, భద్రాచలం తాలూకా తహసీల్దార్ పని ఖాళీగా ఉన్నది, నియమిద్దామా అన్నారు మహామంత్రి.

మిత్రుడు. వెంటనే భద్రాచలం తాలూకా తహసీల్దారుగా నియమించండి అన్నారు తానీష. వెంటనే నియమించారు రామదాసును. నీలకొండపల్లి నుండి గోల్కొండకు భార్యాబిడ్డలను రావించి పల్లకిపై పయనించాడు రామదాసు. కుటుంబ సకుటుంబంగా భద్రగిరి సమీపిస్తూ భార్యాబిడ్డలతో ఈ ప్రకారంగా పాడుకుంటాడు.

అలా గానం చేస్తూ భద్రగిరి చేరి గౌతమి నదిలో స్నానం చేసి శ్రీరామచంద్ర సందర్శనం చేసి తరువాత కచేరీకి చేరి పరిపాలనం ప్రారంభం చేశాడు. చక్కని పరిపాలనం సాగిపోతోంది. మంచి మాటలతో ప్రజల నుండి బకాయి పడిన ద్రవ్యం కూడా వసూలు చేసి ఖజానాకు జమ చేసి మంచివాడని పేరు పొందాడు రామదాసు. నెలకు 300 జీతం వస్తుంటే పాత అలవాటు బయటపడింది. మరలా రామదాసునింట నిరంతర సంతర్పణం. అది ఒకనాటి సంతర్పణం. బారులు తీర్చి భగవంతుని ప్రసాదం కొరకు కూర్చున్నారు ప్రజానీకం. వడ్డన సాగిపోతోంది. రామదాసు హడావిడి చేస్తూ ఉన్నాడు. ఎవరక్కడా బాబు, మీరు కూడా ఓ పళ్ళెం అందుకోండి. ఇదేం పరాయి పనియా, చూస్తూ ఊరుకుంటారేం? ఎవరక్కడా? ఓహోహో, వచ్చారా? ఇలా రండి, ఇటువైపు కూర్చోండి బాబు. కమలా, నీవు కూడా వడ్డన చేయి. ఇదిగో వీరెవరో వచ్చారు, 2 విస్తాళ్లు వేయి. ఇలా హడావిడి చేస్తూ ఉన్నాడు యజమాని రామదాసు. రామదాసు కూడా ఒక పళ్ళెం చేత పట్టుకుని వడ్డిస్తున్నాడు. తండ్రి వెంట నడుస్తున్న రఘురాముడు 3 ఏండ్లవాడు. తాటియాకుల దడి ప్రక్కకు తప్పుకున్నాడు తండ్రి వేగాన్ని అధిగమించలేక. అక్కడనే 1000 మందికి ప్రజానీకానికి వండి వార్చిన గంజిగుంట మృత్యుదేవత కూరలాగా గబగబమని పొగలు గక్కుతున్నది. పొగ తాకునకు వడిలింది రఘురాముని శరీరం, జారింది కాలు, వాలింది గంజిగుంటలు, తేలింది తుకతుకమని ఉడికి మాంసపు ముద్దయ్యి. అనుకోకుండా అటు వచ్చిన తల్లికి కుమారుడు గంజిగుంటలు కనిపించాడు. రఘురామా అని అగ్నిపర్వతం పలికినట్లుగా అరిచింది. రామదాసు వడివడిగా అక్కడికి వచ్చాడు. భర్తను చూస్తూనే, కమలమ్మ, ఏమండి ఏమండి, మీరు చేసిన రాముని సేవకు ఇదియా ప్రతిఫలం అంటూ గొల్లున విలపించింది కమలమ్మ. రామదాసు తడివారిన కనులు ఒత్తుకుంటూ, ఎందుకలా ఏడుస్తావు కమలా, ఇనకులేశుడికి ఇంత మొగమాటమే కూడా ఉండదా? రమ్మన్నాడు తన భార్యను. రామదాసు సుతప్రేతం భుజాన వేసుకొని భద్రగిరి దిగువమెట్టుకు చేరుకొని కుమారుణ్ణి అక్కడి నుంచి

రాముని ఎలుగెత్తి పిలిచాడు. నా కుమారుడు జీవిస్తే ఇల్లు చేరుతాను, లేదో నేను వాడితోనే నీ దగ్గరికి వస్తాను అంటూ కనులు మూసి రాముని కీర్తించనారంభించాడు రామదాసు.

అనేక విధాలా రాముని కీర్తించగా ఆ యొక్క రామానుగ్రహం వల్ల తన పుత్రుడు మరలా బ్రతికినాడు. బ్రతికిన కుమారుణ్ణి అక్కున చేర్చి, రామా, నా కొడుకును నాకిచ్చావా, కరుణావరుణాలయ కాంచనచేల ఈ శిథిల దేవాలయంలో ఎండకు ఎండి వానకు తడుస్తున్నావా, నీ జీర్ణ దేవాలయ పునరుద్ధరణ చేస్తా అని ప్రతిజ్ఞ చేశాడు రామదాసు. ఇల్లు చేరి రైతులను పిలిపించారు. ఇల్లు చేరి పిలిపించిన తర్వాత శిల్పులను రప్పించి కార్యారంభం చేసి ప్రజలందరినీ సహాయము అర్థిస్తూ భక్తకోటిని వెంట పెట్టుకుని పురవీధులలో అనేక విధాలా ఈ ప్రకారంగా కీర్తిస్తూ ఉన్నారు.

భద్రగిరి తాలూకాలోని ప్రజలు సహకరిస్తారనే నమ్మకంతో ఖజానాలోని ద్రవ్యం తీసి ఖర్చు చేయనారంభించాడు. అనతి కాలంలో భద్రాచలం భూలోక వైకుంఠంలాగా తయారైంది.

అంటూ కీర్తించాడు రామదాసు. గర్భగృహ ప్రాకార మంటపాలన్నీ కట్టించాడు రామదాసు. రామదాసుకు హితులైన వారు ప్రభుత్వ ద్రవ్యం వెచ్చించినందుకు ప్రమాదం కలగవచ్చని సూచించారు. రామదాసు అందులకేమీ భయపడలేదు. 600,00,000 అపహరించి దేవాలయ నిర్మాణం ద్వారా తన పలుకుబడి పెంచుకున్నాడని తానీషాకు తెలియవచ్చింది. కుపితుడైన తానీషా, ఎవరురా అక్కడా, పొండి, భద్రాచల తహసీల్దారును రెక్కలు విరిచి కొట్టి లాక్కునండిరా అని ఆజ్ఞాపించగా భటులు దండపాణులై భద్రాచలం చేరారు. పోని భార్యాబిడ్డలను చూచుకొని వస్తాడు కాబోలనుకొని భటులు వదిలారు. అతడు భార్యాబిడ్డలను చూచుటకు పోలేదు. తాను పునర్నిర్మాణం చేసిన రాముని దేవాలయమునకు పోయారు.

రామునికి తన కుటుంబాన్ని, రాముని కుటుంబానికి తన కుటుంబాన్ని ఒప్పజెప్పాడు. తిరిగి వచ్చి భటుల ముందు నిల్చునగా కాళ్ళు చేతులకు సంఖ్యలు బిగించి వీధుల వెంట ఊరేగిస్తూ తీసుకుని వెళుతున్నారు రామదాసును. ఇరువైపులా బాలుడు తీర్చిన ప్రజానీకం రామదాసుని దురవస్థకు కన్నీరు కారుస్తూ తలలు వంచుకుంటున్నారు. ఆ ప్రజానీకాన్ని ఓదారుస్తూ నిరంతర రామభక్తి చింతనలో మునిగిన రామదాసు అనేక విధాలుగా గానం చేస్తూ గోల్కొండ చేరారు. గోల్కొండ చేరిన రామదాసును తానీషా ముందు నిలుచుండబెట్టారు. తానీషా ఉగ్రుడై ప్రభుత్వ ద్రవ్యం అపహరించిన ద్రోహికి ఆజన్మ కారాగార శిక్ష అన్నాడు. ఖైదులో వేయండి అని గర్జించాడు. రామదాసు బందీ అయినాడు. బందీఖానాలో ఇక నిరంతర రామసేవకు అంతరాయం లేదు కదా అనుకున్నాడు. రామదాసునకు ఆహారంగా పావుసేరు జొన్నపిండి, పావుసేరు ఉప్పు కలిపి ఇస్తున్నారు. ఆ ఉప్పు ముద్ద విషతుల్యం కదా, ఎలా తింటాడో చూద్దామని చూస్తున్నారు. అది రామునకు నివేదన చేసిన రామప్రసాదం, మధురం అని భావించాడు రామదాసు.

రుచి ఏమి రుచి అని విషతుల్యమైన ఉప్పు కలిపిన పదార్థములు ఎంతో రుచి ఎంతో రుచి అని తినటం వారికి ఎంతో ఆశ్చర్యం కలిగించింది. నెమ్మదిగా రామదాసు దరిచేరి, మీరు తినేది నిజంగా రుచికరంగా ఉన్నదా అని ప్రశ్నించారు. రామదాసు, నాయన మీరు తినండి అంటూ కొంత జున్నముద్ద వారికి ఇయగా వారు రుచి చూచి ఆశ్చర్యచకితులైనారు. ఇంత రుచి ఉప్పు ముద్దకి ఎలా వచ్చింది అంటే, రామదాసు, సోదరులారా, దానిలో అమృతం కలిసింది, అది రామనామామృతం, ప్రతిరోజు ఈ వేళకు రండి ప్రసాదం పుచ్చుకోండి అన్నారు రామదాసు. తానీషా భటులు ప్రతిరోజు ప్రసాద భక్షణం చేస్తూ రామనామం చేస్తున్నారని విని తానీషా స్వయంగా చూడ్డానికి వచ్చాడు. ఆ సమయానికి రామదాసు రామనామం అనేక విధాలుగా చేస్తూ ఉన్నాడు. తక్కువ

ఈ ప్రకారంగా ప్రార్థిస్తున్న రామదాసును గర్జించాడు. ఏం రామదాసు, మా 600,000 పైకం మాటేమిటి? రామదాసు సవినయంగా, అయ్యా, ఆ జన్మ కారాగారంలో 600,000 ఎలా సంపాదించేది?

అంటుండగా రాజు కనుసైగ చేశాడు. 10 మంది రాజభటులు ఒక పెద్ద రాతిబండను రామదాసు ఎత్తి కొండ శిఖరం వైపు ఎక్కి దిగమన్నారు. నెత్తిన రాతిబండ, నడినెత్తిన సూర్యుని ఎండ, ఎక్కవలసినది ఒక కొండ. రామా, ఏమి నేరం చేశానని ఇలా శిక్షిస్తున్నావురా అని అనేక విధాలుగా బాధపడుతూ ఉండగా రామ స్థవమైకల్లో కొండ ఎక్కి దిగాడు రామదాసు. ఆశ్చర్యచకితుడైన తానీష, రామదాసు, బండమోసి బతికావా అన్నాడు. రాముని అండ ఉన్నవారికి బండ ఎండ లెక్కలేదన్నాడు రామదాసు. తిరిగి జైలుఖానాలో బందీ చేశారు భటులు. ఆరేయి రామునితో ఇలా అన్నాడు, రామా, ఎందుకయ్యా నన్నిలా వితలపాలు చేస్తావు? పరిపరి విధాలా నిన్ను ప్రార్థించినా ఇంచుకంత కనికరం లేదే. కరుణాహృదయుడవంటారే, ఇదేనా స్వామి నీ యొక్క కరుణాహృదయం అంటూ పలవరిస్తూ నిద్ర చెందాడు రామదాసు. నిద్రలో సుఖమయమైనటువంటి యొక్క స్వప్నం సతీ సమేతుడైన రాముడు కనిపించాడు. అనేక విధాలుగా పలవరిస్తుండగా ఆ యొక్క రామదాసుకు ఇంతలో మెలకువ వచ్చింది. కలిగి కన్నువిచ్చి చూస్తే విచ్చుకత్తులతో పహారాలతో తానీషా భటులు కనిపించారు. హతాశుడైన రామదాసు పలుకనైనా పలుకవే రామా అంటూ

ఈ విధంగా గానం చేస్తూ ఉండగా ఎట్ట ఎదురు ఇనుప గొలుసులు ఉన్నాయి. రామదాసును ఆ ఇనుప గొలుసులతో కట్టివేసి కొరడాలతో కొట్టారు. బాధ భరించలేక రామా రామా రామా అని అనేక విధములా రామచంద్రుని పలవరిస్తూ స్పృహ తప్పి పడిపోగా ఊడదీసి బందిఖానాలో పడవేశారు. కన్నులు తెరిచి చూడగా ఒంటి నిండా వాతలు తేలి కనిపించాయి. రామా, ఎంత దయామయుడవయ్యా, నేను నీకు నీ పరిమానికి నగలు చేయిస్తే ప్రతిఫలంగా నాకు నా శరీరానికి వాతలు పెట్టిస్తావా అని ఇక్ష్వ

అనేక విధాలైనటువంటి యొక్క నగలు నాణ్యాలు నీకు చేయిస్తే నాకు మొదలు పెట్టిస్తావా? రామా, నీకంటే రక్షకులే లేరని మొరలు పెట్టుకుని చేసిన ఖర్చులకు రామునకు జమ ఖర్చులు చెప్పాడు. అయినా నిన్ను ప్రార్థించి లాభం లేదులే రామా. కఠిన

అని అమ్మకు మొరబెట్టుకునగా దయామయి కరుణ వరుణాలయ సీతమ్మకు మెలకువ కలిగింది. రామలక్ష్మణులను జాగృతం చేసింది. రామలక్ష్మణులు జవానుల వేషం ధరించి వరహాల మూటలను భుజాన నిడుకొని ఏడు పహారాలు దాటి అర్ధరాత్రి సమయంలో తానీషాకు రామదాసు బాకీ ఉన్న 600,000 పైకం చెల్లించారు. తానీషా లేచి చూచి, ఎవరయ్యా మీరు? మేము రామదాసుని జవానులమన్నారు. ఆ దొంగకు కూడా జవానులా అని ప్రశ్నించాడాయన. మా అయ్యగారిని ఏమైనా అంటే ఊరుకునే వాళ్లము కాదు. రామదాసుడు మా గ్రామం రాకముందు మాకు ధూపదీప నైవేద్యాలే లేవని 600,000 మొహరీలు చెల్లించగా రామదాసును విడిచిపెట్టినట్లుగా రసీదు ఇమ్మని తానీషా తెలవారకముందే తలుపులు తీశారు. ఖిల్లాపై నుండి కేక వినిపించింది. ఆ యొక్క రామదాసును భద్రాచలం జాగీరుగా వ్రాసి ఇచ్చారు తానీషా. చేసిన తప్పుకు క్షమాపణ వేడుకున్నాడు తానీషా. బంగారు పల్లకిలో సాగనంపగా భద్రగిరి చేరిన రామదాసుడు గౌతమి నది స్నానం చేసి రామచంద్ర దర్శనం చేసి, రామా, నాకెందుకయ్యా ఈ జాగీర్లు? నేను ధనము కొరకై ప్రయత్నించలేదే. చారుతర దివ్య సుందర సందర్శనం కొరకు కదా ఇన్ని బాధలు పడ్డాను. రామా, తానీషాకు కనిపించిన నీవు నా కన్నులకొక్కసారి కనిపించవా, కనపడరాదా? నీ చేసిన పాపమేమని పరిపరి విధాల పరివేదనం చెంది కంటతడి పెట్టాడు రామదాసు. ఎట్ట ఎదుట శ్రీరామచంద్రుడు

కకువేమి మనకు రాముండో కడుండు వరకు. ఇంకా రామ

అని ఈ విధంగా తను రచించినటువంటి యొక్క అనేకమైనటువంటి యొక్క కీర్తనను స్వామివారికి మనవి చేసుకొని ఈ ప్రకారంగా సీతారాములకు మంగళం పాడుతూ ఉన్నాడు.

0: మీరింత వరకు వెల్దే భార్గవ్ గారిచే భక్త రామదాసు హరికథ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగంపై శ్రీ పెరవల్లి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: Thrilling.
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं सर फिरोजी।

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపటి కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. ఉదయం 6 గంటలకు సూక్తిసుధ సమర్పణ, డాక్టర్ కడియాల రామ్మోహన్ రావు. 7:15కు ఉదయరేఖలు కార్యక్రమంలో వారసత్వపు హక్కు అడ్వకేట్ శ్రీమతి నండూరి పద్మాంజలి గారి ప్రసంగం. అనంతరం భాషా శాస్త్ర పరిశోధన గంటిజోగి సోమయ్య.

రాజు గారి గురించి శ్రీ పి సాంబశివరావు గారి ప్రసంగం, అనంతరం పురిటిగడ్డ కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ గారి కథానిక, ఇంకా లలిత గీతాలు ఉంటాయి. 9 గంటలకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి గారి గానం. 10 గంటలకు ప్రజాసేవతో దేశసేవలో భాగంగా వక్ఫ్ సంస్కరణలు 2025 ప్రత్యేక ముఖాముఖి. అతిథి శ్రీ తరుణ్ కాకాని, బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు, పరిచయకర్త శ్రీమతి కె రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 11 గంటలకు ప్రజాసేవతో దేశసేవలో భాగంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజనపై ప్రత్యేక కార్యక్రమం. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. మధ్యాహ్నం 1:30 వనితావాణి కార్యక్రమంలో ఆర్థిక స్వావలంబన దిశగా స్త్రీలు, శ్రీమతి ఏవి మంగాదేవి గారి ప్రసంగం, అనంతరం లలిత గీతాలు విశేషాలు ఉంటాయి. సాయంత్రం 4:45 శ్రీ వీర్నాల వరప్రసాద్ బృందం వారిచే జానపద గీతాలు. 7:15 పంటసీమల కార్యక్రమంలో వరిలో పొడతెగులు, మానిపండు తెగులు యాజమాన్యం గురించి డాక్టర్ పి భరత్చంద్ర గారి ప్రసంగం, అనంతరం జానపద గీతం విశేషాలు ఉంటాయి. 7:45 వికసిత భారత్ కార్యక్రమం, ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ. 8 గంటలకు దార్శనిక భారత్. 9:30 నివేదిత నాటిక రచన శ్రీ గంధం యాజ్ఞవల్క శర్మ, నిర్వహణ శ్రీ ఆలయోగానందేశ్వరరెడ్డి. రాత్రి 10 గంటలకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో డాక్టర్ గుమ్మలూరి శారదా సుబ్రహ్మణ్యం గారి గానం. వయలిన్ శ్రీ హెచ్ రామచరణ్, మృదంగం శ్రీ మావుడూరు సూర్యప్రసాద్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 11:10 జనసేవయే దేశసేవ ప్రత్యేక కార్యక్రమం వింటారు. మీరింతవరకు రేపటి కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. మంచి మాట, విరగపడిన చెట్టు వినమ్రంగా ఉంటుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 11:47 దాటి 55 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. నమస్కారం.